0: go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
3: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
4: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatnani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todaltai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyunnai. So let's get back to our roots with VVF Agtech INC. Pallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech INC is your calling for farming. Pallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
5: Anni pettukunnanda, idigo mee nanna sugar gurinche tension. Malli perigithe ee doctor daggariki veltam, kharchu okati.
6: Vikram, Jian ki malli baaledu ontlo, ee saari enta kharchu avutundo ento?
7: Different journeys, okate question. Mee parents aina, pillalaina, meeraina, when you face an emergency, stay protected the right way with SNR Insurance. Enroll on snrinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
8: Hello, hello, hello. Welcome, welcome, welcome. Yem Dallas Vastavilu Baunara. మీరు వింటున్నారు థర్స్డే 7 to 9 మీ ధూమ్ ధమాకా షో, మీ ఆర్జే అనుతోని. ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ ఎ గ్రేట్ వీక్. నేను వచ్చేసిన వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ 2 hour సెగ్మెంట్. ఇట్స్ గన్ బి ఫన్. ఇవాళ నేను కొంచెం క్రియేటివ్ గా ఆలోచించి వచ్చిన. సో టుడేస్ టాపిక్ చెప్పా, ఒక పాట పెడతా, ఆ పాట విన్నాక ఈ పాట ఎందుకు పెట్టినో మీకు తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పండి. బట్ I know it's too early to ask you a question, but why not? Mana dum dhamakala dum undale dhamaka undale. So already throwing one at you. Ee paata ini ee paata enduku vettindi ani meeku ardhamaithe call cheyandi, lekapothe nene cheptha. Let's get our segment started. Let's go.
9: Saho

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, ఇప్పుడే ట్యూనింగ్ అవుతున్నోళ్ళకి వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. మీరేంటున్నారు ధూమ్ ద మకా విత్ మీ మాస్పిల్ల, మీ ఆర్జే అనుతోని. నేను ఎవ్రీ థర్స్డే 7 to 9 PM అండ్ ఎవ్రీ థర్స్డే మనం ఫుల్ ధూమ్ ధమాకా ఇస్తూనే ఉంటాం. ఇవాళ మన షో సెగ్మెంట్ స్టార్ట్ చేసేసినాం. ఈ పాట ఇప్పుడే ఎవరన్నా ట్యూనింగ్ అవుతున్నా వినకపోతే, మనం బాహుబలి పాటతో స్టార్ట్ చేసినాం. బాహుబలి పాట ఎందుకు పెట్టింది అను అని ఆలోచిస్తున్నా. మీరు ఈ పాట తెలుగు వాళ్ళు అంటుండరు ఎవ్వరు, బట్ ఈ పాట విన్నప్పుడు సహోరే బాహుబలి అని అసలు ఆ వాయిస్ ఏమని ఉంటుందా, ఇది ఎవరు పాడినో చాలా మందికి తెలుసు అనుకుంటున్నా. బట్ తెలియకపోతే ఐ విల్ లెట్ యు నో దాట్ దిస్ సాంగ్ వాజ్ సంగ్ బై నన్ అదర్ దాన్ దలేర్ మెహందీ. దలేర్ మెహందీ ఎవరు బా అనుకుంటున్నారా కొంతమంది. హీఈస్ ద పంజాబీ సింగర్. అదే మన టాపిక్ ఇవాళ. సో నా క్యూరియాసిటీ, యూనో యాజ్ యూజువల్ అను ఇస్ ఎ వెరీ క్యూరియస్ పర్సన్ కదా. సో ఏమి కొత్తగా ఏం గురించి మాట్లాడదాము, ఒక టాపిక్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంటరాక్టివ్ ఉండాలి మన లిజనర్స్ కి, అట్లనే నాకు కూడా కొంచెం ఇన్నోవేటివ్ ఉండాలి టు గివ్ యూ ఇన్ఫర్మేషన్, బికాస్ దట్స్ ఆల్ అవర్ షో ఇస్ అబౌట్, రైట్? టెలింగ్ యూ థింగ్స్ దట్ యూ డోంట్ నో, యూర్ లైక్ ఓ ఇది ఇట్లుండేనా మాకు తెలియదే. అదే మన షో, ఎంజాయ్మెంట్ అట్ ద సేమ్ టైమ్, ఇంట్యూషన్ అట్ ద సేమ్ టైమ్, ఫన్ అట్ ద సేమ్ టైమ్, ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ పవర్ఫుల్ కదా. సో మీకు తెలియకపోతే దాట్ ఈస్ అవర్ టాపిక్. ఆ టాపిక్ టుడే ఈస్ క్రాస్ ఓవర్ సింగర్స్. యు నో క్రాస్ ఓవర్ సింగర్స్ హిందీ నుంచి తెలుగుకి, మన బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి ఈ మధ్య కాదు చాలా ఇళ్ల నుంచి ట్రాన్సిషన్ నడుస్తుంది. అంటే మనోళ్ళు అక్కడ పోయి పాడడం నడుస్తుంది, కానీ బాలీవుడ్ సింగర్స్ ని తీసుకొచ్చి మరీ మన దగ్గర పాటలు పాడిపిస్తారు. మన దగ్గర లేక కాదు, బట్ ఇప్పుడు విన్నారు కదా ఆ ఇంపాక్ట్. బేసిక్లీ వెరీ డిఫరెంట్ వర్షన్స్ మనకు వస్తాయి అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ చార్ట్ బస్టర్స్. ఓకే, ఇట్లాంటి గ్రేట్ హిట్స్ అవుతున్న దాంట్లో యూ విల్ బి వెరీ సర్ప్రైజ్. సో టుడే ఐఎమ్ గోన్ పిక్ వన్ సాంగ్ ఆర్ మేబీ మోర్ దెన్ వన్ ఇఫ్ ఐ రియలీ లైక్ ఆర్ మీరు రిక్వెస్ట్ చేస్తే, బట్ ఇట్లా డిఫరెంట్ ట్రాన్సిషన్ సింగర్స్ హూ క్రాస్డ్ ఓవర్ హిందీ సింగర్స్ గానీ అది మలయాళం సింగర్స్ గానీ ఎవరైనా గానీ మన తెలుగు పాటలు పాడి ఒక ఒక ట్రెండ్ సెట్ చేసిన పాటలు ప్లే చేద్దాం ఇవాళ. అండ్ క్వశ్చన్స్ కూడా దానికి రిలేటెడ్ ఉంటాయి. మీకు ఎవరిదన్నా అట్లా సాంగ్ వినాలనిపిస్తే కాల్ చేయండి 9726361966. అందులో నేను నెక్స్ట్ ఒక సాంగ్ ప్లే చేస్తా. ఈ పాటకి ఇంట్రొడక్షన్ అవసరం లేదు అసలు, ఎందుకంటే ఈ పాట అప్పుడు వచ్చినప్పుడు లైక్ హిందీ సింగర్స్ లా బాసలు ఎందుకు తీసుకోలేదు ఇప్పటి వరకు అని అనిపించేటంత హిట్ అయింది పాట. ఇంకా చెప్పా ఎక్స్ట్రా, మీరే చేయరండి. ఇన్న తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అడతా. ఓకే, మనం మళ్ళీ మస్ట్ పాటని చూద్దాం. లెట్స్ గో.

అది అనమాట. ఆ పాట మీరిన్నది రామ్మ చిలకమ్మ సాంగ్, చూడాలని ఉంది మూవీలోంచి. మన చిరంజీవి సౌందర్య అసలు సూపర్ డాన్స్ చేశారన్న. ఈ పాట పాడింది నన్ అదర్ దాన్ ఉదిత్ నారాయణ్ జీ. అయితే ఇప్పుడు ట్యూనింగ్ అవుతున్న లిజనర్స్ కి వెల్కమ్. టుడేస్ టాపిక్ వీఆర్ టాకింగ్ అబౌట్ క్రాస్ ఓవర్ సింగర్స్. ఏ భాష అయినా గానీ ఎంత ఈజీగా ఎంత క్లీన్ గా వాడతారు, అండ్ ఈ పాటలు ఎంత పెద్ద హిట్ అయినాయి, దాట్ ఈజ్ అవర్ కాన్సెప్ట్ టుడే. ఈస్ టు జస్ట్ అప్రిషియేట్ దట్ మ్యూజిక్ హ్యాస్ నో బ్యారియర్స్. యు నో ఈ ఐకానిక్

ప్లేబ్యాక్ సింగర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా సీమ్లెస్ గా ట్రాన్సిషన్ చేస్తారు బిట్వీన్ లాంగ్వేజెస్. అది హిందీయే గాని తమిళే గాని లేకపోతే అంటే వాళ్ళ రీజనల్ డిక్షన్ కూడా లేకున్నా మాస్టర్ లాగా అనిపిస్తారు మనకి. అండ్ రిజల్ట్ ఏంది, మనకు ఒక సూపర్ డూపర్ తెలుగు హిట్ సాంగ్ ఇచ్చేస్తారు. అట్లా మనకి ఎంతో మంది ఉన్నారు. ఇది ఇప్పుడు మనకు ఒక లాస్ట్ 10 ఇయర్స్ 20 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయిన ట్రెండ్ కాదు. ఇది లాంగ్ టైమ్ బ్యాక్ మనకి ఒరిజినల్ సింగర్స్, ది ఓజీ సింగర్స్ లైక్ మన లతా మంగేష్కర్ జీ ఆర్ యునో రఫీ, ఎంతమంది తెలుసో నాకు తెలియదు కానీ మొహమ్మద్ రఫీ ఇస్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ ద స్టార్టింగ్ సింగర్స్ ఆఫ్ బాలీవుడ్ సినిమా. ఆయన కూడా ఇష్టంగా వచ్చి హీ సెడ్ నేను ఒక తెలుగు పాట అయితే వాడతా అన్నాడు. ఆ పాట నేను ఐ నో ఇట్ విల్ బి లిటిల్ బిట్ స్లో టు అవర్ టెంపో, బట్ ఇంకా వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ క్రాస్ ఓవర్ సింగర్స్ వీ హ్యావ్ టు టేక్ ద ఓజీ నేమ్స్. యూనో అందుకని నేను ఈ పాట ప్లే చేస్తాను నెక్స్ట్. బట్ పాట ప్లే చేయకంటే ముందు ఒక మీకు ఒక చిన్న క్వశ్చన్, ఓకే, ఒక చిన్న క్లిప్ ప్లే చేస్తా. ఇది ఏ సింగర్ పాడిండో మీకు అది ఈజీగా తెలిసిపోతుంది, బికాస్ హీ హిమ్సెల్ఫ్ కన్సిడర్స్ యాజ్ అ తెలుగు సింగర్ ఆల్సో, కానీ హీఈస్ నాట్ అ తెలుగు సింగర్. ఆయన ప్రాపర్ తెలుగు కాదు, బట్ హీ సాంగ్ వే టూ మెనీ తెలుగు సాంగ్స్ అండ్ మనం మనైనా కూడా అనేసుకోవచ్చు. ఈ పాట ఎవరు వాడినరు మీకు తెలిస్తే కాల్ చేయండి 9726361966. ప్లే చేస్తా కొంచెమే బిట్, బట్ దాని తర్వాత మన రఫీది తెలుగు పాట నిద్దాం. ఓకే రెడీయా? ఉమెన్ వాయిస్ కాదు మ్యాన్ వాయిస్ వచ్చినప్పుడు.

Let's go.

సినిమాలది అని నేను అడగను, ఎందుకంటే మీకు అందరికీ సినిమా తెలుసు. ఇది ఎవరు పాడిండ్రు? అండ్ హీ గోస్ విత్ మై థీమ్ టుడే దట్ హీఈస్ నాట్ ఎ ప్యూర్ తెలుగు సింగర్, బట్ తెలుగు చాలా సాంగ్స్ పాడేశాడు అండ్ తెలుగు కూడా ఫుల్ మాట్లాడేశాడు. బట్ ఐ వాంట్ టు నో, మీకు ఈ సింగర్ ఎవరో తెలుసా? తెలిస్తే కాల్ చేయండి 972-636-1966. అంత లోపల పోయి నేను చెప్పిన కదా, ద ఫస్ట్ తెలుగు సాంగ్ పాడింది ఫ్రమ్ హిందీ అండ్ పెద్ద హిట్ అయిన సాంగ్ ఏదైతే ఉందో, ఇది ఓల్డ్ సాంగ్ బట్ వన్ ఆఫ్ ద క్లాసిక్స్ అని నేను అనుకుంటా. సో ఈ పాటి నేషి వచ్చేసేయండి, తెలిస్తే కాల్ చేయండి 972-636-1966.

మీరిన్నారూ ఆ పాట ఫ్రమ్ ద మూవీ ఆరాధన. ఇది మన ఎన్టీ రామారావు మీద, లైక్ వాణిశ్రీ అండ్ ఎన్టీ రామారావు జమానా పాట ఇది. ఇప్పుడే ట్యూన్ అవుతున్నారు, అదేంది దుందమాక ట్యూన్ అయినమా, ఏం ట్యూన్ అయినమా అని షాక్ కాకండి. నేనే ఉన్నా ఇలా. కానీ ఇవాళ వీఆర్ టేకింగ్ అ న్యూ కాన్సెప్ట్ టు టాక్ అబౌట్ క్రాస్ ఓవర్ సింగింగ్ బిట్వీన్ టూ డిఫరెంట్ యునో లాంగ్వేజెస్. అది టూయే కాదు, మల్టిపుల్ లాంగ్వేజెస్ అనొచ్చు. బట్ ద ఈజ్ ఇప్పుడు ఈ స్టార్టింగ్ లో మనకి రామ్మ చిలకమ్మ అంత క్లీన్ అనిపించదు. బట్ బికాస్ రఫీ ఈజ్ లైక్ యునో హిస్ వోకల్స్ ఆర్ రియలీ రియలీ ప్యూర్ హిందీ వోకల్స్ కదా, సో కొంచెం తెలుస్తుంది తెలుగు సాంగ్స్ లా వర్డ్స్ లా కొంచెం కష్టపడుతున్నట్టు. బట్ స్టిల్ దిస్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సాంగ్స్ దట్ వాజ్ ఎవర్ పిక్చరైజ్డ్ అండ్ ఇట్ వాజ్ యాక్చువల్లీ అ హిట్ సాంగ్. ఓకే, ఇది చాలా ఓల్డ్ మూవీ అండ్ మూవీ ఇస్ ఆరాధన, కాబట్టి ఈ పాట ఫుల్ హిట్ అయింది. అండ్ ఐఎమ్ సర్ప్రైజ్డ్, గెస్ కొట్టేటోళ్ళు ఎవరు కరెక్ట్ గెస్ కొట్టలేరు. ఎందుకు, నేను మీకు ఒక పాట ప్లే చేసి వినిపించిన అండ్ ఐ ఆస్క్డ్ యూ ఈ పాట ఎవరు పాడినరు అని. అండ్ హింట్ ఆల్రెడీ చెప్పేసిన, ఇట్స్ నాట్ తెలుగు సింగర్ బట్ ఐ వాంట్ యూ టు గెస్ అ సింగర్. చెప్పిన తర్వాత మీరు అనుకుంటారు ఓ ఈయన నా అనుకుంటారు. సో నేను చెప్పను, మళ్ళీ ఒక్కసారి ప్లే చేస్తా ఈ సాంగ్ విని, ఈ సాంగ్ ఎవరు పాడినరో మీరు చెప్పండి. నాకు మూవీ నేమ్ వద్దు, నాకు మూవీ నేమ్ తెలుసు, మురారి సినిమాలో ఉంది, నేను ఎత్తమికి కావాలంటే. పాట ఎవరు పాడినరో మీరు ఒక్కసారి విని నాకు చెప్పండి.

అది పాట. ఈ పాట ఎవరు పాడిండ్రు? ఓ, నాకు కాల్ వస్తుంది, ఐ విల్ టేక్ ద కాల్. ఇంత లోపల మీరు ఒక మంచి పాట వినేసి రండి. ఇది కూడా ఎవరిదో అన్నది వచ్చిన తర్వాత చెప్తా. ఓకే, లెట్స్ గో.

0: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
1: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
2: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com or write to support@mypursu.com.
3: Hi. నేను మీ బ్లూబెరీ మఫిన్, నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ఫాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
4: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
5: రేడియో సురభి రివిజిట్.
6: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జీ లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్, అడయార్ ఆనంద్ భవన్.
7: ఆహో శివ, ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా, చౌరస్తా.
5: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
0: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
1: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
0: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
1: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
0: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
8: హ్యాపీ 4th బర్త్డే రేడియో సురభి అండ్ టీమ్ అందరికి కూడా బర్త్డే విషెస్ ఆన్ సెలబ్రేటింగ్ 4 మ్యాజికల్ మ్యూజికల్ ఇయర్స్ విత్ రేడియో సురభి. అండ్ రేడియో సురభి వింటున్న ప్రతి ఒక్క లిసనర్ కి కూడా విషింగ్ యూ ఆల్ అ వెరీ మ్యాజికల్ మ్యూజికల్ డే. ఇలానే ఎన్నో ఎన్నో వండర్ఫుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మీ ఇండియా ఆర్జే మధుశ్రవంతి.
9: Welcome back, listeners. మీరు ఇంటున్నారు ధూమ్ ద మాకా విత్ మీ ఆర్జే అనుతోని. నేనుంటా ఎవ్రీ థర్స్డే 7 to 9 PM ఓన్లీ ఆన్ రేడియో సురభి, మీ ఓజీ స్టేషన్ ఫర్ 24/7 తెలుగు. అయితే మనము ఇవాళ ఇంకా మనం ముచ్చట్ల లోపలికి పోలేదు నేను, బట్ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చిన ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో. వీఆర్ టాకింగ్ అబౌట్ క్రాస్ ఓవర్ సింగింగ్, అబౌట్ సింగర్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ కమింగ్ అండ్ మేక్ గివింగ్ అస్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇన్ ద తెలుగు ఇన్ మూవీస్ ఇండస్ట్రీలో. అందులోనే నేను ఇంతకు ముందు మనం బ్రేక్ ఇవ్వకంటే ముందు ఒక పాట ప్లే చేసిన, నీ కళ్ళు నీలి సముద్రం. ఈ పాట ఎవరు వాడిండ్రు, ఏమైనా ఐడియా ఉందా? వెల్, పాట అయిపోయింది కాబట్టి నేనే చెప్తా. ఈ సింగర్ వచ్చేసి జావేద్ అలీ. జావేద్ అలీ ఈజ్ అ హిందీ ప్రాపర్ సింగర్, మన దాంట్లో చాలా తక్కువ వాడిండు. ఈ మూవీ ఈజ్ ఫ్రమ్ ఉప్పెన, మన వైష్ణవ్ తేజ్, పంజాబ్ వైష్ణవ్ తేజ్ అండ్ కృతి శెట్టి అనుకుంటా హీరోయిన్. ఈ పాట కూడా ఫుల్ లేట్ అయింది కదా. సో బట్ ఇఫ్ యూ లిసన్, ఎంత క్లీన్ ఉంటుందో డిక్షన్, ఒక హిందీ సింగర్ వాడుతున్నట్టు అనిపించదు. అట్లాంటి పాటలు ఇవాళ మీకు వినిపిస్తాను నేను. ఆల్ ద సాంగ్స్ దట్ ఆర్ లైక్, కొన్ని కొన్ని అయితే మీరు అరే ఇది ఈ తెలుగు సింగర్ కాదా అని కూడా షాక్. అట్లాంటిదే నేను ఇంతకు ముందు ఒక క్లూ ఇచ్చిన, నాకు కాల్ వచ్చింది కానీ కరెక్ట్ గెస్ చేయదు. వాళ్ళకైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పేసిన, బట్ ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ సంబడీ టు కాల్ మీ అండ్ టెల్ మీ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. దానికోసం మీకు మళ్ళీ ఒక్కసారి వినిపిస్తా అండ్ ఐఎమ్ సర్ప్రైజ్డ్, నాకు రాంగ్ ఆన్సర్లు వస్తున్నాయి కానీ రైట్ ఆన్సర్ వస్తలేదు. ఈ పాట ఎవరు వాడినరు, చాట్ జీపీటీ వాడకండి, మీరే సొంతంగా ఆలోచించండి. తప్పైనా సరే కాల్ చేయండి 972-636-1966. ఈ ఒక చిన్న లిరిక్ ఇనేసి మళ్ళీ ముచ్చట పెడదాం.

పాట ఎవరు వాడిండ్రు? అగైన్ నేను చెప్పినా కదా, క్లూ ఇచ్చేసిన ఆల్రెడీ, ఇది మన ప్రాపర్ తెలుగు సింగర్ కాదు. ఇది ఒక ఇంకొక క్లూ ఇస్తా, ఇట్స్ అ తమిళ్ సింగర్. ఓకే, హీ ఈజ్ నాట్ జస్ట్ తమిళ్ సింగర్, హీ సింగ్స్ బ్యూటిఫుల్ హిందీ సాంగ్స్ ఆల్సో. ఈ ఇంతకంటే ఎక్కువ క్లూ ఇవ్వలేను. మీరు ఇది కరెక్ట్ ఆన్సర్ చెప్తారే కదా, నేను నెక్స్ట్ సాంగ్ పోయి పిక్ చేసేది, లేకపోతే ఇంకొక పాట అయిన తర్వాత నేనే చెప్పేస్తా. ఇక మనం ముచ్చట్లకు పోదాం. నేను నెక్స్ట్ పాట యాక్చువల్లీ ఈ పాట ఇనేశర్ అండి. ఈ పాట ఇన్న తర్వాత నేను మీకు కంప్లీట్ గా డీటెయిల్స్ ఇస్తాను.

అంతే అంతే, పాట స్టార్ట్ కాగానే అందరు కరెక్ట్ గెస్లు కొట్టుకుంటా. మై ఫోన్ వాజ్ రింగింగ్ నాన్ స్టాప్ అండ్ ఈసారి నాకు లాట్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసింది. ఇప్పుడే ఇంటున్న వాళ్ళకి చెప్తున్నా, దాట్ సాంగ్ వాజ్ సంగ్ బై నన్ అదర్ దాన్ శంకర్ మహదేవన్. ఐ నో కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ అయింది, ఎందుకంటే స్టార్టింగ్ లో స్టార్ట్ చేసినప్పుడు కొంచెం హరిహరన్ లాగా అనిపిస్తారు, బట్ ఒక్కసారి ఇఫ్ యూ స్టార్ట్ లిసనింగ్ యూ కెన్ ఈజీలీ గెస్ దట్ ఇట్ ఈస్ నాట్ హరిహరన్, ఇట్ ఈస్ శంకర్ మహదేవన్. రైట్, అసలు హరిహరన్ పాటలు కూడా పెట్టాలన్నమాట అయితే ఇప్పుడు. వెల్, ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ కాలర్స్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ గెస్డ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఐ థింక్ ఈ పాటను ఆపేసి నెక్స్ట్ పాట క్లూ అయితే ఇచ్చేస్తా. బట్ అంతకంటే ముందు మాట్లాడుకోవాల్సిన మెయిన్ విషయం వెదర్ గురించి. ఐ నో ఇది లాంగ్ వీకెండ్ వస్తుంది, మీరందరు పెద్ద పెద్ద ప్లాన్స్ చేసుకున్నారా లాంగ్ వీకెండ్ కి. వెల్ గెస్ వాట్, హెవీ రెయిన్స్, థండర్ స్టార్మ్స్, ఫ్లడ్ రిస్క్స్, ట్రావెల్ డిలేస్ ఇవన్నీ నడుస్తున్నాయి మేజర్ యుఎస్ సిటీస్ లలో. సో ఎవరైతే ట్రావెల్ ప్లాన్ లో పెట్టుకున్నారో జాగ్రత్త అంత చెప్తా, ఎందుకంటే ఇవాళ కూడా రెయిన్ ఉంది, రేపు ఉంది, లిటరలీ ఫర్ ద హోల్ వీక్ ఉంది వర్షం. సో నాలాంటి వాళ్ళు అయితే దే డోంట్ లైక్ టు డ్రైవ్ ఆర్ ట్రావెల్ అవుట్ సైడ్, మంచిగా ఇంట్లో కూర్చొని మంచి చాయ్ పెట్టుకున్నామా, మళ్ళీ వచ్చిందా అను చాయ్ అంటారా, మళ్ళీ చాయ్ కావాలి భయ్, ఈ వెదర్ లో అయితే చాయ్ కావాలి, వేడి వేడి పకోడీ కావాలి, ఎవరన్నా అప్పుడే మంచిగా పేరెంట్స్ ఉండి చేస్తే మంచిగా మురుకులు కూడా కావాలి, చాయ్ మురుకులు తినాలనిపిస్తుంది, లేకపోతే మంచిగా వేడి వేడిగా ఉల్లిగడ్డ పకోడీ వేసుకుని చాయ్ తాగుకుంటా. మై గాడ్, ఇప్పుడు నాకు ఆకలైతుంది. ఏమోలే, మెయిన్ పోయినాక కానీ లేకపోతే రేపన్నా అదృష్టం ఉంటే చాయ్ పెట్టుకోండి, లేకపోతే ఎవరైనా పెట్టిస్తారేమో చూసాం. బట్ ఇట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ వెదర్. ఇక పుణుములు అంటారా మన ఎక్కడికన్నా పోయి చాయ్ తాగుకుంటా.

ట్విస్ట్ ఉంది. దీంట్లోనే నెక్స్ట్ క్వశ్చన్ ఉంది. ఇది సింగర్ ఇస్ నాట్ మన క్రాస్ ఓవర్ సింగర్ కాదు, నేనే చెప్తున్నా. ఇది సింగర్స్ ఆర్ మన తెలుగు సింగర్సే. ఓకే, బాలసుబ్రహ్మణ్యం చిత్రవాడిరు. బట్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ నన్ అదర్ దాన్ బప్పిలారి. ఓకే, నేను ఆల్రెడీ ఇవన్నీ చెప్పేస్తున్నా, క్వశ్చన్ ఏంటంటారా, నాకు మీరు కాల్ చేసి బప్పిలారీది ఇంకొక తెలుగు పాట కావాలి, బికాస్ బప్పిలారి ఇస్ దాట్ లైక్ వావ్ కదా. ఈ సినిమాలో వద్దు నాకు, మళ్ళీ అగే నేను చెప్పిన కదా చాట్ జీపీటీలు వాడకర్రి, మీరు సొంతంగా బప్పిలహరి అనగానే మీకు ఒక వావ్ సాంగ్ తెలుగులో అనిపించింది, కాల్ చేయండి 9726361966. అంత లోపల వెదర్ కి యాప్ పాట అనిపించింది, అందుకని మీకోసం వేస్తున్నా. ఇని ఎంజాయ్ చేసేసాను. ఓకే, లెట్స్ గో. బయట పడతలే ఉర్ములు, మన పాటలనే పడుతున్నాయి. అన్ను వచ్చి చీరు పాట వేయకపోతే ఎట్లా చెప్పండి? మాన పాట ఎంజాయ్ చేసేసాను.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరేంటున్నారు ధూమ్ ధమాకా. అండ్ నా ఫోన్ నిజంగానే ధూమ్ ధమాకా ఇస్తుంది, నాన్ స్టాప్ రింగ్ అవుతుంది. బప్పి లహరి అంటే ఏం నచ్చిన వాళ్ళు ఎవరంటారు చెప్పండి. బట్ యుర్ రైట్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ యూను, అరే నేనే చెక్ చేసుకోవాల్సి వచ్చింది, ఇది మన బప్పిదాదేదనా అని. తెలుగులో కూడా ఫుల్ చాలా మ్యూజిక్ ఇచ్చేసిండు ఆయన. అండ్ కాబట్టి ఐ హావ్ గాట్ మోస్ట్ ఆఫ్ మై విన్నర్స్. అండ్ అందుకే టూ సాంగ్స్ అయితే పిక్ చేస్తా, బట్ మధ్యలో ఇస్తా బికాస్ దేర్ ఆర్ సో మెనీ సింగర్స్ ఐ వాంట్ టు కవర్ అట్లీస్ట్ వన్ సాంగ్ ఆఫ్ ఈచ్. ఐ మేబీ ఐ హావ్ టు డూ వన్ మోర్ సెగ్మెంట్, దిస్ ఇస్ గోన్ గో సో లాంగ్ అనిపిస్తుంది. బట్ ఇక బప్పిదా క్వశ్చన్ అడిగిన కాబట్టి ఒక ఫేమస్ సాంగ్ అయితే ఇస్తా. బట్ దానికంటే ముందు నెక్స్ట్ క్వశ్చన్, ఈ పాట ఇనేసి, ఈ పాట యాక్చువల్లీ ఐ థింక్ యూ కెన్ టెల్ వెరీ ఈజీలీ, బట్ ఈ పాట పాడింది ఎవరు? ఓకే, ఈ పాట ఇనేసి నాకు చెప్పండి. Let me start the song.

చాలా ఎక్కువ ప్లే చేసేస్తాం, బట్ దాని మెయిన్ వస్తుంది. బట్ ఈ పాట ఎవరు ఆడిండు, ఈ సింగర్ చాలా తెలుగు పాటలు ఆడిండు, అండ్ ఎస్పెషలీ మీరు గూగుల్ సెర్చ్ చేయొద్దు ఈ పాట ఇని, ఈ పాట ఎవరు ఆడిండ్రు తెలిస్తే కాల్ చేయండి 9726361966. అంత లోపల వెళ్ళి ఒక మంచి పాట ఇని చూద్దాం. దానికంటే ముందు వీ వేర్ టాకింగ్ అబౌట్ మన క్రాస్ ఓవర్ సింగర్స్, అండ్ వీళ్ళు హిందీ నుంచి తెలుగుకి, తెలుగు నుంచి హిందీకి ఎంత ఈజీగా ట్రాన్స్ ఇదైతారు కదా. ఒక కాలర్ని తీసుకుందాం ఆన్ ఎయిర్, చూద్దాం ఇఫ్ దే విల్ గెస్ ఇట్. ఓకే, వన్ మినిట్, మీరు ఈ పాట వింటుండండి. ఐ విల్ టేక్ ద కాల్ అండ్ మేబీ ఐ విల్ టేక్ ద కాలర్ ఆల్సో ఆన్ ఎయిర్, బట్ అంత లోపల మీరు ఒక సాంగ్ అయితే ఇమేజ్ వచ్చేసేయండి. ఓకే, ఈ సాంగ్ నేను చెప్పినట్టు బప్పిదాదే, బప్పిలహరి ఇచ్చిన పాటలో నాకు ఫస్ట్ ఎవరైతే కరెక్ట్ చెప్పినో వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం ఈ పాట ప్లే చేస్తున్నా. సో ఈ పాట ఇంటుండీ ఐ విల్ కమ్ బ్యాక్. ఈ మూవీ వచ్చేసి మన చిరంజీవి అండ్ దివ్యభారతి చేసిన రౌడీ అల్లుడు సినిమా నుంచి. అను బయాస్ లేదు, అనుకి చిరంజీవి ఇష్టం కానీ ఈ పాట వాళ్ళే రిక్వెస్ట్ చేసిన, వాళ్ళే గిఫ్ట్ చేసిన, కాబట్టి నాకు కూడా చాలా వరకు మై ఫేవరెట్ సాంగ్ కాబట్టి ప్లే చేస్తున్నా. ఇది ఈ విధానికి కూడా పర్ఫెక్ట్ నడుస్తుంది, ఎంజాయ్ చేసేది.

0: Hello?
1: Hello? 1 second.
0: Hello, can you hear me?
2: Yeah.
0: Hi, MD. Evaru maatladutunnaru?
2: Hello, na peru Venkat andi.
0: Hi, Venkat. Guess chestara evaru maada nen play chesina daniki singer?
2: Yeah. So it is the female singer, Kailash Kher.
0: Correct. Kailash Kher is the right answer. మీ కైలాష్ కేర్ అని ముందే తెలుసా, మీరు ఎక్కడ చూసారా, సర్చ్ చేశారా? నేను ఇంకా మెయిన్ జేజమ్మ వేయలేదు, బట్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ యు పిక్డ్ ఇట్ అప్ అండ్ యు ఆర్ రైట్ కైలాష్ కేర్.

0: Yeah, I know. It's a tough question. But thank you so much for calling, Venkat, and keep listening, okay?
1: Sure. Thank you so much. Bye.
0: సో అదన్నమాట మనకి కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి. ఐ హ్యాడ్ వన్ మోర్ పర్సన్ ఆల్సో గెస్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ కైలాష్ కేర్. అయితే ఇక కైలాష్ కేర్ చెప్పేశాం కాబట్టి ఏదైతే క్వశ్చన్ అడిగినో ఆ పాట ప్లే చేస్తా. బట్ ఆ పాట ప్లే చేయకంటే ముందు మన చిలుక చెమ్మ మధ్యలో ఆపినా కాబట్టి అది కొంచెం ఇనేసి నెక్స్ట్ సాంగ్ పోదాం. ఓకే, లెట్స్ ఫినిష్ దట్ సాంగ్.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరింటున్నారు ధూమ్ ధమాకా, అండ్ దాట్ వాజ్ బప్పి లహరి రౌడీ అల్లుడులోంచి పాట. అది మన చిలుకా చిమమ, దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ చెప్పాలి నేను. అంటే చిరుగి లైక్ టాప్ సాంగ్స్ ఉన్నా కూడా ఇది ఎందుకు ఆ దివ్య భారతి అని చిరంజీవి మీద చిన్న చిన్న బీట్స్ లైక్ యూనో ఇట్లా ఒక స్మూత్ ఒకటే టోన్ లో పోతా అనిపిస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ ప్లెజెంట్ టు లిసన్ టు దిస్ సాంగ్. అండ్ ఇంతకు ముందు నేను క్వశ్చన్ అడిగిన దానికి నాకు చాలా కాల్స్ వచ్చేసినాయి, అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ గెస్డ్. నేను యాక్చువల్లీ దాని ట్యాగ్ లైన్ జేజమయ్య కంటే ముందే గెస్ చేసినారు, అండ్ దే ఆర్ రైట్ యాక్చువల్లీ, దట్ ఈస్ కైలాష్ కేర్. And you actually, Nenu, I actually went to his concert when I was in New York and I saw him live. And ee manishi, he is really short, okay? It's like, you know, chota packet bada dhamaka antam kada. He was a power performance, like ikka ఎక్కడ కూర్చున్నా కూడా యూ కుడ్ హియర్ హిమ్. హీ వాజ్ సో క్రిస్టల్ క్లియర్, హీ వాజ్ లైక్ హిస్ వాయిస్ ఒక గంట అంటాం కదా అట్లా ఉండే వాయిస్. అండ్ ఎస్పెషలీ వెన్ హీ సింగ్స్ దట్ బంబం బోలే అండ్ శంకర్ జీ గా ఆ సాంగ్స్ పాడినప్పుడు అయితే ఇట్లా గూస్ బంప్స్ వచ్చేటట్టు పాడతారు ఆయన. అండ్ హీస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్ ఆల్సో, కైలాష్ కేర్. అది ఆయన పాట అది పెట్టకంటే ముందు నెక్స్ట్ ఒక క్వశ్చన్, ఇది యాక్చువల్లీ ఇస్ అ లిటిల్ బిట్ ఇంట్రెస్టింగ్. ఏం తెలుసా, ఇందులో నాట్ జస్ట్ వన్, you have two crossover singers and it's actually a very recent one. Idi kotta movie lodi, but both the singers are my crossover singers. Ante iddaru telugu singers gaadu, ee singers meeku okkaru telisina iddaru telisina let me know. First ee clue ichinaka manam jejama party nedam. Okay, let's go listen to this clue.

ఇంకొక సాంగ్, ఇంకొక మనకు 1 మినిట్ ఉంది కాబట్టి ఐ విల్ గో అహెడ్ అండ్ ప్లే హిస్ 1 మోర్ సాంగ్ విచ్ యూ విల్ లిసన్. మనకు 1 మినిట్ ఇనేసేయండి, బట్ యునో ఇది కూడా ఆయననే వాడిను. సో వినేసి కమర్షియల్ కాగానే ఇది కూడా కైలాష్ కేరే వాడిను. మిర్చిలోది

0: to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్కవాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్ సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్. అట్ శ్రీకృష్ణ విలాస్ ప్రతి డీటెయిల్ ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ స్పేస్ ద కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్.

0: Krishna Vilas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.
1: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్టిన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, ఎర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
0: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
1: వాట్ ఇఫ్ ఇండియా వాస్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com. or write to support@mypursue.com.
5: Welcome back, listeners. మీరు వింటున్నారు ధూమ్ ద మగా విత్ మీ ఆర్జే అనుతోని. ఇవాళ మనం ముచ్చట్లు తక్కువ పెడుతున్నాం గానీ మనకి ఇవాళ టాపిక్ అట్లుంది అనమాట. వీఆర్ టాకింగ్ అబౌట్ క్రాస్ ఓవర్ సింగర్స్. ఇట్స్ ఎ న్యూ టాపిక్ ఫర్ యునో మై షో, బట్ ఐ థాట్ ఇట్ వాస్ సమ్ యునో ఇట్ వాస్ టైమ్ టు బ్రింగ్ సంథింగ్ డిఫరెంట్. బట్ ఐఎమ్ సీయింగ్ అ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్, ఫోన్ హ్యాస్ బీన్ బజింగ్ నాన్ స్టాప్, విచ్ ఇస్ వాట్ మేక్స్ మీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో నేను ఫుల్ ఖుష్ బై, ఎందుకంటే నేను అడిగిన క్వశ్చన్ కొంతమంది రాంగ్ ఆన్సర్ ఇచ్చినా కూడా ముచ్చేట మాత్రం మంచి అవుతుంది. బట్ చాలా మంది కరెక్ట్ గెస్ చేస్తున్నారు దట్ హూ ఆర్ ద సింగర్స్ వెన్ ఐఎమ్ గివింగ్ యూ అ సాంగ్ దట్ ఈస్ నాట్ సాంగ్ బై ద తెలుగు సింగర్స్. ఓకే, బట్ ఫుల్ తెలుగు పాటలే వాడుతున్నారు. నాకు ఇప్పుడు మనము బ్రేక్ కి ఎల్లకంటే ముందు అడిగిన సాంగ్ కి ఇంకా ఆన్సర్ రాలేదు. బట్ అందుకని మీకు ఒక్కసారి ప్లే చేసినాక మనం ముచ్చట్లు పోదాం. ఈ పాట యూ హ్యావ్ టు టెల్ మీ హూ ఈజ్ ద సింగర్. ఓకే, మీరు ఇని నాకు చెప్పండి.

0: మనకు కాల్ వస్తుంది. లెట్స్ టేక్ ఇట్ ఆన్ ఎయిర్ అండ్ సీ ఇఫ్ యూ నో ది ఆన్సర్. హలో.
1: హలో అండి.
0: హాయ్ అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. మీ పేరు చెప్తారా?
1: నా పేరు సుధాత్రి.
0: సుధాత్రి గారు, గెస్ కొట్టారా ఎవరు సింగర్స్ ఈ పాటకి? కాదు, రామ్ మిరియాల ప్రాపర్ తెలుగు క్యాండిడేట్. ఇవాళ మన షోనే క్రాస్ ఓవర్ సింగర్స్. ఇందులో ఇద్దరు మేల్ అండ్ ఫీమేల్ సింగర్స్, ఇద్దరు కూడా మనోళ్ళు కాదు. యా, మళ్ళీ మళ్ళీ ఆలోచించి కాల్ చేయండి. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇది మాత్రం రీసెంట్ మన రామ్ చరణ్ పాట కాబట్టి గేమ్ చేంజర్ లో ఎత్తుక్కోకుండా నాకు చెప్పండి ఈ పాటలు ఎవరు పాడారు. ఓకే, తీసుకోవద్దు, పాటనే వినండి, పాట వింటే తెలిసిపోతుంది మీకు. లేకపోతే కొంతసేపట్లో నేనే చెప్తాను. ఓకే, కీప్ లిస్టనింగ్ అండి.
1: ఓకే,
0: అది మనకి పాట ఇంకా రాలేదు, సో వీఆర్ గోయింగ్ టు వెయిట్. బట్ నేను యూజువలీ ఎప్పుడు డిఫరెంట్ సేమ్ పాట వేస్తూనే ఉంటా. ఆ పాట యాక్చువల్లీ మనకి ఇవాళ దాంట్లోకి కూడా వర్కౌట్ అవుతుంది. ఎందుకు తెలుసా, ఈ పాట కూడా మనకి క్రాస్ ఓవర్ సింగరే పాడిండ్రు. ఇక నేను చెప్పడం ఎందుకు, మీకు ఈ సాంగ్ ప్లే చేసేస్తా. ఈ పాట ఎవరికన్నా ఐడియా వచ్చినా ఎవరు పాడిన ఈ పాట? దిస్ ఈజ్ ఆల్సో

నాట్ సంగ్ బై అవర్ తెలుగు సింగర్ బై రెండు క్వశ్చన్లు అడిగేసిన కానీ ఐఎమ్ వెరీ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ టు గో వాచ్ దిస్ మూవీ బట్ ప్లే చేసేస్తా దిస్ ఇస్ ఫ్రమ్ చిక్రీ చిక్రీ సాంగ్ ఏదైతే నేను పెడుతుంటానో ఇది కూడా ఇవాళ మన దానికి క్వాలిఫై అవుతుంది బట్ ఇది కాదు ఇప్పుడు క్వశ్చన్ క్వశ్చన్ వాజ్ అర్లియర్ జరగండి జరగండి జరగండి ఇందులో మేల్ సింగర్ అండ్ ఫీమేల్ సింగర్ బోత్ ఆర్ నాన్ తెలుగు సింగర్స్ మీకు తెలిస్తే కాల్ చేయండి 9726361966 బట్ అంతలోపు వెళ్ళి చిక్రీ చిక్రీ సాంగ్ వినేసిరండ్రి దాని తర్వాత ఇక క్రికెట్ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి పాట వినేసి వచ్చిన తర్వాత మన ఐపీఎల్ ముచ్చట్లు పెట్టుకుందాం లెట్స్ గో

అండ్ బోత్ ద సింగర్స్ ని గెస్ చేయకపోయినా ద మేల్ సింగర్ అయితే చాలా మంది గెస్ చేసేసారు. అండ్ దట్ సాంగ్ నేను ఏదైతే ప్లే చేసినాను జరగండి జరగండి, సాంగ్ ఈజ్ ఫ్రమ్ గేమ్ చేంజర్ మూవీ, మన రామ్ చరణ్ కియారా అడ్వాణి చేసిన కదా. అండ్ మన మ్యూజిక్ వాజ్ తమన్ బట్ సింగర్స్ వచ్చేసి మెయిన్ సింగర్ ఈస్ దలేర్ మెహందీ హిందీ. అండ్ ఎవరైతే ఫీమేల్ సింగర్ ఉందో అందులో ఆమె వచ్చేసి సునిధి చౌహాన్. సునిధి చౌహాన్ అసలు దుమ్మ చాలే ఇవన్నీ లైక్ రియలీ వన్ ఆఫ్ దోస్ హిట్ సాంగ్స్ వాడేట ఆమె ఫ్రమ్ హిందీ. ఆమె తెలుగులో వాడింది విచ్ ఇస్ వెరీ యాక్చువల్లీ ఎక్కువ వాడలేదు ఆమె, కొన్ని వాడింది బట్ ఈవెన్ ఐ వాజ్ సర్ప్రైజ్ దట్ తన వాడింది అని. బట్ దిస్ ఈస్ హర్ సాంగ్. అండ్ ఇప్పుడు ఇక నేను ఇంతకు ముందు మీకు చిక్రీ చిక్రీ ఎందుకు ప్లే చేశాను, ప్రతిసారి చిక్రీ చేస్తుంది బికాస్ షీ లైక్స్ ఇట్. బట్ ఇవాళ మన థీమ్ కి పర్ఫెక్ట్ సెట్ అయింది. అండ్ ద రీజన్ ఈస్ దాట్ సాంగ్ వాజ్ సంగ్ బై మోహిత్ చౌహాన్. మోహిత్ చౌహాన్ ఇస్ యాక్చువల్లీ నాకు వన్ ఆఫ్ ఐ లైక్ హిమ్ బికాస్ మోహిత్ చౌహాన్ ఏంటంటే మహారాష్ట్రియన్ సింగర్, కానీ రీసెంట్ ఇయర్స్ లో హీస్ డన్ బ్యూటిఫుల్ సింగింగ్. మీరు హిందీ సాంగ్స్ కొంచెం వింటే యూ విల్ సీ దట్ హిస్ సాంగ్స్ ఆర్ రియలీ బ్యూటిఫుల్. సో ఏఆర్ రెహమాన్ ఆల్సో మేక్స్ హిమ్ సింగ్ హిస్ లాట్ ఆఫ్ సాంగ్స్. అండ్ దిస్ పెద్ది మూవీ దట్ ఈస్ రిలీజింగ్ జూన్3, నేనైతే పోతున్నా బాయ్, మీరు పోతున్నారా? బికాస్ ఐ థింక్ యూ షుడ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఒకటి క్రికెట్ ఉంది, ఒకటి కుస్తీ ఉంది. ఐ మీన్ హ్యావ్ యూ సీన్ ద గైస్ బాడీ? నేను మొన్న ఆయన ఇంటర్వ్యూ ఇస్తున్నాను. చిరంజీవి ఆల్సో వెంట టు ద ఇదంట షూటింగ్ టైం కి, ఆయన పడే కష్టం చూసి ఆయన తట్టుకోలేకపోయిందంట, కొడుకు ఎంత కష్టపడతాను. బట్ కంప్లీట్ డెడికేషన్ టువర్డ్స్ హిస్ స్కిల్ సెట్. ఐ మీన్ హిస్ బాడీ ఇస్ రిబ్డ్ చెప్తాను కదా, అంటే కుస్తీ కట్టు ఉండాలని కాదు కానీ, బట్ మై గాడ్, ఐ మీన్ అగైన్ ఎవ్రీ వీక్ ఐ టెల్ యూ రైట్ లైక్ కమ్ ఆన్ గో వర్క్అవుట్. అది ఎక్స్ట్రీమ్ వర్క్అవుట్ అయినది, బట్ అగైన్ హీస్ డూయింగ్ ఇట్ ఫర్ అ మూవీ. సో మనం అంతా కష్టపడి మూవీ కోసం సిక్స్ ప్యాక్ అంత పర్ఫెక్ట్ బైసెప్స్ రాకపోయినా షార్ప్ గా తయారయ్యి ఫిట్ గా తయారయ్యి మంచిగా రెడీ అయితే అదొక సాటిస్ఫాక్షన్. Well, that was Chikri Chikri and Mohit Chauhan for you. బట్ జరగండి జరగండి ఏదైతే ప్లే చేసినో నేను, అది వచ్చేసి మన దలేర్ మెహందీ అండ్ సునిధి చౌహాన్. ఓకే, ఇక మనం క్రికెట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి నేను అట్లీస్ట్ ఒక 1 మినిట్ మన ఐపీఎల్ గురించి మాట్లాడాలి. మాట్లాడకపోతే ఎట్లా? ఎవ్రీ ఎవరు రెడీ ఉన్నారు చెప్పండి మన రేపు గేమ్ కోసం. ఐ ఫీల్ లైక్ దట్స్ గన్ బి ప్రాక్టీస్ మ్యాచ్ ఫర్ ఫినాలే బికాస్ మన ఎస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇస్ ప్లేయింగ్ ఆర్సీబీ రైట్. అది కమాన్ మనల్లే గెలవాలి, మనల్లే గెలుస్తారు. గెలవకపోతే నన్ను ఇట్టుకోకండి, నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు ఫోన్ చేసి ఏంది నువ్వు గెలుస్తాను అను, కానీ గెలుస్తారు గెలుస్తారు బై. గేమ్ అయిపోయేదాకా మనమే గెలుస్తాం అనుకోవాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. అండ్ ఐపీఎల్ ముచ్చట్లకు వచ్చేస్తే వీ హ్యావ్ ఆర్సీబీ, మన గుజరాత్ అండ్ మన సన్ రైజర్స్ అయితే ఆల్రెడీ దే క్వాలిఫైడ్ which is good, but inkokka position kosam migala chaala mandi try chestunnaru. Eliminate ayipoyina dantla mana Mumbai Indians elipoyinru, Lucknow elipoyinru, ivala mana Chennai vallu mari ghoranga odipoyinru kabatti vallu kuda eliminate ayipoyinru. సో ఇక చూద్దాం ఆ 4th ది ఒక్క ఎవరికి వస్తుందో. ఇంకా 4 గేమ్లు ఉన్నాయి మనకు, ఒక ఫ్రైడే, ఒకటి సాటర్డే, సండే రెండు ఉన్నట్టున్నాయి. ఇక అయిపోయినాయి అంటే ఇక లిటరలీ మన క్వాలిఫైయర్స్, దాని తర్వాత ఫైనల్. నాకు తెలుసు మన సన్ రైజర్స్ ఫైనల్లోకి వచ్చేస్తారు, కప్పు గెలిచేస్తారు, ఏ అప్పుడు అను వేస్తుంది ఫుల్ తిమార్ పాటలకు డాన్స్. ఓకే, బట్ అది అవుతుంది అని మనం అనుకుందాం. బట్ దాట్ ఈస్ అవర్ ఐపీఎల్ ముచ్చట్లు. మనం నెక్స్ట్ క్లూలోకి వెళ్ళిపోదాం. ఈ పాట అగైన్ దిస్ ఈస్ ఆల్సో అ డ్యూయల్ సింగర్స్. వై మస్తు వస్తున్నాయి కదా అసలు. ఇది కూడా ఇద్దరు వాడిండ్రు, ఇద్దరు తెలుగు సింగర్స్ కాదు. ఇది ఎవరు పాడిండ్రు మీకు తెలిసే కాల్ చేయండి 9726361966.

నేను మొన్న మొత్తం సాంగ్ ఇచ్చేసేటట్టున్న, బట్ ఇప్పటికి ఆప్తా బికాస్ దిస్ ఇస్ ఎ క్లూ సాంగ్. మీరు ఈ సింగర్ నేను మొన్న మొత్తం సాంగ్ ఇచ్చేసేటట్టున్న, బట్ ఇప్పటికి ఆప్తా బికాస్ దిస్ ఇస్ ఎ క్లూ సాంగ్. మీరు ఈ సింగర్ ఎవరో తెలిస్తే కాల్ చేయండి 9726361966 మన స్టూడియో నంబర్. అండ్ అగైన్ లైక్ ఐ సెడ్, ఇందులో ఇద్దరు సింగర్స్ ఆర్ నాన్ దేశీ సింగర్స్, అంటే దేశీ సింగర్స్ బట్ నాన్ తెలుగు సింగర్స్. ఈమె ఎవరైతే సింగర్ ఫీమేల్ ఉందో ఆమె అయితే లైక్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని పాటలు పాడింది తెలుగులా. ఇంతకంటే పెద్ద క్లూ ఇయన్ బై. అంత లోపల వెళ్ళి ఈ పాట కూడా ఇదే చేయండి, ఎందుకంటే ఈ పాట వచ్చేసి మనకి యుల్ బి వెరీ సర్ప్రైజ్డ్ దట్ ఈ పాట ఎవరు వాడినరో మీకు పాట ఇన్నాక చెప్తా. బికాస్ like I said, ee paata is something that you will enjoy. Okay, ok, nimisham.

0: ఐ ఆమ్ ట్రైంగ్ టు గెట్ ద సాంగ్ గోయింగ్, బట్ అంతకంటే ముందు నేను మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకుంటున్నా. దాట్ ఇట్ ఈస్ ఈ వీకెండ్ వచ్చేసి మనకి జాతర గురించి నేను ఇంకా చెప్పలేదు. సో బట్ లెట్ మీ టెల్ యూ లిటిల్ బిట్ అబౌట్ జాతర. మన రేడియో సురభి జాతర ఈస్ హ్యాపెనింగ్ ప్రిటీ మచ్. మీకు అందరికి ఎవ్రీ వీక్ వీఆర్ గివింగ్ యూ సమ్ ఇన్ఫర్మేషన్, రైట్? లాస్ట్ వీక్ మంచిగా మనం లోయి దాని గురించి ఫుల్ ఎంజాయ్ చేసేసినారు. ఎవ్రీ వీక్ మనము గేమ్ ఆడడం కదా, ఆ గేమ్ కూడా మనకి పోయి మంచిగా ఇదైపోయింది. సాంగ్స్ అన్ని సెలెక్ట్ చేసినారు. వీ హ్యాడ్ మైక్లెస్ వీక్ లాస్ట్ వీక్ కాబట్టి అక్కడికి మన విన్నర్స్ కూడా వచ్చేసినారు. అండ్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ సాంగ్స్ దట్ వేర్ ప్లేడ్. అండ్ లిటరలీ మనలో రేడియో సురభి నెక్స్ట్ ఏమైతుంది అండ్ లాస్ట్ ఎండింగ్ వచ్చేసాం. So all you need to remember is that manaki June 7th ke Frisco Flyers lo we are making this happen. So I want you guys to all note that it is happening at Frisco Flyers on June 7th. Mana Radio Surabhi Jatara is happening, so do not miss it. Idi meeku complete, you know, you will have lot of fun there. There is so much information on our website. మీరు అక్కడికి వెళ్ళి కూడా యూ క్యాన్ రియలీ రియలీ హ్యావ్ ఫన్. సో లెట్ అస్ ఆల్ గెట్ టుగెదర్. దిస్ ఈస్ అవర్ ఈవెంట్. ఈ ఈవెంట్ ని మనం ఫుల్ సక్సెస్ఫుల్ చేసుకోవాలి. సో డూ నాట్ మిస్ ఇట్ అని చెప్తాను నేను. ఓకే. అండ్ ఇంకా మీకు ఇంకా ఒక క్వశ్చన్ అయితే నేను అడిగిన కదా, ఆ సాంగ్ రెడీలో మూవీలోది, బట్ అది మీరు నాకు చెప్పాల్సింది ఏ సింగర్స్ పాడిండ్రు అని. ఓకే, I will be right back. మనకు ఒక కాలర్ వచ్చింది, లెట్స్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను గిరి గారు.
0: హాయ్ గిరి గారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. నా పాట గెస్ట్ చేశారా, ఎవరు సింగర్ అని?
1: నేను విజయ్ ప్రకాష్ అనుకుంటా.
0: కాదండి, కాదు కాదు, యూ హ్యావ్ టు కీప్ గెస్సింగ్. యా ఒక్క నిమిషము, ఐ విల్ టెల్ యూ ది ఆన్సర్ ఇన్ ద నెక్స్ట్ 5 minutes.
1: ఓకే,
0: కాదు కాదు, ఇద్దరు సింగర్స్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ ఇది నాన్ తెలుగు సింగర్స్. బట్ రెడీల్ మూవీలోది సాంగ్ ఇస్ వెరీ పాపులర్, బట్ ఐ వుడ్ లైక్ టు నో ద సింగర్స్ ఆఫ్ ద సాంగ్స్. ఓకే, బట్ మీరు గెస్ కొట్టింది రాంగ్ కాబట్టి నేను గెస్ ఇంకొకరు ఇద్దరు చెప్తారేమో చూద్దాం. తర్వాత ఐ విల్ రివీల్ హూ ఆర్ ద టూ సింగర్స్. లైక్ ఐ సెడ్, ఫిమేల్ సింగర్ ఇస్ వెరీ పాపులర్, బట్ మేల్ సింగర్ కొన్నే సాంగ్స్ పాడాడు, హిందీలో కూడా కొన్నే పాడాడు, తర్వాత ఆయన డిసప్పియర్ అయిపోయాడు. బట్ లెటస్ ఓకే, లెట్ మీ సీ ఇఫ్ ఎనీబడీ ఎల్స్ కాల్స్. ఓకే,
1: ఒక రిక్వెస్ట్ ఆన్ ప్లే చేయగలుగుతారా?
0: యా చెప్పండి చెప్పండి, ఏం పాట కావాలి?
1: జెన్నిఫర్ లోపెజ్ స్కెచ్ గీకున్నట్టుగా ఉందరే ఒక సింగర్.
0: ఓ యా, ఎవరు పాడారు చెప్తారా?
1: దట్ ఈస్ బై బెన్నిదర్.
0: ఓ కరెక్ట్, ప్లే చేస్తానండి, నెక్స్ట్ ప్లే చేస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్,
1: బాయ్.
0: ఓకే, మనకి ఒక రిక్వెస్ట్ వచ్చేసింది కాబట్టి లెట్ అస్ గో అండ్ గెట్ ద సాంగ్ దట్ ఈజ్ మనకి. కానీ నాకు ఇంకా కరెక్ట్ ఆన్సర్ అయితే రాలేదు, కరెక్ట్ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేనే మీకు చెప్పేస్తున్నాను, మూవీ ఈజ్ ఫ్రమ్ రెడీ, ద సాంగ్ ఈజ్ టు టు టు టు టు టు. ఈ పాట వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. సో ఈ పాటని సింగర్స్, ఇద్దరు సింగర్స్ ఆర్ నాన్ తెలుగు పీపుల్. మీరు చాట్ జీపీటీ వాడకుండా, మీరు గూగుల్ సెర్చ్ చేయకుండా నాకు చెప్పాల్సింది హూ ఈజ్ ద సింగర్ ఆఫ్ దోస్ సాంగ్స్. అంత లోపల మనకు రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి మనం వెళ్ళి జెనిఫర్ లోపెజ్ సాంగ్ వినేసిద్దాం గిరి గారి కోసం. అండ్ దెన్ I will give you the answer. Chuddam evaro na call chestaremo. Meer call cheyalsina number 972-636-1966.

0: చేస్తుంది.
1: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరేంటున్నారు ధూమ్ ధమాకా విత్ మీ ఆర్జే అనుతోని. సో నేను ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్ కి నాకు ఆన్సర్స్ కరెక్ట్ రాలేదు. ఐ ఆమ్ డిసప్పాయింటెడ్ అన్ని కరెక్ట్ చెప్పిన వాళ్ళు మీరు ఈ పాటను ఎట్లా మిస్ అయ్యండ్రు భయ్. మీకోసం మళ్ళీ కొంచెం ప్లే చేస్తా, బట్ నేనే ఎత్తా ఆన్సర్, ఎందుకంటే దిస్ ఈజ్ సంథింగ్ దట్ యూ కుడ్ హావ్ గెస్డ్ అనుకున్నా. నేను ఫీమేల్ వాయిస్ అయితే గెస్ చేశాను అనుకున్నా భయ్, ఎందుకంటే ఫస్ట్ ఒకసారి

పాట పాడింది కునాల్ గాంజావాలా అండ్ శ్రేయా ఘోషల్. కమాన్, కునాల్ గాంజావాలా కష్టం అది. మనకెవరైనా హిందీ పాటలు వినేటోళ్ళు ఎస్పెషలీ బీకే హోట్ తిరే అది మనకు ఆ పాట వింటే తప్ప మీకు ఆ సింగర్ తెలియదు. బికాస్ హీ ఇస్ ద వెరీ యూనిక్ వాయిస్ అండ్ ఆయన వాయిస్ తెలిస్తేనే యూ కుడ్ హ్యావ్ గెస్డ్ ఈజీలీ. బట్ సింగర్, ఫీమేల్ సింగర్ ఈజ్ మన శ్రేయా ఘోషల్. ఆమెనే వాడింది పాట. ఇక మన క్వీన్ మెలోడీ సింగర్ పాట మీరు గెస్ చేయకపోతే ఎట్లా? ఈ పాట ఇనేషియండి. ఈ పాట విన్న తర్వాత మనం కమర్షియల్ లకి వెళ్ళి వచ్చిన తర్వాత ఐ హ్యావ్ టు ప్లే వన్ సునిధి, వన్ శ్రేయా ఘోషల్ సాంగ్ బై హర్ సెల్ఫ్. చేయకపోతే ఎట్లా చెప్పారు? కానీ ఐఎమ్ డిసప్పాయింటెడ్. మీరు గెస్ కొడతారు అనుకున్నా, బట్ ఐ నో ద మేల్ వాయిస్ కొంచెము కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది. బట్ దిస్ గాయ్ కునాల్ గాంజావాలా కొన్ని సాంగ్స్ ఫుల్ పాడిండు హిందీలా. అప్పుడు మన ఇమ్రాన్ హాష్మి వచ్చినప్పుడు ఆ సాంగ్ ఉంటది కదా, బీగే హోట్ తెరే ప్యాసా దిల్ మేరా, ఆ పాట ఎంత హిట్ అయింది. బట్ దాని తర్వాత సడన్లీ డిసప్పియర్ అయిపోయాడు. సో అందుకని ఆయనకి ఎక్కువ తెలుగు సాంగ్స్ ఉండేది. బట్ ఈ పాట మాత్రం ఆయననే వాడాడు, విచ్ ఇస్ వన్ ఆఫ్ మై లైక్ మంచి ఫీల్ గుడ్ మూవ్ సాంగ్ అనిపిస్తుంది నాకు. మన రెడీ మూవీలోది మస్తు నవ్వుకునే సినిమా. మీకు బోర్ కొడితే ఇట్లా వర్షం పడ్డప్పుడు మంచిగా పాట పెట్టుకునేది. ఈ పాట కంప్లీట్ చేసి కమర్షియల్ అయినాక మన లాస్ట్ హాఫ్ అవర్ లోకి వచ్చినప్పుడు రౌండ్ ఆఫ్ ఆఫ్ ద ముచ్చట్లు అండ్ అనదర్స్ క్లూ ఫర్ యూ. అప్పటి లోపల ఈ సాంగ్ ఇనిషియేట్.

నమస్కారం, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా హిట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే, ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్నొచ్చిన ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
1: హలో, డినర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
2: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: నేను ఏం ఉండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
4: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సాస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
5: Welcome back, listeners. Mere Intu Naru Doom the Maka with me, Maas Pilla, me, RJ Anudoni. Nenu Da every Thursday, 7 to 9 p.m. And mana last half-hour segment start aipoyindi. Oh, man, ivala asalu day, like, in the Thursday vachesindi anukunna gaani, but 7 to 9 eppudu aipoyindo telavaledu naaku. I loved it. Ee concept is good and mee nammaru. Nenu ee crossover topic ki entha mandini cover chesam anukunna, and half kuda cover cheyale. అండ్ నాకు లిజనర్స్ కూడా ఆల్రెడీ కాల్ చేసిన వారే, మీరు ఈయన పాట చెప్పలేదు మీరంటే అన్న, అరే వీ హ్యావ్ లాట్ ఆఫ్ దెమ్, సో ఐ థింక్ ఐ మే హ్యావ్ టు డూ అ ఫాలో అప్ సెషన్ బికాస్ ఇన్ని ఇన్ని పాటలు ఉన్నాయి అంటే, బట్ వీ హ్యావ్ నాట్ ఈవెన్ టచ్ ద సర్ఫేస్. ఓకే, సో మనము కంటిన్యూ చేసాం ఇంకొక ఈ లాస్ట్ సెగ్మెంట్ లో కూడా ఎన్నైతే అన్ని చేసాం, బట్ ఐ ప్రామిస్ మిగిలిన వాళ్ళని మాత్రం మర్చిపోలేదు. వీ విల్ డూ వన్ మోర్, మేబీ నెక్స్ట్ వీక్ ఆర్ ద వీక్ ఆఫ్టర్, బట్ పక్కా చేసాం. అదైతే ఉంది బికాస్ చాలా మంది ఉన్నారు, ఇంకా నేను నా లిస్ట్ లోనే ఇంకా పెడదాం అనుకున్న వాళ్ళని, క్వశ్చన్ అడదాం అనుకున్న వాళ్ళని. అందులో నెక్స్ట్ క్వశ్చన్ అడిగేది, ఇది యాక్చువల్లీ కొంచెం ఫన్ ది, ఎందుకంటే ఇది పాత సాంగ్ కానీ ఈ మధ్య మళ్ళీ ఒక చిన్న బిట్ ని లేటెస్ట్ మూవీలో వాడిండ్రు. అది ఆ మూవీలో ఎంత హిట్ అయిందో తెలియదు కానీ ఆ డాన్స్ స్టెప్ తీసుకొని రీల్ చేయని వాళ్ళు అంటూ లేరు. సో ఎంత మంది చేసినారో ఈ రీల్స్, సో దానివల్ల ఈ పాట పాత పాట మళ్ళా హిట్ అయింది. ఓకే, ఈ ఏం చెప్తున్నావు అను అనుకుంటున్నారా? ఫస్ట్ ఈ పాట నండి, ఇన్నాక ఈ పాట ఎవరు వాడినో చెప్పరు నాకు. ఒరిజినల్ సాంగ్, ఓకే, అండ్ క్లూ ఇస్ యాజ్ యూజువల్ తెలుగు సింగర్ పాడలేదు, బట్ క్లూ ఇస్ కదా వన్ ఆఫ్ ద టాప్ తెలుగు హిందీ సింగర్స్, కొంచెం ఓల్డ్ అనమాట ఇది. ఓకే, ఇనేసి చెప్పరు నాకు ఈ సింగర్ ఎవరు అని. మీకు అర్థమైపోవాలి

సింగర్ ఎవరు? మీకు తెలిస్తే కాల్ చేయాలి నంబర్ 9726361966. చూద్దాం కరెక్ట్ ఆన్సర్ చెప్తారా లేదా. అందులోపల మనము బ్రేక్ కంటే ఓకంటే ముందు వీ టాక్డ్ అబౌట్ శ్రేయా ఘోషల్. శ్రేయా ఘోషల్ ఇప్పుడు లేటెస్ట్ సినిమాలలో మస్తు వాడుతుంది మన దాంట్లో. అందులో నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్స్ ఒక్కటి ప్లే చేస్తా, అది ఇనేష్ వచ్చేసేయండి. తెలిస్తే నాకు కాల్ చేయండి.

వాళ్ళు నేనైతే మహారాణి బాయ్ నన్నైతే మా ఆయనట్లో నేర్చుకుంటాడు కాబట్టి నేనైతే ఆ పాట పాడుకోవచ్చు ఇంట్లో. ఐ హోప్ మీరు కూడా మీ స్పౌస్ తో పాడుకుంటారు అనుకుంటున్నా, లేకపోయినా కూడా వాడుకోండి. ఇట్ ఈస్ అ ఫన్ సాంగ్, బట్ ఎంత రొమాంటిక్ వాయిస్, ఎంత స్వీట్ ఉంటుందిలే. దాట్ ఈస్ శ్రేయా ఘోషాల్ ఫర్ యూ. అండ్ నాకు కరెక్ట్ ఆన్సర్ రాలేదు. ఐ మీన్ కమ్ ఆన్, దీని మీద ఎన్ని రీల్స్ అయినాయి ఇప్పటిదాకా అని చెప్పిన నేను. సో ఒక్కసారి మళ్ళీ వినిపిస్తా, దీని తర్వాత చెప్తా మీకు అసలు ఈ సాంగ్ ఎవరు వాడిండ్రు అని.

0: పాడదామా.
1: సో ఈ సాంగ్ ఎవరు పాడిండ్రు మీకు తెలిసే కాల్ చేసే నంబర్ 9726361966. సో మీరు ఇప్పటిదాకా మనము మన

అనే ఫ్రమ్ రఫీ సాబ్ నుంచి స్టార్ట్ చేసినాం అండ్ మధ్యలో మిక్స్ అండ్ మ్యాచ్ పాతోళ్ళు కొత్తోళ్ళు సో అండ్ వీఆర్ టేకింగ్ సమ్ రిక్వెస్ట్ ఆల్సో సో we have so many songs any special songs unnai ante that manamu ini maname anukuntamu are idi manolu vaadleda idi telugu vaallu vaadleda ani but it doesn't matter endukante mana song ki aa melody vaallu ichedi istunaru and that is what I like it you know like music has no boundaries antam kada and they are proving it hindi la perfect song vaadetoru kuda manam iskochinam anko manaki కంప్లీట్ జస్టిస్ చేస్తున్నారు అనిపిస్తుంది పాటకి. అట్లాంటిదే ఒక పాట రీసెంట్ లో మనకి జాన్వీ కపూర్ మీద పిక్చర్ అయింది అండ్ ఇది నేను చెప్పేసా, దిస్ వాజ్ సంగ్ బై శిల్పారావు. ఈమె హిందీలో బ్యూటిఫుల్ సాంగ్స్ పాడుతుంది. మీరు ఇఫ్ యూ లైక్ రొమాంటిక్, ఇఫ్ యూ లైక్ సాఫ్ట్ సాంగ్స్ అంటే గో అండ్ సర్చ్ ఫర్ శిల్పారావు హిందీ సాంగ్స్. బ్యూటిఫుల్ సాంగ్స్ పాడుతుంది ఆమె. ఆమె ఈ పాట ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. సో ఇది ఒకటి ఎంజాయ్ చేసిరండి. ఇది అయినాక కూడా మీరు చెప్పకపోతే నేను ఇదేమిటమ్మా ఎవరు అడిగినో I will tell you after this song.

So that was Sunny Shilpa Rao from Chuttamalle song. Man, Devara movie undi kada, NTR and Janvi Kapoor paina. Aa song ime vaadindi Shilpa Rao anamata. I mean, she's very beautiful voice. And Telugu lo ippudu ee madhya koncham like, you know, they are inviting new singers also, which is very nice. And actually mona nenu ekkadu avutunde, which is very apt anpistundi na, you know. I want to tell you also that, you know, Telugu is like a musical language. ఇది ఎవరు చెప్పినరు అన్నది చెప్తా, బట్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్, యునో. ఇది వాట్ దిస్ మీన్స్ ఈస్ లైక్ తెలుగు ఇట్ సెల్ఫ్ సౌండ్స్ లైక్ ఎ సాంగ్. ఈ ఫ్రేజ్ ఏదైతే ఉందో దిస్ ఇస్

అట్రిబ్యూటెడ్ టు నికోలో డి కాంతి, ఒక 15th century వెనీషియన్ ఎక్స్ప్లోరర్. వర్డ్స్ ఇవి అనమాట. సో హీ ఆయన ఏం చేసిండు, హీ నోటెడ్ దిస్ తెలుగు వోవెల్ ఎండింగ్ వర్డ్స్, దిస్ మెలోడియస్ సౌండ్స్. సో ఆయన కంపేర్ చేసిండు, బా దిస్ ఇస్ ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని మనకి ఇచ్చేసిన పేరు. సో మనం ఫుల్ గర్వంగా చెప్పుకోవచ్చు బై. సో వాట్ దిస్ మీన్స్ ఇస్ ఎనీబడీ యునో తెలుగు లాంగ్వేజ్ ఇస్ ఆసమ్ ఆయన అన్నట్టు. బట్ మనం కూడా మనం యూనో వీ షుడ్ ఆల్సో బి వెరీ ప్రౌడ్ దట్ వీఆర్ ఫ్రమ్ తెలుగు అండ్ ఎనీబడీ క్యాన్ సింగ్ తెలుగు లైక్ సాంగ్. అది మనం ఈజీ అంటలేము. మనము వీఆర్ లైక్ యునో ఇట్స్ లైక్ రివర్. ఏ సింగర్ వచ్చినా కూడా వీ క్యాన్ దే కెన్ టేక్ అవర్ సాంగ్ అండ్ మేక్ ఇట్ దేర్ ఓన్ అండ్ వీ విల్ యునో ఎంజాయ్ ఇట్. దాట్ ఈస్ సో ఇంపార్టెంట్. So that's why I've always been a proud Telugu person, but we all have reason to be very proud. That is the crossover. But again, nene kadu, lot of people telunolaku kuda ipala like you know, oh ee paata veel chesina veela ani meeru anukunta untaru. Anlane nenu intha mundu adina meeku ee paata meeku evaru paadinru ani naaku raledu. But I will tell you, మీకెవరికి తెలుసో తెలియదు కానీ దిస్ సాంగ్ వాజ్ యాక్చువల్లీ సంగ్ బై కుమార్ షాను. కుమార్ షాను మీకు ఎవరైనా తెలుసా, హిందీలో సాజన్ పాటలు లేకపోతే ఆ జమానాలో వెన్ యునో సల్మాన్ ఖాన్ మాధురి దీక్షిత్ ఈ పాటలు వచ్చినప్పుడు కుమార్ షాను వాజ్ ద టాప్. లైక్ ఉదిత్ నారాయణ ఎట్లయితే ఉన్నారో టాప్, అట్లా కుమార్ షాను ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద టాప్ సింగర్స్. అండ్ హీ సాంగ్ ద సాంగ్ ఆన్ రాజశేఖర్. మనది రాజశేఖర్ పాత పాట ఉంది కదా ఆయుధం సినిమాలో, ఇది ఇదేమిటమ్మా మాయా మాయా. ఇది మొన్న మన రీసెంట్లీ ఒక తెలుగు మూవీలో, ఐ హావ్ టు రిమెంబర్ విచ్ మూవీ, దట్ దాంట్లో వాళ్ళు మంచి లుంగి కట్టుకొని ఇట్లా మస్తు స్టెప్ వేస్తారు కదా. సో మళ్ళీ ఒక రీవాంప్ లాగా అయిందనమాట ఈ పాటని తీసుకొచ్చి. అండ్ దెన్ అది కంప్లీట్లీ టుక్ ఓవర్ వాట్ వీ సే యాజ్ ద స్టార్మ్ ఫర్ ఇంటర్నెట్, మన రీల్స్ ఇవన్నిటికీ ఫుల్ ఒక రేంజ్ లో మళ్ళీ పాపులర్ అయిపోయింది బేసిక్లీ. సో అది మన ఈ సాంగ్. బట్ ఐఎమ్ సర్ప్రైజ్డ్ నోబడి గెస్డ్ ఇట్ కరెక్ట్లీ, నాకు కరెక్ట్ ఆన్సర్ రాలేదు. అండ్ ఇక నెక్స్ట్ సాంగ్ వచ్చేద్దాం. అండ్ దాని తర్వాత నాకు ఇక మేబీ 1 or 2 సాంగ్స్ ఏ ఉంటాయి, బట్ దట్స్ ఓకే. నేనేమన్నా వీ విల్ కంటిన్యూ దిస్, ఐ లవ్డ్ ఇట్. నేను చూద్దాం ఎట్లా కనెక్ట్ అవుతారో అనుకున్నా, బట్ ఎవ్రీబడి ఈస్ లవింగ్ అండ్ ఐ హావ్ సో మెనీ రిక్వెస్ట్ టుడే. ఇఫ్ ఐ హావెంట్ ప్లేడ్ యువర్ సాంగ్ ప్లీజ్ డోంట్ హిట్ మీ. వీ విల్ కంటిన్యూ దిస్ అండ్ ఐ విల్ ప్లే. నాకు చాలా రిక్వెస్ట్ వచ్చినాయి ఇవాళ, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు కీప్ అప్ విత్ ద థీమ్ ఆల్సో. సో అందుకని వీఆర్ లైక్ యునో నాట్ ఫినిషింగ్ అప్ ఎవ్రీథింగ్, బట్ వీ విల్. ఇంకొక సింగర్ దట్ ఐ డూ వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ అప్, మేబీ దిస్ మేబీ ద లాస్ట్ వన్, ఐ డోంట్ నో. బట్ ఈ సాంగ్ విన్న తర్వాత సింగర్ ఎవరో చెప్పండి, ఎందుకంటే ఇంకొక రీసెంట్ పాట కూడా ఈయననే వాడిండు, విచ్ వాజ్ అ రీసెంట్ హిట్ ఇన్ జనవరి. బట్ నేను పాత పాట ఇస్తున్నా, ఇది చాలా ఈజీ, ఇది ఇంకా నేను ఇంతకంటే ఈజీ క్లూ ఇయ్యలేను. ఈ పాట ఇనేసి టెల్ మీ హూ ఇస్ ద సింగర్. ఓకే,

0: Welcome back, listeners. Meer intunnaru Doom the Maka with me, Mastala, me, RJ Anutoni. ఇవాళ మనము మన ఎండ్కి వచ్చేసినాము. అబ్బా బాబా, టుడే వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఐఎమ్ టెలింగ్ యూ, నేను ఇవాళ తీసుకున్న కాల్స్ ఎప్పుడు తీసుకోలేదు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ ఐ లవ్ దట్ ఎవ్రీబడి కనెక్టెడ్ టు ద టాపిక్. అండ్ ఐ విల్ టెల్ యూ, మనము హాఫ్ కూడా అసలు టచ్ చేయలేదు. వీ హ్యావ్ లాట్ మోర్ సింగర్స్ దట్ ఆర్ స్టిల్ పార్ట్ ఆఫ్ ద క్రాస్ ఓవర్. సో నేను ఈ సెగ్మెంట్ ఇంకొకసారి చేస్తా, ఎప్పుడు చేస్తానో తెలియదు. మళ్ళీ నెక్స్ట్ వీక్ అయితే మన బోర్ అయిపోతారు కాబట్టి మేబీ ఐ విల్ డూ అ కమ్ బ్యాక్ అండ్ వీ విల్ టచ్ ఆల్ ది అదర్ పీపుల్. బట్ ఇక మన రౌండ్ అప్ చేసే టైం వచ్చేసింది. మన రౌండ్ అప్ లో నేను మీకు ఇప్పుడు ఏం న్యూస్ జరుగుతున్నాయా అన్నది వెరీ క్విక్లీ చెప్తా. లైక్ ఐ సెడ్ అగైన్, ఎండింగ్ లో వచ్చేసినాం కాబట్టి లాస్ట్ టైం లాగా మనకి ఎక్కువ టైం లేదు. But to tell you what is happening in the world news ante matram, what I'll say is manaki inka that whole mana current affairs is still ceasefire undi anukuntunnamo between US and Iran, but it's still not clear. ఇది ఎప్పుడు అయిపోతుందిరా భయ్, నేను కూడా వెయిట్ చేస్తున్నా. వీ వాంట్ ద గ్యాస్ ప్రైజెస్ టు గో డౌన్, వీ వాంట్ స్టెబిలిటీ, రైట్? అండ్ ఎస్పెషలీ ఈ హార్మోన్స్, ఏదైతే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోన్స్ ఉందో, మనకి ఏదైతే పాస్ వే ఉందో, ఎక్కడ నుంచి అయితే గ్యాస్ వస్తుందో, అది ఈ స్టిల్ అ మేజర్ కన్సర్న్. బికాస్ దీనివల్ల మన గ్లోబల్ ఆయిల్ ప్రైజెస్, ట్రేడ్ అన్నిటి మీద ఇంపాక్ట్ పడుతుంది. సో ఏదో ఒకటి జల్దీ రండిరా భయ్, జల్దీ వచ్చి మేక్ పీస్ అండ్ లెట్ ఆల్ ఆఫ్ అస్ లివ్ ఇన్ అ పీస్ఫుల్ వరల్డ్. దాట్ ఈస్ మై ఓన్లీ థింగ్. ఇంకొక కన్సర్నింగ్ న్యూస్ నేను ఈ వీక్ ఏమిన్నా అంటే దట్ Ebola outbreak has become a global concern. So, ఈ హెల్త్ ఏజెన్సీస్ అదైతే ఏదన్నారో వాళ్ళు, దే ఆర్ వార్నింగ్ దట్ ఏదైతే రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా అనే ఒకటి వైరస్ బ్రేక్ అయింది. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని ఒక మేజర్ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ అని డిక్లేర్ చేసేసింది. సో జస్ట్ బీ కేర్ఫుల్ ఇఫ్ యూర్ ట్రావెలింగ్ ఆర్ ఇఫ్ యూర్ రిసీవింగ్ పీపుల్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్, యూనో, జస్ట్ బీ వెరీ మైండ్ఫుల్. బికాస్ మనము ట్రావెల్ చేస్తున్నాం లాంగ్ వీకెండ్, ఎస్పెషలీ పీపుల్ ఎక్కడెక్కడ నుంచో ట్రావెల్ చేసి వస్తారు. ఎనీబడి ఈస్ కమింగ్ ఫ్రమ్ కాంగో హ్యాస్ బీన్ లైక్ బీన్ ఆన్ హై అలర్ట్. ఓకే, సో జస్ట్ కీప్ ఇట్ keep your keep yourself safe and jepta. Inkoka major news edaithe nenu inna which has become very big is SpaceX edaithe mana Elon Musk undo adi is filing for its largest IPO in history. Okavela adi mottham proper ga ayipothe Elon Musk could be the world's first trillionaire. Can you imagine that? I mean, that is amazing, right? So ive ikbal news, unfortunately I don't have a lot of news happening but to cover because man degara time ledu. And again, like I said, ivala they went by extremely fast. But today is, this week is a graduation week, and I really want to take time to wish all the graduates a very happy graduation week. I have a lot of people that I wanted to wish for, especially congratulations Ishi, you are graduating tomorrow, and congratulations Dia, you graduated yesterday, and also today I have Sahasra who is graduating, Ruika is graduating, so, and I had Nitya who graduated last week, and I have like naake chaala mandi telusu atla meek evarana graduates unte call cheyandi maaku. But ivala ipindi, you can call tomorrow at 972-636-1966 and we will wish them congratulations. Again, Manya graduated yesterday, one of our cousins, so congratulations Manya for your graduation, very happy. Ee andar graduates ki okate cheptada that enjoy your moments, precious moments, take lot of pictures, this is a beautiful moment meeku mee. This is like high school graduation is a very big thing. You move on to your colleges and it's a great and wonderful thing that happens. So enjoy, live the moment and just, you know, make memories. So congratulations to everybody, all Friscoers, you're all Texas graduates or all over, wherever you're listening from, if you're graduating, a big hearty congratulations from your RJ Anu, okay? So meer kuda ve manchi doom dhamaka iskonri with your achievements, because again, hey, you earned it, right? Let's go. And I am in my last segment, closing out. And as I always say, remember, you came with nothing, you will leave with nothing. Ee chinna concept meeku ardham ayipothe mee life chaala happy untadi. Always have gratitude and positivity. Self love is very important. Work out, eat right, and just be happy. Do good things and just laugh a little bit more. You know, tomorrow things can wait, but today just live your day, make most memories. I am signing off, Anu here. Have a great weekend, a great long weekend. I love you all and I will see you next Thursday. Until then, bye bye.
1: Tick tick, radio Surabhi time check, studio lo time 9 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి రీవిజిట్.
2: ఇమిగ్రేషన్ అనగానే ప్రశ్నల భయం, అదొక విచిత్ర వలయం, వాటికి ఏకైక సమాధానం అకులాల్లా.
3: రోజు ఏదో ఒకటి కొత్తగా తినాలనిపిస్తే హెడ్ టు దేశీ బైక్స్.
4: ఐ ఆస్క్ యూ టు కమ్ టు అవర్ ప్లేస్,
1: అవర్ ప్లేస్ ఇండియన్ కుజీన్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
5: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
6: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, student insurance. SNR insurance. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.

పావకాయ్ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

0: కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
1: Yes sir.
0: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాళీ అండ్ క్యాటరింగ్.
0: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
3: కవింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్, రేడియో సురభి.
4: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్ టెక్సాస్, అమెరికాలో తెలుగు నేస్తం.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
7: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 51 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
8: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
9: చందు, మరి వండనా?
8: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగల.
9: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
8: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
10: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
11: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
12: Namaskaram, I am singer Sweetie.

ముందుగా రేడియో సిరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సిరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ రేడియో సిరభి మాకు నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సిరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులో నుంచి నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్మకేలాలి, ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్మ

అందరికీ నమస్కారం. నేను వివియన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీస్తాము. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariada, and best of all, it avoids complaints.
2: Radio Surabhi Revisit. Giving concessions a chance to bloom. Sakshi Jewelers.
3: Shalini, Dallas lo jarige functions lo decoration lo avi jarugutunnayi ta.
4: Ikkada Vivid Flowers lo undanta ippude telisindi.
5: Experts ni nammukunte mana jeevitham saafiga saagipothundi.
6: Law Offices of Janeta.
7: Thank you for being in our journey.
8: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
10: Kanaga kanaga kamaniyam, anaga anaga ramaniyam. సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
11: టు రిజిస్టర్ అస్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at radiosurabhi.com.
12: Namaste Rajeshwari Garu. Here's wishing Radio Surabhi a glorious 5th anniversary and may your success continue. God bless you. My favorite song would be Swagashti Udatharma from Mr. Perlam. It's one of the most beautifully written, composed and romantically picturized by Bapu Garu. Nana Mama, they work very hard on this song. So if you can, play it for me. Thank you.

everyone. This is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary, Jarupukuna Sandarbhanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante. Many times, na night songs ni eppudu play chestu, audience ni urutrugistu, eppudu aananda padustunna. Surabhi Radio, naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుంటే చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియరాగానే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

అందరూ సంతరాజేశ్వరి రేడియో తరపున నాలుగు సంవత్సరాలు దిగ్గా పూర్తి చేసిన సందర్భంగా మీకు మీ టీం అందరికీ శుభాకాంక్షలు. అలాగే మీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ ఇబ్బందులు.

0: Syrupy Revisit.
1: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
2: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపో చంపేస్తున్నాయి.
3: Check out Tinitel Glow Pro. That's our water system so you understand the right and wrong. Watch a place in your life.
0: Thank you for being in our journey.
4: Hi, this is Appi Patnaik. Radio Surabhi 4th anniversary celebrate చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీలు రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీటీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: Yes sir.
5: Rajiraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
6: Sir, ee maatram teliyakunda Dallas lo ela undam? It's chaat, thali and catering.
5: You're absolutely right. Rajiraj Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
7: Visit Rajiraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
8: కవింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
9: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో థెరపీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో థెరపీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో థెరపీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో థెరపీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలీ

0: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.
1: రాత్రి వసంత రాత్రి టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 11 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit.
2: Windstorm related property claims, replace residential and commercial roofs, hail to net contracting.
3: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
1: Thank you for being in our journey.
4: Hi. నేను మీ బ్లూబెరీ మఫిన్ నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్ రియల్ ఫ్రూట్ కాదు.
5: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
6: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
7: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us, and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every
8: రేడియో సురభి సివిక్ సిగ్నల్. హెల్ప్ ఇస్ హియర్ ఇన్ టెక్సాస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
9: కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7 ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సర్వీ జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సర్వీ అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
10: టు రిజిస్టర్ కపుల్, గో టు జాతరా.radiosurabhi.com. కాల్ అస్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. 516-815.

0: పోగుతుంది.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమే స్వామి. రేడియో సర్వీస్ స్వామి.

శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సురభిని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సురభి 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: రేడియో సిరబి రివిజిట్.
1: డేటింగ్ స్కూల్ అనుకొని ఏం లాభం?
0: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
2: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా అండ్ డిఎస్ ఇంక్.
3: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్ విత్ ఎ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్, మై హోమ్ గ్రాసెస్ డాట్ కామ్.
0: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
4: Hi everyone, this is Koti, music director, Surabhi Radio. 4th anniversary jarpukuna sandarbhanga, my best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu audience ni urruthruvistu eppudu aananda parustunna. Surabhi Radio naaku chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ యానివర్సరీ చేసుకో, చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలు పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురవి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తేరు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

వందల 20 సంవత్సరాలు రాజ్య సరే రేడియో సరిపోయి 4 సంవత్సరాలు ఈ విధంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసులని పాట అంతా రామమయ్య ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

అమ్మవరు అయినా అందరి బంధువులు జయ హో జనతా ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయ హో జనతా

0: చూస్తే ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైన్కి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: Hey you, what's your cadre?

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేయులుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమ గృహమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కత్తిమీద సాంగ్. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తుంది. థ్యాంక్ యూ.

0: Vachasindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramala send cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Koti rupayala kosam mee aakhari prashna. Ready? Yes, sir. Rajula's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, thali and catering.
1: You're absolutely right. Rajula's Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
3: Visit Rajula's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: Radio Surabhi Revisit.
5: Building is cool anukoni em laavam
6: anduke Value Financial Services undi kada,
7: specializing in core Java and DS Inc.
8: Fresh quality kooralu groceries with a simple online order, myhomegrocers.com.
9: Thank you for being in our journey.
10: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
11: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
12: Chinna chupu chusi nodi mundu, nuvvettani vaagi nodi mundu. Chinna chupu chusi nodi mundu, nuvvettani vaagi nodi mundu.

నమస్తే రాజేశ్వరి గారు, హియర్స్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ 5th యానివర్సరీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చర్ ఇస్ మై బాపు గారు. నాన్న మామ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th year anniversary చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
3: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
1: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
4: Radio Surabhi Revisit. Giving confessions a chance to bloom. Sakshi Jewelers.
5: Shalini, Dallas lo jarige functions lo decoration lo adhi jarugutunnayata.
6: Ikkada Vivid Flowers undanta ippude telisindi.
7: Experts ni nammukunte mana jeevitham saafiga saagipothundi.
8: Law Offices of Janeta.
9: Thank you for being in our journey.
10: రామదాస్ పాట అంతా రామమయం ప్రసాద్ ప్లే చేస్తే అందరికీ.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇవి ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

Ultra.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సిరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సిరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సిరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సిరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్మ.

0: వింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర, అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజురాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
1: Radio Surabhi Revisit.
6: Hey, morning morning, I'm going to breakfast. I'm going to eat a bajji lotta leskundu thinno. Poorthi Shakahara restaurant. Adiyar Anand Bhavan.
7: Shiva, Iran chai into Chaurasthane. The first ever Desi drive-thru in America. Chaurasthane.
1: Thank you for being in our journey.
8: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
9: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com or write to support@mypursu.com.
10: హలో అండి, నేను మీ శ్రీనివాస్ అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తవ్యస్వామి. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తెలుగు నేస్తం. థ్యాంక్ యూ.
1: మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా.

0: చూస్తే ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైన్కి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: డిప్యూటీ సూపర్ డాక్టర్

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th year anniversary చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియలాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit.
2: Beauty Confessions. A Chance to Bloom. Sakshi Jewelers.
3: Shalini, Dallas lo jarige functions lo decoration lo avi jarugutunayata.
4: Ikkada Vivek Flowers lo undanta ippude telisindi.
5: Experts ni nammukunte mana jeevitam safiga sagipothundi.
6: Law Offices of Janeta.
7: Thank you for being in our journey.
8: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ డాట్ కామ్. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
10: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
11: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
12: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయ్ సార్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

0: most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasam cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైట్ దోశ, లైట్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999. రేడియో
5: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జీ లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
6: శివ ఇరాని చాయ్ అంటే చౌరస్తాని. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా. చౌరస్తా,
7: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
8: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
9: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
10: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో చెరుపి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో చెరుభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో చెరుభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో చెరుభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలీ

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైర గాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడ్ గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మన అందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీద స్వామి. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే.
1: ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

నమస్తే రాజేశ్వరి గారు, ఈరోజు విషయంగా రేడియో సెరబీ గ్లోరియస్ ఫిఫ్త్ యానివర్సరీ అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి సుగశివుడ తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చర్ బై బాపు గారు. నానా మామ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: కనగ కనగ కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
2: India ki teleport aithe enta baaguntundo.
3: What if India was just a tap away?
4: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow ups. With my pursue sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care all taken care of. My pursue is just an app. It's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support@MyPursue.com.
5: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
1: Gata 24 ఏళ్ల నుంచి India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా G3 @919-491-451.

everyone, this is Koti, Music Director, Surabhi Radio, 4th anniversary, Jarupukuna Sandarbhanga, my best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu, audience ni urruthulu isthu, eppudu aananda padustunna, Surabhi Radio, naaku chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ ఆనివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ గా స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురవి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీలు రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

రామదాస్ లాంటి పాట అంతా రామమయ్యో ఒకసారి ప్లే చేస్తే అందరికీ కుటుంబం దొరుకుతుంది.

0: the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: India ki teleport aithe enta baaguntundo.
2: What if India was just a tap away?
3: Just imagine meeru kallu moosi తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursu.com.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 9194914514. త్రఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ VVFAgTech.com or call 848-244-0213.

അമ്മ ആവക്കായ് റേഡിയോ സുരഭി. ഇനി ഒക്കെ എമോഷൻ. നീമി ഭാർഗവി ഓൾ ദ വേ ഫ്രം ഹൈദരാബാദ് ആൻഡ് ചാലാ ചാലാ ഹാപ്പിഗാ ഉണ്ട്. അന്നർക്കി നമസ്കാരം. ആൻഡ് റേഡിയോ സുരഭി ആനിവേഴ്സറി സന്ദർഭంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్, ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాబాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సిరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సిరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సిరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సిరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padinche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. Vachesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF Agtech INC is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call
3: 848-2404-02.
4: Thank you for being in our journey.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
6: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
8: Vachesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF Agtech INC is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-2404-02.
4: Radio Surabhi Revisit.
6: పళ్ళు చూపు మంటున్నా. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
9: చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారండి ఇవన్నీ.
7: స్పైస్ ర్యాక్ ఉంది కదండి, వాళ్లే అంతా చూసుకుంటారు.
6: ఆయా హలీం, రుమాలి రోటీ, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. పీమార్ ఇండియన్ కెఫే.
4: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
6: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
3: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7th
10: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేశ కాలమాన పరిస్థితులు ప్రకృతి దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి బట్ వి మూవ్డ్ ఆన్ స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ VVF Agtech INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
11: Radio Surabhi Revisit.
12: Pallu chuppu antunna.
13: We have Shine Star Dental Care. Our very own Telugu dentist.
9: Chala pagadbandi apply chesarandi ivanni.
14: Spice rack undi kadandi. Vaalle anta chusukuntaru.
15: Paya, haleem, rumali roti, natukodi curries and much more. Pinmar Indian Cafe.
16: Thank you for being in our journey.
17: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క
18: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
17: అక్క లైవ్ దోశ లైవ్ జలేబీ పంజాబీ సౌత్ ఇండియన్ ఇండో చైనీస్ చాట్ ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క అక్క
18: ఇంకా వెయిట్ చేస్తావేంటి ప్లేట్ తీసుకో
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్ మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్ ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999
3: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7th
10: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేశ కాలమాన పరిస్థితులు ప్రకృతి దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి బట్ వి మూవ్డ్ ఆన్ స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ VVF Agtech INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
16: Radio Surabhi Revisit.
18: Pallu chuppu antunna.
13: We have Shine Star Dental Care. Our very own Telugu dentist.
9: Chala pagadbandi apply chesarandi ivanni.
14: Spice rack undi kadandi. Vaalle anta chusukuntaru.
15: Paya, haleem, rumali roti, natukodi curries and much more. Pinmar Indian Cafe.
16: Thank you for being in our journey.
17: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క
18: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
17: అక్క లైవ్ దోశ లైవ్ జలేబీ పంజాబీ సౌత్ ఇండియన్ ఇండో చైనీస్ చాట్ ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క అక్క
18: ఇంకా వెయిట్ చేస్తావేంటి ప్లేట్ తీసుకో
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్ మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్ ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999
3: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7th
12: ఎండ్
19: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్
20: 848-244-0212.
21: వాళ్లే అంత చూసుకుంటారు.
22: రుమాలీ రోటీ, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్.
23: పీన్మార్ ఇండియన్ కెఫే.
24: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
25: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
18: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
26: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
12: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
19: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF Actec INC is your calling for farming. Mallimbari Farms. Visit vvfactec.com or call 848-244-0213.
24: Radio Surabhi Revisit.
18: Paldu chubbu mantuna. We have Shine Star Dental Care. Our very own Telugu dentist.
9: Chala pagadbandiga plan chesarandi ivanni.
19: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru.
22: Aya Haleem, Rumali Roti, Natukodi Curries and much more. Peenar Indian Cafe.
24: Thank you for being in our journey.
25: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
18: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
26: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
12: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
19: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్
0: Agtech Inc. is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-02.
1: Radio Surabhi Revisit.
2: We have Shine Star Dental Care. Our very own Telugu dentist.
4: Spice
2: rack undi kadandi. Vaalle anta chusukuntaru.
6: Aya, Haleem, Rumali Roti, Natukodi Curries and much more. Teen Mar Indian Cafe.
8: Thank you for being in our journey.
25: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
18: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
25: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
26: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
12: Vachasindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
19: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ Agtech Inc. is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: Radio Surabhi Revisit.
2: Palli chuvu mantuna. We have Shine Star Dental Care. Our very own Telugu dentist.
4: Chala pagadbandi ga plan chesarandi ivanni.
2: Spice rack undi kadandi. Vaalle anta chusukuntaru.
6: Aya, Haleem, Rumali Roti, Natukodi Curries and much more. Teen Mar Indian Cafe.
8: Thank you for being in our journey.
25: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
18: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
25: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
26: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
12: Vachasindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
19: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్. విజిట్ vvfagtech.com ఆర్ కాల్ 848-244-02.
2: చివ్వు అంటున్నారు.
18: వి హావ్ షైన్ స్టార్ డెంటల్ కేర్. ఆర్ వెరీ ఓన్ తెలుగు డెంటిస్ట్.
4: చాలా పగడ్బందిగా ప్లాన్ చేశారండి ఇవన్నీ.
25: స్పైస్ రాక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు.
6: ఆయా, హలీమ్, రుమాలి రోటి, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. టీన్ మార్ ఇండియన్ కెఫే.
8: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
10: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
18: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
25: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
26: ఇంకా వెయిట్ చేస్తావంటే ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. ఈ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
12: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7.
19: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
24: Radio Surabhi Revisit.
18: Pallu chubbu mantuna. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
4: Chala pagadbandi ga plan chesarandi ivanni.
7: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru.
25: Aya, Haleem, Rumali Roti, Natukodi Curries and much more. PNR Indian Cafe.
24: Thank you for being in our journey.
10: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
18: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
25: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
26: ఇంకా వెయిట్ చేస్తావంటే ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. ఈ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
12: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7.
19: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. పల్లెమారి ఫార్మ్స్. విజిట్ vvfagtech.com ఆర్ కాల్ 848-244-0213.
18: చివ్వు అంటున్నా. వి హావ్ షైన్ స్టార్ డెంటల్ కేర్, ఆర్ వెరీ ఓన్ తెలుగు డెంటిస్ట్.
4: చాలా పగడ్బందీ అప్లై చేశారండి ఇవన్నీ.
7: స్పైస్ రేక్ ఉంది కదండి, వాళ్లే అంతా చూసుకుంటారు.
25: ఆయా, హలీమ్, రుమాలి రోటి, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. పీఎన్ఆర్ ఇండియన్ కెఫే.
24: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
10: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
18: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
25: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
26: ఇంకా వెయిట్ చేస్తావంటే ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. ఈ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
11: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7th.
13: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF Agtech INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
14: Radio Surabhi Revisit.
15: Pallu chuvvu mantuna. We have Shine Star Dental Care. Our very own Telugu dentist.
16: Chala pagadvandi apply chesarandi vanni.
17: Spice rack undi kadandi. Vaalle anta chusukuntaru.
23: Paya, haleem, rumali roti, natukodi curries and much more. PMR Indian Cafe.
27: Thank you for being in our journey.
10: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
18: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
10: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
26: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
11: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7th.
13: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF Agtech INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
14: Radio Surabhi Revisit.
15: Pallu chuvvu mantuna. We have Shine Star Dental Care. Our very own Telugu dentist.
16: Chala pagadvandi apply chesarandi vanni.
17: Spice rack undi kadandi. Vaalle anta chusukuntaru.
23: Paya, haleem, rumali roti, natukodi curries and much more. PMR Indian Cafe.
27: Thank you for being in our journey.
10: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
18: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
10: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
26: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
11: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7th.
0: 7 తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF Agtech INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-021.
27: Radio Surabhi Revisit.
1: Pallu Chuvu Mantuna. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
3: Chala pagadbandi apply chesarandi vanni.
1: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru. Aya, Haleen, Rumali Roti, Natukori Curries and much more. PMR Indian Cafe.
27: Thank you for being in our journey.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
18: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
26: ఇంకా వెయిట్ చేస్తావేంటి, లెట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 5 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit.
2: Windstorm-related property claims, replace residential and commercial roofs, hail-to-nail contracting.
3: King and Cardinal, unique Desi burger joint with spicy Indian fast food.
1: Thank you for being in our journey.
4: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: Chappan sir, what you'd like to order?
6: Baya, in the specials me lagara?
5: Actually, there are many. Hot idli, ghee dosa, me dosa, A to B excluded special thali, this bella cheese dosa, paneer dosa, honey chili garlic lotus and anki paneer tikka, which ami kava paratha.
6: Indi bro, gandhi yeppino, and specials matrame adina.
5: Inga unnai, cheppantara, meer eppudaina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante,
7: Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dining, takeaway or full service.
8: Media cabin. Room screen size gurinchi tension pattunara. Maximum screen space ela design cheyalo ardham avatleda. Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatan daggar nunchi acoustic wall setup varku. They will help you at an expert level. Vala highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda
9: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
10: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Radio Surabhi Revisit.
2: Immigration anagane prashnalamayam adokka vichitra valayam vaatiki ekeka samadhanam akulalla
3: roju edo okati kottaga tinalanipiste head to Desi Bites.
4: I asked you to come to our place.
1: Our place, Indian cuisine. Thank you for being in our journey.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
1: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్ ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
7: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
8: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకినీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

0: சுரபின் தலைக்கு கேரின் தலைக்கு கேராஃப் அட்ரஸ் ரேடியோ சுரபி.
1: ரேடியோ சுரபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ். அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Vachya Sindhi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasan cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ

0: கவின் தலைக்கு கேரின் தலைக்கு கேரா ஃபெட்ரஸ் ரேடியோ சிறுபி
1: ரேடியோ சிறுபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Vachas Indi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramala sanchayakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventini register cheskondi at tinyurl.com/rskolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
3: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిగా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో? ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రేడియో సిరబి రీవిజిట్.
5: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికే బజ్జి లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
6: శివ, ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రై త్రూ ఇన్ అమెరికా. చౌరస్తా,
7: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
3: రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
8: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
3: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
8: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
3: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.

0: to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com, కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with a 100 notification.
2: Hi, hello, good morning everyone. Ela unnaru Avinash unnara? Looks like Avinash is still settling down and manam DFW Friday morning vibes lo unnamu. Meer vintunaru Radio Surabhi 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. ఈ పాట విన్నాము గెలుపు తలుపులే, నాకు చాలా ఇష్టమైన పాట. తీన్మార్ సినిమా నుంచి లెట్స్ లిజన్ టు దిస్ సాంగ్.

0: ఆల్ రైట్, తీన్ మార్స్ నుంచి కదా ఆ పాట అవినాష్.
1: ఎస్, మణిశర్మ గారి మ్యాజిక్.
0: ఆ పాట ప్లే చేయడానికి కారణం ఉంది, చెప్పమంటారా?
1: చెప్పండి.
0: నిన్న ఈవినింగ్ మన టీమ్ మెంబర్ అను గారు ఒక కార్యక్రమం చేశారు.
1: ఓకే.
0: మన తెలుగు స్ట్రైట్ తెలుగు సింగర్స్ కాకుండా బయట నుంచి వచ్చిన సింగర్స్ ఎవరైతే, బయట నుంచి అంటే మామూలుగా బాలీవుడ్ కానీ లేకుంటే మలయాళం ఆర్ తమిళ్ ఇలాంటి ప్రాంతాలలో నుంచి వచ్చిన సింగర్స్ తీసుకుని తెలుగులో పాడిన పాటలు.
1: సో ఇప్పుడు జావేద్ అలీ గారికి వినిపించాము మనం అయితే.
0: ఎస్, అబ్సల్యూట్లీ. అయితే అన్ఫార్చునేట్లీ ఈ పాటకి జావేద్ అలీకి క్రెడిట్ రాలేదు అన్నమాట లిరిక్స్ లో, క్యాసెట్ లో.
1: ఓకే.
0: శ్రీరామచంద్రకి ఇచ్చారు. శ్రీరామచంద్ర పాడినట్టు ఉన్నది, బట్ యాక్చువల్లీ ఇది పాడింది జావేద్ అలీ.
1: సో ఇన్ఫాక్ట్ కొన్ని బయట కాన్సర్ట్స్ లో కూడా శ్రీరామ్ గారు పాడుతూ కనిపిస్తారు. ఐ థింక్ అది ఎంతవరకు ఈయన పాడారు అంతవరకు ఆయన పాడారు అనేది ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది.
0: అచ్చా, అంటే టూ డిఫరెంట్ వాయిసెస్ వినిపిస్తాయా ఈ పాటలో?
1: టూ డిఫరెంట్ వాయిస్ అంటే మిక్సింగ్ అట్లా ఉందేమో, కొంచెం తెలియదు మనకి క్లియర్ గా అది జావేద్ అలీ పాడారా ఈయన పాడారా అని. కొంతవరకు ఏ పాట అనేది కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది.
0: కరెక్ట్ కరెక్ట్. సో క్రెడిట్ ఏంటంటే కంప్లీట్ సాంగ్ కి శ్రీరామ్ చంద్రకి వెళ్ళిపోయింది, బట్ మోస్ట్ ఆఫ్ ద సాంగ్ వాజ్ సంగ్ బై జావేద్ అలీ ఓన్లీ. సో అలా ఉంటాయండి, ఏం చేస్తాం మరి డైనమిక్స్ అప్పుడప్పుడు.
1: ఈరోజు మంచి విషయం జరిగిందండి.
0: చెప్పండి.
1: ఎండ తక్కువ ఉంది హైదరాబాద్ లో.
0: ఇక్కడ కూడా ఇప్పుడు ఇప్పటికైతే లేదు, కానీ మన రాజేశ్వరి గారికి మాత్రం ఎండ లేకుంటే మాత్రం అసలు అమ్మ వారు బయటికి కూడా రారనమాట. యా, సో ఐ మీన్ ఫర్ సమ్ రీజన్ ఎందుకో రాజేశ్వరి గారికి అసలు ఎండ లేకుంటే దే డోంట్ కమ్ అవుట్ బేసికల్లీ. ఐ మీన్ ఆబ్వియస్లీ ఇట్స్ పర్సనాలిటీ థింగ్, బట్ యా,
1: విటమిన్ డి ఇస్ ఇంపార్టెంట్.
0: ఎగ్జాక్ట్లీ. సో విటమిన్ డి ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ పార్ట్ లోకి వెళ్ళిపోయే ముందు ఏం నడుస్తుంది హైదరాబాద్ లో, అమెరికాలో ఏం నడుస్తుంది నేను చెప్తాను.
1: ఈ రోజు అయితే హైదరాబాద్ కి బెంగళూరు కి మ్యాచ్ ఉంది, ఆ ఫేవర్ మాత్రం గట్టిగా నడుస్తుంది. మెట్రో టైమింగ్స్ కూడా ఎక్స్టెండ్ చేశారు, నైట్ మీరు లేట్ గా రావచ్చు అంటున్నారు, పర్లేదు అంటున్నారు.
0: ఓకే, ఐ థింక్ ఈ గేమ్ ఉప్పల్లోనే జరుగుతుంది వాళ్ళ.
1: ఉప్పల్లోనే. ఇన్ఫాక్ట్ కోహ్లీ గారు ఎలాగో టూ డేస్ దిగారు, టూ డేస్ ముందు దిగారు, మధ్యలో రెండు బ్రాండ్ షూట్లు చేస్తున్నారంట.
0: మరి మీరు మ్యాచ్ కెళ్లకుండా గేమ్ కెళ్లకుండా అసలు స్టూడియోలో ఏం చేస్తున్నారండి అధ్యక్ష?
1: యు నో ఎవ్రీథింగ్ అండి.
0: ఆల్ రైట్, సో జోక్స్ అపార్ట్ నెక్స్ట్ పాట ప్లే చేద్దాం. ఇది మొన్న మనం డిస్కస్ చేసుకున్న పాట. ఏ పాట? పిలిచే పెదవుల పైన.
1: పాడండి,
0: పర్లేదు, ఏముంది, ఆల్రెడీ తీసుకున్నా, అందుకున్నాక మళ్ళీ ఆపొద్దు ఎప్పుడైనా.
1: అందుకున్నాను, లిరిక్స్ మర్చిపోయాను నాకు ప్రతిసారి ప్రాబ్లం ఉంది, అందుకని ఆగిపోవాల్సి వచ్చింది.
0: నో ప్రాబ్లం, లెట్స్ ప్లే దిస్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ కలేజా.
1: హియర్ ఇట్ ఇస్.

0: హేమచంద్ర భలే పాడతాడు కదా.
1: హేమచంద్ర లిటరల్లీ ఎలా చెప్పాలి, అనుకున్న రేంజ్ కి ఎక్కడికో అసలు వేరే రేంజ్ వెళ్ళిపోతారన్న ఎక్స్పెక్టేషన్ నేను, బట్ ఆయన గ్యాప్ తీసుకున్నాను అనుసరంగా అనిపిస్తాడు అప్పుడు నాకు.
0: అంటే ఛాన్సెస్ అవకాశాలు అయితే బాగానే వచ్చినాయి, ఇప్పుడు కూడా పాడుతూనే ఉన్నారు తను.
1: అంటే రీసెంట్ గా నేను ఆయన ఇండివిజువల్ సాంగ్ స్టార్ట్ చేశారు
0: రైట్,
1: అది కంటిన్యూ చేస్తారేమో మూడు నెలలకు రెండు నెలలకు ఒకటి మా కోసం వాళ్ళు దింపేస్తుంటారేమో అనుకున్నారు. లిటరలీ వన్ ఆఫ్ ద హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆఫ్ హేమచంద్ర నేను కూడా ఒకటినప్పుడు.
0: అసలు మీకంటే ఒక మెట్టు పైన నేనైతే.
1: ఇన్ఫాక్ట్ హీ స్టార్టెడ్ దిస్ ఫస్ట్ ఎవర్ రియాలిటీ షో క్రేజ్, సింగింగ్ రియాలిటీ షో క్రేజ్ కదా.
0: అవునా,
1: దీని తర్వాతే కారుణ్య వెళ్ళారు హిందీలో.
0: ఓకే, కారుణ్య ఇస్ ఆల్సో వెరీ గుడ్ సింగర్. మనకి వీళ్ళిద్దరు అంటే మన స్టూడియోకి అసలు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట, కారుణ్య అండ్ హేమచంద్ర. హేమచంద్ర ఐ థింక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఇక్కడ మనకి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు, అండ్ ముఖ్యంగా ఏంటంటే వారితో హ్యాండ్ షేక్ కూడా తీసుకున్నా నేను. హ్యాండ్ షేక్ తీసుకున్నారా, సిగ్నేచర్ తీసుకోలేదా అంటారా?

0: టైం లేదానికి
1: చేంజెస్ ఉంటారు అనుకుంటున్నాను నేను.
0: డిఎస్పి కాన్సర్ట్ కి వచ్చిండే హేమచంద్ర, సో వాళ్ళు ట్యూనింగ్ చేసుకోవడాలు వాటిల్లో బిజీ అయిపోయారు అన్నమాట.
1: సో ఇప్పుడు ఈ రోజు డాలస్ వెదర్ ఎలా ఉందండి, హౌ ఇస్ ఇట్ ట్రీటింగ్?
0: డాలస్ వెదర్ ఈ రోజు కొంచెం ఇప్పటికైతే ఎండలేదు, చల్లగానే ఉంది. ప్రస్తుతానికి 70s లో ఉంది. యాక్చువల్లీ ఈ టైంకి ఆల్మోస్ట్ ఆల్ 90s లోకి వెళ్ళిపోతుంది, బట్ ఈ రోజు మాత్రం 70s, ఇప్పుడు మాత్రం 70s లో ఉంది. రాత్రి నుంచి లైట్ గా అలా జల్లులు కురుస్తున్నాయి అన్నమాట, జల్లులు.
1: సాటర్డే నుంచి ట్యూస్డే వరకు రెయిన్ ప్రిడిక్షన్ చూపిస్తుందండి.
0: ఎగ్జాక్ట్లీ, యా, ఐ మీన్ బయటకు వెళ్తే అట్లా అడుగు బయట అడుగు పెడితే అర్థమైపోద్ది డాలస్ వెదర్ ఎలా ఉంది అనేది. సో వాతావరణ శాఖ వారు చెప్పాల్సిన అవసరం లేదు, బయట అడుగు పెడితే అర్థమైపోద్ది అనమాట ఆ రోజు వెదర్ ఎలా ఉంటుందని. ఈ రోజు ఫ్రైడే ప్లస్ లాంగ్ వీకెండ్ కాబట్టి ఈ రోజుకి ట్రాఫిక్ తక్కువనే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. రేపు ఎల్లుండి అవతలుండి మాత్రం అదిరిపోద్ది అనమాట. ఇట్ ఇట్ విల్ బి లైక్ క్రేజీ.
1: సూపర్. క్రేజీగా నాకు ఒక సాంగ్ పాడాలి మీరు
0: తప్పకుండా. హ్యాపీ సినిమా నుంచి మన అల్లు అర్జున్ గారు నటించిన ఈ సినిమాలో సంగీత దర్శకత్వం వహించింది ఎవరు?
1: మీరు గజేమని అడుగుతారా, నేను చెప్పేమంటారా?
0: శ్రోతలను అడుగుదాం, ఈ సినిమాకి సంగీత దర్శకత్వం ఎవరు? కాల్ చేయండి 9726361966. లెట్స్ లిజన్ టు ది సాంగ్ ఫ్రమ్ ద మూవీ హ్యాపీ.
1: ఎస్, హ్యాపీగా వినండి.

0: లాస్ట్ లో వస్తున్న ఓ అనేది మీ వాయిస్ లాగానే ఉంది.
1: నేను చాలా సార్లు ట్రై చేశాను గానీ అంత రాగం ఎప్పుడు పలకలేదు బాపు.
0: అది మనం రాగాలు తాళాలు పల్లవీలు పలికించాలంటే కొంచెం ట్రైనింగ్ ఉండాలి.
1: ట్రైనింగ్ అంటే ఇన్ని రియాలిటీ షోలు చూసాను ఎప్పుడు పాడాలి ఎందుకు అనిపిస్తుంది ఎప్పటికీ అర్థం కాదండి. చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కొంతమందికి. అసలు
0: మనం కేవలం జామింగ్ సెషన్లకే పరిమితం లేండి ఆ పాట. నెక్స్ట్ జామింగ్ సెషన్ కూడా రాబోతుంది. ఎప్పుడు ఏంటి అనేది త్వరలోనే మన డేట్ వచ్చేస్తుంది. సో దానికోసం మన శ్రోతలను వెయిట్ చేద్దాము. ప్రస్తుతానికి మనం కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్తున్నాము. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మంచి కార్యక్రమాన్ని 10 గంటల దాకా రన్ చేద్దాం. స్టే ట్యూన్డ్, వి విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 8 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పుల్లు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
3: టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
4: అన్ని పెట్టుకున్నానరా. ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం? ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com. Or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
6: Correct. ఎంటైర్ క్రెడిట్ గోస్ టు జావేద్ అలీ గారు అన్నమాట. మనతో పాటు అవినాష్ గుడు ఉన్నారు. అవినాష్, మనతో పాటు రాజేష్ గారు కాల్ ఉన్నారు.
7: రాజేష్ గారు మార్నింగ్. నమస్తే. మీకు ఎవరు పాడారని వచ్చారు? జావేద్ అలీ గారా, శ్రీరామ్చంద్ర గారా?
8: శ్రీరామ్చంద్ర అండి.
7: అంతే అంటారా?
8: ఒక ఆడియో ఫంక్షన్ లో యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ముందు కూడా యాక్చువల్లీ శ్రీరామ్చంద్ర చెప్పాడు కూడా స్పెసిఫిక్ గా.
7: ఏమని?
8: గెలుపు తలుపులే మీకోసం పాడాను సార్ అని అంటే, అవునా నాకు గుర్తుందిలే అని చెప్పేసి అన్నారు పవన్ కళ్యాణ్ అప్పుడు.
6: రైట్ రైట్ రైట్. అదే అంటే డెఫినెట్ గా ఎన్నో రెండు వాయిసెస్ ఉన్నాయి, బట్ టెక్నికల్లీ స్పీకింగ్ అది కొంచెం అటు ఇటు ఇటు అటు ఉంటుంది కానీ బట్ యా,
8: మేబి కోరస్ లో ఎక్కడో రాగాల దగ్గర ఉండొచ్చేమో కానీ శ్రీరామ్ సౌండ్ అదే ఆయన గొంతు ఇండియన్ ఐడల్ నుంచి ఫాలో అవుతున్నాను కాబట్టి నాకు అనిపించింది అలా.
6: నో ప్రాబ్లం.
7: ఇంకా ఫాలో అవుతూనే ఉన్నారు, ఇంకా ఇంజనీరింగ్ చేస్తున్నారు కాబట్టి అప్పుడు
8: అంతే కదా. అంటే ఏం లేదు, యాక్చువల్లీ మన తెలుగు సింగర్ అంత మంచి పాట పాడినప్పుడు జావేద్ అలీని ఎందుకు తీసుకొచ్చారా అని అనిపించి ఫోన్ చేశాను అంతే.
6: నో ప్రాబ్లం, అర్థమైంది. మీరు నాకు దాంట్లో తత్వం అర్థమైపోయింది. సో
8: థ్యాంక్స్ అండి.
6: నో ప్రాబ్లం, చెప్పండి సార్. జావేద్ అలీ గారి పాట ఇంకోటి ఏదైనా రిక్వెస్ట్ చేయండి, నా దగ్గర ఉంది లిస్ట్.
8: యాక్చువల్లీ గజనీ సాంగ్ గా నాకు చాలా ఇష్టం. జావేద్ అలీది
6: ఏ పాట అండి? గజనీలో
7: ఆయన బెహకా అడుగుతున్నారు.
8: గుజారిష్.
6: గుజారిష్.
8: గుజారిష్.
6: అదే అదే అదే. ఓకే సార్, నో ప్రాబ్లం. నేను ప్లే చేస్తాను హిందీ పాట.
8: ఓకే థ్యాంక్స్ అండి.
6: నో ప్రాబ్లం. యా థ్యాంక్స్ అండి.
7: థ్యాంక్ యూ రాజేష్ గారు. మార్నింగ్. ఇంకొకరు రెడీగా ఉన్నారు.
6: గుడ్ మార్నింగ్ అండి. రేడియో సురభి, మీ పేరు?
9: హలో అండి గిరిబాబు.
6: గుడ్ మార్నింగ్ సార్. మొహమ్మద్ సార్, బోలియే సార్.
7: నమస్కారం సార్, నా పేరు చలపతిరావు.
6: దూసరి తరఫ్ చెప్పిన చలపతిరావు బి హే
7: నమస్తే సార్.
8: ఇందాక మళ్ళీ వేరే కాల్ వచ్చింది వెళ్ళాను, కానీ ఇందాక అది హ్యాపీ పాట వినిపించారు, బాగుంది. అది మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా, అది యువన్ శంకర్ రాజా. గిరిబాయ్, యు నో దట్ ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇళయరాజా, బట్ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యువన్ శంకర్
7: రాజా.
8: ఎందుకంటే అతన్ని కొద్దిగా యునిక్ గా ఉంటాయి, అంటే ఒక మూసలో పోసినట్టు ఉండదు మనకు ఇళయరాజాలాగా. బట్ యూనో ఐ లైక్ హిస్ చేస్తాను అన్నమాట. కొంత అప్పుడు ఎర్లీ 2000 స్లాట్ లో బాగా వినేవాళ్ళు, అప్పుడు తెలుగులో కూడా చేశాడు కొన్ని మంచినే ఇవన్నీ. ఇప్పుడు అది బానే ఉంది. అది జస్ట్ వాంటెడ్ టు షేర్.
6: అచ్చా యా, కల్ అప్నా అను ఎక్ షో కియా మా ఇక్బాల్ భాయ్ ఆప్ సునాయా నహీ పతా నహీ పర్
8: మౌకా నహీ మిలా క్యా హువా థా.
6: ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ షో, వండర్ఫుల్. దట్ వాజ్ అ బ్యూటిఫుల్ షో. ఐ వాజ్ లిసనింగ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అప్నా మహమ్మద్ రఫీ సే లేకే ఆజ్ తక్ యూనో, ఐ మీన్ ఫర్హాన్ అక్తర్ తక్ వో గానే కుచ్ బజాయా థా. ఐ మీన్ అదర్
8: సింగర్స్
6: other than you know, local Telugu dialect singles, and she rendered a beautiful show yesterday. I really liked it.
8: And very good.
6: And every
8: single, hopefully all the listeners have, you know, had a chance to.
6: Yeah, it was a, you know, I'm still looking at the list of the callers. They are there in the, you know, on the notepad. ikkada manaku notepad untundi already. మొత్తం రెండు పేజీలు నిండిపోయినాయి అనమాట బేసిక్ గా.
8: డెఫినెట్లీ
6: అనుగారు ప్రతి గురువారం సాయంకాలం 7 నుంచి 9 దాకా, అండ్ మనతో పాటు ఇక్బాల్ గారు కూడా ఉన్నారు కాబట్టి వారు ప్రతి ఆదివారం సాయంకాలం 7 నుంచి 9 దాకా మన షోలో ప్రజెంట్ చేస్తుంటారు. అండ్ ఇక్బాల్ తో ఆ రోజుల్లో, అండ్ అను గారి షో వచ్చేసి షో నేమ్ ఇంకా డిజైన్ చేయలేదు, బట్ ప్రస్తుతానికి మాత్రం అండ్ యూనో ఏమంటారు, దేడ్ మన అవినాష్ షోకే దరిదాపులలో ఉంటుంది అనమాట. దేడ్ మీ షో ఏంది అవినాష్?
7: డిఎండబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ లో దేడ్ ధనాధర్ అవినాష్ అన్నారు,
6: అది
7: ఎప్పుడో కానీ చెప్పట్లేదు కాబట్టి ఓకే ఫైన్.
6: మంచి మంచి తెలంగాణ డైలెక్ట్ లో యూనో బ్రహ్మాండమైన షో చేశారు నిన్న. యూజువల్ కూడా చాలా చాలా బాగుంటుంది, బట్ నిన్నటిది మాత్రం అను గారి షో హైలైట్ అనమాట. నేను ప్రత్యేకంగా కాల్ చేసి బెన్నీ దయాళ్ పాడిన ఒక పాట కూడా రిక్వెస్ట్ చేశా అట్లా. సో యూనో ఇట్స్ ఆల్ అబౌట్ కాంప్లిమెంటింగ్ ద టీమ్ ఈచ్ అదర్ బేసికల్లీ.
7: ఇన్ఫాక్ట్ మన షోస్ మన ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో కూడా వినొచ్చు అని ఇందాక ఇక్బాల్ గారు చెప్తున్నారు. యాక్చువల్లీ యూ షుడ్ టాక్ మోర్ అబౌట్ ఇట్ మేబీ
6: 100%.
8: శ్రోతలు మళ్ళీ వెనక్కి ఎలా వెళ్ళొచ్చు, ఎక్కడ ఏ స్పాటిఫై లో ఎట్లా చేయొచ్చు కొద్దిగా వివరిస్తే మళ్ళీ వాళ్ళు.
6: డెఫినెట్లీ కొంతవరకు పాడ్కాస్ట్ అయితే మన వెబ్సైట్ లో ఉంటుంది, బట్ కొన్ని కొన్ని షోస్ మనం స్పాటిఫై గానీ లేకుంటే అదర్ పాడ్కాస్టింగ్ ద్వారా కూడా వినొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద పాడ్కాస్ట్ మనకి మన వెబ్సైట్ లోనే ఉంటుంది. ఐ థింక్ దే కెన్ విజిట్ దేర్ వెబ్సైట్ radiosurabhi.com అండ్ దెన్ లిసన్ టు దెమ్.
7: మీరు ట్రావెల్ చేసినప్పుడు ఏదో పాయింట్ ఆఫ్ టైం లో మా షో వినాలనిపిస్తే మీరు వెబ్సైట్ లోకి వచ్చేస్తే ఉంటుంది మా షో
6: ఖచ్చితంగా. అక్కడ ఎక్కడ ఏదో ఒక షో మీకు డెఫినెట్ గా ఉంటుంది. అండ్ ఇక్బాల్ భాయ్, ఆప్కా ఫర్మాయిష్. దురందర్ టు, ఇఫ్ వి ఆర్ దురందర్ వన్, ఆఫ్ దురందర్ టు.
7: ఆయన దురందర్ అన్నారు సంతోషించారు బాబుడేకే తన్నే మనల్ని.
6: దురందర్ 3 అగర్ ఆయతో దూసరా
8: లేదు. దురందర్ మూవీ వచ్చినప్పుడు అదే దురందర్ అన్న వర్డ్ అప్పుడు చిన్నప్పుడు తెలుగు పద్యాలు వినేది, అప్పుడు పద్యాల్లో కానీ నాటకాలలో ఆ పదం
6: వాడేవాళ్ళు. ధురంధర్ అసలు యాక్చువల్ ధురంధర్ అనే దానికి మీనింగ్ ఏంది ఇక్బాల్ భాయ్ తెలుగులో?
8: మీనింగ్ నాకు కూడా అంత తెలియదు భయ్.
6: అండ్ నేను సీరియస్ అడుగుతున్నాది మామూలు కాదు.
7: నాకు నాకు నిజంగా ఇవాళ ఫస్ట్ టైం అన్నాడు నేను మీతో మాట్లాడాను. నిజంగా హైదరాబాద్ బిర్యానీ వచ్చే దగ్గర ఫీలింగ్ వస్తుంది నాకు.
6: ఆయన బోర్న్ అండ్ రైజ్డ్ అండ్ బిర్యానీ ఎవ్రీథింగ్ ఇన్ హైదరాబాద్ అండి ఇక్బాల్ భాయ్.
8: అల్లు అర్జున్ బోల్తానా అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా అటువంటి లాంగ్వేజ్ ఉంటది మంది తెలుగు అట్లా మాట్లాడతాం. మళ్ళీ రేడియో షో మామూలుగా ఎవరైనా సండే షో విని తర్వాత ఏదన్నా నేను సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు వింటారే మీరు మీరు ఒకటేనా అనేవాళ్ళు.
6: నాకైతే అసలు నాకు ప్రత్యేకంగా మైండ్ బ్లోయింగ్ అనమాట. అసలు అసలు ఆదివారం షో ఇక్బాల్ భాయ్ చేసేది ఏంది ఎప్పుడన్నా సబ్స్టిట్యూట్ చూసే చేస్తున్నప్పుడు అసలు మామూలుగా ఉండదు రచ్చ. చాలా కొత్త కొత్త పాటలు తీసుకొస్తూ మన ముందుకు వచ్చేస్తారు అనమాట. అందుకొచ్చే హీఈస్ ద రియల్ ధురంధర్.
8: ఎందుకంటే సండే చేసినప్పుడు నాకు లాంగ్వేజ్ అలా వెళ్ళిపోతుంది. అంతే అంటే యాక్చువల్ తెలుగు పద పలకాలు ఎట్లా మనం అందులో ఎటువంటి ఇతర పదాలు రాకుండా ఎలా చేస్తాం అన్నది సండే షోల్లో నేను ఎందుకు అలా వెళ్ళిపోతుంటది ఆటోమేటిక్ గా.
6: ఉద్దేశం
8: ఇట్లా కిందికి వచ్చినప్పుడు ఇక మళ్ళీ మన అసలు రంగు బయట పడుతుంది.
6: ప్రతి రెండు సైడ్లు ఉన్నట్టు. అయితే ధురంధర్ అంటే నాకు తెలిసిన అంటే దగ్గరలో ఉన్న మీనింగ్ నేను చెప్పగలుగుతా, అది కరెక్టో కాదో మరి మీ ఇద్దరు డిసైడ్ చేయండి. ధురంధర్ అంటే ఏంటంటే ఉద్దండు, రాజకీయ ఉద్దండు లాలూ ప్రసాద్ యాదవ్. క్రికెట్ లో ధురంధరుడు సచిన్ టెండూల్కర్ టైప్. సో
8: రేడియోలో ధురంధరుడు
7: ఇక్బాల్ గారు మైక్ డ్రాప్ చేశారు
6: అంత లేదులేండి. మనకంటే పైన పై పైన రాజేశ్వరి గారు ఉన్నారు, భాస్కర్ గారు, మీరు, రవి గారు, వేణు గారు, వాళ్ళందరూ ధురంధరులు. మనమంతా అందరు అందరు అంతే లోపల.
8: దీని మీద ఒక చిన్న తవిక కావాలి.
6: రాస్తా కొద్దిసేపటి తర్వాత, ఇప్పుడు కాదు.
7: ఆడియన్స్ విల్ బి థింకింగ్ ఫర్ మూమెంట్ సడన్ గా ఓకే ముగ్గురు మాట్లాడుకుంటుంటే మేము జస్ట్ వింటున్నాం అనుకుంటున్నాం.
6: ఆల్ రైట్, సో ఆల్ ఇన్ ఫర్. థ్యాంక్ యూ సో మచ్ ఇక్బాల్ భాయ్ ఫర్ డైలింగ్ ఇన్. థ్యాంక్స్ అ లాట్. సో అది అవినాష్ గారు. ఇక్బాల్ గారు లైన్ లో అలా ఉంటుంది అనమాట. సో ఇందాక మనకు ఒక ఆత్మీయ శ్రోత గుజారిష్ సాంగ్ రిక్వెస్ట్ చేశారు, ఆ పాట ఇప్పుడు మనం వినేద్దాం. ఓకేనా?
7: Yes, Hindi Gajan నుంచి గుజారిష్ కమింగ్ అప్. ఆసంగర్ ఫ్యాన్స్ అసెంబ్ల్.
6: Let's listen to this. This is my favorite song as well. And thank you so much. మనకి కాల్ చేసిన ఇందాక రాజేష్ గారు అనుకుంటా వారు కాల్ చేసి ఈ పాట రిక్వెస్ట్ చేశారు. రాజేష్ గారు మీకోసం గుజారిష్, హియర్ ఇట్ ఇస్.
7: Yes.

0: అసలు ఆ ఎడారులలో ఇలా ఎలా చిత్రీకరిస్తారండి పాటలు?
1: అసలు నాకు ఒక్కసారిగా మీరు ఈ క్వశ్చన్ వేస్తూ ఉంటే, చిన్నప్పుడు హిందీ మ్యూజిక్ ఛానల్ ని పాటల కోసం వెయిట్ చేసి అంటే ఇలా అడిగే సౌకర్యం లేదు కదా
0: అది.
1: సో ఆ వీడియో చూడడం కోసం అసలు వెయిట్ చేసేవాడి అనమాట. అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఎవర్ ఆమిర్ ఖాన్ గారు హి డాన్ ద సిక్స్ ప్యాక్. ఇంకా అది నెక్స్ట్ టైం చూసేప్పుడు
0: దట్స్ ద ఫస్ట్ టైం ఆమిర్ ఖాన్ డాన్ ద సిక్స్ ప్యాక్, కరెక్ట్.
1: సో అసలు అండ్ ఇన్ఫాక్ట్ హిందీ తెలుగు కూడా కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ ఎవర్ ఫిల్మ్ విచ్ గ్రాస్డ్ 200 crores అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం.
0: లగాన్ కూడా చేయలేదా ఈ సినిమా కంటే ముందు?
1: లగాన్ కూడా చేయలేదు. సో 200 crores ఫస్ట్ టైం వచ్చింది. అండ్ రెండోది యాక్చువల్లీ అల్లు అరవింద్ గారికి ఆ సినిమా ఎంత నచ్చిందంటే తెలుగులో మీరు సెపరేట్ గా చేస్తారని గురుదాస్ గారు అడిగారట.
0: రైట్ రైట్.
1: బట్ ఆయన డబ్ చేశారు, బట్ హిందీకి మాత్రం హీ మేడ్ షూర్ హీ ఓన్లీ డైరెక్టెడ్ ఇట్. అండ్ ఆమిర్ ఖాన్ గారు ఎలా తీసుకెళ్లారో మనకి అందరు తెలుసు.
0: ఇంతైనా ముగ్గురు ఖాన్లు అసలు రియల్లీ దే ఆర్ గ్రేట్ అబ్బా. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, పీక్ ఆఫ్ ద అమీర్ ఖాన్ అని అనుకోవచ్చు. లగాన్ అనే అనుకున్నాం గానీ దీంత దాని తర్వాత కూడా ఇలాంటి రోల్స్ చేయడము అండ్ యూనో ఇట్లాంటి సినిమా మన ముందు తీసుకురావడం అనేది నెక్స్ట్ లెవెల్.
1: గిరి గారు
0: చెప్పండి.
1: ఇప్పుడు యాక్చువల్లీ ట్రాఫిక్ గట్టిగానే ఉందండి ఈరోజు.
0: అవునా? అయ్యా ఇప్పుడు పికప్ అవుతుంటుంది మోస్ట్లీ, ఇంకా 8:30 అయింది కదా. సో
1: ఎస్ ఇంటర్స్టేట్ 35 FWY HOV గట్టిగానే ఉంది ట్రాఫిక్. రీనియన్ టవర్మెంట్ చూస్తుంటే వెయిటింగ్ అనిపిస్తుంది, అది తప్పితే మిగతా ప్లేసులు లేవు గానీ.
0: యా సో అదే రెగ్యులర్ గా మనకి కొన్ని రూట్స్ ఉంటాయి అనమాట. 75 ఇంటర్స్టేట్, 35 మనకి, 635 ఒకటి, 121 లో అప్పుడప్పుడు నార్త్ సెంట్రల్ ఎక్స్ప్రెస్, ఇంకా దాని గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇలాంటి కొన్ని ప్లేసెస్ ఉంటాయి. సో వాటిలో మీరు హైవే ఎక్కినా అంటే మాత్రం డెఫినెట్లీ గాట్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ద ట్రాఫిక్.
1: నాకు తెలిసి లాంగ్ వింగ్ అండ్ పుణ్యం అని చెప్పి ఎవరు బయటికి రావట్లేదు, అందరూ బయటికి వెళ్ళారు అర్థం కావట్లేదు. ట్రాఫిక్ అయితే
0: ఇప్పుడు కాదు, ఇవాళ టుడేస్ వర్కింగ్ డే ఓన్లీ. ఈ రోజు మధ్యాహ్నం 1:00 టూ ఓ క్లాక్ తర్వాత అప్పుడు మొదలైద్ది అనమాట. మనం 1:00 టూ ఓ క్లాక్ తర్వాత ఎవరైతే షో చేస్తున్నారో, ఎస్పెషల్లీ డ్రైవ్ టైమ్ లో ఎలాగో రాజేశ్వరి గారు చేస్తారు, లేకుంటే మనకు అప్డేట్స్ కూడా వస్తుంటాయి గానీ, ఇంకా ఆ టైంలో వస్తున్న అప్డేట్స్ మనం చూసుకోవాలన్నమాట ఈవినింగ్ టైం. ఎందుకంటే టెక్నికల్లీ 3 రోజులే లాంగ్ వీకెండ్ అయినా ఫ్రైడే 12 గంటలకే ఆఫీసులు క్లోజ్ అయిపోతాయి. మన వాళ్ళందరూ ఆల్రెడీ బ్యాక్ ప్యాక్లు పికప్ చేసుకుని కార్లలో పెట్టేసుకుని ఉంటారు ఇప్పటికి.
1: 12 గంటలకి ఎండ్ అయిపోవడం ఏంటండి, పర్మిషన్ అడుగుతారా?
0: పర్మిషన్ అడగడాలు ఉండవు, వెళ్ళిపోవడమే. అలా వెళ్ళిపోయిన వాళ్ళు మండే మళ్ళీ ట్యూస్డే వస్తారో రారో కొంతమంది తెలియదు. కొంతమందికి మాత్రం పర్మనెంట్ ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ దే విల్ గో అండ్ ఎంజాయ్. బట్ లాంగ్ వీకెండ్ బిఫోర్ జనరల్లీ హైరింగ్ ఉంటుంది కానీ ఫైరింగ్ ఉండదు. దట్స్ ట్రూ యాక్చువల్లీ, రియల్లీ లాంగ్ వీకెండ్ బిఫోర్ ఎప్పుడైనా హైరింగ్ ఉంటుంది, ఎందుకంటే దే వాంట్ టు మేక్ దెమ్ హ్యాపీ. మంచిగా 3 డేస్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకుని, ఇంకా ఫస్ట్ టైం ఆఫీస్ లో కొత్తగా వచ్చేసేయండి, కొత్త లాగిన్, కొత్త కంప్యూటర్ అంతా కొత్త.
1: మీరు అన్నట్టు నిజంగానే లాంగ్ వీకెండ్ రోజు ఫైరింగ్ చేస్తే వాడికి 4 రోజులు
0: ఉండదు, ఎప్పుడు చేయరు, చాలా తక్కువ, వెరీ వెరీ రేర్ లాంగ్ వీకెండ్ అప్పుడు ఫైరింగ్ అనేది ఉండదు, హైరింగ్ ఏ ఉంటుంది ఎప్పుడైనా సరే. నాకు కూడా జరిగింది, అది 2 సార్లు జరిగింది, ఒకసారి కాదు 2 టైమ్స్.
1: సో ఇప్పుడు మనం పాటలు హైర్ చేద్దామా ఫైర్ చేద్దామా?
0: పాటలు ఇప్పుడు మనం ఖచ్చితంగా మనం పాటలు మాత్రం ఫైర్ చేయవలసిందే. ఆ ఫైరింగ్ లో ఉన్న పాట ఒకటి ప్లే చేస్తా, ప్రీలియుడ్ అందిస్తా, ఇది ఏ పాటో అడుగుదాం, ఓకేనా? మంచి ఫైరింగ్ లో ఉన్న పాట, లెట్స్ ప్లే దిస్ ప్రీలియుడ్. వాట్ సాంగ్ ఈస్ దిస్? స్టూడియో కాల్ చేయండి 9726361966. మరి అవినాష్ కి సమాధానం ఆల్రెడీ తెలుసంట, మీకు కూడా తెలుసా? లెట్స్ లిజన్ టు దిస్ ప్రీలియుడ్.

0: ఆల్ రైట్, మరొక్కసారి వింటుందా?
1: ఎస్.
0: వినిపించాల్సిన అవసరం లేదనుకుంటే ఒక కాలర్ తోటి మాట్లాడదాం.
1: వాళ్ళు వాళ్ళు ఎత్తగానే చెప్పేస్తున్నారు.
0: గుడ్ మార్నింగ్ రేడియో సురభి, మీ పేరు?
2: నా పేరు సంతోష్ అంకమ్ అండి.
0: హలో అండి సంతోష్ గారు, చెప్పండి సార్.
2: గుడ్ మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్.
2: అదే ఆ సాంగ్ విన్నానండి. మా కూతురు.
0: వెరీ నైస్.
1: మీరు మ్యారీడా అండి?
2: యా.
1: అల్లుడా మజాక అండి అయితే మీరు?
0: అదే ఇంకో కాలర్ కూడా వస్తున్నారు, వారితో మాట్లాడదాం.
2: ఓకే అండి, థ్యాంక్ యూ.
0: గుడ్ మార్నింగ్ రేడియో సురభి అండి, మీ పేరు?
3: గుడ్ మార్నింగ్ అండి, హ్యాపీ ఫ్రైడే. నా పేరు సౌమ్య.
0: సౌమ్య గారు హ్యాపీ ఫ్రైడే అండి, ఎలా ఉన్నారు?
3: బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు?
0: డూయింగ్ గుడ్ అండి. నాతో పాటు అవినాష్ గారు కూడా ఉన్నారు, వారు కూడా బాగానే ఉన్నారు.
1: వాయిస్ నిజంగానే సౌమ్యంగా ఉందండి. ఎక్కడ పొరపాటు మీరు తిట్టినా కూడా హాస్యంగా ఉండకుండా బాగుంది.
3: అట్లేం లేదండి, మా ఇంట్లో వాళ్ళని అడిగితే చెప్తారు. ఎంత సౌమ్యంగా ఉంటానో మా ఇంట్లో వాళ్ళని అడిగితే చెప్తారు.
0: చీపరి కట్ట తిరగాల్సిందే అంటారు.
3: అంతే అండి.
0: వెరీ నైస్, వెరీ నైస్. చెప్పండి మేడం.
3: అత్త అత్తమ్మ కూతురు.
0: వెరీ నైస్, వెరీ నైస్ గెస్ అండి. ఫ్రమ్ ద మూవీ, మూవీ పేరు తెలుసు. ఇంకో కాలర్ వస్తున్నారు, వారితో కూడా మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అండి రేడియో సురభి, మీ పేరు?
4: హలో గుడ్ మార్నింగ్ అండి, నా పేరు సందీప్.
0: సందీప్ గారు హలో సార్.
4: హలో అండి. ఇప్పుడు మీరు ఒక ప్రీలూడ్ ప్లే చేశారు కదా, అది మా అన్నయ్య సినిమా అండి, అల్లుడా మజాక్, అత్తో అత్తమ్మ కూతురు.
0: అందులో అత్త ఎవరు చెప్పండి? లక్ష్మి గారు. సో సందీప్ గారు చెప్పండి సార్, ఎలా నడుస్తుంది ఫీఫా వరల్డ్ కప్?
4: బాగా నడుస్తుంది. ఐ వెయిటింగ్ ఫర్ మై ఎక్రిడిషన్. వాలంటీర్ యూనిఫామ్ ఇస్తారు కదా, దానికోసం వెయిట్ చేస్తున్నా. సో మై షిఫ్ట్ స్టార్ట్ జూన్ లోనే.
0: మనతో పాటు అవినాష్ కూడా ఉన్నారు. అవినాష్, సందీప్ యూనో మీకు ఇన్ఫర్మేషన్ కోసం, సందీప్ ఈజ్ వాలంటీరింగ్ ఫర్ ద ఫీఫా 2026 వరల్డ్ కప్ ఇన్ డాలస్.
1: ఓ డామ్, కొత్తగా స్టేడియం ఏదో రెనోవేట్ చేస్తున్నారని చెప్తున్నారు.
0: ఆ రెనోవేట్ కొత్త
4: స్టేడియం రెనోవేట్,
0: అదే
1: గ్రాస్
4: అదే రీడూ చేస్తారు, కడతేస్తూ సాకర్ ఫ్రెండ్లీ చేస్తారు అన్నమాట.
1: ఓకే ఓకే, బాగుంది. పాసెస్ కావాలని నువ్వు అడగచ్చా?
0: అలాంటి అది ఇంపాసిబుల్, ఇండియాలో కాదు. ఇక్కడ మొట్టమొదటి
4: చాకరీ కావాలంటే అడగండి.
0: అంతే,
4: నో పాసెస్,
0: నో పాసెస్, అబ్సల్యూట్లీ నో పాసెస్. కొన్ని లక్షలలో వేలల్లో ఉంటది టికెట్, డాలర్లలో. అది ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయి ఉంటాయి, బట్ ఒకటి అరా ఏదైనా మిగిలితే అయినా బ్లాక్ లో అమ్ముకోవాల్సిందే గాని.
1: అందరినీ దగ్గర నుంచి చూసే ఛాన్స్ అయినా ఉందండి పోనీ.
4: నేను ఎయిర్పోర్ట్ లో ఉంటాను, నాకు ఇచ్చిన గ్రూప్ ఎవరంటే ఇది ఫీఫా బాడీలో ఉంటారు ప్రెసిడెంట్, ఆ 30 మందిని వాళ్ళ రిసీవింగ్ కోసం పెట్టారన్నమాట. ప్లేయర్స్ లెవెల్ 4 ప్లేయర్స్, లెవెల్ 5 ప్లేయర్స్ వాళ్ళ. సో హోప్ఫుల్లీ చూడొచ్చని అనుకుంటున్నా.
0: ఐ థింక్ అర్జెంటీనా గేమ్ ఇక్కడ లేదనుకుంటాను.
4: అందరూ లేవండి, అర్జెంటీనా కొన్ని టీమ్స్ ఉన్నాయి, క్రొయేషియా.
0: క్రొయేషియా, ఓకే ఓకే. లియోనెల్ మెస్సీ సిగ్నేచర్ తీసుకొని మాకు పంపించండి సార్, స్టూడియోలో పెట్టుకుంటాం.
1: కుదిరితే జెర్సీ కూడా నేనే పంపించండి ప్లీజ్.
0: బట్ ఇట్స్ వెరీ నైస్ ఆపర్చునిటీ. అవినాష్ కి గానీ నాకు గానీ అలాంటి ఆపర్చునిటీ వస్తే మాత్రం అసలు యాక్చువల్లీ సిగ్నేచర్లు ఇవన్నీ తర్వాత మేము మ్యాచ్ చూడడంలోనే ఎంజాయ్ చేస్తుంటాం. ఆ మజా ఎవరు ఉంటుంది గేమ్ ఎంజాయ్ చేయడంలో, యూనో దట్ ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్. mean, back in 1987, Tendulkar worked as a ball boy on the World Cup. So, ఇప్పుడు మీరు చేస్తున్న రోల్ కూడా ప్రెటీ మచ్ అలాంటిదే. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ సందీప్ సార్, అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ట్రై. సాంగ్ మనం బ్రేక్ తర్వాత వినేద్దాం. సో దట్ వాజ్ సందీప్ గారు. అండ్ సందీప్ గారు ఏం చేస్తున్నారంటే ఫీఫా వరల్డ్ కప్ 2026 కి వాలంటీరింగ్ చేస్తున్నారన్నమాట. అండ్ మిగతా విశేషాలు మనం ఆఫ్ ఎయిర్ లో మాట్లాడుకుని చూసుకుందాం. బట్ మనం ప్రస్తుతానికి కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్తున్నాం. జాతర గురించి మాట్లాడదాం అవినాష్ గారు.
1: జూన్ 7th ఎలా ఉండబోతుందండి? ఆల్రెడీ చాలా ప్లాన్ అయిపోయాయి, డాన్స్ ప్రాక్టీస్ అయిపోయాయి,
0: వెండర్ బూత్స్ ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అన్నమాట. ఏదో ఒకటి అరా ఏదో మిగిలిన్నాయి అనుకుంటా నాకు తెలిసి.
1: సో ఫాస్ట్ ఫీలింగ్ అండి. ఇంకా మీరు ఇంకైనా వింటూ మీరు కూడా బూత్ పెట్టుకోవాలంటే ఆలోచించకుండా రేడియో సర్వి ఇన్స్టా హ్యాండిల్ కైనా డిఎం చేయొచ్చు. ఇన్ఫాక్ట్ నా షో అయిపోయిన కాల్ చేయొచ్చు 9763649666 కి. ఇంకా ఉన్నాయండి గిరి గారు?
0: admin@radiosurabhi.com కి ఈమెయిల్ చేస్తే మిగతా విశేషాలు ఉంటాయి. ఇండోర్ అరీనా కాబట్టి ఆ ఒకటి అర వెండర్ బూత్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం త్వరగా వచ్చేసి అవి రిజిస్టర్ చేసుకుంటే వాటికి కూడా మనం పర్మిషన్ ఇచ్చేస్తాం. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత ఈ పాట ప్లస్ మిగతా మాటలు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్, విల్ బి బ్యాక్.
5: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7th.
6: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
7: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
8: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా. స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా .com. మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిలిన్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
9: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, దిస్ వెళ్ళవ, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అంగిలి గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
10: ఏంది బ్రో, ఎన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
9: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service.
0: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. నా పేరు గిరి రామరాజు, నాతో పాటు ఉన్నారు
1: అవినాష్ మంచిరాజు.
0: అవినాష్ గారు, మొట్టమొదట మీ అమ్మగారు ఎలా ఉన్నారు?
1: షీఈస్ డూయింగ్ ఫైన్ అండి, అండ్ యాజ్ ఆఫ్ నౌ చెకప్స్ అవుతున్నాయి.
0: వెరీ నైస్. అదే నిన్న అర్జెంట్ గా మీరు అర్జెంట్ కేర్ కి అక్కడ హాస్పిటల్ వెళ్ళినట్టున్నారు, నేనే షో రన్ చేశాను కంప్లీట్లీ. సో వారు త్వరగా కోలుకోవాలని మేము అందరం ఆశిస్తున్నాం.
1: ఎస్ ఎస్, అంటే ఇంకా వాట్ ఎవర్ ప్లాన్స్ దట్ వేర్ డూయింగ్ ఇప్పుడు నాట్ ఇమీడియట్, బట్ ఒక వీక్ లో మాత్రం డెఫినెట్లీ సర్జరీ ఇస్ గోయింగ్ టు హ్యాపన్.
0: ఖచ్చితంగా ఖచ్చితంగా, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రికాషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా అందు గురించి.
1: ట్రూ అండి, ట్రూ. లిటరలీ నాకున్న చాతస్థానికి అసలు బయట అడుగు కూడా పెట్టలేదు నేను, కొంచెం జాగ్రత్తగా
0: చూసుకో. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్ ఆల్వేస్. సో టేక్ కేర్ ఆఫ్ దెమ్, ఓకేనా? మన డిఎఫ్డబ్ల్యూ శ్రోతలందరికి కూడా ఇదే మెసేజ్, ఫ్యామిలీ ఆల్వేస్ కమ్స్ ఫస్ట్ అండ్ దెన్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. అది
1: అది నాకు అసలు ఇన్ఫాక్ట్ 20s స్టార్టింగ్ అంత పెద్దగా హిట్ అవ్వలే, కానీ ఒకసారి 25 దాటిన తర్వాత స్లోలీ స్లోలీ ఎన్ని పనులు ఉన్నా, ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కానీ, ఆ వీకెండ్ వాళ్ళతో ఉండటం కానీ, లేకపోతే ఒక ఒక్క హాఫ్ అన్ అవర్ ఎంత బిజీగా ఉన్నా మాట్లాడడం కానీ ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా హిట్ అయింది అనమాట.
0: చాలా చాలా చాలా ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎందుకంటే అమెరికాలో ఉండి మేము అలాంటి సిచ్యువేషన్స్ అసలు మాకంటే అంటే అమెరికానే కాదు వేరే కంట్రీలో అయినా సరే అవుట్ ఆఫ్ ద ఇండియా ఉన్నప్పుడు ఫ్యామిలీ విలువ తెలుస్తుంది అనమాట బేసిక్ గా, ఎస్పెషల్లీ మామ్ అండ్ డాడ్ ఎస్పెషల్లీ.
1: నిన్న నేను నిన్ను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా లోకి కంపేరింగ్ మన ఇప్పుడు యుఎస్ ఆడియన్స్ ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఒక కన్సల్టేషన్ రావడానికి మేము చాలా సార్లు వెయిట్ చేస్తామండి అలాంటిది. ఇండియాలో యాక్చువల్లీ హాస్పిటల్ కేర్ చాలా చాలా బెటర్ ఉన్నట్టు, యూ కెన్ క్విక్లీ యాక్సెస్ పీపుల్
0: కరెక్ట్
1: అని చెప్పి చెప్తుంటే నేను అసలు ఐ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ ఉంది కొంచెం.
0: కరెక్ట్ అబ్సల్యూట్లీ. ఇక్కడ ఏంటంటే కొంచెం అపాయింట్మెంట్లు తీసుకోవాలి, డాక్టర్ అపాయింట్మెంట్లు ఇవన్నీ కొంచెం అడ్వాన్స్ ఉండాలి, ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అర్జెంట్ కేర్స్ అవి అవన్నీ ఉంటాయి ఫెసిలిటీ. బట్ ఇన్ జనరల్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎ ఫిజిషియన్ అపాయింట్మెంట్ యూ హావ్ టు యునో రిజిస్టర్ అట్లీస్ట్ ఒక 2 weeks 3 weeks బిఫోర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటి ఛాలెంజెస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మనకు అట్లాంటి ప్రొవిజన్స్ ఛాలెంజెస్ లేవు గనక డెఫినెట్లీ మీకు అక్కడ ఉన్న అడ్వాంటేజ్ వేరే అది.
1: ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఈ మధ్యన ఒక ట్రెండ్ స్టార్ట్ అయిందండి ఇండియాకు కూడా, చుట్టుపక్కల ఉన్న దేశాల నుంచి దే ఆర్ పూలింగ్ పేషెంట్స్ అనమాట. సౌత్ ఆఫ్రికా నుంచి కొంతమంది, నైజీరియా నుంచి కొంతమంది, దే ఆర్ కమింగ్ ఫర్ చెకప్స్. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ నేను చూసా, ఇన్ఫాక్ట్ నేను వెళ్ళిన హాస్పిటల్ కూడా అబ్జర్వ్డ్.
0: ఓ నైస్ నైస్ ఆల్ రైట్. సో మనకి ఇందాక ప్లే చేసిన ప్రీలియుడ్ కి సంబంధించిన సరైన సమాధానం వచ్చింది కాబట్టి ఆ పాట ఇప్పుడు మనం వినేద్దామా.
1: ఫుల్ ఫ్లెజ్డ్ గా మామూలు ఎనర్జీ ఉండదు, కొంచెం కావాలంటే ఫోన్ లో వాల్యూమ్ పెంచేసుకోండి +2.
0: ఎస్ +2 పెట్టేసుకుని మనం అల్లుడా మజాకా సినిమా నుంచి ఈ పాట వినేద్దాం. లెట్స్ లిసన్ టు దిస్ కోటీస్ నంబర్.

0: కన్నుపెట్టరో కన్నుకొట్టరో సాంగ్.
1: సో హలో బ్రదర్ సినిమా నుంచి కన్నుపెట్టరో కన్నుకొట్టరో సాంగ్ అంటున్నారు కదా? తప్పకుండా అండి, ఆ పాట నేను లైన్అప్ చేస్తాను. అండ్ మీరు ఎలాగో సాంగ్ అయిపోయింది, ఆన్ ఎయిర్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ కిడ్స్ స్కూల్ డ్రాప్ ఆఫ్స్ ఇంకా లేవనుకుంటా కదా రాజా గారు? ఆ బాధ్యత
0: మార్నింగ్ టైం దట్ ఇస్ వెరీ స్ట్రెస్ఫుల్ అండి,
1: చాలా
0: మీటింగ్స్ ఉంటాయి.
1: అవునండి, నో ఆనెస్ట్లీ 100% యూఆర్ రైట్. యూనో మీటింగ్స్ ఉంటాయి, పొద్దున్నే ప్రెషర్ ఉంటది, వాటి మధ్యలో మన కార్లు ఆ స్కూల్ జోన్ లో. ఇంకోటి ఏంటంటే ల్యాప్టాప్ లో యూనో ఫోన్ లో ఓపెన్
0: చేయాలి,
1: సైన్ బోర్డ్ ఉంటది,
0: చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటది. 15-20 minutes నిజంగా అంటే డ్రాప్ అది తెలుసు.
1: నేను అసలు నా లైఫ్ మొత్తం దరిదాపుగా 5 సంవత్సరాలు ఫేస్ చేశాను అది డ్రాప్ ఆఫ్. 5 ఇయర్స్ నా వల్ల కాలేదు అసలు. కాకపోయేసరికి ఇంకా మీరు ఏం చేస్తారో తెలియదు, స్కూల్ బస్ లోనే వెళ్ళిపోండి అని చెప్పి కరాఖండిగా ఒక కండిషన్ పెట్టేశా.
0: మాకు ఇప్పుడు స్కూల్ బస్ ఉండదు, వితిన్ 1 మైల్ మా వాడు నేను ఎలాను నువ్వే డ్రాప్ చేస్తాను.
1: అది ఇంకా టార్చర్ ఉంటది, స్కూల్ బస్ మీకు 2 మైల్స్ ఉంటే స్కూల్ బస్ ఉండదు అనమాట.
0: హై స్కూల్
1: అంతటి అవినాష్ కూడా ఉన్నారు, వారికి కూడా ఇన్ఫర్మేషన్ కోసం.
2: నాకు నాకు మామూలుగా అయితే ఆఫీస్ రూట్లు ఏమైనా సరే ఒక రూట్ ఉంటుంది కదా, కానీ పోస్ట్ పిల్లలు డబుల్ రూట్ ట్రిపుల్ రూట్ ఉంటుందేమో అని చెప్పి మిమ్మల్ని చూస్తే కనిపిస్తుందండి నాకు.
1: అలా ఉండదు, 2 మైళ్ళ డిస్టెన్స్ లో స్కూల్ బస్ ఉండదు.
0: ఆఫీస్ కాల్ అయినా స్కిప్ చేసామో గానీ దీన్ని స్కిప్ చేయలేము, మళ్ళీ టైం తీసుకెళ్ళాలి.
1: 200%
2: ఆయన వాయిస్ ఒక పెయిన్ కనిపిస్తుందండి లిటరలీ.
1: స్కూల్ అయిపోయేసరికి ఎంత ప్రశాంతంగా ఉంటుందో రాజా గారు, నిజంగా అది అది ఎక్స్పీరియన్స్.
2: దింపేస్తే ఓకే సాయంత్రం పర్లేదు, మరి ఇప్పుడు దింపకపోతే ఇంట్లోనే ఉంటారు కదా, మరి అది అదేలా హ్యాండిల్ చేస్తారు?
0: నేను అదే చెప్పబోతున్నాను, ఇప్పుడు అది అయిపోయిందంటే ఇప్పుడు వేరే లెవెల్ టార్చర్ ఇంకోటి స్టార్ట్ అవుతుంది.
1: మీకు అసలు ఆప్షనే లేదు, ఖచ్చితంగా దింపాల్సిందే అంతే.
0: ఇప్పుడు ఇదాళ్ళు కరెక్ట్ మీటింగ్ ఉన్నప్పుడు డ్రాప్ చేయాల్సి వస్తుంది, ఇప్పుడు మీటింగ్ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేసి ఏదో తడుగుతారు అన్నమాట.
1: పార్ట్ బి అంటారా దురంధర్ 2? ఇప్పటిదాకా మనం మనం పోషించింది దురంధర్ 1, ఇప్పుడు దురంధర్ 2, లేకుంటే పుష్ప 1 or 2, బాహుబలి 1 or 2.
2: ఎనీ సమ్మర్ క్యాంప్స్ అండి, మీరు ఏదైనా జాయిన్ చేద్దాం అనుకుంటున్నారా? మామూలుగా అలాంటి ప్లాన్స్ అని పెడుతున్నారు టు డివైడ్ ఫర్ వైల్.
0: సమ్మర్ క్యాంప్ అంటే వీళ్ళకి బ్యాండ్ స్టార్ట్ అయిపోతుంది అండి, జూలైలోనే స్టార్ట్ అయిపోతుంది.
1: నైస్ నైస్, వెరీ నైస్ సార్. రాజా గారు ఏదైనా రిక్వెస్ట్ చేయండి సార్.
0: వన్ మోర్ నోట్, ఇందాక చెప్పమన్నారు కదా అది ఇండియాకి పేషెంట్స్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకునే దాన్ని మెడికల్ టూరిజం అంటారండి.
1: మెడికల్ టూరిజం, ఎస్,
2: దట్ ఈస్ గ్రోయింగ్ రియలీ ఫాస్ట్ అండి. మధ్య నిన్న అబ్జర్వేషన్ అసలు హైదరాబాద్ ఎంతమంది వస్తున్నారు అనుకున్నాను,
0: వెరీ బూమింగ్ అది.
1: వావ్, ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా అండి మెడికల్ టూరిజం?
0: మెడికల్ టూరిజం యా నథింగ్ అండి, ఈవెన్ ఇక్కడ నుంచి కూడా పేషెంట్స్ కానీ వాళ్ళు ఇక్కడ ఒక ఎక్స్రే తీసుకునే ఛార్జీగా అక్కడికి వెళ్ళి వెళ్ళి వచ్చి అన్ని చేసుకుని వచ్చేసి అనమాట.
1: ఓకే ఓకే, గాట్ ఇట్ గాట్ ఇట్,
0: ఎస్పెషల్లీ డెంటల్.
1: ఇప్పుడు అర్థమైందండి. మరి ఆఫ్ఘనిస్తాన్ కి ఎవరైనా వెళ్తారా మెడికల్ టూరిజం కి?
2: డ్రాగన్ డ్రాగన్ డ్రాగన్
1: అక్కడ కొత్త స్టేడియం ఏదో కడుతుందంట, దానికోసం వెళ్ళాలి. అంటే నేను క్రీడాకారుణి కాబట్టి నేను క్రీడలతో రిలేట్ అయిపోతా అనమాట. అలా గుడ్ అండి, థ్యాంక్ యూ సార్. అండ్ మంచి పాట రిక్వెస్ట్ ఉందా, ప్లే లిస్ట్ నుంచి ప్లే చేయమంటారు. అవునండి, ప్రియ రాగాలే కాదు ఇంకోటి ఏదో అడిగినట్టున్నారు. వెరీ నైస్. అండ్ మన అవినాష్ ఆ పాట లైన్అప్ చేస్తారు మీకోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండి.
2: ఇంతకు డిస్కషన్ పెట్టాక నాకు ఇంకొక పాట దీని తర్వాత ప్లే చేయాలి ఉంది, అది అయ్యాక మాట్లాడదాం.
1: తప్పకుండా. అండ్ లెట్స్ లిసన్ టు దిస్ సాంగ్ రిక్వెస్టెడ్ బై రాజా గారు. అండ్
2: yes.

0: అవినాష్, హలో బ్రదర్ సినిమా చూసారా మీరు?
1: అసలు వన్ ఆఫ్ ఆల్ టైమ్ ఫేవరెట్ అండి.
0: కామెడీ మామూలుగా ఉంటుంది కదా. కాకపోతే చిన్న నాకున్న చిన్న కంప్లైంట్ ఏంటంటే, ఈ పాటని ఖూనీ చేశారు కొత్తగా, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ప్రస్తుతం ఒరిజినల్ సాంగ్ విందాం ఫ్రమ్ ద మూవీ హలో బ్రదర్.
1: ఓకే అండి.

0: హలో బ్రదర్ సినిమా నుంచి మనకు ఇంకో కాలర్ ఉన్నారు అవినాష్ గారు, సిరి గారు ఉన్నారు మనతోటి.
1: మార్నింగ్ అండి.
2: మార్నింగ్ అవినాష్ గారు, మనం మాట్లాడుకునే వాళ్ళం కదా మూవీస్ గురించి.
1: అవునండి, ఇట్స్ బిన్ సో లాంగ్.
2: ఏం లేదు సార్, అదే ఇందాక మాట్లాడిన ఆయన్ని నేను ఫీల్ అవుతాను అనమాట. ఏంటంటే 5 మినిట్స్ డ్రాప్ ఆఫ్ కోసం చూసుకుని అది ఒకటి తేరు పీల్చింది అంటే, ఇప్పుడు 8 అవర్స్ మనకి అదొక టైప్ ఆఫ్ టార్చర్ ఉంటుంది అనమాట. ప్లే డేట్స్ అడుగుతారు, అదేమో పిల్లలు గోల గోల చేస్తారు, టీవీ సౌండ్ పెడతారు వర్క్ చేసుకుంటుంటే. టీవీ కట్టద్దంటే హాలిడేస్ అంటారు. అన్నం అదే 1 o'clock కి తినమంటే తినరు. అక్కడ స్కూల్లో అయితే వాళ్ళ ఫ్రెండ్స్ తో కూర్చుని ఒక పద్ధతిగా తినేస్తారు కదా. ఆ టైం అంతా మావి ఇదైతుంది. వర్క్ ఫ్రం హోమ్ అంటే నరకం ఉంటది. సో చాలా కష్టం ఈ సమ్మర్ హాలిడేస్. మా వాడు 8 అంటే 7 కంప్లీట్ అయిపోయి జూలైకి 8 వస్తాయి అనమాట.
0: రైట్ రైట్ రైట్. అది ఇంకా అది అది పీక్ అనమాట ఇంకా వాళ్ళ అల్లర్లో.
2: నేను ఇండియా వచ్చినప్పుడు మీరు చెప్పారు కదా అవినాష్ ఇట్లాగా తీసుకుంటారు ఎన్ఆర్ఐస్ అని, నాకు తెలియదు అనమాట. సో నేను యుఎస్ నుంచి రాగానే మీరు ఎన్ఆర్ఐ కోటా అండి, మీకు ఎన్ఆర్ఐ వేరే వింగ్ ఉంది అని చెప్పి అపోలోలో నన్ను వేరే స్పెషల్ ట్రీట్మెంట్ కి పంపించారనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అని, వాళ్ళ లైన్స్ వేరు, వాళ్ళ డాక్టర్స్ వేరు, అది చాలా బాగుంది ట్రీట్మెంట్. మన జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ ఉంది కదా అపోలో, అక్కడ అక్కడికి వెళ్ళి చూస్తే అసలు మీరు అన్నట్టు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు వచ్చారు, వాళ్ళని ఇంటర్వ్యూ చేశాను అనమాట. అంటే నాకు ఇష్టం అలా మాట్లాడడం ఇష్టం. సో వెళ్ళి అడిగాను అనమాట, వై నాట్ యువర్ కంట్రీ, ఏమైంది ఎందుకు అంటే, ఇక్కడ ట్రస్ట్ అంట చాలా మంది 90% పీపుల్ దే ట్రస్ట్ ఇండియన్ డాక్టర్స్. ఐ వాజ్ ఫీల్ లైక్ బటర్ఫ్లై అనమాట.
0: That's a very you know valid point and compliment to our doctors as well in India.
2: Yeah, and the dedication కూడా అండి. ఇప్పుడు మీరు ఇందాక అమెరికాలో మనకి ఉండదు అంటారు, ఉంటాయి అన్ని ఉంటాయి. మా అబ్బాయికి మార్షల్ ఆర్ట్స్ లో కన్ను మీద దెబ్బ తగిలితే ఇమీడియట్ వెళ్తే చెక్ చేశారు. ఇండియాలో కన్నా ఇక్కడ చాలా బాగా కేర్ ఉంటది అర్జెంట్ కేర్. కానీ ఒక 15-10 days తర్వాత ఒక బిల్ వస్తుంది అనమాట. ఆ బిల్లుకి మనకి మళ్ళీ హార్ట్ అటాక్ వస్తుంది అనమాట. $6,000, $5,000 అట్లా వస్తుంది అనమాట బిల్లు.
1: ఐ జాయిన్ బ్యాక్ అండి. కాదండి, నిజంగా ఖర్చు తగ్గించుకోవడానికేనా ఇండియా జనరల్లీ డాక్టర్స్ దగ్గర విజిట్ చేసేది ఎక్కువగా?
2: ఖర్చు గురించి అని కాదండి, ట్రస్ట్ అంతే. ఇప్పుడు నా కన్నును తీసుకెళ్లి ఇక్కడ అమెరికన్ దగ్గర పెట్టరు అనమాట. వెళ్ళి మా రాజమండ్రిలో ఒక హాస్పిటల్ ఉంది, మంచి హాస్పిటల్, అంకుల్ నాకు తెలుసు.

0: థౌసండ్ ఐస్ కి క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేశారు. నేను వెళ్ళి అక్కడ చేయించుకుంటాను కానీ ఇక్కడ అమెరికాలో ఎన్ని కోట్లు ఇచ్చినా నా కన్నును తీసుకెళ్లి అక్కడ పెట్టిన అనమాట. అదొక టైప్ ఆఫ్ గట్ ఫీలింగ్ అనమాట. మోకాల్ ఆపరేషన్ ఉందంటే గురువారెడ్డి దగ్గరికే వెళ్తాం మేము మా ఫ్యామిలీ అంతా. అట్లా ఎన్ని డాక్టర్స్ వచ్చినా కొన్ని ఇది ఉంటది కదా, స్టాంపెడ్ స్టాంప్ మార్క్స్ అని. అట్లా
1: రాజమండ్రి ఇక్కడ అఖీరలో చేయించుకున్నాడు అండి.
0: అఖీరా
2: మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాలి. యాక్చువల్లీ ఇన్సైట్ గా ఆలోచిస్తే, కొంచెం డీప్ గా ఆలోచిస్తే దాంట్లో చాలా నిగూఢార్థం ఉంది మీరు మాట్లాడిన దాంట్లో. ఐ మీన్ మీరు బ్రీఫ్ గా చెప్పారు కానీ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్.
0: హెల్త్ మాత్రం అందరూ కూడా నాకు తెలీదు, 10 ఇయర్స్ నుంచి ఐ వాజ్ బొకాయిస్తున్నా అనమాట మా హస్బెండ్ తో, తొక్కలే టర్మ్ ఏందో తీసుకోవాలి, లైఫ్ ఇన్సూరెన్స్ ఏదో తీసుకోవాలి, అయ్యేందో తీసుకోవాలి అని. ఇప్పుడు 42-43 ఇయర్స్ రాగానే నా మోకాలు పనిచేయట్లేదు. సో మంచి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఇస్ కంపల్సరీ ఇన్ యుఎస్ అనమాట. సో అది మనకి ఎడ్యుకేషన్ ఉండదు, మనకి ఉండకుండా అడ్డంగా వాదిస్తాం అనమాట డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని. కారుకి డబ్బులు $200 కడతారు అమెరికాలో, ఇంటికి నెలకి $100 $200 బేస్డ్ ఆన్ ద ఏరియా కడతారు, కానీ ఆ బిల్స్ కట్టే మనుషులకు మాత్రం వాళ్ళు కట్టుకోరు అనమాట. అది నేను ఎగ్జాంపుల్, నాదొక ఎగ్జాంపుల్. బట్ నేను ఐ ఓపెన్ చేసుకుని నేను ఇప్పుడు ఐ వాజ్ డూయింగ్ మై ఓన్ ప్రొటెక్షన్ ఫర్ మై ఫ్యామిలీ అండ్ ఎవ్రీథింగ్.
2: పర్ఫెక్ట్ అండి, పర్ఫెక్ట్, మంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. అండ్ లైక్ ఐ సెడ్ యు నో,
0: నాకు సూపర్ స్టార్ కృష్ణ అంటే చాలా ఇష్టము. May 31st ఆయన బర్త్డే. నిన్న కూడా మన రేడియో సర్వీలో కృష్ణకి ట్రిబ్యూట్ సాంగ్స్ వేశారు, మొత్తం అన్ని రికార్డ్ చేసుకుని నా ఇన్స్టాలో పెట్టుకున్నాను. ఇట్స్ లైక్ నాకు ఎంతో వైబ్రేషన్ అనమాట, నాకు కృష్ణ అన్న పదం అన్న, కృష్ణ సాంగ్స్ అన్న. సో నువ్వు నాకు నచ్చావు గానీ కృష్ణది కోటి వర్సెస్ ఏదైనా సాంగ్స్ గానీ యూ కెన్ డూ ఇట్ ఎనీథింగ్, యువర్ విష్.
2: మీకు ఏది కన్వీనియంట్ సినిమా నుంచి పాట కోరారు, అదే లైన్అప్ చేశాను. అండ్ సూపర్ స్టార్ ఒకటి నేను ప్లే చేస్తాను. అండ్
0: కృష్ణ
2: నాకు ఇష్టమైన పాట నేను ఒక ప్రేమ పిపాసిని.
0: ఎస్, నాకు చాలా ఇష్టం అండి. వైట్ షర్ట్ వైట్ లాల్చి కుర్తా వేసుకుని పాడతారు. మేఘ సందేశమా సినిమా పేరు ఏంటది?
2: సినిమా మేఘ సందేశం అయితే కాదు కానీ అది వేరే మూవీ. బట్ సినిమా పేరు నాకు చూస్తాను, నేను ఒకసారి రీసెర్చ్ చేస్తాను. బట్ యా, సో సూపర్ స్టార్ కృష్ణ గారు.
0: నేను ఒక ప్రేమ పిపాసిని, నీవు ఒక ఆశ్రమవాసిని.
2: ఈదానం ఈ హృదయం కరగది నేను.
1: అదే ఫ్లో లో పాటించేద్దాం, లిజన్ తిట్టుకుంటారు మనల్ని మనం పాడుతున్నాం.
2: ఏం అట్లేం లేదు, భలే ఉన్నారు. కాన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు మనం ఒక్కోసారి యూనో లిజనర్స్, మనం ఇప్పుడు శ్రీ గారు
0: అవినాష్ గారు మీరంటే ఇష్టం అండి. మీ వాయిస్, మీరు గిరి గారిది, ఇంకా ఇంకొక ఆయన ఉన్నారు కదా మన బడిలో కూడా చేస్తూ ఉంటారు, ఆయన పేరు సాటర్డే తెలుగు సండే పొద్దున పూట వచ్చి మూవీ కాంటెస్ట్ లో కండక్ట్ చేస్తారు. నేను ఎప్పుడు ఆన్లైన్ లో ఉంటా, కాంటెస్ట్ లోనే ఉంటాను.
2: భాస్కర్ గారు, భాస్కర్ రాయవర
0: భాస్కర్ గారు. ఎస్
2: ఎస్, థ్యాంక్స్ అలాట్ అండి సిరి గారు. అండ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో ఇంటర్నల్ ఇన్సైట్స్ చాలా ఉన్నాయి, నేనైతే పికప్ చేశా ఫర్ షూర్. ఆల్ దట్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ ఫర్ దట్. ఓకేనా, నువ్వు నాకు
0: నచ్చావు. June 7th మన జాతర పొద్దున్న వరకు ఉంటది, తర్వాత ఫస్ట్ షోకి వెళ్ళండి అందరూ పెద్ద సినిమాకి.
2: Okay, so the message is all clear.
0: Jatara first finish cheskuni tarvata peddi ki vellandi.
2: Absolutely, the message is directly from our listener than from our RJS anamata. So here it is. Thank you Siri garu, really you made our day already.
0: Thanks Andy.
2: Thanks a lot, thank you so much.
0: Yeah, bye.
1: అదండి, కృష్ణ గారి దగ్గర మొదలుపెట్టి రామచంద్ర గారి దగ్గర వెళ్ళిపోయారు ఆవిడ.
2: ఇప్పుడు మనం జాతర గురించి చెప్పడం వేరు, మన షో వింటూ లిజనర్స్ మన జాతర గురించి చెప్పడం వేరు. అది దట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా అంతే, అంతకంటే నేను ఇంకేం మాట్లాడలేను దాని గురించి.
1: బ్రాండ్ సార్, బ్రాండ్
2: ఓజీ అని అంటే ఉట్టిగానే ఓజీ అనవండి, దేనికంటే ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఇప్పుడు గ్యాంగ్స్టర్లలో దావూద్ ఇబ్రాహిం ఎట్లనో ఇప్పుడు ఆ విషయాలు ఎదురులేదు, ఆ విషయాలు వద్దులేని కానీ మంచి పాట ప్లే చేద్దాం. శ్రీగారు కోరిన ఈ పాట నువ్వు నాకు నచ్చావు సినిమా నుంచి ప్లే చేసే ముందు మనం కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్తున్నాం, అది కూడా చూసుకోవాలి.
1: ఎస్, ఆల్మోస్ట్ పక్కనే ఉంది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు హైదరాబాద్ కి బెంగళూరు కి జరుగుతున్న మ్యాచ్ కి సంబంధించి టాస్ అయిపోయింది, హైదరాబాద్ చోస్ టు బ్యాట్, ఉప్పల్లో జరుగుతుంది. సో అడ్వాంటేజ్ అన్ని ఉన్నాయి, మరి ఇంకేం జరుగుతుందో చూద్దాం.
2: ఖచ్చితంగా హైదరాబాద్ గెలుస్తారనే మనకి అంచనాలు అయితే వస్తున్నాయి. అండ్ బెంగళూరు డెఫినెట్లీ, ఆబ్వియస్లీ మనకు విరాట్ కోహ్లీ ఉన్నాడు కాబట్టి అంత తక్కువ అంచనా వేయలేం. బట్ మ్యాచ్ ఎలా నడుస్తుంది అనేది డెఫినెట్ గా కూలంకుషంగా చర్చిద్దాం ఆఫ్టర్ ద బ్రేక్.
1: మంచి రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 9 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానీ చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ essentials one name to go Hareli bringing the taste of home closer to you
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
2: Manashanti, mental peace. మసాలా దోశ
1: శ్రీకృష్ణ విలాస్ కి రండి 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది వృందావన్ రిఫ్రెషర్స్ అయినా గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం శ్రీకృష్ణ విలాస్ ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్ 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో కాలర్స్ 4692696476
3: చెప్పండి సార్ వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్
4: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర
3: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ ఈ దోశ మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి బిసి వెళ్ళవా చీజ్ దోశ పనీర్ దోశ హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పనీర్ టిక్కా విచ్ అమెరికా పారాటా
4: ఏంది బ్రో అని చెప్పినో నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా
3: ఇంకా ఉన్నాయి చెప్పంటారా మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్ ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్ ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే ఫ్రెష్ డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్ A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
1: Radio Surabhi Revisit. Kubera Jewelers, trademark of craftsmanship and elegance. Larsen Travels, me mottam tour ni sampurnanga plan chestundi. Larsen Travels to me tour ni book cheskondi, travel badal ni marchipondi.
6: So Asia, we serve authentic Indo-Chinese. Thank you for being in our journey.
7: కార్యక్రమంలోకి పునఃస్వాగతం శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం అవినాష్ గారు ఉన్నారా
8: ఎస్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు
7: ఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారి అబ్బాయి డొనాల్డ్ ట్రంప్ జూనియర్ గారు మ్యారేజ్ చేసుకుంటున్నారు బహామస్ లో అయితే ట్రంప్ గారు అటెండ్ కావట్లేదు వివిధ కారణాల వల్ల వారికి అబ్సల్యూట్లీ సో వేరే వాటిలో బిజీ ఉన్నారు కాబట్టి వారు అటెండ్ కావట్లేదు బట్ వెరీ వెరీ అండ్ యూనో మనము జూనియర్ డొనాల్డ్ ట్రంప్ గారికి బెస్ట్ విషెస్ చెప్పేద్దాం రేడియో సురభి ద్వారా
8: ఎస్ అడ్వాన్స్ అడ్వాన్స్ కదండి
7: అంతే ఒక రకంగా అనుకోవచ్చు
8: అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండి
7: ఎస్ అబ్సల్యూట్లీ అండ్ అక్కడ భద్రతా ప్రమాణాలు మామూలుగా లేవన్నమాట ఆల్మోస్ట్ ఇంకా ట్రంప్ కు ఉన్న సెక్యూరిటీ ట్రంప్ సీనియర్ కున్న సెక్యూరిటీ అక్కడ మెన్షన్ చేశారు అండ్ వారికి మళ్ళీ పర్సనల్ లైఫ్ లో ఒక మంచి లైఫ్ కావాలని మనందరం ఆశిద్దాం
8: ఎస్ పెళ్లితో అందరూ బాగుండాలని అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం
7: ఎస్ అబ్సల్యూట్లీ మిగతా పొలిటికల్ థింగ్స్ అవన్నీ మనకు అవసరం లేదు వారి పర్సనల్ లైఫ్ లో ఖచ్చితంగా వారి యూనో నూతన జీవితాన్ని మంచిగా కొనసాగించాలని ఆశిద్దాం
8: ఎస్
7: ఆల్ రైట్ సిరి గారు ఇందాక రెండు పాటలు రిక్వెస్ట్ చేశారు అయితే సూపర్ స్టార్ కృష్ణ పాట ప్లే చేద్దాం మనం ఓకేనా
8: ఎస్ కృష్ణ గారి పాటతో మొదలుపెట్టి షో ఎండింగ్ టెక్ మహేష్ బాబు గారి దగ్గరకు వద్దాం
7: వేసేద్దాం మహేష్ బాబు గారి పాట కూడా వేద్దాం గానీ ఈ పాట చాలా బాగుంటుంది ఈ పాట మీరు వినే ఉంటారు నాకు తెలిసి
8: అయ్యా విన్నానండి నేను యాక్సిడెంటలీ డిస్కవర్డ్ ఇట్ ఇన్ రియాలిటీ షో
7: ఓకే వెరీ నైస్ సో బాగుంటుంది లెట్స్ లిసన్ టు దిస్ సాంగ్ రెక్కలు తొడిగి రెపరెపలాడి జివ్వంటుంది కోకిల హియర్ ఇట్ ఈస్

0: చుట్టాలున్నారు జాగ్రత్త అనే చిత్రం నుంచి మనం విన్నా ఆ పాట. మీరెక్కడ విన్నారు ఈ పాట అవినాష్ గారు?
1: నేను ఇన్ఫాక్ట్ మీరు కృష్ణ గారి పాట అంటే నేను ఒక ఆశ్రమవాసిన ఆ పాట అనుకున్నా.
0: అదే కాదు,
1: ఈ పాట టీవీలో అయితే విన్నానండి.
0: అదే అదే ఆ పాట అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. నేనొక ప్రేమ పిపాసిని, అది అసలు దాంట్లో ఉన్న నిగూఢ అర్థం అసలు నెక్స్ట్ లెవెల్. ఆ పాటలో ఆ పాటలో ఉన్న పోయిటరీ మొన్న మన శ్రీనివాస్ గుడిపూడి గారు ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడే కనుక్కున్నా నేను. ఇప్పుడు గుర్తురాదు, ఎందుకంటే ఆత్రేయ గారు రాశారు, వాడు రాసిన పాటలు వారికే గుర్తుకు రావు అప్పుడప్పుడు, మనకేం గుర్తొస్తాయి.
1: ఒక పక్క ఇండియాలో పెరుగుతున్న టెంపరేచర్ తో పాటు ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లో టెంపరేచర్ కూడా పెరుగుతుంది.
0: ఓకే,
1: ఎస్, హైదరాబాద్ కి బెంగళూరు కి మధ్య ఉన్న మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది అండ్ నో వికెట్ లాస్. అభిషేక్ శర్మ హెడ్ బాగా బ్యాటింగ్ చేస్తున్నారు.
0: వెరీ నైస్, వెరీ నైస్ అండ్ లెట్స్ హోప్ యునో హైదరాబాద్ విన్స్ దట్ గేమ్ అండ్ ద బెటర్ టీమ్ విల్ విన్ దట్ గేమ్.
1: ఎస్, అంటే ఇప్పుడు గెలిస్తే గనక కొంచెం ఫైనల్, బెంగళూరు వాళ్ళు టాప్ వన్ లో ఉన్నారు కాబట్టి ఒకవేళ గెలిస్తే ఓకే, మళ్ళీ ఇప్పుడు గెలిచితే కాన్ఫిడెన్స్ ఉంటుంది అని అనుకుంటున్నా, చూద్దాం, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్.
0: ఓకే, ఆల్ రైట్, లెట్స్ కీప్ దట్ అప్డేట్స్ గోయింగ్. ప్రస్తుతానికి మాత్రం ఇందాక మనకి మెడికల్ టూరిజం గురించి మాట్లాడిన రాజా గారు ట్రావెల్ చేస్తున్నారు వారి అమ్మగారితో. ఓకే,
1: ఓ,
0: వారు కూడా కృష్ణ గారి ఫ్యాన్ అంట, అండ్ వారి కోసం ఒక పాట మనం డెడికేట్ చేసేద్దామా?
1: డెఫినెట్లీ.
0: అల్లరి బావ అనే సినిమాలో ఒక మంచి పాట ఉంటుంది, కృష్ణ గారు అండ్ జయప్రద గారి మధ్యలో చిత్రీకరించిన పాట. ఈ పాట దీంట్లో ఉన్న మెలోడీ ఒకసారి వినేద్దాం. ఓకేనా, వారికి డెడికేట్ చేస్తూ మన శ్రోతలందరి కోసం కూడా హియర్ ఇట్ ఈస్.

0: మధురాపురికి యమునా నగరికి ఒకరే రాధిక అంట. ఏమంటారు?
1: బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పోయిటరీ అండి. అంటే నిజంగా ఒకప్పుడు వేటూరు గారు రాసిన లిరిక్స్ అండ్ ఒక సిచ్యుయేషన్ గుర్తొచ్చింది చెప్తుండే.
0: చెప్పండి.
1: అంటే డెఫినెట్లీ అప్పట్లో ఉన్న తెలుగు అదంతా చాలా బాగుండేది అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడున్న లిరిక్స్ కూడా అంతే నేను రాయడానికి ట్రై చేస్తున్నారు. బట్ వేటూరు గారు పీక్ బిజీగా ఉన్నప్పుడు లిటరలీ ఆయన కోసం 12 మంది ఏడీలు వెయిట్ చేసేవాళ్ళంట.
0: ఓ వావ్, అసిస్టెంట్ డైరెక్టర్స్.
1: అసిస్టెంట్ డైరెక్టర్లు వెయిట్ చేసేవాళ్ళంట. సో ఒక్కొక్కళ్ళు ఆయన పార్క్ లో కూర్చుంటే పార్క్ దగ్గర వచ్చి పాట రాయించుకుని వెళ్ళేవాళ్ళంట. ఎవరికి వాళ్ళు మళ్ళీ ఇలా రాగానే సిచ్యువేషన్ చెప్పండి, ట్యూన్ ఇవ్వండి అని అంటే మళ్ళీ పావు గంట 2 నిమిషాలు పాట ఇచ్చేసేవాళ్ళంట.
0: అంతే, లైన్ లో వెలిసి నీ పాట అయిపోయింది చలో నెక్స్ట్.
1: ఆయన ఒక పదం ఉంటుందంట, ఏంది ఆ పాట ఏంటమ్మా, దిక్కుమాలి పాట ఇలా తీసుకురా.
0: కరెక్ట్. ఆయన దగ్గర ఒక ట్యాగ్ లైన్, దిక్కుమాలిన పాట.
1: ఈ ఎంటర్టైన్మెంట్ పార్టీస్ అండ్ ఇంకా ఏం లేసారు దాని తర్వాత.
0: అసలు మామూలుగా మరి వేటూరు సుందరరామూర్తి గారు అంటే అలా ఉంటుంది అండ్ రాధికా పాట అంటే ఇలా ఉంటుంది. మరి ఈ మధ్యలో ఇటీవల మధ్య కాలంలో వస్తున్న రాధికలు ఎలా ఉన్నారంటారు? సిద్ధు జనరల్ గారు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదంటారా? ఆల్ రైట్, జోక్స్ అపార్ట్ బట్ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ అల్లరి బావ సినిమా నుంచి మనం విన్న ఆ పాట. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. ఆల్ రైట్, సో ఒక రిక్వెస్ట్ సాంగ్ ఉంది, దానికంటే ముందు మనం ఏమైనా మాట్లాడాలా విశేషాలు?
1: ఒక్క ఇంపార్టెంట్ విషయం ఉందండి. బేసిక్ గా ఆంధ్రాలో కమింగ్ 3 డేస్ చాలా హెవీ హెవీ హెవీ టెంపరేచర్స్ ఉండబోతున్నాయి. సో పేరెంట్స్ ఎవరు ఎవరైనా సరే ఇన్ కేసు స్టేయింగ్ ఇన్ ఆంధ్ర, వాళ్ళు పక్క ఇన్ కేసు ఈ ఏరియాస్ రెడ్ అలర్ట్ లో ఉన్నవేంటి అని అంటే, ఒకటి ఏలూరు, ఇంకొకటి కృష్ణ, ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, మర్కాపురం. ఆరెంజ్ అలర్ట్ లో ఉన్నవైతే నెల్లూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి. ఎల్లో అలర్ట్ లో ఉన్నవైతే అల్లూరి, పోలవరం, విశాఖపట్నం, పార్వతీపురం, శ్రీకాకుళం, విజయనగరం. సో 3 డేస్ ఆర్ గోయింగ్ టు బి క్రూషియల్. చెప్తారు పెద్దోళ్ళు, మేము ఎన్ని చూసాను రా బయటకు వెళ్తే ఉంటుంది అని చెప్పి, బయటకు వెళ్తే చాలా ఘోరంగా ఉండబోతుంది. సో
0: సో డెఫినెట్లీ అండ్ ఎన్ఆర్ఐస్ ఇక్కడ నుంచి మనకు యూనో మనం కూడా అక్కడ ఇండియాలో ఉన్న పేరెంట్స్ కి పాస్ ఆన్ చేస్తున్న మెసేజ్ ఏంటంటే, కొంచెం నెక్స్ట్ 3 ఇయర్స్ వరకు, నెక్స్ట్ 3 డేస్ వరకు జాగ్రత్త ఉండండి. 3 డేస్ వరకు జాగ్రత్త ఉండండి. అండ్ ఈలోపు అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఏదో స్టార్ట్అప్ ప్లాన్, ఈ భగభగల్ని తట్టుకోవడానికి తయారు చేస్తున్నారంట. అదేందో వచ్చేస్తుంది మనకి, బట్ ఆలోపు కొంచెం మనం ఓపిక పట్టాలన్నమాట. ఈ స్టార్ట్అప్ పేరు వచ్చేసి స్టార్డస్ట్ సొల్యూషన్స్, అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త యూనో భాగస్వామ్యంలో రాబోతోంది. ఈ గ్లోబల్ వార్మింగ్ కానీ లేకుంటే ఈ జనరల్ గా భూగోళాన్ని చల్లబరిచే టెక్నాలజీ ఏదో వస్తుందంట. సో దాని గురించి కూడా మనకు ఒక తాజా సమాచారం అయితే ఉంది.
1: దీనికి ఎడిషన్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉందండి.
0: చెప్పండి.
1: రీసెంట్ గా ఒక ఒక ఒక మెషిన్ తయారు చేశారు, విచ్ దే స్టార్టెడ్ విచ్ దే ట్రైడ్ ఇన్ వన్ ఆఫ్ ఇండియన్ సిటీస్.
0: రైట్.
1: అదేంటంటే, ఇప్పుడు మనకి ట్రాఫిక్ లో మనం వెయిట్ చేస్తుంటే ఆబ్వియస్లీ అక్కడ చెట్లు అవన్నీ వీళ్ళు కొట్టేస్తారు కదా, ఉండనివ్వరు కదా. సో దాని ప్లేస్ లో దే గోయింగ్ టు సెట్అప్ అన్ ఆల్జీ మెషిన్ విచ్ కెన్ యాక్చువల్లీ ప్రొడ్యూస్ ప్యూర్ ఎయిర్ యాజ్ మచ్ ఆఫ్ 25 trees అంట. సో నాకు అది చూసినట్టు అనిపిస్తుంది అనమాట. నిజంగా మనం ఉంచుకోవాల్సిన జాగ్రత్తగా ఉంచుకుంటే మళ్ళీ మిషన్ తయారు
0: చేయడం గ్రీనరీని అసలు ఎట్లా చేస్తున్నారంటే, ఏమాత్రం యూనో అన్ఫార్చునేట్లీ అది ఇట్ ఈస్ రన్నింగ్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. గ్రీనరీ అసలు ఏంటంటే కాంక్రీట్ జంగల్ అయిపోయింది బేసిక్ గా వరల్డ్ మొత్తం.
1: అది సో ఇప్పుడు ఈ ఎల్నినో ఈ సమ్మర్ వేవ్ లు ఇవన్నీ చూసినప్పుడు అయినా సరే అట్లీస్ట్ నెక్స్ట్ సమ్మర్ కి ఏదో ఒక చేంజ్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాను.
0: నమ్మరు అవినాష్, నేను డాలస్ లో లాస్ట్ ఇయర్ అసలు నేను చూసిన గ్రీనరీస్ అన్ని ఇప్పుడు మొత్తం బిల్డింగ్స్ అయిపోయినాయి అనమాట. ఎక్కడ పడితే అక్కడ కమర్షియల్స్ లేకుంటే యూనో కమర్షియల్ బిల్డింగ్స్ గానీ ఆఫీస్ బిల్డింగ్స్ గానీ కట్టేశారు లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ కి. అంత తేడా ఉంది, ఇంకా ఇప్పుడు నడుస్తూనే ఉంది అది కన్స్ట్రక్షన్. ఒక్కోసారి యూనో ఇట్ జస్ట్ ఫీల్స్ లైక్ యూనో వాట్స్ గోయింగ్ ఆన్ అని చెప్పి అనిపిస్తుంటుంది. బట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. కమర్షియల్ ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు కాంక్రీట్ జంగల్స్ అన్ని వచ్చేస్తుంటాయి అనమాట బేసిక్ గా. బేసిక్ గా అనే పదం ఒక ప్రముఖ దర్శకులు యూజ్ చేస్తుంటారు. ఆ దర్శకుల పేరేంటి మీకు తెలుసా? ఆన్సర్ చెప్పకండి, తెలుసని చెప్పండి.
1: నేను ఇన్ఫాక్ట్ ఆ టోన్ లో అయిపోయిందని తెలుసా మీరు బేసిక్ గా.
0: సో బేసిక్ గా అనే ఒక పదం ప్రముఖ దర్శకులు తరచుగా యూజ్ చేస్తుంటారు, వారి పేరేంటి? కాల్ చేసి చెప్పండి 972-636-1966. లెట్స్ లిజన్ టు ఎ సాంగ్ ఫ్రమ్ ద మూవీ నువ్వు నాకు నచ్చావు.

0: ఆల్ రైట్, నువ్వు నాకు నచ్చావ సినిమా గురించి ఇక మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం.
1: అదే ఇంటి పేరు అయోధ్య అని పెట్టారండి, అవుట్ ఆఫ్ స్టేట్ లంక అండి.
0: సునీల కామెడీ,
1: సినిమా కామెడీ, త్రివిక్రమ్ గారు రైటింగ్,
0: త్రివిక్రమ్ రైటింగ్, ఎగ్జాక్ట్లీ. సో ఇందాక నాకు ఆఫ్ ఎయిర్ లో ఆన్సర్ వచ్చేసింది ఆ ప్రశ్నకి, బేసిక్ గా అనే దానికి త్రివిక్రమ్ గారే కామన్ డైలాగ్ అనమాట. సో త్రివిక్రమ్ గారికి నాకు ఒక సారూప్యత ఉంది, మీకు కూడా ఉండే ఉంటుంది.
1: ఏంటది?
0: జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోవడం.
1: మీరు నమ్మరు, కాలేజ్ టైంలో ఆ ఒక్క స్పీచ్ తెలుసా, ఇట్ మూవ్డ్ మీ సో మచ్ దట్ ఇట్ మేడ్ మీ కమ్ ఇన్ టు మీడియా ఫీల్డ్. అంత షేక్ చేసింది అది ఆ స్పీచ్ నన్ను అసలు.
0: కదా, ఒక కాలర్ వస్తున్నారు, వారితో మాట్లాడదాం.
1: ఎస్,
0: గుడ్ మార్నింగ్ అండి, రేడియో రవి.
2: గుడ్ మార్నింగ్ అండి,
0: గుడ్ మార్నింగ్ అండి సుధా గారు, హ్యాపీ ఫ్రైడే టు యూ.
1: రాఘవేంద్ర గారు అంటారు ఎక్కువ
2: అనుకుంటున్నా.
1: ఏంటంటే ఇందాక ఆన్సర్ డిస్కస్ చేసాం మేము,
0: అయి ఉండొచ్చు రాఘవేంద్ర రావు డైలాగ్ కూడా అయి ఉండొచ్చు, దాన్ని ఉంది.
2: త్రివిక్రమ్ గారు,
0: ఎస్ త్రివిక్రమ్ గారు జనరల్ గా అంటుంటారు, బట్ రాఘవేంద్ర రావు కూడా అప్పుడప్పుడు అంటుంటారని అనుకోవచ్చు ఒక
2: రకంగా.
0: ఆఫ్ ఎయిర్ లో వచ్చింది నాకు ఆన్సర్, ఆన్ ఎయిర్ లో రాలేదు. సో
2: ఓకే ఓకే, ఐ థింక్ త్రివిక్రమ్ గారి దగ్గర విన్నాను, రాఘవేంద్ర రావు గారి దగ్గర కూడా విన్నాను అనుకున్నా, బట్ I was debating both between those two.
0: No problem. Any answer has been taken in a positive spirit.
2: Avinash, you were saying that.
1: లేదు అంటే మీరు నేను నేను కూడా డైవర్ట్ అయిపోయానండి. లాంగ్ వీకెండ్ కబుర్లు ఏంటి, ఎక్కడికైనా బయటకు వెళ్తున్నారు?
2: లేదు, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్.
1: నాకు ఇప్పుడు గుర్తొచ్చిందండి, మేము ఆన్ ఎయిర్ రావడం అనేది అటెండెన్స్ కింద ట్రీట్ చేస్తే ఇంకా మీరు కూడా ప్రతిరోజు అటెండెన్స్ వేయించుకోవాలి అంటున్నా అంతే.
2: సో నేను వేయించుకోలేదు కాబట్టి ఈ వీక్ మీకు అర్థమైపోవాలి.
1: బిజినెస్ ట్రిప్ కి వెళ్ళారనా?
2: ఏదో బిజీగా ఉన్నారని
0: కట్అవుట్ చూసి, కట్అవుట్ చూసి ఏందో డైలాగ్ మీరే చెప్పండి
1: అవినాష్.
0: నమ్మేయాలి డూడ్, ఒకవేళ సుధా గారి కాల్ లేకుంటే వారు బిజీలో ఉన్నారని నమ్మేయాలి డూడ్.
2: నా విషయానికి వస్తే ఏదో చాలా బిజీ అయి ఉంటది, అందుకే రేడియో సినిమా వింటలేదు అనుకోవచ్చు మీరు.
1: అది ఇది మాత్రం నిజమండి, మీరు ఫ్రమ్ ద హార్ట్ చెప్పారు ఈ మాట విషయం మాత్రం.
0: వెరీ నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుధా గారు ఫర్ కాలింగ్. బ్రేక్ లోకి వెళ్తున్నాం గానీ బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మీరు మళ్లీ కాల్ బ్యాక్ చేస్తే మనం ఆన్ ఎయిర్ లో కూలంకుషంగా మాట్లాడుకుందాం. ఇంకా మనకి 30 నిమిషాల సమయం ఉంది, అలా డ్రైవ్ చేస్తూ మీరు మళ్లీ కాల్ చేయండి, ఈలోపు బ్రేక్ తీసుకుంటాం మేము. థ్యాంక్ యూ సో మచ్ అండి, గోయింగ్ టు ఎ బ్రేక్ అండ్ వీ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ ది షార్ట్ కమర్షియల్ break. Stay tuned.
3: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర, అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7.
4: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావు నీకు ఎన్నో ఆఫర్ లెటర్లు
4: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 or visit astroramji.com. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away? Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the MyPursue app or visit mypursue.com or write to support@mypursue.com.
6: tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. desa kalamana paristhitulu, prakruti dani pandiche vidhanam, ivanni kuda todavutai. ala chuste mana roots farming lo unnai, but we moved on. still mana manasulu pachchani panta pulallo chikkukupoyi unnai. so let's get back to our roots with VVF Agtech Inc. Pallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Pallemari Farms, visit vvfagtech.com or call 848-244-021.
0: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. అండ్ అవినాష్ గారు ఉన్నారా?
1: బ్యూటిఫుల్ మూమెంట్ జరిగిందండి ఈ గ్యాప్ లో. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఐ అదే మ్యాచ్ లీగ్ మ్యాచ్ లో చూస్తున్నా అనమాట, అటువైపు తొంగి చూస్తున్నా.
0: ఓకే,
1: ఒక అభిషేక్ శర్మ కొంచెం ఆఫ్ సైడ్ నుంచి ఒక ఫోర్ కొట్టాడు. అంటే ఇంకెంత షూర్ షాట్ ఫోర్ అంటే బ్యూటిఫుల్ ఫోర్. కానీ దానికి ముందు ఒకటి జరిగింది.
0: ఓకే చెప్పండి.
1: పొరపాటున బెంగళూరు టీమ్ లో ఒకళ్ళు ఓవర్ త్రో రన్ ఇచ్చారు అంతే.
0: ఓకే,
1: దాని తర్వాత ఈ ఫోర్ కొట్టిన షాట్ జరిగింది. కట్ చేస్తే బౌండరీ దగ్గర ఎవరుంటారు బెంగళూరు టీం అంటే?
0: ఎవరుంటారు? మన ఫిలిప్ సాల్ట్,
1: మన కోహ్లీ గారు. అట్ ది ఏజ్ ఆఫ్ 37 హి ర్యాన్ లైక్ ఎనీథింగ్. ఆపి జస్ట్ కూల్ గా బాల్ అట్లా పాస్ చేసి పిల్లల రా మీరు అన్నట్టు వచ్చాడు అనమాట.
0: ఓ మై గాడ్, దట్ డిఫైన్స్ ది విరాట్ కోహ్లీస్ ఫిట్నెస్ అట్ దిస్ లెవెల్ స్టిల్.
1: మామూలు కదా, అక్కడ ఉప్పల్లో సగం మంది జనాలు హైదరాబాద్ కన్నా కోహ్లీని చూడడానికి వచ్చారు, నాకు అర్థమైపోతుంది క్లియర్ గా.
0: 100% ఉప్పల్లో ఏంటి, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడున్నా సరే విరాట్ కోహ్లీ ప్రెసెన్స్ అంటే అలా ఉంటుంది. అండ్ రెండో విషయం, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆ ఫోర్త్ స్థానం ఎవరికి రాబోతుంది అనేది మీ గెస్ ఏంటి?
1: నేను అంటే ఇప్పుడు ఒకసారి టేబుల్లో గుజరాత్ థర్డ్ కదండి.
0: టేబుల్లో ఈ ప్రస్తుతానికి అయితే అంటే డెఫినెట్లీ ఆ ఫోర్త్ ఆ నాలుగో స్పాట్ ఎవరికైనా సరే. ఇప్పుడున్న ఫోర్ టీమ్స్
1: నేను నా హంచ్ ఎందుకో బికాస్ ధర్మశాల లాంటి ప్లేస్ లో ఓ మ్యాచ్ పెట్టారు కాబట్టి పంజాబ్ వస్తుందేమో అని అనిపిస్తుంది.
0: నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పంజాబ్ కింగ్స్ కి అవకాశం అయితే ఉంది, బట్ ధర్మశాలలో లేదు. వాళ్ళు ఆడబోయే నెక్స్ట్ మ్యాచ్ లక్నౌ లో ఉందన్నమాట.
1: అని అంటే ఫైనల్స్ అవన్నీ నెక్స్ట్ ప్లే ఆఫ్స్ ఎలిమినేటర్స్ అన్ని ఒకటి ధర్మశాలలో పెట్టారు కదా.
0: రైట్.
1: సో ఏదో చిన్న మ్యాథ్ ఏదో ట్రై చేశాను, అవుతుందో తెలియదు, మరి చూడాలి.
0: ఓకే ఓకే, ఆల్ రైట్. సో లెట్స్ లుక్ ఎట్ ఓవరాల్. అండ్ బెంగళూరు, గుజరాత్ అండ్ సన్ హైదరాబాద్ ఈ మూడు టీమ్స్ నాకౌట్స్ కి అయితే వెళ్ళిపోయాయి. నాకౌట్స్ కు రాబోతున్న నాలుగవ టీం ఏంటిది అనేది ఇప్పటికి కూడా ఉత్కంఠత కొనసాగుతుంది. అది అలా కొనసాగియండి. ఈలోపు మనం నందమూరి బాలకృష్ణ గారు ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారు, అది వినేద్దామా?
1: ఎస్.
0: ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, లెట్స్ లిసన్ టు దిస్. అండ్ ఇందులో కూడా ఒక స్పోర్ట్స్ రిలేటెడ్ క్వశ్చన్ ఉంటుంది, అక్కడ నేను పాస్ చేస్తా. ఆ పాస్ చేసిన తర్వాత ప్రశ్న నేను అడుగుతా.
1: అది రోజు రోజుకి ఇంట్రెస్టింగ్ గా మారుస్తున్న గిరి గారు.
0: లెట్స్ లిసన్ టు దిస్ ఇంటర్వ్యూ. అండ్ యా, భార్గవ రావుడు ఆయన సినిమా 1986 రిలీజ్ అయింది. దిస్ ఇస్ వింటేజ్ నందమూరి బాలకృష్ణ అనమాట. లెట్స్ లిసన్ టు దిస్.
1: ఎస్.
7: Good morning, everybody.
8: Good morning.
7: Good morning.
8: Please be seated.
7: Thank you, sir.
8: Are you Mr. Bhargava?
7: Yes, sir.
8: Bhargava Ramudu ante evaru?
7: Tandri agni nerverchadam kosam tanna tallini teganarikina vadu.
8: భూమి చుట్టూ కొంత ఎంత? 7,900 మైళ్ళు. భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం ఎంత?
7: గంటకి 1,000 మైళ్ళు.
8: ప్రపంచంలో ఇప్పుడు పేరు పొందిన ఫుట్బాల్ ఆటగాడెవరు?
0: అది అక్కడికి నేను పాస్ చేశాను అన్నమాట. 1986లో ప్రపంచంలో పేరు పొందిన ఫుట్బాల్ ఆటగాడు ఎవరు?
1: 1986లో
0: అక్కడికి పాస్ చేశాను అన్నమాట. 1986లో పేరు పొందిన ప్రపంచాన్నే ఒక దశ తిప్పేసిన ఆ పేరు పొందిన ఫుట్బాల్ ఆటగాడు ఎవరు? కాల్ చేయండి 9726361966. ఒక హింట్ ఇద్దామా?
1: ఎస్,
0: దైవహస్తం అనే గోల్ తోటి వరల్డ్ కప్ గెలిపించారన్నమాట వారు.
1: దైవహస్తం అనే గోల్. ఓకే ఓకే, గెస్ చేద్దాం. నేను కూడా చెప్తాను.
0: యా, సో ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కాల్ చేయండి 9726361966. ఈలోపు ఇందాక మనం సూపర్ స్టార్ కృష్ణ గారి పాట విన్నప్పుడు, ఇప్పుడు మరి ప్రిన్స్ మహేష్ బాబు గారి పాట ఒకటి రెట్రో పాటే వినేద్దాం. ఈ పాటకు కూడా మణిశర్మ గారి సంగీతం అందించారు. శంకర్ మహాదేవన్ గారి వాయిస్ లో వంశీ సినిమా నుంచి దిస్ ఫాస్ట్ బీట్ నంబర్ మీ అందరి కోసం. ప్రశ్న అలానే ఉంది, 1986లో ప్రపంచాన్ని ఏలిన ఆ యొక్క ఫుట్బాల్ ఆటగారు ఎవరు? ఫుట్బాల్ అంటే సాకర్ అన్నమాట. కాల్ చేయండి 9726361966.

0: గుడ్ మార్నింగ్ అండి. రేడియో సురభి, మీ పేరు?
1: హాయ్ అండి, గిరియల్ మళ్ళీ హర్ష అండి.
0: హలో అండి హర్ష గారు, చెప్పండి సార్.
1: మీరు అడిగిన ఆన్సర్ వచ్చేసి నేను అనుకుంటున్నానండి, మారడోనా.
0: అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ అండి, ఇట్ ఈస్ డియాగో మారడోనా.
1: అర్జెంటీనా.
0: నేను ఆన్ ఎయిర్ తీసుకోవాల్సి వచ్చింది బికాజ్ ఐ వాంటెడ్ టు లిసన్ ఫ్రమ్ అవర్ లిజనర్స్ అన్నమాట.
2: హాయ్ అండి, సోకర్ బాయ్ చూస్తారా?
0: భలే ఉన్నాయి.
1: ఫుట్బాల్ ఫ్యాన్ అండి, ఇక్కడ లివర్పూల్ మా టీమ్.
2: ఓ,
1: అండ్ ఈ వరల్డ్ కప్ లో అమెరికాలో జరుగుతుంది, గిరిగారి నుంచి ఇంకా చాలా ఎక్కువ న్యూస్ వినొచ్చు.
0: 100% స్పోర్ట్స్ కాలం లో మనం మొత్తం కవర్ చేయబోయేది అదే. నెక్స్ట్ జూన్ 12th నుంచి మొత్తం కవర్ చేయదు, 2.5 hours మొత్తం నేను ఫుట్బాల్ సాకర్ వరల్డ్ కప్ కవర్ చేయబోతున్నాను.
1: మీ సపోర్టింగ్ టీమ్ ఏదండి?
0: నేనా అండి? డెఫినెట్లీ యునో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.
1: ఓకే, యాజ్ యూజువల్ నేను కూడా యూకే, ఐ మీన్ ఇంగ్లాండ్.
0: 100% యా, నేనైతే మాత్రం యుఎస్ఏ టీమ్.
1: అవినాష్ గారు మీరు చూస్తారా?
2: నేను నాట్ రైట్ పర్సన్ అండి, జస్ట్ ఎంజాయ్ చేస్తాడు అంతే, ఎవరు గెలిచారో తెలుసుకుంటూ ఉంటాను అంతే.
0: సో అవినాష్ కూడా మనం ఒక టీమ్ ఆప్షన్ ఇద్దాము, రెండు ఆప్షన్స్ ఇద్దాము. హర్ష గారు మీ ఆప్షన్ చెప్పండి, నా ఆప్షన్ చెప్తాను నేను. అవినాష్ గారికి నాది బ్రెజిల్, మీది ఏంటి?
1: ఫ్రాన్స్ ఆర్ జర్మనీ. ఫ్రాన్స్ చెప్తున్నా.
0: ఓకే, సో ఫ్రాన్స్ ఆర్ బ్రెజిల్, ఈ రెండిట్లలో ఏ టీమ్ మీ ఫేవరెట్?
2: నాకు బ్రెజిల్ ఎప్పుడు గెలిచినట్టు గుర్తు, ఇంకా బ్రెజిల్ తీసుకుందాం అనిపిస్తుంది.
0: ఓకే, సో బ్రెజిల్ కానీ చేద్దాం. అండ్ హర్ష గారు యూకే, గిరి ఇస్ యునైటెడ్ స్టేట్స్, అండ్
1: యూకే కాదండి, ఇంగ్లాండ్. యూకే లో మన టీమ్స్ ఉన్నాయి,
0: ఇంగ్లాండ్ బేసిక్ గా. సో ఇంగ్లాండ్ ఇస్ హర్ష గారు, గిరి ఇస్ యుఎస్ఏ, అండ్ బ్రెజిల్ ఇస్ వాచ్డ్ అవుట్ బై మన అవినాష్. Let's see who will win this World Cup. And beautiful. Thank you so much for that answer. Diego Maradona is the right answer.
2: Beautiful.
0: All right. So, అలా ఉంటుందన్నమాట మన శ్రోతల దగ్గర నుంచి వచ్చే సమాధానం అవినాష్.
2: Yes. And ఇప్పుడే కొంచెం లైట్ గా నాకు ఇక్కడ క్రికెట్ స్కోర్ కూడా లైట్ గా చెప్పేదా అనిపిస్తుంది. బ్యూటిఫుల్ గా ఆడేస్తున్నారు కదా,
0: చెప్పండి.
2: అండ్ ఇప్పుడే అభిషేక్ శర్మ ఒక చిన్న ఆల్మోస్ట్ బౌండరీ దగ్గర ఒక చిన్న క్యాచ్ ఎవరో ఒకరు డ్రాప్ చేశారు, దట్ పుట్స్ హిమ్ అట్ 46 అండ్ 7.3 ఓవర్స్ అయ్యేటప్పటికి 85 for 1.
0: యాస్కో వాస్కోడి గామ
2: మామూలుగా అట్లేదు
0: అసలు. మనోళ్ళు మొత్తం ప్రిపేర్ అయ్యి వచ్చినట్టే ఉన్నారు, బట్ ఇదే పంధా కొనసాగిస్తారని ఆశిద్దాం వికెట్లు పోకుండా.
2: అంతే,
0: వికెట్లు పోతే మాత్రం మళ్ళీ మొదటికి వస్తుంది పరిస్థితి.
2: 15th ఓవర్ వరకు వీళ్ళిద్దరు ఉన్నారంటే ఇంకేం జరుగుతుందో నేను మీకు చెప్పక్కర్లేదు, మీకు ఆల్రెడీ తెలుసు.
0: ఎస్, అబ్సల్యూట్లీ. అండ్ అభిషేక్ శర్మ సెట్ చేసిన ట్రెండ్ ఏందో తెలుసా?
2: చెప్పండి.
0: ఫస్ట్ పవర్ ప్లే ఉంటది కదా 6 ఓవర్స్ బ్యాటింగ్ పవర్ ప్లే,
2: అవును,
0: దాంట్లో 80-85 రన్లు స్కోర్ చేయాలనే టార్గెట్ మనోడు చిన్నప్పటి నుంచే ఎప్పుడో గుర్తుపెట్టుకున్నట్టున్నాడు. పుట్టినప్పుడే ఆ ట్రెండ్ సెట్ చేసింది అభిషేక్ శర్మనే ఫస్ట్ 6 ఓవర్స్ బ్యాటింగ్ పవర్ ప్లే లో.
2: నాకు మీరు చెప్తున్న స్టోరీకి వెనకాల ఇంకో సీన్ ప్లే అవుతుంది అనమాట. సో కోచింగ్ తీసుకుంటున్నప్పుడు యువరాజ్ సింగ్ చెప్పుంటాడు, హోస్లా బదులా అని చెప్పి దురంధర్ డైలాగ్.
0: ఖచ్చితంగా 6 పవర్ ప్లేస్, యూనో ఫస్ట్ 6 అవర్ పవర్ ప్లే లో స్కోర్ ని 80-85 తీసుకొని వెళ్లాలి అనే ట్రెండ్ సెట్ చేసింది మాత్రం అభిషేక్ శర్మనే. దట్ క్రెడిట్ గోస్ టు హిమ్, ఫెంటాస్టిక్ బ్యాట్స్మెన్, అండ్ ఐ హోప్ హీ విల్ విన్ ద మ్యాచ్ ఫర్ హైదరాబాద్ టుడే.
2: ఎస్, సో గిరిగారు ఒక హిందీ పాట వేద్దామా దురంధర్ నుంచి?
0: దురంధర్ నుంచి హిందీ పాట? యా, ఏ పాట?
2: ఐ థింక్ కార్వా అనుకుంటా పేరు, నాకు కరెక్ట్ గుర్తులేదు. ఎస్, కార్వానే, దురంధర్ కార్వా. మనోడు ఫస్ట్ టైం పాకిస్తాన్ లో దిగినప్పుడు ఒక పాట ప్లే అవుతుంది.
0: ఓకే, సో లెట్స్ ప్లే దట్ సాంగ్ ఫర్ ఆల్ ఆఫ్ అవర్ లిజనర్స్ అండ్ దెన్ లెట్స్ లిజన్ టు దిస్ దురంధర్ 102 దురంధర్ పార్ట్ 1 నుంచి ఈ పాట మన శ్రోతలందరి కోసం. అవినాష్
2: అడిగాడు,
0: అవినాష్ స్పెషల్ రిక్వెస్ట్ మీద, హియర్ ఇట్ ఇస్.
2: Yes.

0: బాగుంది, నైస్ బీట్, మంచి బీట్ ఉన్న పాట. అయితే
1: అంటే నాకు సినిమా ఒక టోన్ సెట్ చేస్తుంది పాట స్టార్ట్ అయినప్పుడు. అసలు
0: రైట్, పాకిస్తాన్ భూభాగంలో రియల్ టైంలో, సినిమాలో కాదు రియల్ టైంలో అడుగుపెట్టి మళ్లీ భారత భూభాగంలోకి వచ్చి ప్రస్తుతానికి భారతదేశానికి భద్రత సలహాదారుగా వ్యవహరిస్తున్న ఆ పర్సన్ పేరేంటి మీకు తెలుసా?
1: తెలుసండి,
0: చెప్పండి.
1: అజయ్ గోయల్.
0: అజిత్ ధోవల్.
1: అజిత్ ధోవల్. నాకు అజయ్ సంధ్యాల నా పేరు
0: గుర్తు. ఒక 25-30 సంవత్సరాలు ఉన్నట్టు అండి తను. అసలు ఎంత రియల్ టైమ్ స్టోరీ అది అసలు అజిత్ ధోవల్.
1: లిటరల్లీ పార్ట్ 3 అన్నట్టు ఏమైనా తీస్తే మాధవన్ గారు ఎలా ఉన్నారనేది స్టోరీ చెప్పాలనిపిస్తున్నాడు.
0: అబ్బో అసలు ఒకసారి రియల్ టైమ్ లో ఆలోచించండి, అసలు ఆ భూభాగాలలో పైన ప్రవేశించి మళ్ళీ బయటకు వచ్చి దేశానికే భద్రతా సలహాదారుగా పనిచేయడం అనేది హీఈస్ ద రియల్ హీరో.
1: ట్రూ. అండ్ ఈ లిటరలీ వాళ్ళు ఆ సినిమాలో అసలు చెప్తారు కదా,
0: అది
1: బలిదాన్ పరమో ధర్మ అని.
0: బలిదాన్ పరమో ధర్మ. ఓకే,
1: అంటే ఒక స్పై అనేవాడు, ఇంకా వాడు ఇంకా వన్స్ హీ స్పై హీస్ ఆల్వేస్ అ స్పై, హీ కాంట్ కమ్ అవుట్.
0: ఓకే,
1: సో క్లైమాక్స్ లో వాళ్ళ ఇంటికి ఫైనల్లీ వెళ్ళినా కూడా హీల్ బి లెఫ్ట్ విత్ నో చాయిస్, సో హీల్ కమ్ బ్యాక్ వాళ్ళు పలకరించుకుంటాని. అది ఇంకా అసలు హిట్
0: చేస్తా బాగుంది. బలిదాన్
1: బలిదాన్ పరమో ధర్మ.
0: మన ధీరజ్ అడగాలి దీనికి మీనింగ్ ఏంటి అనేది. కూలంకుషంగా తను బుధవారం సాయంకాలం 7 నుంచి 9 వరకు వస్తారు. మన ధీరజ్ విల్ ఎక్స్ప్లెయిన్.
1: నేను అప్పుడప్పుడు ధీరజ్ కి ఫోన్ చేసి డౌట్లు ఉంటే అడుగుతూ ఉంటాను నేను ధీరజ్ ని.
0: నైస్, వెరీ నైస్.
1: డాలస్ కబుర్లు ఏమన్నా ఏం జరుగుతున్నాయని ఏంటి అంటే ధీరజ్ చెప్తాడు నాకు.
0: వెరీ నైస్, వెరీ నైస్, సూపర్. సో కార్యక్రమంలో మనకు కొద్ది సమయం మిగిలింది. మనకి నెక్స్ట్ కార్యక్రమానికి అందించడానికి అంజనా గారు ఆల్రెడీ స్టూడియోలో ఉన్నారు. వారు ఇప్పుడే ప్రిపేర్ అవుతున్నారు అన్నమాట. మనం 10 నిమిషాల సమయం ఉంది కాబట్టి నెక్స్ట్ పాట మీరు మరి లైన్అప్ చేయండి. ఏ పాట పెట్టేద్దాం
1: మరి? ఎస్, పక్కన డ్రాగన్ సినిమా వచ్చింది, సంబంధించి గ్లిమ్స్ వచ్చింది. మనం జూనియర్ ఎన్టీఆర్ గారి పాట ఒకటి వైప్ లో ప్లే చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది అన్నమాట.
0: తప్పకుండా.
1: సో బాచా మూవీ నుంచి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ట్రాక్స్ సైరో సైరో కమింగ్ అప్.

0: ఇంకా ఎన్టీఆర్ గారి బర్త్డే వైబ్స్ లోనే ఉండిపోయాం ఈ పాటతోటి.
1: అస్సలు ఈ పాటలో డాన్స్ చేస్తారండి ఎన్టీఆర్ గారు,
0: మామూలు ఉండదు, మామూలు ఉండదు అనమాట. అయితే లాస్ట్ పాట నేను లైన్అప్ చేశాను, దానికి సంబంధించిన గ్లిమ్స్ ఏదో వచ్చింది కానీ లాస్ట్ పాట అని ఏం కాదు, ఇంకొక పాట ప్లే చేయడానికి కూడా మనకు సమయం ఉంది. బట్ బాద్షా సినిమా ఆడిందా?
1: బ్యూటిఫుల్ గా ఆడిందండి. అంటే బికాస్ శ్రీనివాట్ల గారి పోస్ట్ దూకుడు మూవీ అవడం వల్ల ఎఫెక్ట్ కొంచెం డిస్కషన్ నడిచింది కానీ, బట్ ఎన్టీఆర్ గారు అసలు మామూలుగా ఉండరు ఈ సినిమాలో.
0: అసలు బాద్షా వచ్చి 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు అయింది అని చెప్పి 14 సంవత్సరాలు, ఇన్ఫాక్ట్ 2002 లో
1: పద్మనాభ సింహ
0: 12 లో పద్మనాభ సింహ, అదొక డిఫరెంట్ లెవెల్ అండి, బ్రహ్మి గారి కామెడీ
1: లిటరల్లీ. ఇంకా మీమే కదా అది చేసేది,
0: ఇవాళకి కూడా మీమే అది. చాలా చాలా విశేషాలు మాట్లాడుకున్నాం, క్రికెట్ మాట్లాడాం, సాకర్ వరల్డ్ కప్ మాట్లాడాం, అండ్ ఆల్సో 1986 సాకర్ వరల్డ్ కప్ గెలుచుకున్న డియాగో మారడోనా గురించి కూడా మాట్లాడాము.
1: చెప్పండి,
0: రేడియో సురభి జాతర గురించి మాట్లాడాము, అండ్ ఆల్సో మెడికల్ టూరిజం గురించి. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దట్ వి హావ్ గివెన్ ప్రొవైడెడ్ టుడే.
1: వెరీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అంటే నేను లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి గమనిస్తున్నాను, అండ్ అది గ్లోబల్ ట్రెండ్ అని ఆయన చెప్పాడే తెలుసు నాకు.
0: యా, అండ్ ఆల్సో అఫ్ కోర్స్ మనం జాతరకు సంబంధించి మెగా పవర్ లీడర్ బోర్డు గురించి కూడా మన శ్రోత సిరి గారు ఎస్పెషల్లీ మెన్షన్ చేస్తూ మనకు కాంప్లిమెంట్ ఇచ్చారు, వారికి మరొక్కసారి ధన్యవాదాలు. బికాస్ కాంప్లిమెంట్స్ ఆర్ నాట్ ఈజీ టు కమ్, వెన్ దే కమ్ జస్ట్ ఫోల్డ్ ఇట్ అండ్ కీప్ ఇట్ ఇన్ యువర్ పాకెట్స్
1: అండ్ వాచ్ ఇట్ ఆల్ డే.
0: అంతే చూసుకోండి ఒకసారి, ఫస్ట్ అయితే చేతులు జేబులో పెట్టుకోండి, దాని తర్వాత అది తీసుకొని ఒకసారి మళ్ళీ ఒకసారి చూసుకోండి. సో అలా నేను అప్పుడప్పుడు చేస్తుంటాను అనమాట, అది విషయం. అండ్ మన స్పాన్సర్స్ కూడా ఒకసారి మనం తలుసుకుందాం. ఏటూబి అడిగారు ఆనంద్ భవన్ వారు చాలా రోజుల నుంచి అసోసియేట్ ఉన్నారు. A2BTexas.com 2148722345 అండ్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వారి ఫోన్ నెంబర్ 4694649864 www.snrinsurance.com. మైత్రీస్ రెస్టారెంట్ మనకి అర్వింగ్ లో అండ్ ఆల్సో కపుల్ ఆఫ్ అదర్ లొకేషన్స్ లో ఉంది, అండ్ అర్వింగ్ లో ఎస్పెషల్లీ ప్యాటియో వ్యూ, ద యూనో హిల్ టాప్ వ్యూ ఇస్ అబ్సల్యూట్లీ బ్రిలియంట్. హిల్ టాప్ వ్యూ ఉన్న రెస్టారెంట్స్ ఏమైనా ఉన్నాయా హైదరాబాద్ లో?
1: హైదరాబాద్ లో ఇప్పుడున్న హిల్ టాప్ వ్యూ అంటే లేదండి, అంత మంచి హిల్ టాప్ అయితే లేవు.
0: అది అది ఎక్స్పీరియన్స్ కావాలంటే ఖచ్చితంగా ఇక్కడికి రావాలి మీరు, మైత్రీస్ రెస్టారెంట్.

0: ఇచ్చేస్తానండి, తీసుకొచ్చేయండి అంతే. 100%
1: మీకు వీసా ఆన్ ద వే. మనకు ఆన్ ద వే అనేది కామన్ గా తరచుగా యూజ్ చేసే డైలాగ్ అనమాట. ఆన్ ద వే, ఓటీడబ్ల్యూ అనేది షార్ట్ ఫామ్ రాస్తాం కదా.
0: నేను ఇన్ఫాక్ట్ ఇమాజిన్ జెన్జిస్ తో చాట్ చేస్తుంటే ఎఫ్ఆర్ బ్రో, ఎఫ్ఆర్ అంటే నేను గూగుల్ చేసా ఫర్ రియల్ అంటే
1: ఫర్ రియల్. ఓ వావ్, జెన్జి కరెక్ట్ కదా, ఎఫ్ఆర్ అంటే ఫర్ రియల్,
0: ఫర్ రియల్. అండ్ మీకు మీకు విషయం తెలుసు గిరి గారు, కొత్త పార్టీ వచ్చింది ఇండియాలో.
1: ఏంటది?
0: సో రీసెంట్ గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక రిమార్క్ చేశారు అనమాట. అంటే ఇట్స్ లైక్ ఇట్స్ థింగ్ వాట్ హీ పాస్డ్ ఆన్ సేయింగ్ దట్ ఇండియాలో అన్ఎంప్లాయిడ్ యూత్ అందరూ వాళ్ళు సోషల్ మీడియాకి వస్తున్నారు, జర్నలిస్ట్లు అవుతున్నారు అన్నట్టు హీ పాస్డ్ ఆన్ కామెంట్ అనమాట. కట్ చేస్తే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ది స్టార్టెడ్ హ్యాండిల్ కాల్డ్ కాక్రోచ్ జనతా పార్టీ.
1: ఓ వావ్.
0: సో లిటరలీ జెన్జీలు కొంతమంది ఇండియా వైడ్ గా జాయిన్ అయిపోయి దగ్గర దగ్గర 19 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళకి.
1: ఎక్సలెంట్. అదే కదా, మరి ఇప్పుడు నడుస్తున్న జమానా అంతా జెన్జీయే కదా. సో నిన్న రాజేశ్వరి గారు కూడా మాట్లాడారు డ్రైవ్ టైమ్ లో జెన్జీస్ గురించి.
0: అండ్ ఇంకో పిచ్ ఆఫ్ సాల్ట్ తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ అది ఒక పిఆర్ క్యాంపెయిన్ లేకపోతే ఆర్ ద పీపుల్ రియలీ సీరియస్ అబౌట్ ఇట్, ఇస్ దర్ ఎనీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ బిహైండ్ ఇట్ అనేది మాత్రం తెలియాలి. కొద్ది రోజులు తెలుస్తుందా? తెలుసు
1: తప్పకుండా. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కూడా జరుగుతుంటుంది, ఆ వింగ్ కూడా ఉంటుంది కాబట్టి కొద్ది రోజుల తర్వాత మనకి అప్డేట్ వచ్చేస్తుంది. లాస్ట్ బట్ బై నో మీన్స్ లీస్ట్, మదిర అండ్ మసాలా. మదిర అంటే ఖమ్మం జిల్లా మదిర కాదండి, మదిర అండ్ మసాలా అనేది కొత్త రెస్టారెంట్ ఒకటి మనకు ఓపెన్ అయింది. వారు కూడా ఇర్వింగ్ లోనే ఉన్నారు. అండ్ అక్కడికి కూడా వెళ్లి వారి అంబియన్స్ మీరు స్వీకరించండి. అండ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే అండ్ అంజనా గారికి హ్యాండ్ ఓవర్ చేస్తూ మైసెల్ఫ్ గిరి రామరాజు అండ్ నాతో పాటు కూడా సైనింగ్ ఆఫ్
0: అవినాష్ మంచి రాజు.
1: ఎస్, మళ్ళీ మనం మండే మార్నింగ్ డిఎఫ్డబ్ల్యూ వైబ్స్ లో కలుద్దాం. బట్ నేను మాత్రం సండే స్పోర్ట్స్ కాలం లో ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఫర్ ద కాల్స్ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్. సైనింగ్ ఆఫ్. అంటే సండే తీసుకోలేను, రేపు రెస్టే కదా, రేపు ఒక రోజు రెస్ట్ ఉంటే చాలు మనకి.
0: మీరు కోహ్లీలో ఉన్నారండి, ప్రతి మ్యాచ్ ఆడతా ఉంటారు.
1: అలా అవకాశాలు వస్తున్నాయి నన్ను, ఏం చేయమంటారు నన్ను? నాకు కూడా ఒక అజిత్ అగార్కర్ ను పంపియండి రిటైర్మెంట్. సో అది ఎక్కడికి వెళ్ళింది అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మాత్రం సైనింగ్ ఆఫ్ అండ్ హ్యాండింగ్ ఇట్ ఓవర్ టు అంజనా గారు.
0: అంజనా గారు వెల్కమ్.
1: Yes, thank you so much.

బ్యూటిఫుల్ కర్ణాటిక్ ఫ్యూజన్ బై మహేష్ రాఘవన్. ఈ పాటతోటి ఇవాల్టి ఫిల్మీ ఫ్రైడే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. నేను మీ వ్యాఖ్యాత అంజనా. ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM to 1 PM ఫిల్మీ ఫ్రైడే చేసేద్దాం మస్తీ ధమాల్ ఫర్ 3 అవర్స్. ట్యూనింగ్ అయిన శ్రోతలందరికీ విష్ యూ ఎ వెరీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ ఫ్రైడే అండ్ వి విష్ యూ ఎ బ్లిస్ఫుల్ హ్యాపీ వీక్ అహెడ్. సరే, మరి వీక్ అంటే వీకెండ్ తో మొదలవుతోంది కాబట్టి ముందుగా వీకెండ్ ధూమ్ ధామ్ గా ఎంజాయ్ చేసేయండి. మళ్ళీ వచ్చే ఫ్రైడే వరకు అనమాట ఈ విషెస్. సరే, మరి మధ్యలో నేను కలుస్తానులేండి మిమ్మల్ని వీకెండ్ లో కూడా. మన సండే సూపర్ సండే అంటూ 4 PM to 7 PM వచ్చేస్తాను మీ ముందుకి. బట్ ఈలోగా మీరు చేయవలసిందల్లా, మీకు ఇష్టమైన పాటలు రైట్ నా వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్, ఇప్పుడు ఈ బీట్ ఉన్న సాంగ్ విందాం, లేదా ఈ మెలోడీ విందాం, లేదా జానకమ్మ గారి పాటలు విందాం, ఎవరో చిత్రమ్మ గారి పాటలు విందాం, వాట్ ఎవర్ ఈజ్ యువర్ చాయిస్, డూ కాల్ అస్. 972-636-1966 ఇస్ ద స్టూడియో నెంబర్. నా ప్లేలిస్ట్ నుంచి చక్క చక్క వినిపించేస్తున్నాను. లెట్స్ ఎంజాయ్ అవర్ నెక్స్ట్ సాంగ్.

ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఈజ్ ఫ్రమ్ ద మూవీ ఊయల. ఊయల అనే చిత్రం నుంచి సుహాసిని గారు సినిమా అంటే సినిమాలో ఆవిడ మీద పిక్చరైజేషన్ జరిగిన పాట. ఒక అమ్మ ఒక చంటి బాబు కోసం పాడే అద్భుతమైన పాట. సరే, నాకు పాటలు నాతో పాటు మాటలు అన్ని షేర్ చేసుకోవడానికి నాతో ఇవాళ మన ఆర్జే సుజీ ఇస్ హియర్.

0: ఆహా, నేనేంటి మాటలు పాటలు షేర్ చేసుకోవడానికి సుజీ ఉందన్నాను. సుజీ నువ్వు పాడావా పాట?
1: నేను పాడలేదు. నిజంగా నాకు కూడా అలా పాడాలనిపిస్తుంది అంచనా. ఏంటో తెలీదు, ఇన్స్టాగ్రామ్ అలా ఓపెన్ చేయగానే ఇదే పాట. ఈ పాట విన్న దగ్గర నుంచి అసలు ఈ పాట ఎవరు పాడారు, ఇంత అద్భుతంగా పాడారు, అబ్బా నాకు తెలుసుకోవాలండి. కొంచెం శ్రోతలను అడుగుదామా?
0: కరెక్ట్, రైట్ ప్లేస్ రైట్ క్వశ్చన్, అంతే కదా. మన శ్రోతలకు తెలియదు ఏముంది చెప్పు. సో ఈ మధ్య సుజీకి ఇన్స్టాగ్రామ్ లో ఇదే పాట లూప్ లో వచ్చేస్తోందిట. ఎటు తిప్పి స్క్రోల్ చేసిన, లెఫ్ట్ టు రైట్ చేయలేవు, ఓన్లీ బాటమ్ టు టాప్ స్వైప్ చేయగలవు కాబట్టి అలా తిప్పినప్పుడు ఈ పాట వచ్చేస్తోంది. దాని నుంచి తప్పించుకోవడం కుదరట్లేదు. సో పాట గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని ఫుల్ సాంగ్ ఎంజాయ్ చేద్దామని సుజీ యొక్క అభిప్రాయం. ఎస్ అండి, ఇలాంటి పాటలు ఎన్నో ఉంటాయి. ఒకటా రెండా నువ్వు ఆ పాట అంటే నాకు వన్ ఆఫ్ ద ఓల్డ్ ఓల్డ్ డైలీ సీరియల్ టైటిల్ సాంగ్ ఒకటి గుర్తుకొచ్చింది. అది వినిపిస్తాను మన శ్రోతలకి. ఓకే, హియర్ ఇట్ కమ్స్.

0: అమ్మయ్య, అదే మరి డైలీ సీరియల్ టైటిల్ సాంగ్ అంటే మొత్తం డీటెయిల్స్ ఆ టైటిల్లోనే ఉంటాయి. దట్స్ వాట్ ఐ ప్లేడ్ శ్రావణ సమీర అంట. నాకు కొంచెం డిఫరెంట్ గా ఉంది, చాలా రోజులైంది ఇలాంటివి వినిపించి అని వినిపించేసాను సుజ్జి. మరి మనం ఇవాళ కొంచెము జోవియల్ గా, అంటే జోవియల్ గా ఉందామా, సీరియస్ గా ఉందామా, పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఏదన్నా పెడదామా, ఏం చేద్దామంటావు?
1: యా, ఈ రోజైతే మనం కొంచెం క్రేజీగా ఉందన్నమాట. క్రేజీగా అంటే ఇప్పుడు మనకి డాలస్ లో చాలా మంది, అంటే మనకంటే మ్యారేజ్ అయిపోయింది కానీ కొంతమంది పెళ్లి కాని అబ్బాయిలు పెళ్లి కాని అమ్మాయిలు చాలా మంది ఉంటారు కదా.
0: గాడ్, మొన్న సండే ఇదే టాపిక్ మీద నాకున్న నాలెడ్జ్ అంతా రుద్దేశాను మన జనాలకి.
1: అలా అయితే ఒక చిన్న సలహా ఇచ్చేద్దాం, పెళ్లి కాని అబ్బాయిలకి, పెళ్లి అయిన అమ్మాయిలకి, అంటే పెళ్లి కాని అబ్బాయిలకి, పెళ్లి కాని అమ్మాయిలకి ఎటువంటి ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు జనరల్ గా?
0: అవునా, నా నుంచి అడిగావా? నేను అసలు పెళ్లి అవ్వట్లేదని వాళ్ళు కష్టపడుతున్నారని చెప్పి మొత్తం సెగ్మెంట్ మొత్తం చేశాను.
1: ఓకే,
0: సరే. ఎనీవేస్, పెళ్లి చేసుకోవాలని ఉత్సాహంగా ఉండి ఇంట్రెస్ట్ ఉంది, అంటే అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు, చాలా ఇష్టం ఉంది పెళ్లి చేసుకోవాలి, కష్టపడుతున్నారు, సరైన సంబంధం మ్యాచ్ అది దొరకట్లేదు, అయితే ఐ వుడ్ సే కీప్ యువర్ లిస్ట్, అంటే ప్రిఫరెన్స్ లిస్ట్ ఉంటుంది కదా మనకి, టాప్ 5 ప్రిఫరెన్స్ లిస్ట్ లో ఉన్నప్పుడు కొంచెం అటు ఇటుగా ఒకటి రెండు పాయింట్లు తగ్గినా పర్వాలేదు, ఏదో విధంగా పర్వాలేదని కాంప్రమైజ్ అవ్వచ్చు అన్నంత వరకు మాక్సిమం కాంప్రమైజ్ అయిపోతే ఏదో ఒక సంబంధం సెట్ అవుతుంది.
1: ఎందుకండి ఉన్న జీవితం కాంప్రమైజ్ అయిపోయి బతికితే సరిపోద్దని?
0: కాదు, ఇప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్స్ రేంజ్ చూసావా ఎలా ఉందో? చాలా టఫ్ ఉంది. నేనైతే ఒక వర్గానికి ఈసారి పెళ్లిళ్ళు చాలా కష్టం చెప్పాను మొన్న. ఎనీవేస్, అది కాకుండా లేటెస్ట్ గా నేను యూత్ తో మాట్లాడుతుంటాను కదా, మనం ఎంతైనా యూత్ కదా, యూత్ తోనే మిగిలి అవుతుంటాం. 20ల్లో ఉన్న వాళ్ళతో ఎక్కువ మాట్లాడతాను నేను అనమాట. సో మొన్న ఒక అబ్బాయి చెప్పాడనమాట నాకు, 20s లో, హీస్ టూ యంగ్ ఫర్ మ్యారేజ్ ఆఫ్ కోర్స్. 20s వాళ్ళు అసలు పెళ్లి గురించి ఆలోచించరు, బట్ వాళ్ళ ఆలోచన ఎలా ఉంది ఇన్ ఫ్యూచర్ లో పెళ్లి అంటే, హీ సెయింగ్ నాకు అరేంజ్ మ్యారేజ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, అరేంజ్ మ్యారేజ్ ఇస్ ఫర్ సంబడీ హూ డజంట్ ఫైండ్ లవ్ అని. అదేం క్యాల్కులేషన్ రా బాబు అని నేను అడిగాను. అంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకోకూడదు ఎవరు, దే హ్యావ్ టు గో వెయిట్ అండ్ ఫైండ్ ప్రాపర్ లవ్ అండ్ దెన్ పెళ్లి చేసుకోవాలి. అలాగే సగం మందికి పెళ్లి లవ్ అని నేను.
1: యా, బాగుందండి మీరు చెప్పింది, ఆ అబ్బాయి చెప్పింది కూడా బాగుంది. కానీ నేననేది ఏంటంటే, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నా లవ్ మ్యారేజ్ చేసుకున్నా రెండు ఒకటేనండి. ఏదో అయితే
0: ఏదైనా పళ్ళోడ కట్టుకుంటుంది ఆ విషయం మనకి చాలా చాలా తెలుసు. అలానే కాదు, కానీ రియల్లీ వాట్ దే డూ ఇస్ అలాంటి ఆలోచనలు ఉంటే ఐ ఫెల్ లైక్ నో, అంటే నేను అనుకున్నాను కాసేపు ఆగి మాట్లాడదాం, ఈ లోపల పాట వేద్దాం, టాపిక్ ఈ లోపల మన శ్రోతలు కూడా ఏదన్నా షేర్ చేస్తారేమో వెయిట్ చేద్దాం, మంచి పాట వినిపిస్తాను, మరింత మాట్లాడదాం, మరిన్నాం కదా ధమాకా చేయడానికి. ఆల్ ది వే టిల్ 1 PM.

0: ఈ పాట ఏ మూవీలోదో తెలుసా? గిల్లికచ్చ చిత్రం నుంచి. మనం పెళ్ళన్నాం కదా, అందుకని నేను ఈ పాట వేశాను. పెళ్ళి ఎలా ఉంటుందంటే, చేసుకునే వరకు బాగుంటుందో, చేసుకోకపోతే అదొక కష్టంలా అనిపిస్తుంది. అయ్యో పెళ్ళవలేదు, ఎంత అయినా ఎంత చదువుకొని ఎంత పెద్ద ఉద్యోగాలు చేయని వ్యాపారాలు చేయని వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎండ్ లో పెళ్ళైతేనే అదొక ఫీలింగ్, పెళ్లి కావాలి అని అనుకుంటారు అందరు కదా. సో నిజంగా పెళ్ళయ్యాక అసలు ఎలా ఉంటుందంటావు నీ దృష్టిలో?
1: నిజంగా పెళ్ళైంది అంటే మీరు అన్నారు కదా, ఇప్పుడు పెళ్లి అయిందా, పెళ్ళప్పుడు బాగుంటుంది, పెళ్లి అయిన తర్వాత కొత్తళ్ళు అయితే అసలు ఇంకా మనోడు చెప్పే విషయాలు గానీ ఇంకా అమ్మాయి చెప్పే విషయాలు గానీ అసలు ఇంకా ఏదంటారు కదా, నా భూతే నా భవిష్యత్తు అన్నట్లు. అబ్బా ఎంత మంచి అమ్మాయి అతను, అసలు నిజంగా నా మైండ్ లో అంటే నేను ఏమనుకున్నాను ఎగ్జాక్ట్ గా నేను చెప్పకపోతే తెలియ ఫీల్ అయిపోతాయి, తెలియదు తనకు అన్ని తెలిసిపోతాయి నిజంగా నా అదృష్టం అని వీడనమాట, అంటే ఇతనమాట. యా అలాగే పెళ్లి కూతురు అయితే ఇలా అంటుందనమాట, అబ్బా నిజంగా నేనేమనుకున్నాను కానీ పెళ్లికి ముందు ఈ ఎలా ఉంటుందో ఏమనుకున్నాను కానీ అబ్బా నిజంగా నా అదృష్టం. అసలు నేను అడక్క ముందే అన్ని చేసేస్తాను తెలుసా. రీసెంట్ గా నేను ఏది చూసానంటే, అంజన ఇప్పుడు బెల్లంకొండ ఉన్నారు కదా, బెల్లంకొండ అని కావ్యారెడ్డి,
0: అదే కదా.
2: అరే మరి
0: అసలు నిజంగా
2: నా పెళ్ళం ఇప్పుడు అని ఒక ట్యాగ్ పెట్టేసా, ఇంకా మనలకేంటి
1: అసలే కొంచెం తుత్తర ఎక్కువ కదా కామెంట్స్ పెట్టడానికి నా పెళ్ళం ఇప్పుడు.
0: సో బేసిక్ గా పెళ్ళైన దాన్ని అంటారు మా హనీమూన్ పీరియడ్ అని, చక్కగా అనమాట, అందరికి అందరూ నచ్చుతారు, ఎక్కడ ఏమి అసలు తప్పులు కనిపించవు,
1: తప్పులు చేసినా కనిపించవు,
0: అదే కనిపించవు, కళ్ళ ముందు ఉంటాయి కనిపించవు అంతే. అదే 1 ఇయర్ తర్వాత అసలు ఎలా ఉంటుందంటో
1: ఒక పాట వేసుకుని
0: అప్పుడు వద్దాం,
1: అప్పుడు వద్దాం.
0: ఈలోగా వింటున్న శ్రోతలందరికి, మీరు కూడా జాయిన్ అవ్వచ్చండి కాన్వర్సేషన్ లో. మీ తరఫున మీకు తెలిసిన లవ్ మ్యారేజ్ అవ్వచ్చు, అరేంజ్ మ్యారేజ్ అవ్వచ్చు, మ్యారేజ్ కి సంబంధించి మీ దగ్గర విశేష టిప్పిణి ఏదైనా ఉంటే అదిగో మా సుజ్జి అడుగుతోంది. సో డూ జాయిన్ us.

0: the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasam cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventine register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
3: ఎస్,
2: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
0: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
4: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
5: Sure. How many people are we expecting?
4: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం 3 బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
5: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
4: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
5: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
6: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
5: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్, స్వీట్ 110.
7: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్ విత్ మీ యువర్ ఆర్జే అంజనా. ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM to 1 PM ఫిల్మీ ఫ్రైడేస్, అలాగే ప్రతి సండే ఈవినింగ్ 4 PM to 7 PM సూపర్ సండేస్ విత్ మీ యువర్ ఆర్జే అంజనా. అయితే సుజీ, మనం కార్యక్రమంలో కొంచెము, యాక్చువల్లీ మనకి కాలర్ కాల్ చేసి ఆయన పర్స్పెక్టివ్ కూడా చెప్పారు, చాలా చాలా డిస్కషన్ జరిగింది. సో దాంట్లో వెళ్ళడానికి ముందుగా నేను ఒక్కసారి మన ప్రకటనలు చూసేసుకుని మంచి పాట వినిపించి మరింత కంటిన్యూ చేద్దాం. ఓకే, సో రైట్ నౌ మంచి ఫుడ్ కావాలంటే హెడ్ టు ఏ టు బి. Authentic South Indian flavors now made easy with A to B's new range of instant mixes, powders, masalas, paste and pickles. Fluffy ragi idlis, tangy gongura rice, traditional food always manaki favorite food kada. So ilante traditional taste ni minutes lo enjoy cheyalante head to A to B. A to B Frisco lo undi, A to B Little Elm lo kuda undi. Visit a2btexas.com or call 214-872-2345.

0: ఉందని, ఏదో కాస్త మెలడీలా ఉందని వేసేసాను. హోప్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. సరే మనము సుజ్జి బ్యాక్ టు అవర్ మ్యారేజ్ కాన్సెప్ట్. యాక్చువల్లీ ఏంటంటున్నానంటే, ఎండ్ ఆఫ్ ద డే ఇందాక చెప్పాను చూడు, ఆ 20 ఇయర్స్ అబ్బాయితో మాట్లాడితే ఇలా అనిపించిందని. పాయింట్ ఏంటంటే, వాళ్ళ వర్షన్ ఆఫ్ మ్యారేజ్ ఇస్ డిఫరెంట్. మనకేంటంటే నవ్వుకున్నా చేసుకున్నా మాట్లాడుకున్నా మనకి ఇట్స్ లైక్ ఒక డిఫరెంట్ ఫీలింగ్ పెళ్లి అంటే. అంటే నేను ఫస్ట్ లైన్ చెప్పాను చూడు, ఎంత చదువుకుని ఎంత చేసినా పెళ్లి కావాలి అని అనుకునే ఫీలింగ్ ఆ బ్యాచ్ వేర్. నెక్స్ట్ వాళ్ళకి అంత ఉందా అంటే, ఎస్పెషలీ నేను ఎవరితో అయితే మాట్లాడానో ఆ అబ్బాయిని రిఫరెన్స్ గా నేను పెట్టుకుని చెప్పాలి అంటే, వాళ్ళకి అంత ఉందా లేదా పెళ్లి అంటే, వాట్ డూ దే ఫీల్ అనేది నాకు ఇంకా అర్థం కాలేదు. ఐ కుడెంట్ గెట్. ఒక్కళ్ళతో మాట్లాడితే ఏం సరిపోతుంది చెప్పు. సో మన ఆడియన్స్ లో ఎవరన్నా వింటున్న శ్రోతల్లో, దోస్ హూ ఆర్ ఇన్ దేర్ 20s అండ్ దే వాంట్ టు షేర్ సంథింగ్, దేర్ పర్స్పెక్టివ్, డూ కాల్ us. 972-636-1966 ఇస్ ద స్టూడియో నెంబర్. అయితే మరి నాకు తెలిసి నా పర్స్పెక్టివ్ కూడా ఏదో కొంచెం చెప్పాలి కదా. నువ్వు అడిగే వచ్చాడు విశేష టిప్పిని అని పెద్దరికంగా. సో ఆల్రెడీ వచ్చేసిన ఫీలింగ్ తెచ్చేసుకుని పెద్దరికం చెప్పేది ఏంటంటే, నాకు ఒకసారి ఎప్పుడో ఎవరో అంటే చిన్నప్పటి నుంచి వింటున్న సామెతలే, సామెతల్లో ఏంటంటే 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అనేవాళ్ళు. అంటే యువర్ లైక్స్ డిస్లైక్స్ అన్ని కూడా మెర్జ్ అయిపోతాయి.
1: నిజమే, అది
0: అంతే కదా, ఎంత లేదన్నా. అండ్ టుగెదర్ యు ఆర్ రన్నింగ్ ఎ ఫ్యామిలీ. సో వైఫ్ అండ్ హస్బెండ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చినప్పటికీ టుగెదర్ దే ఆర్ రన్నింగ్ వన్ న్యూక్లియర్ ఫ్యామిలీ అయినా సరే దే ఆర్ రన్నింగ్ ఇట్ టుగెదర్. సో ఆబ్వియస్లీ వాళ్ళ లైక్స్ డిస్లైక్స్ అవసరాలు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏ టు జెడ్ అన్ని ఒక్క డైరెక్షన్ లో వెళ్తేనే ఆఫ్ కోర్స్ అది రన్ అవుతుంది ఫ్యామిలీ. సో అది అయిపోతుంది. సో నాకు ఇలాంటి నట్లు సరదాగా అనిపించింది కొంతప్పుడు, సమ్ టైమ్ బ్యాక్, కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అనేవాళ్ళు అనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ ఎంతలాగా కలిసిపోతారంటే వాళ్ళ ఫేస్ పోలికలు కూడా మ్యాచ్ అయిపోతాయి. సో నువ్వు అలా ఎవరన్నా చూసావా? ఈవెన్ ద ఫేషియల్ ఫీచర్స్ ఆల్సో విల్ రిజెంబుల్ అని
1: కొంతమంది చూస్తే అడుగుతాను నేను కూడా, మీరేమన్నా రిలేటివ్స్ అస్సలు మాకు కొంచెం కూడా పరిచయం లేదు అని చెప్తారు.
0: కరెక్ట్.
1: ఎందుకని అలా?
0: దట్స్ వాట్, అంటే కలిసి అలా థాట్స్ అండ్ ఎవ్రీథింగ్ దే మెర్జెడ్ అండ్ దట్స్ అంటే కలిసి ఉంటే ఆఫ్టర్ సమ్ టైమ్ అంటారు కదా ఒకటైపోతారు అని, అలా దట్స్ వాట్ ఐ ఫీల్.
1: ఓకే,
0: సో మనకి సామెతల్లో ఉండదే ఉంది చూసావా,
1: పెద్దవాళ్ళు ఏ చెప్పినా అంతే.
0: కరెక్ట్. సో బేసిక్ గా టూ మచ్ ఆలోచించకుండా చక్కగా అందరూ పెళ్లి చేసుకోండి.
1: బట్ పెళ్లి చేసుకోవాలంటే ఒకటి ముఖ్యం అంజన, ఓపిక ఎక్కువ ఉండాలి,
0: అన్నిటికీ ఉండాలమ్మా. చలో మరి పాట వేసేద్దాం, ఇంతకంటే ఓపిక లేదు మన ఆడియన్స్ కి.

0: మనకి ఈ పాట చాలా పెద్దగా అనిపించిందండి. ఐ రియలీ విష్ ఐ కెన్ ప్లే ద ఎంటైర్ సాంగ్. తర్వాత ఎప్పుడన్నా ఇంకొకసారి వినిపిస్తాను. ఆల్రెడీ 5 మినిట్స్ ప్లే చేసేసాను పాట. నచ్చిందా? ఎస్. ఈ నగరానికి ఏమైంది చిత్రం నుంచి ఈ పాట అనమాట. సరే, మెగా పవర్ లీడర్ బోర్డ్. ఎస్, మీకు తెలుసు రేడియో సుర్బి లిజనర్స్ కి ఇది ఆల్రెడీ తెలిసిన విషయం. ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిర అండ్ మసాలా ప్రౌడ్లీ బ్రింగ్స్ యూ రేడియో సురభి జాతర మెగా పవర్ లీడర్ బోర్డ్. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ లీడర్ బోర్డ్. దిస్ షోస్ ఆన్ రేడియో సురభి. దీనికోసం ఇన్ ఎగ్జైటింగ్ షోని మీరు అటెండ్ అవ్వాలి అంటే జాయిన్ దిస్ ఎవ్రీ సాటర్డే ఫ్రమ్ 11:30 AM టు 12:30 PM అండ్ ట్యూస్డేస్ డ్యూరింగ్ సురభి డీటర్ 5:30 PM టు 6:30 PM. Mega Power Leaderboard brought to you by India Cash and Carry and Madira and Masala only on Radio Surabhi. Sare na caller vastunaru, nenu varni on air teskuntunanu. Hello, welcome to Radio Surabhi.
1: Hi.
0: Good evening,
1: nandi. Basically Radio Surabhi jatra gurinchi enquiry cheddamani call chesanu.
0: Sure andi, correct time ki correct place ki call chesaru. Radio Surabhi jatra kosam meeku kavalsina information anta nenu istanu. మీరు ఆన్ ఎయిర్ చెప్తాను ఇఫ్ యు ఆర్ దేర్ అండ్ ఇఫ్ యు వాంట్ ఎనీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నేను మీ కాల్ ఆఫ్ ఎయిర్ తీసుకుంటాను ఇప్పుడు. ఓకేనా? మీరు లైన్ లో వేచి ఉండండి, నేను మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అదండి, మనకి రేడియో సురభి జాతర కోసం లిజనర్ కాల్ చేశారు కాబట్టి ఆవిడకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీ అందరికీ కూడా ఈ పాట తర్వాత జాతర గురించి చెప్పేదే ఉందండి, చాలా ఉంది. లేటెస్ట్ అప్డేట్స్ ఇచ్చేస్తాను ఆఫ్టర్ దిస్ సాంగ్.

కృష్ణార్జున చిత్రం నుంచి. ఇందులో నాగార్జున మరియు మంచు విష్ణు నటించిన చిత్రం అన్నమాట. ఈ చిత్రం నుంచి ఈ పాట వినిపించడం జరిగింది. సరే, నేను నెక్స్ట్ పాట కూడా వినిపిస్తాను. ఇవాళ ఫిల్మీ ఫ్రైడేలో నేను ఏం కాన్సెప్ట్ అనుకున్నాను, ప్రతి ఫ్రైడే మార్నింగ్ ఫిల్మీ ఫ్రైడేస్ లో ఫిల్మ్ స్టార్స్, ఫిల్మ్ సెలబ్రిటీస్, వాళ్ళ ట్రెండ్స్ గురించి, రకరకాల విశేషాలు, వాట్ ఈస్ కరెంట్లీ గోయింగ్ ఆన్, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనే సంగతులు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఏది చేసినా ట్రెండేనండి. అయితే ఇవాళ నేను ట్రెండ్ కాకుండా ట్రిక్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏమంటారు? ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఐ నో ఇట్స్ ఇంట్రెస్టింగ్. మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు, మీకు తెలిసిన ట్రిక్స్ కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. సామాన్యంగా ఫుడ్ లాంటివి షూటింగ్ చేసినప్పుడు రైస్ అవ్వచ్చు, పనీర్ అవ్వచ్చు, ఫ్రెష్ స్టీమ్డ్ ఫుడ్ ని, ఇలాంటి వాటిని షూటింగ్ చేసినప్పుడు డైరెక్ట్ గా ఫుడ్ నే షూట్ చేస్తారా, స్టీమ్ ని వాళ్ళు సెపరేట్ గా క్రియేట్ చేస్తారా, ఏంటా హంగామా? ప్రతి ఫుడ్ కి, ప్రతి ప్రోడక్ట్ కి ఒక టెక్స్చర్ కూడా ఉంటుంది. ఒక టొమాటోని చూపించినా, ఒక క్యారెట్ ని చూపించినా, ఒక క్యాప్సికమ్ ని చూపించినా అందంగా చూపిస్తారు. అదే మన ఇంట్లో ఎంత అందంగా పెట్టుకున్నా చక్కగా, ఎస్పెషలీ మనకి కుకింగ్ వీడియోస్ తీయాలంటే కూడా మనం కూడా అంతే చక్కగా అన్ని కట్ చేసి చాప్ చేసి చక్కగా రెడీగా పెట్టుకున్నా సరే, ఆ ప్రొఫెషనల్ గా వాళ్ళు తీసేదానికి మనం ఇంట్లో చేసేదానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకు అంటే కొన్ని ట్రిక్స్ అండి, ట్రిక్స్. దోస్ ట్రిక్స్ హెల్ప్ కెమెరా. అప్పుడు కెమెరా ట్రిక్ కూడా యాడ్ అయితే ఇంకా మనకు వస్తుంది కళ్ళకి పండుగలాగా చక్కటి వీడియో బయటికి. సో అలాంటి ట్రిక్స్ గురించి నేను కొన్నింటిని, నేను పెద్దగా చూడలేదు, ఇన్ పర్సన్ అయినటువంటి షూటింగ్ స్పాట్స్ లో అటెండ్ అవ్వలేదు, ఉండలేదు. కొన్ని కొన్ని నేను చూసాను, కొన్ని నాకు తెలుసు. సో వాటిని, వీటిని ఇంటర్నెట్ లో నేను విన్న వాటిని మీతో షేర్ చేసుకుంటాను. బట్ మీరేం చేయాలి, మీకు తెలిసిన వాటిని మాతో షేర్ చేసుకోవాలి.

0: అల్లుడు సీను చిత్రించి నేను మీకు ఈ పాట వినిపించేసాను. బెల్లంకొండ సీన్ అది ఆయన మూవీ అన్నమాట. ఇది బెల్లంకొండ శ్రీనివాస్ ఆయనది. డిఎస్పి మ్యూజిక్ అల్లుడు సీను చిత్రించి ఈ పాట. సరే, మరి మరికొన్ని ప్రకటనలు చూసుకుని కమర్షియల్ బ్రేక్ కి చేరువలో ఉన్నాం కాబట్టి బ్రేక్ నుంచి వచ్చాక మన ఫిల్మీ ఫ్రైడేలో సంగతులు మాట్లాడుకుందాం. ఈలోగా ఏం షేర్ చేస్తున్నాను మీతో అంటే కనుక, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్, ప్లానింగ్ సమ్మర్ ట్రావెల్ ఆర్ విజిటింగ్ ద యుఎస్ఏ, మేక్ ష్యూర్ యు ఆర్ కవర్డ్ విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఫర్ మెడికల్ ఎమర్జెన్సీస్, ట్రిప్ క్యాన్సిలేషన్స్ అండ్ మోర్. సో యూ కెన్ ట్రావెల్ విత్ పీస్ ఆఫ్ మైండ్. లైఫ్ కెన్ చేంజ్ ఇన్ అన్ ఇన్స్టెంట్. అన్నోయింగ్లీ ఏదైనా ఎప్పుడైనా జరగచ్చు. బట్ హెల్త్ కవరేజ్ దగ్గర ఏ కాంప్రమైజ్ ఉండకూడదు, అక్కడ ఎటువంటి మార్పులు ఉండకూడదు. Lost job or insurance? Kangaru padakandi. SNR Insurance is there. They are here to help you find affordable coverage for you and your family quickly and stress free. Adi andarki telusu, mi andarki experience undi. So from health to travel, dental, vision and life insurance, edi kavalanna SNR Insurance, they have got you covered for all your requirements. Adanamata. సరే, మరి స్పెషాలిటీ ఏంటంటే మనము షూటింగ్ ఎలా చేస్తారు, కెమెరా పరంగా ఎలా ఉంటుంది, అసలు కెమెరాలో ఇది కనిపించాలి అంటే వాళ్ళు ఎటువంటి ట్రిక్స్ వాడుతారు అనే దాని మీద ఎక్స్క్లూజివ్ గా నేను కుకింగ్ దాని గురించి ఆ పర్టికులర్ సెగ్మెంట్ లో ఇప్పుడు షేర్ చేస్తాను అని మీతో చెప్పాను. కాబట్టి డెఫినెట్ గా ఆఫ్టర్ ద కమర్షియల్ బ్రేక్ ఐ విల్ స్టార్ట్. బట్ మీరేం చేయాలి ఈలోగా, మీరెప్పుడన్నా ఇంట్లోంచే వీడియో వరల్డ్ కప్ ఎలా ఉంటుందంటే అండి, ప్రపంచం చేతిలో ఫోన్ ఉంటే చాలు సినిమా కూడా తీసేయచ్చు. ఆఫ్ కోర్స్ సినిమా అంటే మరి పెద్ద సిల్వర్ స్క్రీన్ మీద వేయలేం కానివ్వండి, ఫోన్ లో కంపాటబిలిటీ ఆ స్క్రీన్ కి సరిపడా మనం మొత్తం ఫుల్ లెంత్ సినిమా లెంత్ అంతా షూటింగ్ చేయొచ్చు అని మీనింగ్ అనమాట. సో ప్రతి ఒక్కరు ఎప్పుడొకప్పుడు ఏదో ఒకటి అంటే జనరల్ గా చేసే రీల్స్ కాకుండా ఇలా కుకింగ్ అనండి, లేకపోతే వాళ్ళ ఆర్ట్ ని ప్రెజెంట్ చేయడం అవ్వచ్చు, లేదా ఏదో ఒకటి చూపించడానికి ఇలాంటి ట్రిక్స్ ఏదన్నా వాడారా ఎప్పుడన్నా అనేసి నేను మీ నుంచి ఇన్ఫర్మేషన్ ముందుగా అడుగుతున్నాను. స్టే ట్యూన్డ్ విత్ మీ ఆల్ ద వే టిల్ 1 PM. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్ విత్ మీ యువర్ ఆర్జే అంజనా. ప్రతి ఫ్రైడే 10 AM టు 1 PM అండ్ సూపర్ సండేస్ Sunday afternoon 4 PM to 7 PM with me RJ Anjana.
1: Tick tick radio Surabhi time check studio lo time 11 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: రేడియో సురభి సివిక్ సిగ్నల్. హెల్ప్ ఈస్ హియర్ ఇన్ టెక్సాస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం, అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ద టెక్సాస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
6: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
7: గిల్టీ యువర్ ఆనర్.
8: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
7: ఎస్,
8: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
7: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
9: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
7: What is this address again?
9: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్ విత్ మీ యువర్ ఆర్జే అంజన. ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM కి వచ్చేస్తాను, ఫిల్మీ ముచ్చట్లు సంగతులు మాట్లాడుకుంటాం. అయితే ఇవాళ ఫిల్మ్స్ అవనండి, యాడ్స్ అవనండి, షార్ట్ ఫిల్మ్స్ అవనండి, ఏదైనా అవనండి, మనకి కూడా ఉపయోగపడే విధంగా కొన్ని కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. ఆ ట్రిక్స్ గురించి మాట్లాడుకుందాం, ట్రెండ్స్ గురించి కాదు. అఫ్ కోర్స్ అది రెగ్యులర్ గా అందరూ ఫాలో అయితే అదే ట్రెండ్ కదండి. ట్రెండ్ అంటే ఏంటి, అదే దాని మీనింగ్ అది నా దృష్టిలో. సరే, అయితే కుకింగ్ గురించి మాట్లాడుతాను కాబట్టి, కుకింగ్ పరంగా చూస్తే రైస్ గురించి పక్కకు పెడదాము, రైస్ లాంటి విశేషాలు. నాకు ఐస్ క్రీమ్స్ గురించి మాట్లాడదాను. ఇప్పుడు సమ్మర్ కాబట్టి అందరూ ఐస్ క్రీమ్స్ తింటారు, ఐస్ క్రీమ్ యాడ్స్ బాగా మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయి, ఆ ఐస్ క్రీమ్ ఈ ఫ్లేవర్ ఆ ఫ్లేవరు, ఇది కొత్త అది ఇది అది వాట్ ఎవర్. సో ఐస్ క్రీమ్స్ ని వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు, యాడ్స్ ని వాటిని రికార్డ్ చేసేటప్పుడు అంతసేపు ఐస్ క్రీమ్ ఆబ్వియస్లీ ఉండదు కదా, దాని ఏమి ఐస్ బాక్స్ లో పెట్టి మాత్రమే చూపించరు. అందరూ కూర్చుని హాయిగా ఎండలో కూర్చుని ఐస్ క్రీమ్ తింటున్నట్టుగా సగం టైం ఉంటుంది వాటి రికార్డింగ్. అలాంటప్పుడు ఐస్ క్రీమ్ అంత గట్టిగా ఎలా ఉంటుంది, ఏం పెడతారు లోపల, కార్డ్బోర్డ్ పెడతారా, బట్ ఇట్ లుక్స్ స్టిల్ లైక్ ఐస్ క్రీమ్ ఓన్లీ కదా. ఆలోచించండి ఏం పెట్టుంటారు. నేను చెప్తానుగా, మ్యాష్డ్ పొటాటోస్ ఫర్ ఐస్ క్రీమ్స్ అంట. రియల్ ఐస్ క్రీమ్స్ అయితే తొందరగా మెల్ట్ అయిపోతాయి, లిక్విడ్ అయిపోతాయి, ఆ ఆర్టిస్ట్ అందరికీ అసలు చేతులకి కళ్ళకి చిప్కా చిప్కా అయిపోతుంది. కాబట్టి దాన్ని స్టైలిష్ గా వాళ్ళు హోల్డ్ చేయగలగాలి. ఐస్ క్రీమ్ లాగా వాళ్ళు మనకి కనిపించేలాగా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఉండాలి. అలాంటప్పుడు ఐస్ క్రీమ్ ని మ్యాష్డ్ పొటాటోస్ తోటి వాటిలతోటి మిక్స్ చేసి పౌడర్డ్ షుగర్ అండ్ ఫుడ్ కలరింగ్స్, అఫ్ కోర్స్ ఐస్ క్రీమ్ ఏ కలర్ ఉందో ఆ కలర్ దీంట్లో మిక్స్ చేసి ఆ మిక్స్చర్ ని దీన్ని వాడితే దట్ మిక్స్చర్ విల్ హోల్డ్ ఇట్స్ పర్ఫెక్ట్ స్కూప్ షేప్ అండ్ అది ఇన్డెఫినెట్ గా, అంటే ఎంతసేపు కావాలంటే అంతసేపు అనమాట. చూసారా, ట్రిక్లకే రాజా ట్రిక్ లా ఉంది. మీకు కూడా ఇలాంటి ట్రిక్స్ ఏమన్నా తెలిస్తే కాల్ చేయండి, నచ్చితే ట్రై చేయండి. ఎప్పుడన్నా మీరు కూడా యాడ్ ఏదన్నా తీయాలనిపిస్తే కదా.

సరే, మరి నెక్స్ట్ ది చెప్పడానికి ముందుగా నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నానండి. చాలా సార్లు మనము సినిమాకి సంబంధించి సీరియల్ అవనండి, సినిమా అవనండి, వాట్ ఎవర్ ఆన్ కెమెరా మనం ఏదైనా చూసినప్పుడు ఫైటింగ్ సిచ్యువేషన్స్ లో కానీ ఎక్కడైనా సరే అది ఏంటి అని మనకి బాగా క్లారిటీ ఉంది, మనకి తెలుసు వాళ్ళు కత్తులు కటార్లు పెట్టుకుని ఫైట్ చేసినా అవన్నీ డమ్మేవి అని అందరికీ తెలిసిన విషయమే. ఎక్స్క్యూజ్ మీ. అలాగే మరి అక్కడ ఉండే రాయి రప్ప వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇటుకలు అవనండి, గ్రానైట్ అవనండి, అన్ని కూడా డమ్మీ. అయితే నెక్స్ట్ క్వశ్చన్ నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను, పాలు లాంటివి వాడినప్పుడు ఏం వాడతారంటారు? మీ ఊహకి ఇస్తున్నానన్నమాట ఈ టైం, ఊహించండి, ఆలోచించండి, తెలిస్తే మీకేదన్నా అనిపిస్తే కాల్ చేయండి.

అదండి. మిల్క్ అనేది ఏముంది, ఏదో ఒక వైట్ వాటర్ సున్నమో గిన్నమో ఏదో వాడతారు, ఏముంది అందులో అంటారా? మిల్కే వాడచ్చు కదా. ఇన్ఫాక్ట్ మంచిది స్వచ్ఛమైన మిల్క్. స్పెషల్లీ ఇప్పుడు మీరు ఒక సీరియల్ గురించి యాడ్ చేస్తారు అంటే, సపోజ్ పొద్దునే అంటారు కదా కార్న్ ఫ్లేక్స్ వాట్ ఎవర్ యు కాల్ ఇట్ లైక్ నో క్రంచీగా ఉండేవి వాటన్నిటికి ఒక యాడ్ తీస్తున్నారే అనుకుందాం. అలాంటప్పుడు రెగ్యులర్ మిల్క్ ఏ వాడతారు, ఏముంది అందులో, మిల్క్ ఇస్ మచ్ ఈజీ కదా అనుకుంటే, నాట్ సో ఈజీ. ఎస్పెషలీ మీరు ఆ బౌల్ లో మిల్క్ వేసి ఆ సీరియల్ వేసి అవి చేసే లోపల అంత సాగి అయిపోతుంది, క్విక్ గా రికార్డింగ్ రాదు, వాళ్ళు తీసుకోలేరు. సో కొన్ని షార్ట్స్ ఆ స్ట్రైట్ అవే షార్ట్స్ తీసుకున్నప్పటికీ, ఇఫ్ యూ వాంట్ ఎలివేట్ ఆర్ యూ వాంట్ షో ఆర్ లైక్ నో లాంగ్ టైమ్ కోసం అది కావాలి, ఎస్పెషల్లీ ఆర్టిస్ట్లు నాట్ ఓన్లీ ఫర్ యాడ్. ఒక్కొక్క సినిమాలో సన్నివేశం ఉంటుంది, సన్నివేశంలో ఆ సీన్ లో మదర్ సర్వింగ్ టు ద చైల్డ్ అలా ఉన్నప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్ చూపించాలి. చాలా సేపు మీకు పాలు కనిపించాలి, సీరియల్ కనిపించాలి, ఆ మిక్సింగ్ కనిపించాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ మధ్యలో వాళ్ళ డైలాగులు అవ్వాలి. ఇంత హడావుడు ఉన్నప్పుడు పాలు అది కలిపితే మొత్తం కలిపి ఒక మిల్క్ షేక్ అయిపోతుంది సూపర్ ఫాస్ట్ గా. ఆ సంగతి అందరికి తెలిసిన విషయమే. సో అలాంటప్పుడు ఏం వాడతారు అంటే, మనం అంటే నేను ఊహించలేదులేండి, మీకు తెలిసేమో నాకు తెలీదు, ఆ ఎప్పుడు వాడతారు పీవీఏ గ్లూ. అది ఒక గ్లూ టైప్, మనం రెగ్యులర్ గా పోస్టర్లు అంటించుకుంటాం చూడండి, వైట్ గా ఉంటుంది గమ్ము, అదనమాట. ఎందుకు అంటే అది టెక్స్చర్ ని రిటైన్ చేస్తూ చాలా సేపు అలా ఉంటుంది అనమాట. దానివల్ల ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు ఆ గమ్ము కింద పోసి పైన పాలు పోసి ఆ పైన సీజలు పెట్టినా అది తేలుతున్నట్టుగా వస్తుంది అనమాట. ఇలాంటి ట్రిక్కులు ఉన్నాయి చూడండి. నేను ఒకప్పుడు నేను ఎప్పుడెప్పుడెప్పుడో 20 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో కొన్ని షూటింగ్స్ చేసినప్పుడు ఇలాంటివి చాలా ఈజీగా ఉండేది. వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు, టీమ్ అంతా అరేంజ్ చేస్తుంటే మనం ఊరికే ఇలా ఇలా అక్కడికి వెళ్ళి మనం ఆర్టిస్ట్ పరంగా యాక్షన్ వరకు చేసి వచ్చేసేవాళ్ళం, పెద్ద పట్టించుకునేవాళ్ళం కాదు. బట్ ఇవాళ రేపు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది అనమాట నాకు ఇలాంటివన్నీ తెలుసుకోవాలని, మరింత ఉత్సాహంగా అనిపించి తెలుసుకున్నాను. నేను తెలుసుకున్నాక ఆగుతానా? అసలు మనం ఆగే బాపతే కాదు, వెంటనే తెచ్చేసి ఆన్ ఎయిర్ మీ అందరితో షేర్ చేసేసుకున్నాను. మీకు ఎలా అనిపించిందండి ఈ ఇటువంటి సిచ్యువేషన్స్ లో పాలలో సీరియల్ సింపుల్ గా అది చూపించడానికి కూడా పాలు కాకుండా గ్లూ వాడతారట, వైట్ కలర్ గ్లూ వాడితే అది ఇట్ విల్ స్టే పర్ఫెక్ట్లీ ఆన్ ద సర్ఫేస్ సీరియల్ వితౌట్ అబ్జార్బింగ్, అది డైరెక్ట్ లిక్విడ్ అబ్జార్బ్ కూడా చేయకుండా ఉంటుంది అనమాట. సో అది ఆ క్రిస్పీనెస్ చూపించాలన్నా వాట్ ఎవర్ యూ వాంట్ టు షో ఆర్ సీన్, అంతసేపు వాళ్ళు సీన్ తీస్తే ఫ్రంట్ యాంగిల్ లో కాసేపు తీస్తారు, మీ తర్వాత బ్యాక్ యాంగిల్ లో కూడా తీస్తారు. కాబట్టి అఫ్కోర్స్ మన డాలస్ నిండా బోల్డ్ అంత మంది ఉన్నారు, మన DFW ఇస్ ఫేమస్. నెక్స్ట్ అసలు మన దగ్గరే పెట్టేచ్చు ఒక తెలుగు సినిమా స్టూడియోస్, అంతమంది ఉన్నారు కాబట్టి మీరే మరింత బాగా వీటి గురించి తెలిసి ఉన్నవారైతే తప్పకుండా మాతో షేర్ చేసుకోండి. అదండి, కెమెరా ముందు నుంచి పెట్టినా సైడ్ నుంచి పెట్టినా అన్ని యాంగిల్స్ అంతసేపు తీయాలంటే ఇలాంటి ట్రిక్కులు వాడాల్సిందే.

సఫారీ 2 రౌడీ బేబీ సూపర్ హిట్ సాంగ్. ఇది చాలా మందికి ఇష్టం, నాకు కూడా ఇష్టం. నేను చాలా సార్లు మన షోస్ లో ప్లే చేయడం జరిగింది, ఎక్స్క్లూజివ్లీ సాయి పల్లవి డాన్స్ కోసం. అసలు మామూలుగా ఉండదు, ఎక్కడైనా ట్రిక్కులు కావాలేమో, కానీ సాయి పల్లవి ఐ ఫీల్ లైక్ అసలు డాన్స్ పరంగా కానీ యాక్షన్ పరంగా కానీ చాలా మంది హీరో హీరోయిన్స్ ఒప్పుకుంటాను. బట్ సాయి పల్లవి గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రైట్ నౌ ఆవిడ పాట, ఆవిడ డాన్స్ విని చూసి ఉన్నందువల్ల ఆవిడ గురించి ఎక్స్క్లూజివ్ గా చెప్తాను. ఏంటంటే బ్యూటిఫుల్ డాన్సర్, అసలు ఎక్కడ అసలు ఆమెకి ఐ థింక్ బాడీలో డాన్స్ ఉంటుందంట చూడండి, ఆ కేటగిరీ అనమాట. ఐ డోంట్ థింక్ షీ రియలీ నీడ్స్ ఎనీ కెమెరా ట్రిక్స్ ఎనీవే. అవునండి, డాన్సులు కూడా ట్రిక్కులు వాడతారు తెలుసు కదా, అందరికీ తెలిసిన విషయమే. పలానా స్పీడ్ లో చెయ్యాలి అని అనుకున్నప్పుడు అంత స్పీడ్ లో బ్యాక్ టు బ్యాక్ అన్ని స్టెప్స్ గుర్తుంచుకుని ఆర్టిస్టులు చేయలేని పక్షంలో మామూలుగా రికార్డ్ చేసి ఆ రీల్ ని దే దే వాంట్ టు పుట్ ఇట్ ఫాస్ట్ పేస్ట్ చేస్తారో స్లో పేస్ట్ చేస్తారో నాకు తెలీదు ఆ టెక్నికల్ టర్మ్స్, బట్ ఐ డూ అండర్స్టాండ్ వాళ్ళ ఆర్టిస్టులు చేసే డాన్స్ కానీ ఇది కానీ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది అని అంటారన్నమాట. దానికి తగినట్టుగా వాళ్ళు స్పీడ్ మార్చి ఆర్టిస్ట్ ఆన్ స్క్రీన్ పర్ఫెక్ట్ గా ట్యూన్ కి సింక్ అయ్యే విధంగా డాన్స్ చేస్తున్నట్టుగా దాన్ని మ్యాచ్ చేసి పెడతారు. దట్స్ వాట్ ఐ అండర్స్టాండ్, ఐ నో. సరే మరి మైత్రీస్ రెస్టారెంట్ గురించి మీకు తెలుసు కదా, ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ కుసైన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాట్రో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ బఫే ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ. ఇంతే కాదు, మీ ఫంక్షన్స్ కైనా పార్టీస్ కైనా కార్పొరేట్ ఈవెంట్స్ కోసమైనా సరే బెస్ట్ క్యాటరింగ్ అండ్ బకెట్ సర్వీసెస్ ఇన్ టౌన్ మైత్రీస్ కిచెన్, మైత్రీస్ రెస్టారెంట్. సో విజిట్ మైత్రీస్ ఇండియన్ కుజైన్ నౌ సర్వింగ్ యు ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో.

0: நவீன்தலைக்கு கேரின்தலைக்கு கேராஃப் அட்ரஸ் ரேடியோ சிறபி.
1: ரேடியோ சிறபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Vachasindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramala sanchekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventani register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
3: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
1: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళు మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటన్ ఏ కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
4: రేడియో సురభి రీవిజిట్.
5: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికే బజ్జీ లొట్టలేసుకుంటే పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
6: శివ, ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రై త్రూ ఇన్ అమెరికా, చౌరస్తా.
4: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
8: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: Welcome back. Meeru vintunaru Filmy Fridays with me, your RJ Anjana. Prati Friday morning 10 am to 1 pm manam filmy muchacha maatladukuntam. Prasthanikaithe manamu ఫిల్మీ ట్రెండ్స్ కాకుండా ట్రిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. యాడ్ షూటింగ్ అవ్వచ్చు, ఎనీ టైప్, ఎనీ కైండ్ ఆఫ్ షూటింగ్ అప్పుడు వాళ్ళు సాధారణంగా వాడేది, నాట్ నెసెసరీ దట్ దే విల్ యూజ్ ఇట్, అదొక డిస్క్లైమర్ అండి. ప్రతి వాళ్ళు ఇదే వాడతారని కాదు, ప్రత్యామ్నాయంగా దీనికి సబ్స్టిట్యూట్ గా ఇది కూడా వాడచ్చు అని వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్స్ అనమాట. అది మనం సరదాగా మాట్లాడుకుంటున్నాం. అయితే చాలా మంది మనలో ఇన్స్టాల్ చూస్తూనే ఉంటాం. ఇన్స్టా అవనండి, యూట్యూబ్ షార్ట్స్ అవనండి, వీడియోస్ అవనండి, నాన్ స్టాప్ ఎక్కడో దగ్గర వస్తూనే ఉంటుంది. ఆ మధ్య భలే సరదాగా కొన్ని రొటేట్ అయ్యాయన్నమాట. చాలా కాలం అయిపోయింది, మోర్ దాన్ ఇయర్ అనుకుంటా. అప్పట్లో ట్రెండింగ్ పొద్దునే నా డైలీ రొటీన్, ఉదయం లేవగానే సుప్రభాతం పెట్టేసుకుని నేను అప్పటికే అన్ని రెడీ అయిపోయి ముగ్గులు పెట్టేసి చక్కగా ఈ కాఫీ చేసి ఇంటిల్లిపాదికి ఇస్తాను అని చెప్పి ఆ కాఫీ కప్పులో ఘుమఘుమలాడే కాఫీ అని చూపించి సరదాగానండి. అదే వాళ్లే, దాన్ని ఒక నేను చెప్పడం కాదు, వాళ్ళ వీడియోనే అలా తీశారు. సరదాగా అలా చెప్తేనే దానికి పండుతుంది అన్న ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్ కి అలాగే చేశారనమాట అందరూ. సో కాఫీ కప్పుతో చూపించి తీరా చేస్తే అందులో కాఫీ లేదు, కాఫీకి బదులుగా సాంబ్రాణి కడ్డీ ఉంటుంది అనమాట. అలా చేసి ఇదిగో దిస్ ఇస్ ద రియాలిటీ అని తర్వాత దాని గురించి కూడా చెప్పారు. అలా చాలా సరదాగా కొన్ని వీడియోస్ వచ్చాయి, వాటి గురించి మాట్లాడదాం. ఇక్కడ ఎవరిని ఏమి స్పెషల్ గా ఇలా చేశారు అలా చేశారు అనట్లేదు, ఫన్ కోసం వాళ్ళు తీసిన వీడియోస్ ని వాళ్ళు అలా కరెక్ట్ గా నిజంగా నిజాయితీగా చూపించేశారు కూడా అదే వీడియోలో. సో అలా ఇప్పుడు నేను ఏమడుగుతున్నానంటే, ఏదైనా వేడివేడిగా ఉండాలంటే, ఎస్పెషలీ ఇలా కాఫీలు కానీ ఏదన్నా అలా వేడివేడిగా ఉండాలంటే, అన్నమైనా కాఫీ అయినా పొగలు కక్కుతున్న వేడివేడి హాట్ హాట్ ఫుడ్ ఆల్వేస్ అసలు వెంటనే నోరూరిపోతూ ఉంటుంది. అలా దాన్ని పొగలు కక్కే ఫుడ్ లా చేయాలంటే ఎటువంటి ట్రిక్స్ వాడతారు మీకు తెలుసా?

0: ఎస్, బ్యాక్ టు బ్యాక్ పాటలైతే వినేసాం. మనము కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. యాజ్ యూజువల్ మీకేమన్నా రిక్వెస్ట్ సాంగ్ ఉంటే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మీ పాటలే ముందుగా వినిపిస్తాను. 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. సరే, షూటింగ్ ట్రిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. మీకు తెలిసిన ట్రిక్స్, మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేసినవి మాతో షేర్ చేసుకోవాలంటే దిస్ ఇస్ ద రైట్ టైమ్. రైట్ నౌ యూ కెన్ కాల్ అండ్ షేర్. ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర, బట్ మీ ట్రిక్ ని మనం కూడా ముందుగా తెలుసుకుందాం అదనమాట. సరే, కాసేపు ఆ ట్రిక్స్ సంగతి పక్కకి పెడితే, సినిమాల్లో నటించాలని, సినిమాలు చెయ్యాలని, సినిమానే జీవితం అని చాలా మందికి ఉంటుంది. ఒక్కళ్ళు వారా ఏంటండి, ఎంతో మంది డ్రీమ్ అసలు మామూలుగా ఉండదు. అయితే నేను ఒక క్లిప్పింగ్ వినిపిస్తాను మూవీ నుంచి. ఈ మూవీలో ఈ వ్యక్తికి డ్రీమ్ కొన్ని ఏళ్ళు కాదు, దశాబ్దాలుగా ఉందన్నమాట. ఎస్, పృథ్వీరాజ్ గారు మరియు రావు రమేష్ గారు మధ్య సన్నివేశం. అయితే ఇందులో హీరోయిన్ కూడా ఉన్నారు, ఆవిడ వాయిస్ మీకు గుర్తుపట్టడం కష్టం కాబట్టి నేనే ఆ హీరోయిన్ ఎవరో చెప్పేస్తాను. ఇన్ని చెప్పినా మీకు డైరెక్ట్ గా ఇది ఏ మూవీ అని గుర్తుపట్టడం కష్టమవుతుందేమో అనే ఒక చిన్న సందేహంతో ఈ సినిమా నుంచి పాట కూడా వినిపిస్తాను. మీరు చేయవలసిందల్లా ఈ సినిమా క్లిప్పింగ్ ఏ మూవీ నుంచి గుర్తుపట్టడం అన్నమాట. సో ఈ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉంటుందంటే, సినిమాల్లో ఎస్పెషలీ డబ్బులు ఉండి లేకపోతే డబ్బులు లేకపోయినా సరే తెచ్చి మరీ పెట్టేసి మరీ సినిమాలకు వెళ్ళిపోవాలని, లేదా డబ్బులు ఉంటే కూడా సినిమాల మీద ప్రిఫరెన్స్ ఇచ్చి ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకోవాలని ఓ టెగ ఉంటుందిలేండి. అదిగో అలాంటి బాపతి ఇక్కడ.
1: అదేదో
2: క్రాష్ డైట్ అంటండి. నాది క్రాష్ డైటే, కానీ బాబాయ్ ఏంటి కంప్లీట్ డైట్ లో ఉన్నాడు.
1: డైటింగ్ కదమ్మా, ఫైటింగ్. ఇన్నేళ్ల తర్వాత నువ్వు ఇంటికి వచ్చావు, ఇప్పుడు కూడా అన్నయ్య నాతో మాట్లాడకపోతే నేను ముద్ద కూడా ముట్టనా?
3: అది జన్మలో జరగదు.
2: ఏంటి నాన్న, మీరు చిన్నపిల్లల్లా ఇంకా మాట్లాడలేదా బాబాయ్తో?
3: వాళ్ళు నా పిచ్చి మనమను మాట్లాడతా.
1: అది పిచ్చి కాదన్నయ్య, ప్యాషన్, ఇష్టం, ప్రాణం. నన్ను కోస్తే కోవుండదన్నయ్య, కళ ఉంటుంది. టాలీవుడ్ ను దునేయడానికి పుట్టిన బారిన హీరోనన్నయ్య.
3: చూసావా తల్లి మా పరిస్థితి?
1: ఎగ్జాక్ట్లీ అన్నయ్య. రేపు ఆడియన్స్ కూడా అలాగే షాక్ అవుతారు, స్క్రీన్ లో చించేస్తారు నా యాక్టింగ్ చూసి.
2: అవునా గారు, మీ ముందు కొంచెం షై ఫీల్ అవుతారు గానీ వీళ్ళు మంచి యాక్టర్ దాగున్నారు.
4: తెలంగాణలో అందుకే పడిపోయినట్టుంది.
5: అవును పెద్ద నాన్న, సూపర్ మ్యాన్ డ్రెస్ వేస్తే డాడీ ఆసమ్ గుంటారు. ప్లీజ్ ఒక్క బ్రేక్ ఇయ్యండి డాడీకి.
3: చూసావా తల్లి, ఎమ్మెల్యే గారా అంటే హీరో అవుతానని ఫ్యామిలీ మొత్తాన్ని చెడగొట్టేసి ఉంటాడు.
1: నేను ఫ్యామిలీని చెడగొట్టాను కాదన్నయ్య, నిలబెట్టడానికే పుట్టాను. అయినా నేను హీరో అయితే మీకే లాభం. మొన్న ఎలక్షన్ లో పవర్ స్టార్ పార్టీ పక్కన నిలబడితే ఎట్లా గుద్దారు ఓట్లు? నేను సూపర్ స్టార్ అయ్యి మీ పక్కనే నిలబడతానన్నయ్య. అయినా ఇప్పటి నుంచి ప్రతి పొలిటీషియన్ వెనకాల ఒక సినిమా స్టార్ ఉండాలి నాలాగ.
3: చూడు తల్లి, ఈడింకొక్క మాట మాట్లాడితే పుత్తూరు పంపేస్తా.
1: ఏం చేస్తాం అక్కడ, వెళ్ళి మళ్ళీ ఒక్క అమ్ముకుందాం. ఏంది చెప్
6: బాబు,
1: నా బ్రేక్ఫాస్ట్ క్యారవాన్ షిఫ్టే.
6: అలాగే బాబు.
1: వీళ్ళు మారు, వీళ్ళు యాటిట్యూడ్ మారు.
0: అదండి, హీరో అయినా అవ్వకపోయినా అసిస్టెంట్ పెట్టుకున్నారు, క్యారవాన్ అండ్ మేకప్ మ్యాన్ అన్ని ఉన్నాయి. ఎవరు, ఈ మూవీ పేరేంటి తెలిస్తే కాల్ చేసేయండి. అదే సినిమా నుంచి పాట వేసేస్తున్నాను.

బెంగాల్ టైగర్ ఇది సినిమా పేరు. ఈ సినిమా నుంచి ఈ పాట వినేసాం. సరే, మరి నాకు మన ఫిల్మీ ట్రిక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మరొక్కటి షేర్ చేసుకుందాం అనుకున్నానండి. సామాన్యంగా ఫ్రూట్స్, వెజిటబుల్స్ వీటన్నిటి మీద మనకి చక్కగా వాటర్ స్ప్రే చేసి ఫ్రెష్నెస్ గా చూపిస్తారు. కొన్నిసారి ఆ వాటర్ డ్రాప్లెట్స్ ఇలా జారుతున్నట్టు, అలా యాపిల్ మించి, మ్యాంగో సీజన్ అయితే మ్యాంగోస్ మీద నుంచి అలా చూపిస్తారు కదా. సో స్ట్రెయిట్ అవే వాటర్ కాకుండా దానికి బదులుగా కొంచెం వేరే ఏదో వాడతారట. ఏంటా లిక్విడ్ తెలిస్తే

చింతకాయల రవి చిత్రం నుంచి ఈ పాట అన్నమాట. సరే మరి లాంగ్ వీకెండ్ అండి, ఆల్రెడీ వచ్చేసింది తెలుసా 25th మనకి మెమోరియల్ డే. దిస్ మండే మెమోరియల్ డేన మదిర అండ్ మసాలా ఇర్వింగ్ వారు దే ఆర్ ఆనరింగ్ ద రియల్ హీరోస్ అమాంగ్ అస్. ఎవరు? మన వెటరన్స్ ని. సో జాయిన్ అస్ ఆన్ మే 25th ఫర్ ఎ స్పెషల్ సెలబ్రేషన్ డెడికేటెడ్ టు అవర్ హీరోస్ with exclusive offers just for veterans anmata. You get to enjoy special 15% discount, or when you dine with 4 or more guests receive a free appetizer and dessert on the house, or during lunch buffet hours veterans can enjoy a special 1+1 complimentary buffet offer. Adi lunch timings vachesi 11:30 am to 3 pm and dinner timings 6 pm to 11 pm. Maitira and Masala located at 1900 Market Place Boulevard in Irvine. Aithe mandatory ga meeru marchi pokunda please do carry a valid military ID or proof of service to avail

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Radio Surabhi Revisit. Give you confessions. A chance to bloom. Sakshi Jewelers.
2: Shalini, Dallas lo jarige functions lo decoration lo adi jarugutunnayata.
1: Ikkada vivid flowers lo undanta ippudu telisindi. Experts ni nammukunte mana jeevitham saafiga saagipothundi. Law Officers of Janeta. Thank you for being in our journey. ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామదర్ స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్ ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ట్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వేర్ కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. ఆర్ కాల్ 469-269-6476.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్ విత్ మీ యువర్ ఆర్జే అంజనా. ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM to 1 PM మనం బోల్డని విశేషాలు, ఫిల్మీ ట్రెండ్స్, ఫిల్మీ సెలబ్రిటీస్ గురించి సంగతులు బోల్డ్ మాట్లాడుకుంటాం. ఇవాళ నేను ట్రిక్స్, ఫిల్మింగ్ ట్రిక్స్ గురించి మాట్లాడాను. అలాగే మిమ్మల్ని కూడా బోల్డ్ ప్రశ్నలు అడిగాను. వాటర్ డ్రాప్లెట్స్ లాగా కనిపించడానికి వాటర్ తో పాటు సమ్ అదర్ లిక్విడ్ మిక్స్ చేసి వాడతారు, ఏంటది మీకు ఏమన్నా తెలిస్తే కాల్ చేయండి అనేసి 9726361966 మన స్టూడియో నెంబర్. మీరు ఇంకేదన్నా ఇలాంటివి సింపుల్ అండ్ ఈజీ టు అడాప్ట్ ట్రిక్స్ ఏమన్నా ఉంటే, మీరు మీ లైఫ్ లో మీరు మీ చేసే ఇన్స్టా రీల్స్ అవ్వచ్చు, షార్ట్ వీడియోస్ అవ్వచ్చు, కుకింగ్ వీడియోస్ అవ్వచ్చు, వీటికోసమైనా మీరు వాడుతూ ఉంటే మనం అందరం కలిసి ఇలా ఆనర్ షేర్ చేసుకోవడం వల్ల ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అవసరమైన వారికి ఉపయోగంగానూ ఉంటుంది. సో డూ షేర్ విత్ అస్. సరే, మరి నేను మరొక పాట కూడా వినిపిస్తాను, బట్ ఒక రిడల్ అడుగుదాం అనుకుంటున్నాను. ఆల్రెడీ 12 అయిపోయింది మనకి ప్రోగ్రామ్ లో. లాస్ట్ 1 అవర్ యూజువల్ గా ఎనీ ప్రోగ్రామ్ ఐ డూ, ఐ ట్రై టు గివ్ ఇట్ అస్ మోర్ ఆఫ్, మొదటి నుంచి ఇంట్రాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ ఇక్కడ కొంచెం గేమ్ లాగా ఫర్దర్ కొంచెం ఫాస్ట్ పేస్ లో చేద్దామని తప్పన. సరే, అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ రిడిల్. కష్టపడి ఎక్కడా సెర్చ్ చేయకండి, ఉండదు, సొంతం స్వార్థితం, నేను సొంతంగా కష్టపడి తయారు చేశాను. సో మీరు అంత కష్టపడకుండా సింపుల్ గా నా వర్డ్స్ వింటే చాలు, ఇట్టే క్యాచ్ చేస్తారు, నా మాటల్లోనే ఆన్సర్ ఉంటుంది. సో ప్రశ్న ఏంటంటే, అది మనకి కొట్టచ్చు, ఇట్ కెన్ బీట్ అస్ నాట్ ఇన్ ఏ గేమ్ లిటరలీ సమ్ టైమ్స్ అనే పదంలో ఉంది ఆ పదును. ఇట్ డజంట్ డూ దాట్, ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హెల్ప్స్ యువర్ హెల్త్ అండ్ బూస్ట్ యువర్ ఫేమ్. కలర్ వైజ్ పర్పుల్ ఓ రెడ్ ఓ, కానీ ఇట్స్ ఎ పవర్ ఇన్ ఎ హెల్తీ సూట్. వాట్ ఈస్ ఇట్? వన్స్ అగైన్, ఇట్ కెన్ బీట్ బట్ నాట్ ఇన్ ఎ గేమ్. ఇట్ హెల్ప్స్ యూ బూస్ట్ యువర్ హెల్త్. పర్పుల్ ఆర్ రెడ్, పవర్ ఇన్ ఎ హెల్తీ సూట్. వాట్ ఈస్ ఇట్? హూ ఈస్ ఇట్?

ఇది కూడా లెంతీ సాంగ్, ప్రేయసి రాయపై చిత్రం నుంచి అనమాట. యాక్చువల్లీ మొన్న డెకాయిట్ మూవీ చూసినప్పుడు సమ్వేర్ అరౌండ్ నాకు మరి శ్రీకాంత్ గారి మరియు రాశి గారి మూవీ వన్ ఆఫ్ దిస్ మూవీస్ అనుకుంటా. అప్పట్లో వాళ్ళు యాజ్ ఎ పేర్ చాలా మూవీస్ చేశారు, అలాంటిదే అనిపించింది అనమాట నాకు డెకాయిట్ మూవీ ప్లాట్ చూసినప్పుడు. ఎందుకంటే ఈ తరం వాళ్ళకి తెలియకపోవచ్చు, బట్ శ్రీకాంత్ గారు అటువంటి మూవీస్ చూసిన అంతకుముందు ఇంకా అసలు చాలా ఉండే ఉంటాయి. వీ నెవర్ నో, సినిమా అంటే అంతేనండి, లూప్ లో ఉంటాయి అన్ని, తిరిగి తిరిగి వస్తూ ఉంటాయి, ఫ్యాషన్ లాగా తిప్పి తిప్పి మన ముందే తిరుగుతూ ఉంటాయి. అదనమాట కాన్సెప్ట్ వైజ్ నాకు ఇంచుమించు అప్పటి కాన్సెప్ట్ లాగా అనిపించింది. ఎనీవేస్ సరే, మరి నాకైతే సమాధానం వచ్చేసింది. ఇందాక నేను అడిగిన ప్రశ్నని మరింత తిప్పకుండా సింపుల్ గా చెప్పేస్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్ వెంకట్ గారు. సమాధానం బీట్ రూట్, మాటలోనే ఉంటుందండి సమాధానం. ఎంత క్విక్ అండ్ ఈజీ అంటారు కదా. సరే మరి ఒక పాట వినిపిస్తాను, ఇది హిందీలో పాట అనమాట. ఇది ఏ మూవీ, ఇది తెలుగుకి సంబంధించి సినిమాకి రీమేక్. సో తెలుగులో ఆ మూవీ పేరేంటి తెలిస్తే కాల్ చేయండి. హిందీలో ఈ పాట ఏ మూవీ నుంచి, తెలుగు ఒరిజినల్ గా ఇది తెలుగులో వచ్చిన సినిమా టైటిల్ ఏంటి.

చెప్పకనే చెప్తోంది, పాటలోనే ఉంది టైటిల్ హమ్ ఆప్కే దిల్ మే రెహతే హే. అది వచ్చేసి అనురాధ పొడ్వాల్ గారు పాడిన పాట, కుమార్ సాను గారిది, అనిల్ కపూర్ అండ్ కాజోల్ గారి మూవీ అనమాట. ఇది వచ్చేసి తెలుగులో మనకి వెంకటేష్ అండ్ సౌందర్య గారు నటించిన మూవీ, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, పవిత్ర బంధం. ఎస్, పవిత్ర బంధం. హా, ఇలా ఉంటాయి కదా, భలే ఉంటాయి. మనకి తెలుగు, హిందీ, తమిళ్ అన్నీ కూడా చక్కగా మనము ఒకే కాన్సెప్ట్ ని నేటివిటీ పోకుండా చక్కగా తిరిగి ఒకసారి చూసుకుంటూ ఉంటాం, డిఫరెంట్ సెట్ ఆఫ్ హీరో హీరోయిన్ తారాగణంతో. సరే, నేను మరొక ప్రశ్న అడుగుతానండి నిన్ను. ఐ విల్ కంటిన్యూ అవర్ మన ఫిల్మీట్రిక్స్ కూడా ఆఫ్టర్ దిస్ అనమాట, ఎందుకంటే నాకు కాలర్స్ కాల్ చేసి రెస్పాన్స్ ఇస్తున్నందువల్ల ఐ రియలీ వాంట్ టు ఎంగేజ్ ఆల్ క్యాడర్, అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే కదా మనకి షో సక్సెస్ఫుల్ గా అవుతుంది, అందుకనమాట. సరే, ఇది కూడా నా సొంతమేనండో. అయితే ఈ ప్రశ్న ఏంటంటే, ముగ్గురు బ్రదర్స్, ఒకళ్ళు పొట్టి, ఒకళ్ళు పొడుగు, ఇంకొకళ్ళు వాళ్ళకంటే పొడుగు, అదన్నమాట. అయితే పొడుగు వాళ్ళు ఫాస్ట్ గా వెళ్తారు, పొట్టి వాళ్ళు స్లోగా నడుస్తారు, ఎవరి స్పీడ్ లో వాళ్ళలా పరిగెడుతూనే ఉంటారు, బట్ దే నెవర్ క్రాష్ ఇన్ దేర్ ఎండ్లెస్ ఫైట్. దే ట్రావెల్ త్రూ డే అండ్ నైట్. ఎవరా ముగ్గురు తెలిస్తే కాల్ చేసేయండి. 9726061966 ఇస్ ద స్టూడియో నెంబర్.

అదండి, నాకైతే రైట్ ఆన్సర్ తో రాజ్ గారు కాల్ చేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు, బట్ మరొక ఇద్దరు ట్రై చేశారు, దే కుడెంట్ గెట్ ద రైట్ ఆన్సర్. ప్రశ్న మరొక్కసారి, ముగ్గురు బ్రదర్స్, ఒక్కొక్కళ్ళు హైట్ డిఫరెన్స్ ఉంది, ఫస్ట్ బ్రదర్ కంటే సెకండ్ బ్రదర్ పొడుగు, సెకండ్ బ్రదర్ కంటే థర్డ్ బ్రదర్ మరింత పొడుగు, బట్ థర్డ్ బ్రదర్ సూపర్ ఫాస్ట్ గా పరిగెడుతుంటారు, ఫస్ట్ అతను కాస్త లేజీగా మూవ్ అవుతూ ఉంటాడు. అదనమాట, దే ఆర్ టుగెదర్ బట్ దే వాళ్ళ ఫైట్, దే నెవర్ క్రాష్ ఇన్ దేర్ ఎండ్లెస్ ఫైట్, తో దే ట్రావెల్ టుగెదర్ డే అండ్ నైట్. ఎవరు ఆ ముగ్గురు బ్రదర్స్ తెలిస్తే కాల్ చేయండి. సరే, మనకి రాజ్ గార్ కోసం చిరంజీవి గారి పాట అడిగారు, ఈ పాట వినిపిస్తున్నారు. లెట్స్ ఎంజాయ్ దిస్ సాంగ్.

0: అదండి. మరి ఇది కూడా చాలా పెద్ద పాట. చిరంజీవి గారి పాటలు అన్నీ కూడా అంతే బాగుంటాయి, అండ్ మోర్ దాన్ 4 మినిట్స్ ఉంటాయి. అసలు ఆయన చూపిస్తారు అంతసేపు, చక్కగా అసలు ఎంటర్టైన్ చేస్తారు ఆడియన్స్ ని పాట పాటలు అనిపించదు మనకి. ఎస్ గుడ్ గుడ్ గుడ్. నాకు మౌనిక గారు కూడా సరైన సమాధానం చెప్పేశారు. ముగ్గురు బ్రదర్స్ అనగానే చాలా ఈజీ అండి చెప్పడం. గడియారం ముళ్ళు, ఎస్ యు గాట్ ఇట్ రైట్. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ రైట్ ఆన్సర్స్. ఈ రిడిల్ కి ఎస్పెషలీ చాలా మంది కాల్ చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ కాల్స్. సరే మరి మనము ఇందాక మాట్లాడుకున్నాం కదా మన ఫ్రూట్స్ వెజిటబుల్స్ మీద షూటింగ్ పరంగా, సినిమా ఫ్రెష్నెస్ కోసం వాటర్ డ్రాప్లెట్స్ లాంటివి అలా దాని మీద స్ప్రే చేస్తే ఇలా వాటి మీద నుంచుంటే ఆ ఫ్రెష్ ఫీలింగ్ లా కనిపించడానికి ఎటువంటి ట్రిక్స్ వాడతారు, ఏం చేస్తారు అంటే గనక వాటర్ ని డైరెక్ట్ స్ప్రే చేయడం వల్ల అది తొందరగా వాటర్ ఇవాపరేట్ అయిపోతూ ఉంటుంది. ఇన్ఫాక్ట్ వాటర్ లోంచి తొందరగా జారిపోతూ ఉంటుంది. దానికి కొంచెము ఏదైనా మిక్స్ చేసి చేస్తే వాటర్ డ్రాప్లెట్ డ్రాప్లెట్ లా నుంచుంటుంది అనేసి దానికోసం వాళ్ళు వాడేది మన గ్లిజరిన్ అంటండి. గ్లిజరిన్ అండ్ వాటర్ మిక్స్చర్ లో పెడితే కొంచెం డ్రాప్స్ హెవీగా అనిపించి దాని మీద నుంచుంటాయట. ఆ చూసారా, ఇవాళ అసలు ఎన్ని చెప్పానంటారో. అసలు మీరు పొద్దునుంచి నా షో వింటే గనక ఇన్ని విషయాలు తెలుసుకుని మీరు ఖచ్చితంగా ఈసారి సినిమాలో కానీ యాడ్స్ లో కానీ ఎక్కడ చూసినా సరే ఎస్ ఎస్ ఎస్ ఐ నో దిస్, నాకు తెలుసు, అంజనా షోలో విన్నాను అనుకుంటారు. మీరు రైస్ అవనండి, ఇంకా రైస్ గురించి మాట్లాడలేదు, మీ ఆలోచనలో అది తప్పకుండా మెదులుతుంది. పొగలు కక్కే కాఫీ అవ్వనియండి, లేకపోతే మనకి నేను ఐస్ క్రీమ్ గురించి కూడా చెప్పాను ఫస్ట్ లో. మన ఈ ఫెటాల్ మీరు గనక నా ప్రోగ్రామ్ ఇప్పుడే వింటూ ఉంటే గనక మనకి షూటింగ్ పరంగా ఐస్ క్రీమ్ గా వాడటం అనేది కష్టం. ఎస్పెషలీ మొత్తం ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చూపిస్తే ఐస్ క్రీమ్ ఉంటుంది, కాస్త బయట దిగానే చిటుక్కును కరిగిపోతుంది. ఎస్పెషలీ స్కూప్ లాంటిది అలా ఉండాలి, నుంచునుండాలి అంటే ఎంత కష్టం కదా. దానికోసం వాళ్ళు ఏం వాడతారు అంటే గనక మ్యాష్డ్ పొటాటోస్ అని నేను మీకు చెప్పాను. సో ఇలాంటి ట్రిక్కీ ట్రిక్కీ ఇవన్నీ భలే సరదాగా మనం ఇవాళ షేర్ చేసుకున్నాం. ఐఎమ్ ప్రిటీ ష్యూర్ ఈసారి మీరు చూసిన ప్రతిసారి ఇదిగో నాకు తెలుసు నాకు తెలుసు, ఇట్ కుడ్ బి దిస్ అనే ఒక థాట్ వచ్చేస్తుంది మీకు. ఆ థాట్ లో అంజనా కూడా ఉంటుంది. హా చాలా మాట్లాడుకున్నాం, మరింత మాట్లాడదామని ఉంది నాకు, బట్ అది ఎలా ఉందంటేనండి నెక్స్ట్ది నేను చెప్పాలంటే ఐ ఫెల్ట్ లైక్ షుడ్ ఐ షేర్ దిస్ ఆర్ నాట్. ఎందుకంటే ఆ తర్వాత మీకు తినాలి అనిపించవచ్చు, తినకపోవచ్చు, బట్ స్టిల్ ఓన్లీ ఫర్ షూటింగ్ అండి. మనం తినేది మాత్రం ఫ్రెష్ అండ్ ఆర్గానిక్ అండ్ హెల్దీ ఫుడ్ తింటాంలేండి. షూటింగ్ పరంగా హనీ కానీ మ్యాపిల్ సిరప్ లాంటివి డైరెక్ట్ గా వాడకుండా దాన్ని దే రీప్లేస్ విత్ సమ్ అదర్ లిక్విడ్. అది ఏంటి, టేక్ ఎ గెస్, గెస్ చేయండి ఏదై ఉంటుంది అని మీరు కూడా ఊహించి దానికి పోలి ఉండాలన్నమాట, నియరెస్ట్ గా ఉండాలి. మ్యాపిల్ సిరప్ లాంటిది ఏది ఉంటుంది, ప్యాన్ కేక్స్ మీద, బ్రెడ్ మీద, దేని మీదైనా, కేక్స్ మీద అయినా, వీటి మీద వేసి అది చూపిస్తే ఆ టెక్స్చర్ తో ఆ కలర్ తో అలా రావాలి, అంతసేపు ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, మ్యాపిల్ సిరప్ డైరెక్ట్ బ్రెడ్ పీల్ చేసుకుంటుంది కదా. సో అలా కాకుండా దానికోసం వేరే వాడతారట వేరే లిక్విడ్. ఏంటది తెలిస్తే కాల్ చేయండి.
1: ఎవరి గురించి మాట్లాడదాం, ఆ రెడ్డి గారు ఈయన లైఫ్ లో స్పైస్ ఉండదు. శేఖర్ సార్, అబ్బో ఇది బాగా ఏ సర్టిఫికెట్ వద్దులే, ఏ ఆడి వద్దు బా, మనం వచ్చాటే చెప్పుకున్నాం.

0: డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
1: వాట్ ఆర్ డేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
0: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
3: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
5: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
4: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
3: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
4: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే?
5: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
4: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
5: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
4: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
6: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్ విత్ నియర్ ఆర్జే అంజనా. ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM టు 1 PM దిస్ బ్యూటిఫుల్ ట్రెండీ జర్నీ. మెలోడియస్ అంటే పాటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ కరెంట్లీ మనం సొంత ప్రొడక్షన్ అన్నమాట, నా ఓన్ ప్రొడక్షన్ నుంచి వచ్చిన రిడిల్స్ ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మరొక రిడిల్ అడుగుతాను. దిస్ కుడ్ బి ద లాస్ట్ వన్ ఫర్ టుడే సెగ్మెంట్. సరే, I stand between thoughts and voice, helping words make their choice. I can bend, I can turn, but can't speak. I just stay in one place. Yes, cheppalanna, no cheppalanna, you don't need voice. What am I? Marukka sari. I stand between thoughts and voice, helping words make their choice. It can turn, it can bend, but it never speaks. It stays in one place. Denikaina yes cheppalanna, no cheppalanna, you don't need voice. Nen chalu, what am I?

నారి నారి నడుమ మురారి చిత్రం నుంచి అన్నమాట ఈ పాట. సరే, నాకు ఇద్దరు కాలర్స్ కాల్ చేసి ఇద్దరు రైట్ ఆన్సర్ చెప్పలేదు, బట్ ఇట్స్ ఓకే. ఆల్వేస్ మనం ప్రయత్నిస్తూ ఉండాలి. నేను మీకు మరొక్కసారి రిడల్ని చెప్తాను, అయితే ఈసారి జాగ్రత్తగా వినండి. అడిషనల్ లైన్స్ యాడ్ చేసి కొంచెం డిఫరెంట్ గా సేమ్ రిడల్ని మీకు అందిస్తున్నాను. విన్న వెంటనే మీరు ఈజీగా క్యాచ్ చేస్తారు. ఐ స్టాండ్ బిట్వీన్ థాట్స్ అండ్ వాయిస్, హెల్పింగ్ వర్డ్స్ మేక్ దేర్ చాయిస్. ఐ టర్న్ యువర్ హెడ్ బట్ నెవర్ స్పీక్, ఇట్ బెండ్స్ ఇట్ టర్న్స్ ఇట్ స్టేస్ ఇన్ ప్లేస్. ఎస్ చెప్పాలన్నా నో చెప్పాలన్నా యూ డోంట్ నీడ్ వాయిస్, నేను చాలు అంటుంది. ఏంటది

మీరు ఆన్ ఎయిర్ వస్తారా? ఐ థింక్ మనకి కాలర్ నేను మాట్లాడుతూ ఉన్నాను, ఆవిడ కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. వీఆర్ యాక్చువల్లీ ఇంకా ఫర్దర్ డిస్కసింగ్, అలా కబుర్లో నాన్ స్టాప్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. చిన్న 1 సెకండ్ పాజ్ అనుకుంటా, నాట్ మచ్. నేను వీలైతే ఆవిడని ఆన్ ఎయిర్ తీసుకుందామని అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్ సాహితి గారు, కరెక్ట్ ఆన్సర్ చెప్పారండి. ఆవిడ నాకు 2 ఆప్షన్స్ ఇచ్చారు, 2 కూడా దగ్గరగా ఉన్నాయి, నెక్ టు నెక్ ఉన్నాయన్నమాట. ఆన్సర్ నెక్ అండి, నెక్. నేను నెక్ అనే దాన్ని మైండ్ లో పెట్టుకుని ఆ రిడిల్ ని నేనే ఫ్రేమ్ చేసా. బాస్ టూ గుడ్ టూ గుడ్, నాకు నేనే చెప్పేసుకుంటున్నాను. నేను చాలా ఆనందంగా ఉన్నాను, ఎందుకంటే నా సొంత కవిత్వానికి ఇంత రెస్పాన్స్ వచ్చినందుకు గాను నేను హ్యాపీగా ఇప్పుడు ఇంటికి వెళ్ళొచ్చాను అన్నమాట. థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్, యు మేడ్ మై డే. ఇలా ఎక్కడో చూసి ఏదో చేసి నేను చెప్పేస్తే దట్స్ ఎ డిఫరెంట్ వర్షన్, అది కూడా చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అందరు విన్న దాంట్లోనే ఉంటే ఈజీ టు ఆన్సర్ కదా ఒక్కొక్కసారి సరదాగా ఉండాలని. బట్ టుడే ఐ ట్రైడ్, నా కోసం నేనే కూర్చుని రాసి మీకోసం తీసుకొచ్చా అనమాట. థ్యాంక్స్ ఫర్ యువర్ ఆన్సర్. అయితే సాహితి గారు సెకండ్ ఆన్సర్ కూడా చెప్పారు, దట్ ఆల్సో లుక్స్ ఈక్వల్లీ లైక్ నో రైట్ కదా అనిపిస్తుంది. అది వచ్చేసి థంబ్. థంబ్ ని కూడా అప్ డౌన్ చేసి ఎస్ నో చెప్పచ్చు, అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఫ్లెక్సిబుల్ అండ్ యూ కెన్ కమ్యూనికేట్ ప్రాపర్లీ విత్ థంబ్ ఆల్సో అనేసి అన్నారు ఆవిడ. ఎస్, దిస్ ఇస్ ఆల్సో క్లోజ్. సరే, మరి ఇలాంటిది మీకేమన్నా ఇంకొకటి కూడా అనిపిస్తుంటే తప్పకుండా కాల్ చేసి చెప్పండి. మరి మనం ఏం చేస్తాం, జాతర గురించి మాట్లాడుకుంటాం. ఇందాక మనకి శ్రోత కూడా కాల్ చేశారు, తన ఎక్స్క్లూజివ్ రేడియో సురభి జాతరలో మనం చేసే కోలాటం గురించి అడిగారు. నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఆల్రెడీ ఆవిడ గ్రూప్ లో జాయిన్ అయిపోయారు. సో మరింత మాట్లాడుకుందాం ఆఫ్టర్ దిస్ సాంగ్.

0: అదేంటండి
1: అంటే

0: రే ఏంట్రా ఇది? ఇది ప్రోమో సాంగ్ రా.
1: కరెక్ట్ అన్నా కానీ పెళ్లి
0: అయితే రే సుందరానికి పెళ్ళైనా కాకపోయినా ఏమైనా సెలబ్రేషన్ రా. ఏం నమ్మట్లేదా? కాలంటి థియేటర్ వచ్చుడు ఇలా కొంచెం వాళ్ళకి చెప్పు.
2: హలో మ్యూజిషియన్స్ కొట్టండమ్మా.
3: అదండి సరే. మరి మనము రేడియో సురభి జాతర గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రతిసారి ప్రతి ఆర్జే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు. రేడియో సురభి జాతర మర్చిపోకండి, ఈ సంవత్సరం జూన్ 7th జరుగుతోంది ఫ్రిస్కో ఫ్లయర్స్ లో. అండ్ ఈసారి కోలాటం పూర్తిగా ఉచితం. ఆల్రెడీ మీరు కనుక కోలాటంలో ఎన్రోల్ చేసుకుని ఉంటే, రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే మీకు లింక్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఆ లింక్ యూజ్ చేసుకుని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. మనకి ఆల్రెడీ కొరియోగ్రాఫర్స్ వాటిని మనకి కొరియోగ్రాఫ్ చేసేసారు, రెగ్యులర్ గా ప్రాక్టీసెస్ అందిస్తున్నారు. ప్రతి మండే అండ్ వెనస్డే వీ హ్యావ్ జూమ్ సెషన్స్. సో మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది, రైట్ నౌ యూ ఫీల్ దట్ నో నేను ఇప్పుడైనా జాయిన్ అవ్వచ్చా అనుకుంటే, ఆఫ్ కోర్స్ అండి, మీరు ఫుల్ లాన్ ప్రాక్టీస్ చేసి క్యాచప్ చేస్తాను అంటే వై నాట్, తప్పకుండా జాయిన్ అయిపోండి. మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కాల్ చేసినా సరే, ఎనీ ఆర్జే కెన్ గైడ్ యూ. లేదా సింపుల్ అండి, radiosurabhi.com గురించి మీకు తెలుసు, మీరు దానికి సుపరిచితులు అయితే radiosurabhi.com/RSJ అది ఈ చిన్న ఇది గుర్తుంచుకుంటే చాలు, అక్కడికి వెళ్లగానే మీకు కంప్లీట్ డీటెయిల్స్ దొరుకుతాయి. రిజిస్ట్రేషన్స్ కోసం, ఓటింగ్స్ కోసం, నామినేషన్స్, టికెట్స్ ఫర్ కళ్యాణం, ఎవ్రీథింగ్ ఇన్ వన్ ప్లేస్.

రికగ్నైజ్డ్ అవార్డ్స్ ఉన్నాయి. డాజ్లింగ్ ఫ్యాషన్ షో ఉంది, స్టార్ట్అప్ స్ట్రీట్ ఉంది, అసలు ఒక బిగ్ సర్ప్రైజ్ ఉందండి ఫినాలే కోసం. సో మీరు చేయవలసిందల్లా చక్కగా బీ ప్రెసెంట్ దేర్ ఆన్ June 7th ఎట్ ఫ్రిస్కో ఫ్లయర్స్. సరే, పొద్దున్నీ మనం చక్కగా మాట్లాడుకుంటున్నాం ఫిల్మీ ట్రిక్స్ గురించి. ఎటువంటి ట్రిక్స్ ఉపయోగించి చక్కగా కెమెరాకి అపీలింగ్ గా, మనకి చక్కగా కనిపించడానికి అట్రాక్టివ్ గా వాళ్ళు షూటింగ్ చేస్తూ ఉంటారు అనే విషయంలో ఇందాక నేను మ్యాపుల్ సిరప్ గురించి అడిగాను అనమాట. అలాంటిది హనీ కానీ ఏదైనా సరే, ఒక బ్రెడ్ మీద, ఒక ప్యాన్ కేక్ మీద, లేదా ఒక దోశ మీద వేసిన అడ్వర్టైజ్మెంట్, ఎనీథింగ్, ఫుడ్ లవర్స్ దే ఎంజాయ్ ఫుడ్. సో అన్ని వెరైటీస్ మీద వేసి అది చూపించాలి అంటే కనుక రియల్ మ్యాపిల్ సిరప్స్ అయితే వాడితే దే అబ్జార్బ్ ఇన్స్టెంట్లీ ఇన్ టు ప్యాన్ కేక్స్, లీవింగ్ దెమ్ లుకింగ్ డ్రై అండ్ సాగీ అనమాట. సో స్టైలిస్ట్ ఏం యూజ్ చేస్తారు అంటే, మీరు నన్ను తిట్టుకోవద్దు, ఇట్స్ ఓన్లీ సజెషన్, అన్నిసార్లు అది చేసి ఉండకపోవచ్చు. కెమెరాస్ కోసం, ట్రిక్స్ కోసం కొన్ని ఇలాంటివి వాడతారండి. సో ఐఎమ్ నాట్ రియల్లీ ష్యూర్, బట్ మీరు మీ ఫుడ్ ని ఎంజాయ్ చేయండి, నన్ను మాత్రం తిట్టుకోకండి. వాట్ దే యూజ్ ఇస్ మోటార్ ఆయిల్ ఆర్ ఇంజిన్ ఆయిల్ ఇన్స్టెడ్. ఎందుకు అంటే ఇట్ పుల్స్ పర్ఫెక్ట్లీ ఆన్ టాప్ ఆఫ్ ప్యాన్ కేక్స్ అండ్ క్రియేట్స్ ఎ రిచ్ షైనీ అండ్ స్లో మూవింగ్ డ్రిజిల్. చూసారా, కొన్ని కొన్ని సార్లు కనిపించేదంతా నిజం కాదు, బట్ మనం మాత్రం క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ నే తెచ్చుకుందాం, వాడుకుందాం. మీరు యాడ్స్ అవి చూసినప్పుడు నన్ను గుర్తు చేసుకుంటారు. అంజనా ఫ్రమ్ ఫిల్మీ ఫ్రైడేస్.

అదండి సూపర్ సెగ్మెంట్ కదా. సూపర్ సండే కూడా వస్తుందండి. ఈ సండే ఆఫ్టర్నూన్ 4 PM టు 7 PM నేను వచ్చేస్తాను సూపర్ సండే కార్యక్రమాన్ని మీకోసం తీసుకుని. సో సండే మనము 4 to 5 యూజువల్ గా కిడ్స్ సెగ్మెంట్ చేసుకుంటూ ఉంటాం. సో మీ కిడ్స్ ఎస్పెషలీ ఇంకా సెలవులే సెలవులు, ఆల్రెడీ లాంగ్ వీకెండ్ వచ్చేసింది ఆల్మోస్ట్, ఇంక ఈ నిమిషం నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు, మీరు అందరూ లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు. సో కిడ్స్ కి సెలవులు కాబట్టి ఇఫ్ దే వాంట్ టు ట్యూన్ ఇన్ అండ్ దే వాంట్ టు షేర్ ఎనీథింగ్, 4 to 5 PM సండే నా షోలో సూపర్ సండేలో వచ్చి చక్కగా పాటలు, పద్యాలు, స్టోరీస్, సొంత కవిత్వాలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ కెన్ హ్యావ్ ఫన్ సెగ్మెంట్ విత్ కిడ్స్. సో కిడ్స్ ని తప్పకుండా ట్యూన్ ఇన్ అయ్యి 4 to 5 ఆస్క్ దెమ్ టు కాల్ అవర్ స్టూడియో. 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. సరే సండే రోజు నేను మిమ్మల్ని తిరిగి కలుసుకుంటాను. అప్పటి వరకు మీ వీకెండ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ ఎనీథింగ్ దట్ యు వాంట్ టు షేర్ ఆర్ ఇవాల్టి సెగ్మెంట్ మీద ఏదన్నా మాట్లాడాలన్నా, ఇలా మేము నువ్వు చెప్పావో లేదో అదే తిరుగుతోంది, నేను ఇలాగే అనుకున్నాను, ఇలా చూశాను అని ఏదన్నా మీకు అనిపించినా సరే తప్పకుండా సండే రోజు సెగ్మెంట్ లో కనెక్ట్ అయ్యి మరొక్కసారి డిస్కస్ చేసుకుందాం. ఎంజాయ్ యువర్ లాంగ్ వీకెండ్. సైనింగ్ ఆఫ్ టుడే యువర్ రేడియో నేస్తం అంజనా.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్చేడ్ గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కత్తిమీస్తాము. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

చూసి నోడి ముందు, నీ బెత్తని వాగి నోడి ముందు, చిన్న చూపు చూసి నోడి ముందు, నీ బెత్తని వాగి నోడి ముందు. పడు పడు పడు పడు పడు లేచి నిలబడు, లేస్తూ పడుతూ లేచి కలపడు, పడు పడు పడు లేచి నిలబడు.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ ఏ గ్లోరియస్ 5th ఎనివర్సరీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వర్గశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెల్లాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చర్ ఇస్ బై బాపు గారు. నాన్న మామ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

నమస్కారం, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా హిట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ థాలీ, ఆప్షన్ సి థాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ థాలీ అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, థాలీ అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
4: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సోర్బియా అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోను వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
5: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: హ్యాపీ 4th బర్త్డే రేడియో సురభి, అండ్ టీమ్ అందరికి కూడా బర్త్డే విషెస్ ఆన్ సెలబ్రేటింగ్ 4 మ్యాజికల్ మ్యూజికల్ ఇయర్స్ విత్ రేడియో సురభి. అండ్ రేడియో సురభి వింటున్న ప్రతి ఒక్క లిసనర్ కి కూడా విషింగ్ యూ ఆల్ అ వెరీ మ్యాజికల్ మ్యూజికల్ డే. ఇలానే ఎన్నో ఎన్నో వండర్ఫుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మీ ఇండియా ఆర్జే మధుశ్రావంతి.
6: Radio Surabhi Revisit.
7: Pallu chivvu antunna.
6: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
8: Chala pagadbandiga plan chesarandi ivanni.
7: Spice work undi kadandi, vaalle anta chusukuntaru. Aaya, Halli, Rumali Roti, Natakodi Curries and much more. Be more Indian Cafe.
6: Thank you for being in our journey.

హలో హలో హలో, ఈ మ్యూజిక్ విన్నారు మీరు అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ మిలేనియల్ ముచ్చట్లు షో స్టార్ట్ అయింది అని. అండ్ ఐ నో ఈరోజు కించిత్ లేట్ అయింది, బట్ స్టిల్ వీఆర్ హియర్ అండ్ రెడీ టు డిస్కస్ వాట్ ఈస్ ట్రెండింగ్. సో ఎస్, మనం మాట్లాడుకుందాము. లాట్స్ ఆఫ్ థింగ్స్ టు టాక్ విత్ ఆల్ ఆఫ్ యూ, అండ్ మీరు చెప్పేది కూడా నాకు వినాలనుంది. సో స్టే ట్యూన్డ్. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు, నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు, బట్ నేను రావడం అయితే 1:30 వచ్చాను ఈ రోజు. అండ్ స్టూడియోలో టైం ప్రస్తుతం 1:37 PM. మంచి పాటలు వింటూ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటూ లెట్స్ స్టార్ట్ ద షో. బట్ బిఫోర్ వి స్టార్ట్ ద షో, ఈ రోజు హ్యాపీ బర్త్డే, హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ ఎనీ డే సెలబ్రేట్ చేసుకుంటున్న వాళ్ళందరికీ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీరందరూ ఇలానే సెలబ్రేట్ చేసుకోవాలి, కంటిన్యూ టు సెలబ్రేట్. మే యువర్ లైఫ్ బి ఎవర్ గ్రీన్ అని కోరుతూ, అందరినీ విష్ చేస్తూ నేను అదే షో స్టార్ట్ చేయబోతున్నా. బట్ ఇఫ్ యూ హ్యావ్ సంబడి దట్ యూ వాంట్ టు కాల్ అండ్ హ్యావ్ దెమ్ యు నో యూ వాంట్ టు విష్ దెమ్, 9726361966. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు, నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు. బికాస్ పెద్ద ట్రైలర్ మొన్న రిలీజ్ అయింది కాబట్టి, అండ్ ఐఎమ్ ఒబ్సెసింగ్ ఓవర్ ద ట్రైలర్, కాబట్టి గుడ్ or bad, నచ్చినా నచ్చకపోయినా, ఈ పాట మీ అందరి కోసం ఫ్రమ్ మై ప్లేలిస్ట్ టు యోర్స్.

వెల్ వెల్ వెల్ చిక్రీ చిక్రీ పాటతో మీరు వచ్చేసారు వెనకాలకి. అండ్ ఏమనుకుంటున్నారు పెద్ది ట్రైలర్ గురించి? వాట్ డిడ్ యూ గైస్ థింక్? ఆర్ యూ ఎక్సైటెడ్ అబౌట్ ద మూవీ, నాట్ ఎక్సైటెడ్ అబౌట్ ద మూవీ, ఏమనుకుంటున్నారు? అండ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ బి ఆన్ ఎయిర్, యూ కెన్ కాల్ మీ అండ్ టెల్ మీ ఆఫ్ ఎయిర్. నేను కూడా చెప్తాను నాకు ట్రైలర్ నచ్చిందో లేదో, బట్ ఆ ట్రైలర్ ఎలా ఉన్నా గానీ వీ విల్ డెఫినెట్లీ వాచ్ ద మూవీ కదా, మనకి నచ్చినా నచ్చకపోయినా. బికాజ్ తెలుగు టిఎఫ్ఐ ఫ్యాన్స్ కదా మనము, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్యాన్స్ కాబట్టి డెఫినెట్లీ వీ విల్ వాచ్ ద మూవీ. అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ట్రెండింగ్ ఆన్ ద ఇండియన్ సైడ్ ఆఫ్ ద ఇంటర్నెట్ ప్రస్తుతానికి. బట్ నేను ఈరోజు చూసిన వెరీ ఇంపార్టెంట్ మీమ్ దట్ ఐ ఫెల్ట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ వాజ్, మీరు స్పీక్ యునో హ్యావ్ అ కాన్వర్సేషన్ వితౌట్ రెఫరింగ్ టు ఎనీ మీమ్స్ అని అనుకున్నా నేను అనమాట ఒక సెకండ్. అది చాలా ట్రెండ్ అవుతుంది అండ్ వి రియలైజ్ దట్ నన్ ఆఫ్ అస్ కుడ్ డూ ఇట్ రైట్ నౌ. మీరు మీమ్ నాలెడ్జ్ లో ఎంత డీప్ ఉన్నారు ఎంత డీప్ లేరు అన్నది మాత్రం ఇష్యూ కాదండి, బికాస్ యూ కుడ్ బి ఫుల్లీ డీప్ ఆర్ యూ కుడ్ నాట్ బి ఫుల్లీ డీప్, బట్ దెర్ ఇస్ ఆల్వేస్ దట్ వన్ పర్సన్ దట్ విల్ అండర్స్టాండ్ యువర్ రెఫరెన్స్. అండ్ డెఫినెట్లీ అలా లేకుండా మాట్లాడగలుగుతామా ఇప్పుడు జనరేషన్ అంటే ఇట్స్ డిఫికల్ట్ ఫార్ మీ టు థింక్ యాక్చువల్లీ టు స్పీక్ లైక్ దట్. ఎక్కడో అక్కడ ఏదో లాగా వర్డ్స్ వచ్చేస్తాయి లేకపోతే రెఫరెన్సెస్ వచ్చేస్తాయి అదంతా, బట్ ఐ డోంట్ థింక్ వీ క్యాన్ యాక్చువల్లీ డూ దట్. కెన్ యూ స్పీక్ వితౌట్ అ మీమ్ రెఫరెన్స్ ఇన్ వన్ సెంటెన్స్? మీకు అనిపిస్తోందా యూ కెన్ డూ ఇట్? ఇఫ్ యూ క్యాన్ దెన్ కాల్ మీ ఆన్ 972-636-1966 అండ్ టెల్ మీ, ఐఎమ్ హియర్ టు లిసన్. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3, టాలిసిస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్ అండ్ అమెరికాలో తెలుగునేస్తాము.

ఒక మంచి ఉప్పున పాట వినేసి వచ్చాము అండ్ అందరూ లాంగ్ వీకెండ్ కి రెడీ అయిపోతున్నారు అండ్ యువర్ ప్లే లిస్ట్ ఆర్ ఆన్ దిస్ సాంగ్. సో మీరు అందరూ వైబ్ అవుతూ వెళ్తున్నారు అని అనుకుంటున్నా. అండ్ దిస్ వీకెండ్ అయితే వర్షం చూపిస్తున్నారు, లైక్ యునో షోయింగ్ రెయిన్, ఇట్స్ ప్రెడిక్టింగ్ రెయిన్. అది ఎంతవరకు పడుతుంది పడదు అనేది మనకు తెలియదు, బికాస్ నాకు ప్రతిసారి అదే టెన్షన్ ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ వీక్ చూసినప్పుడు రెయిన్ అండ్ క్లౌడీ వెదర్ చూపించింది నాకు యాప్ లో, బట్ నౌ ఇట్స్ నాట్ రెయినింగ్, ఇట్స్ నాట్ cloudy neither anamata. So entity, what is the weather trying to tell us, what is the this thing trying to tell us anedha naaku anipistundi. బట్ స్టిల్ ఇన్ ఎనీ కేస్ మీరు ఎక్కడికన్నా వెళ్తున్నారన్నా ఎక్కడికన్నా వెళ్లాలనుకుంటున్నా కూడా ప్లీజ్ బీ సేఫ్, బికాస్ వర్షంలో డ్రైవ్ చేయడం కంటే జస్ట్ హ్యావ్ అ థాట్ ఫర్ అ మూమెంట్ దట్ ఓకే ఇస్ దిస్ సేఫ్ ఆర్ నో అని. సో బికాస్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ సేఫ్ ఆల్సో, అది నేను జనరలీ కంక్లూజన్ ఆఫ్ ద షోలో చెప్తాను, బట్ యూఆర్ ఐ ఆమ్ టెలింగ్ యూ ఇన్ ద బిగినింగ్ బికాస్ ద వెదర్ ఆర్ ఎవ్రీథింగ్ ఇస్ సీమింగ్ అన్సర్టన్ కాబట్టి. సో టేక్ కేర్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఆన్ లాంగ్ డ్రైవ్స్. అండ్ బిఫోర్ వి ఎంటర్ ఇన్ టు వాట్ వీఆర్ యాక్చువల్లీ స్పీకింగ్ అబౌట్, నేనైతే మీకు చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, రేడియో సురభి ఇన్ అసోసియేషన్ విత్ ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదీనా అండ్ మసాలా ఆర్ బ్రింగింగ్ యూ రేడియో సురభి జాతరాజ్ మెగా పవర్ లీడర్ బోర్డ్. మీరు సిగ్నేచర్ షో కనుక లాస్ట్ 4-5 weeks nunchi vintunte, you will know that Radio Surabhi vintunappudala, you will know that Radio Surabhi in partnership with India Cash and Carry and Madira and Masala is now playing the Mega Power Leaderboard game. And ee leaderboard game with deeni finals aithe we will be conducting it on jatara roju on stage anamata, but the semi finals will be next week May 30th na at Madira and Masala, at Madira and Masala. Manaki inga we have 3 games left, so stay tuned, listen to Radio Surabhi, and meeku participate cheyalanunte definitely signature show lo participate cheyandi from 11:30 a.m. to 12:30 p.m. ledu we missed it on signature show because we were busy until Tuesdays during Surabhi Detour Kalpanagar Artharmito from 5:30 p.m. to 6 p.m. Radio Surabhi Mega Power Leaderboard brought to you by India Cash and Carry and Madira and Masala, happening every Saturday from 11:30 a.m. to 12:30 p.m. and on Tuesdays during Surabhi Detour from 5:30 p.m. to 6:30 p.m. exclusively on Radio Surabhi. Deeni gurinchi inga edaina details kavali meeku ante 972-636-1966, I am here ready to answer your questions. Again, from my playlist to yours, this is my song.

మనకైతే వీఆర్ గోయింగ్ టు హెడ్ ఇన్ టు బ్రేక్ చాలా తొందరగా, కాబట్టి ఎక్కువ మాట్లాడుకోకుండా మనం గబగబా ఒక మంచి పాట వినేసి వచ్చేద్దాము. అండ్ ఆఫ్టర్ దట్ ఐ విల్ టెల్ యూ వాట్స్ హ్యాపెనింగ్ ఆన్ ద ఇంటర్నెట్. లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ అండ్ ఐఎమ్ ఆల్సో క్యూరియస్ టు డిస్కస్ ఆల్ ఆఫ్ దిస్ విత్ యూ అనమాట. అసలు ఏం జరుగుతోంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఏంటి అసలు, వాట్ ఈస్ దిస్ సడన్ థింగ్ గోయింగ్ ఆన్ ద ఇంటర్నెట్? బట్ ఇందాక నేను చెప్పినట్టు మై క్వశ్చన్ స్టిల్ స్టాండ్. మీరు మీ రెఫరెన్స్ లేకుండా ఏదన్నా మాట్లాడగలుగుతారా? Can you speak? Can you have a conversation without a meme reference? 972-636-1966 ki call chesi naaku cheppandi. And I have an interesting take on this meme, whole meme situation kuda. ఎందుకంటే ఐ హ్యాడ్ అన్ ఒపీనియన్ ఆన్ దిస్ చాలా రోజుల నుంచి, బట్ ఐ థింక్ ఇది ఇప్పుడు ఇది ఈ పాయింట్ వచ్చిన తర్వాత ఐ థింక్ ఐ కెన్ మేక్ మై ఒపీనియన్ వెరీ కాన్ఫిడెంట్లీ అనమాట. ఐ విల్ మేక్ ఇట్ ఆఫ్టర్ ద బ్రేక్. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు, నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ వేస్తాను 1 గంట నుంచి 4 గంటల వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 డయాలసిస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్ అండ్ అమెరికాలో తెలుగు నేస్తాం.

0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పుల్లు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ essentials. One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
3: Manashanti. Mental peace. Masala dosa.
4: శ్రీ కృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కరీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీ కృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: అన్ని పెట్టుకున్నాగా ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
6: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR Insurance.

0: Premalo, quote Silmananchi, the most listened to song vinesamu, and meer vintunnaru millennial muchatlu, nenu mee vyakhyata Sri Vidya. Ee roju vinesthani 1 ganta nunchi 4 ginti varaku. Welcome back. And indaka meme references gurinchi maatladutu nenu mimmalni adigina question entante, can you speak without a meme reference ani? So I found this trend recently emerging in obviously TFI kabatti maniki memes Instagram internet chala ekku ayipoyayi kabatti. But if you actually remember meeru nenu when I first started watching this show Friends, right, when I started watching this show Friends, naku most problematic issue emayyadante English shows or Hollywood shows chotaniki the biggest problem I had was vaallu maatlade bhasha naku ardhamayyedi kadu. అర్థమయ్యేది కాదు, నాట్ బికాస్ ఐ డిడ్ నాట్ నో ఇంగ్లీష్, ఐ డిడ్ నాట్ నో దేర్ కల్చరల్ రెఫరెన్సెస్. అది నేను ఐ ఫౌండ్ ఇట్ టు బి అ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అనమాట. అండ్ ఐ థింక్ వెన్ ఐ స్టార్టెడ్ రీ వాచ్డ్ ఫ్రెండ్స్, నేను అండర్ గ్రాడ్ లో ఉన్నప్పుడు ఐ స్టార్టెడ్ రీ వాచింగ్ ద హోల్ సీజన్, అండ్ ఎవ్రీ టైమ్ ఐ హ్యాడ్ టు వాచ్ అన్ ఎపిసోడ్ నేను గూగుల్ చేసేదాన్ని ఈ రెఫరెన్స్ కి మీనింగ్ ఏంటి అని. నాట్ బికాస్ దేవర్ ఇడియమ్స్, నాట్ బికాస్ దేవర్ ఇంగ్లీష్ లో మాట్లాడే you know that difficult words kadu, nothing. Every time they spoke vaallaku kuda oka meme reference, oka cultural reference undedi. They spoke about the movies, they spoke about characters different idi, and that is why I kind of felt like okay, vil maatladindi naku ardham kavatledu, because ఏంటిది, వాట్ ఇస్ దిస్ దట్ దే ఆర్ టాకింగ్ అబౌట్, రైట్, వాట్ రెఫరెన్స్, వాట్ ఇస్ దిస్ రెఫరెన్స్ దట్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఇట్ అని. ఆ తర్వాత ఆలోచిస్తే నాకు అర్థమైంది వీళ్ళు మీమ్ రెఫరెన్సెస్ లో మాట్లాడుకుంటున్నారు, దీస్ ఆర్ యాక్చువల్లీ ద కల్చరల్ రెఫరెన్సెస్ దట్ దే ఆర్ టాకింగ్ ఇన్. Like, you know, when you have a conversation, culturally very closed conversation, meeku mee peers ki ardhamayye conversation, adi third person ki to penetrate through that is a difficult thing. So that Hollywood has been practicing for the last few years anamata. So manaki ippudu we are catching up to that is why naka a meme chudangane it struck me that okay, we are at that stage. Mana TFI is also at that stage where we talk in meme references. Naaku ee problem Telugu cinemas tho peddaga anipinchaledu, because maybe పుట్టి పెరగడం వల్ల నాకు అంత డిఫరెన్షియేట్ చేయలేకపోయానేమో అని. బట్ ఐ ఆల్సో ఫీల్ దట్ మనం అంత మీమ్ రెఫరెన్సెస్ లో ముందర మాట్లాడుకునే వాళ్ళం కాదు అని. ఈదర్ హిందీ మూవీస్ ఆర్ తెలుగు మూవీస్, లైక్ బేసికలీ ఇండియన్ మూవీస్. దీస్ ఆర్ మై ఒపీనియన్స్ అనమాట ఆన్ వై వేర్ హాలీవుడ్ ఈస్ ఆన్ మీమ్ కాంటెంట్ అండ్ వేర్ వీఆర్ ఆన్ మీమ్ కాంటెంట్ అని. ఇఫ్ యూ థింక్ ద సేమ్, 9726361966, లేదంటే ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ అగైన్ ఫ్రమ్ మై ప్లే లిస్ట్ టు యువర్స్. యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి.
1: ఆహూరు ఇవెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా,
2: ఉండిపోదాం.

0: పోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికి వెళ్దాం.
0: ఏ హీరో

0: అండ్ మీరు ఏ హాలీవుడ్ షో చూసినా మీకు డెఫినెట్లీ దే హ్యావ్ రెఫరెన్సెస్ ఫ్రమ్ డిఫరెంట్ షోస్ అన్నమాట. ఆఫీస్ చూస్తే ఆఫీస్ లో ఫ్రెండ్స్ రెఫరెన్స్ ఉంటుంది, బ్రూక్లిన్ 99 చూస్తే దాంట్లో ఒక హ్యారీ పాటర్ రెఫరెన్స్ ఉంటుంది. వీ నో ఆల్ దిస్ బికాస్ మనం ఆబ్వియస్లీ చూస్తున్నాం కాబట్టి, అండ్ వీ నో దట్ దీస్ మూవీస్ ఎగ్జిస్ట్ అండ్ వీ వాచ్ దీస్ మూవీస్ కాబట్టి. ఇఫ్ యూ డైవ్ డీపర్ ఇన్ టు ఇట్, మీకు ఇఫ్ యూ వాచ్ ప్రీ 1990s నుంచి వీళ్ళకి ట్రెండ్ మొదలైంది. దే రైటింగ్ ఇన్ దేర్ రైటింగ్ దే ఇంక్లూడ్ అ లాట్ ఆఫ్ కల్చరల్ రెఫరెన్సెస్. సో మీ 1970s నుంచి 80s లో హాలీవుడ్ టీవీ షోస్ అన్న మూవీస్ అన్న చూస్తే యూ విల్ నాట్ హ్యావ్ సో మెనీ రెఫరెన్సెస్. 1990s నుంచి వీళ్ళకి ఇక్కడ పాప్ కల్చర్ స్టార్టెడ్ పికింగ్ అప్ అండ్ పీపుల్ స్టార్టెడ్ రెఫరెన్సింగ్ యు నో ఆల్ దిస్ న్యూ జనరేషన్ కమ్యూనికేషన్ స్టార్టెడ్ కాబట్టి వీళ్ళు ఆబ్వియస్లీ దే you know have these references. Manaki ippudu it's picking up kabatti we are having these references anamata. Nenu oka chinna sample I will play it for all of you how these references work in the in writing ani. So here is this reference for all of you from television TV show Friends.
1: Hey you guys, check it out, check it out. Guess what job I just got.

కవి కోసం కదవులు నాభి కినారు.

0: ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
3: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
4: You're listening to Radio Surabhi 107.9 FM.
5: India ki teleport aithe enta baaguntundo.
6: What if India was just a tap away?
7: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India chelipothe, New York lo ekkado koochoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow ups. With My Pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
8: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీమ్ అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమేస్తాం. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తున్నారు.

You're listening to Millennial Muchetlu on Radio Surabhi 107.9 FM HD3, Dallas's number one Telugu radio station and America's Telugu Nestam. Manam maatladukunnam indaka cockroach janta party gurinchi, and I told you guys my feed was full of cockroach janta party. In ankunna idi something actually people put that put this party up and janal unnaru anna kinka dinni verified or I don't know the correct source, I don't know the actual reason. Meeku telisthe ganaka do let me know. And before మనం కాక్రోచ్ జంతా పార్టీ గురించి ఇంకా మాట్లాడుకునే ముందు ఐ వుడ్ మనకి మన కాలర్ లక్ష్మి గారు కాల్ చేశారు, అండ్ షీ ఆస్క్డ్ మీ అ క్వశ్చన్. సమ్ టైమ్ యు నో, ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ లాంగర్ వీకెండ్ వీ డోంట్ మైండ్ డ్రైవింగ్ ఆల్సో, ఎనీ గుడ్ సజెషన్స్ ఫర్ వేర్ వీ కెన్ గో ఫర్ ద లాంగ్ వీకెండ్. వాళ్ళు లాంగ్ వీకెండ్ కి ఎక్కడికన్నా వెళ్దాం అనుకుంటున్నారు, అండ్ దే నీడ్ గుడ్ సజెషన్స్. సో మీకేమైనా ప్లేసెస్ తెలిస్తే గనక డూ లెట్ మీ నో 9726361966. నేనంత ట్రావెల్ బఫ్ ని కాదు, సో ఐ డోంట్ నో ఎనీ ప్లేస్ రికమెండేషన్స్. అండ్ ఐ ఫీల్ లైక్ నా అవి కొంచెం ఐ డోంట్ నో, ఐమ్ వింటర్ పర్సన్ కాబట్టి వింటర్ ఈ ప్లేసెస్ ఉంటాయి. సో మీకు సమ్మర్ కి రైట్ ప్లేసెస్ అండ్ అదర్ ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ దట్ ఫ్యామిలీస్ కెన్ ఎక్స్ప్లోర్ తెలిస్తే డెఫినెట్లీ నాకు చెప్పండి. ఐ విల్ కీప్ దిస్ క్వశ్చన్ ఓపెన్ అంటిల్ ది ఎండ్ ఆఫ్ ది షో. సో మీరు నాకు చెప్పండి, స్టూడియో నంబర్ కి కాల్ చేసేసి 9726361966. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు, అండ్ మనం మాట్లాడుకుంటున్నాం అబౌట్ కాక్రోచ్ జనతా పార్టీ ఆల్సో. అండ్ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ హాస్ డన్ ఎనఫ్ రీసెర్చ్ ఇన్ టు వేర్ దిస్ కాక్రోచ్ జనతా పార్టీ కేమ్ అప్ ఫ్రమ్, నాకు కాల్ చేసి చెప్పండి, అలాంగ్ విత్ వెకేషన్ ప్లేస్ సజెషన్స్ ఆల్సో. అండ్ అసలు ఈ కాక్రోచ్ జంతా పార్టీ అని ఎక్కడ చూసినా నా ఇన్స్టాగ్రామ్ లో అదే ఉండింది. అండ్ ఐ వాజ్ క్యూరియస్ టు నో అనమాట, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వై సడన్లీ పీపుల్ ఆర్ గోయింగ్ క్రేజీ ఫర్ దిస్ అని. అండ్ ఐ డూ హ్యావ్ సమ్ ఆన్సర్స్ అండ్ థియరీస్, ఇంత వెంటనే చెప్పను నేను. సో ఇన్ ద మీన్ టైమ్ ఒక మంచి పాట వింటూ ఉండండి మీరు. ఐఎమ్ ఇన్ ద మూడ్ ఫర్ దిస్ సాంగ్, సో అందుకే ఫ్రమ్ మై ప్లేలిస్ట్ టు యోర్స్ అనమాట. సో వినండి, అండ్ మీరు కూడా ఏదైనా ప్లేస్ సజెషన్స్ ఉంటే నాకు చెప్పండి. ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ టు స్పీక్ అబౌట్ కాక్రోచ్ జంతా పార్టీ 9726 6 1 9 6 6.

ఆలోచించాను ఏమో అని. సో ఆ తర్వాత నాకు నచ్చిన ఇండస్ట్రీ పేరింగ్ ఒకటి ప్రభాస్ అండ్ అనుష్క, తర్వాత ఇట్ ఈస్ సోనాలి బింద్రే అండ్ మహేష్ బాబు గారి పేరింగ్. ఐ జస్ట్ లవ్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్. సో మనం మాట్లాడుకుంటున్నాం కాక్రోచ్ జనతా పార్టీ గురించి, ఫ్రమ్ వేర్ ఇట్ ఆవిర్భవించింది అని. సో అది ఐ థింక్ లాట్ ఆఫ్ దీస్ పీపుల్ ఆల్ ద థియరీస్ ఆర్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ అన్ ఇంటర్నెట్ థింగ్ అని. ఇంటర్నెట్ లో స్టార్ట్ అయింది, ఇట్ స్టార్టెడ్ యాజ్ అ మీమ్ బట్ ఇట్ టుక్ ఆన్ వెరీ వెరీ వెరీ క్విక్లీ. అండ్ దాని గురించి ఇంకా మాట్లాడుకుందాము, లాట్ ఆఫ్ థింగ్స్ టు సే అబౌట్. But it's stay tuned and I have this beautiful song coming up for you again from my playlist to yours. You're listening to me on Millennial Muchetlu. Nenu mee Vyakhyata Srividya. Ee roju vinesthani 1 gante nunchi 4 gante varaku. Stay tuned.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్, ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
1: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey model petendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
3: కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7 తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సిరువి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సిరువి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
2: టు రిజిస్టర్ యాజ్ అ కపుల్, గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్, 516-851-6919, or email at admin@radiosurabhi.com.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ద రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ.

0: మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేసాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు అండ్ ప్రస్తుతం స్టూడియోలో టైం 3:70 PM. వీ వర్ టాకింగ్ అబౌట్ ద కాక్రోచ్ జనతా పార్టీ ఇందాక. బిఫోర్ యూ లిసన్ టు బ్యాక్ సాంగ్స్ అండ్ బిఫోర్ వీ వెంట్ టు ద బ్రేక్ అండ్ కేమ్ బ్యాక్, సో కాక్రోచ్ జనతా పార్టీ ఇస్ ఆల్సో, కొంతమంది అంటున్నారు దాట్ ఇట్స్ అ మీమ్ థింగ్, సమ్ పీపుల్ ఆర్ సేయింగ్ దట్ నో దెర్ ఇస్ అ స్టోరీ బిహైండ్ ఇట్ అని. వాట్ ఎవర్ ద రీజన్, చాలానే నాయిస్ చేసింది కాక్రోచ్ జనతా పార్టీ ఫర్ ద లాస్ట్ అట్లీస్ట్ 1-3 డేస్ నుంచి నా ఇన్స్టాగ్రామ్ లో. అయితే మనం కాక్రోచ్ జనతా పార్టీ గురించి ఇంకా మాట్లాడుకునే ముందర నేను మీకు ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ గురించి చెప్పాలనుకుంటున్నా, ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది అండ్ ఆబ్వియస్లీ వెన్ వీఆర్ ట్రావెలింగ్ ఆర్ యునో విజిటింగ్, మనల్ని ఎవరైనా విజిట్ చేస్తున్నారు ఇండియా నుంచి యుఎస్ కు వచ్చే వాళ్ళన్నా, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ గాట్ యూ కవర్డ్ ఫర్ యువర్ మెడికల్ ఎమర్జెన్సీస్, ట్రిప్ క్యాన్సిలేషన్స్ అండ్ మోర్, సో యూ కెన్ ట్రావెల్ విత్ అ పీస్ ఆఫ్ మైండ్. మనందరికీ తెలిసిందే దట్ లైఫ్ కెన్ చేంజ్ ఇన్ అన్ ఇన్స్టెంట్, బట్ హెల్త్ కవరేజ్ డజంట్ హ్యావ్ టు. మీ జాబ్ పోయినా ఇన్సూరెన్స్ లేకపోయినా ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఇస్ హియర్ టు హెల్ప్ యూ ఫైండ్ అఫోర్డబుల్ కవరేజ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. So not just traveling ke kaadu, if you are looking for good insurance options to shop around for, SNR insurance naithe definitely browse cheyandi. From health to travel, dental, vision and life insurance, SNR insurance has got you covered. Meer cheyalsindalla snrinsurance.com, snrinsurance.com. and meer edina pan chestunnaru and you couldn't get this information ante definitely studio call cheyandi 9726361966 and I will give you the necessary information, and not just me, any other RJ also will. మనం మాట్లాడుకుంటున్నాం బ్యాక్ అగైన్ కాక్రోచ్ జనతా పార్టీ గురించి. సో కాక్రోచ్ జనతా పార్టీ ఇట్ కైండ్ ఆఫ్ రిమైండెడ్ మీ ఆఫ్ దట్ టైమ్, యునో మనందరూ రిమెంబర్ ద టైమ్ వెన్ గేమ్ స్టాప్ వాజ్ అన్స్టాపబుల్ అండ్ పీపుల్ జస్ట్ స్టార్టెడ్ బయింగ్ ద గేమ్ స్టాప్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దాని స్టాక్. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే రెడ్డిట్ నుంచి. పీపుల్ ఆన్ రెడ్డిట్ సడన్లీ డిసైడెడ్ దట్ దే వాంటెడ్ టు మేక్ గేమ్ స్టాప్ అ బిగ్ థింగ్ అండ్ దే కైండ్ ఆఫ్ మేడ్ ఇట్ సో బిగ్ దట్ పీపుల్ యాక్చువల్లీ బాట్ గేమ్ స్టాప్ మేడ్ మనీ. Similarly, Cockroach Janata Party also came out of the same this thing armata, and the idea behind that people say Cockroach Janata Party is cockroaches are very difficult to kill. Manaka telusu once they are in our lives it is so difficult to get rid of them money. So similarly we will keep appearing. This political party's aim was to say that we will keep coming back, we will keep we are very hard to kill annattu anamata. That is the idea behind Cockroach Janata Party ani. But why is it trending in India? Anni okate sir cheppesthe meeku bore kodutundi, cheppe naaku bore kodutundi, so andukani konjam break teeskoni paatalu vinto cheptamu. ప్రస్తుతానికైతే వీ అండర్స్టూడ్ దట్ కాక్రోచ్ జనతా పార్టీ స్టార్టెడ్ యాజ్ అ మీమ్, బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ థియరీ ఆర్ అ ఫ్యాక్ట్ అస్ టు వై కాక్రోచ్ జనతా పార్టీ స్టార్టెడ్, నాకు కాల్ చేసి చెప్పండి 9726361966 కి. అలానే లక్ష్మి గారు ఇందాక అడిగారు మనల్ని, వేర్ కెన్ ఐ గో ఫర్ లాంగ్ వీకెండ్ ఇఫ్ ఐఎమ్ విల్లింగ్ టు టేక్ అనదర్ 2 డేస్ ఆఫ్ యాజ్ వెల్, అండ్ నేను ఐఎమ్ విల్లింగ్ టు డ్రైవ్ ఆల్సో అని. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్లేస్ రికమెండేషన్స్ 9726361966.
1: అట్ట ఏరు మొహాలు వేసుకొని చూస్తారంట, వాయించండి.

బ్యాండ్ బాజా భారత్ లో ఒక పాట ఉంటుంది దమ్మ దమ్మ దమ్మ మస్తే హే అని. ఈ పాట చూస్తే నాకు ఇట్ జస్ట్ రిమైండ్స్ మీ ఆఫ్ దట్ సేమ్ స్టేజ్, సో మెనీ పీపుల్, అదే గుర్తొస్తుంది అనమాట నాకు. ఈ పాట ఎప్పుడు చూసినా నాకు దట్స్ వాట్ ఐ ఫీల్ లైక్. అండ్ కన్నె పెట్టరో హలో బ్రదర్ సినిమా నుంచి వినేసాం మనము. కన్నె పెట్టరో మొన్న మనకి జామింగ్ సెషన్ లో దిస్ సాంగ్ వాజ్ అ మేజర్ మేజర్ మేజర్ హిట్ అండ్ ఆల్ ఆఫ్ అస్ ఎంజాయ్డ్ సింగింగ్ దిస్ సాంగ్. అండ్ థ్యాంక్స్ టు మొన్న సినిమా రూబరు, నేను సినిమా పేరు మర్చిపోయాను, అడ్రిసేష్ గారి డకాయిట్ మూవీ దట్ బ్రాట్ బ్యాక్ దిస్ సాంగ్ ఆన్ ద చార్ట్ బస్టర్. నాట్ జస్ట్ ద రీమిక్స్, అందరూ ఇప్పుడు ఒరిజినల్ సాంగ్ కూడా రీవిజిట్ అయి రీవిజర్ వింటున్నారు. And definitely I am one of them for Kannepettaro. And ee paatalo that I have seen that Rambha garu, Indraja garu and Amini are the three dancers. I do not know if they were mainstream actresses appatiki. The 80s batch should correct me on this if they were not. But three mainstream actresses doing an item number is good, very commendable thing. And amazing song, amazing Oopu. I think all of you got into your weekend vibe with this song. And we are talking about the Cockroach Janta Party. And Cockroach Janta Party, naku cheppinattu, like how GameStop became viral, an internet viral thing. Similarly, Cockroach Janta Party kuda Instagram valla, Twitter valla, Reels valla, it kind of became very, very, it took to the internet very quickly anamata. And also, ఇది బికాస్ ఈ మధ్య పేపర్ లీక్స్ అవుతున్నాయి, లాట్ ఆఫ్ జాబ్స్ గురించి, ఎగ్జామ్స్ గురించి, ఆల్ దిస్ అప్స్ అండ్ డౌన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్, దానికి రిటాలియేషన్ లో కాక్రోచ్ జనతా పార్టీ ట్రెండ్ అవుతోంది. దట్స్ వై పీపుల్ టుక్ టు ఇట్ సో క్విక్లీ అని చెప్పారు. అండ్ యునో ఇట్ ఇస్ అ వెరీ సటైరికల్ వే అంటారు కదా, టు ఎక్స్ప్రెస్ యువర్ డిస్సాటిస్ఫాక్షన్, టు ఎక్స్ప్రెస్ యువర్ ఫ్రస్ట్రేషన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, సో దట్ ఇస్ దిస్ ఇస్ వన్ మీడియం త్రూ విచ్ పీపుల్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ అన్నట్టు చెప్తున్నారు అనమాట. వాట్ ఈ

అబౌట్ కాక్రోచ్ జనతా పార్టీ, ఇలాంటివి చాలానే జరుగుతాయి ఇంటర్నెట్ లో. అండ్ అలాంటివి యునో ఇఫ్ దే బికమ్ అ హిట్, ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ టు సీ అన్నమాట. హూ ఇస్ అసలు దీనికి హవా ఎవరిస్తున్నారు అనేది చూడటానికి చాలా ఐ కైండ్ ఆఫ్ ఫీల్ లైక్ వేర్ డస్ దిస్ స్టార్ట్ అండ్ వేర్ డస్ దిస్ గో అని. సో మీకు దీనికి సంబంధించి ఏమన్నా థియరీస్ ఉంటే 9726361966 నాకు కాల్ చేసి చెప్పేయండి. అండ్ రైట్ నౌ మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు, నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటి వరకు. అండ్ దిస్ అమేజింగ్ సాంగ్ ఇస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ.

శ్రీనివాసరావు సరాలా. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక హలో అండి. నేను మీ శ్రీనివాసరావు సరాలా. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: Next week, mana office event ki please take care of the catering, okay?
1: Sure.
0: How many people are we expecting?
2: 5K anukuntunna.
0: But koncham more baagunte inka ekku avachu.
1: Idi office party ya leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full-blown kitchen on wheels for on-site and industrial catering. So, ye tension padakunda, just trust Swadeshi. బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినవా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

వెల్కమ్ బ్యాక్ టు ది లాస్ట్ స్పెల్. మనకి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది, విచ్ ఇస్ 23 మోర్ మినిట్స్ బిఫోర్ వి కాల్ ఇట్ డే ఫర్ మిలేనియల్ ముచ్చట్లు. అండ్ ఇప్పుడు స్టూడియోలో టైం 3:36 PM. నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య, మీకు ఇంకొక అరగంట 20 నిమిషాల కోసం. అండ్ సంచారి పాట విన్నాం ఇందాక. నేను ఇప్పుడు ఆఫ్ లేట్ ఐ హావ్ బీన్ థింకింగ్ అబౌట్ ది సాంగ్ అండ్ థింక్ అనమాట, హౌ లాంగ్ కెన్ ది సాంగ్ హోల్డ్ ద సస్పెన్స్ అండ్ ద మిస్టరీ అని. బికాస్ వీ డోంట్ నో సినిమా ఎప్పుడు వస్తోంది, చెప్పారా చెప్పలేదా నాకు గుర్తులేదు. ఐ థింక్ ఐ ఫర్గాట్ ద హోల్ థింగ్ ఓన్లీ. సో దాని తర్వాత మూవీ గురించి ఏమీ న్యూస్ లేదు. దే డిడ్ అ కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ విత్ హాలీవుడ్ ఫ్యూ మంత్స్ బ్యాక్, బట్ ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ అన్ అప్డేట్ అనమాట. And my biggest question is, how long can just one song hold anamata? People andaru they're expecting a lot from this movie, right? So manu inka updates kosam obviously as fans we are waiting, and as curious people also we are waiting kabatti asalu how long can this song hold ani. And I'm surprised Varanasi song ki YouTube has only 18 million views. I thought it would be in billions by now, maybe because different platforms lo janalu ippudu vinagalutunnaru kabatti YouTube is not having that kind of views an anukuntunna nenu. Again, not sure, but I do hope that maniki cinema gurinchi tondarlone kotta update vachestundi ani. And back to what we were talking about, Cockroach Janta Party, I had a listener give us an interesting perspective, which is కాక్రోచ్ జనతా పార్టీ అన్నది ఇట్స్ అ గుడ్ థింగ్ దట్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్ లైక్ దట్ బికాస్ యంగ్స్టర్స్ కూడా పాలిటిక్స్ లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు. దే ఆల్సో వాంట్ దే ట్రీటింగ్ ఇట్ లైక్ అ కార్పొరేట్ జాబ్ అండ్ నాట్ సంథింగ్ దట్ ఇస్ అవుట్ ఆఫ్ దేర్ పర్వ్యూ అని చూస్తున్నారు అన్నట్టు చెప్పారు. ఐ థింక్ విచ్ ఇస్ అ గుడ్ అబ్జర్వేషన్. నేనైతే అలా అబ్జర్వ్ చేయలేదు ఇప్పటిదాకా. ఐ హావెంట్ థాట్ ఆన్ దోస్ లైన్స్ బికాస్ ద న్యూ జనరేషన్ దట్ ఇస్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్, దట్ ఇస్ గెటింగ్ ఇన్ టు పాలిటిక్స్, ఈవెన్ షీ కోటెడ్ విజయ్స్ పార్టీ ఆల్సో. సో విజయ్ పార్టీలో కూడా యూ హ్యాడ్ మోస్ట్ యంగ్స్టర్స్ పార్టిసిపేట్ అండ్ ద వే విజయ్ ఈజ్ అపియరింగ్, ద వే విజయ్ ఇస్ డ్రెస్సింగ్, ఇట్స్ మోర్ లైక్ అ కార్పొరేట్ థింగ్ దాన్ ఓకే దీస్ ఆర్ పొలిటీషియన్స్, పాలిటిక్స్ ఇస్ ఫర్ ఓల్డ్ పీపుల్ అని ఇప్పుడు జనాలు అనుకోవట్లేదు అని. అండ్ ఐ థింక్ కాక్రోచ్ జనతా పార్టీ ఇస్ ఆల్సో something to show that we are not thinking about politics as not our job. It is definitely our job ani ee kotta generation cheptondi annatu. So that is what I wanted to say about Cockroach Janta Party, and that is my conclusion. Meek inga edana unte cheppalanukunte 972-636-1966. And again, another heartful song from my playlist to yours.

అఖిల్ మూవీ లెనిన్ లోంచి పాట వినేసాము, ద ఎట్టా ఎట్టా సాంగ్. అండ్ జస్ట్ అఖిల్ ని చూస్తే ఐ కెనాట్ క్వైట్ పిన్ పాయింట్ వై హీఈస్ నాట్ సక్సెస్ఫుల్ అని, వై అన్నది నాకు ఎప్పటికీ అర్థం కాదు. పూర్ ఫెలో అనిపిస్తుంది, ఎన్ని సినిమాలు చేసినా ఆయనది మూవీస్ ఎందుకు హిట్ అవ్వవు అని. ఎవ్రీ మూవీ దట్ ఐ వాచ్ ఆఫ్ అఖిల్స్ ఐ ఆల్వేస్ థింక్ ఎందుకు అని. ఐ హోప్ లెనిన్ గివ్స్ హిమ్ ద సక్సెస్. అండ్ ఇఫ్ యు ఆర్ అన్ అఖిల్ ఫ్యాన్, ఐ డో అండర్స్టాండ్, బికాస్ ఆయన సినిమా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు, వెన్ హీ స్టార్టెడ్ హిస్ మూవీ జర్నీ, ఆల్ ఆఫ్ అస్, అండ్ బికాస్ హీ వాజ్ అవర్ పియర్ అండ్ అఖిల్ వాజ్ 94, మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ ఆల్ ఆఫ్ అస్ వర్ 94 బాన్ కాబట్టి అందరూ నాగార్జున గారిని మావయ్య గారు అని పిలిచేవాళ్ళు అనమాట స్కూల్లో. దట్స్ హౌ క్రేజీ పీపుల్ వర్. బట్ ఆయన సినిమా వచ్చిన తర్వాత అంతా ఐ డోంట్ థింక్ ఇట్ టుక్ ఆఫ్ అస్ వెల్ అని. So, wishing good luck to Akhil Garu with this movie, Lenin. Let's see where this goes. And as usual, Bhagyashree is stunning in this movie. Tanagurinchi chapalsna avasaram ledu. But very excited for this movie that is releasing on June 26th. Inkoka 1 month lo, Lenin's going to hit the theaters. And if you are an Akhil fan or not an Akhil fan, but if you are just a TFI fan, go and watch this movie. And then let me know how this movie is. Adi anamata. And we were earlier discussing about the Cockroach Janta Party. And the conclusion lo that youth needs to be taken seriously annadaithe summary ani manaki telisindi. Yes, and nenu indaka meeku break lo kelle mundara meeku gurtunnunte I promised you that I will tell you more about what's happening in Jatara. So what is happening in Jatara are obviously meek Japan in Aka Sitarsi. Sitarama Kalyanam jaragabothondi in association with Mata. And we also have the Mega Kolatam that is absolutely free. So if you haven't registered, go and register. Dani to patu, we have delicious food booths, exciting vendor stalls, and the most interesting part, RJ Awards. Monne manaki close ayipoyindi RJ Awards. మనకి క్లోజ్ అయిపోయాయి కాబట్టి ది ఆర్జే అవార్డ్స్ ఆర్ యునో దే క్లోజ్, సో క్రాస్ యువర్ ఫింగర్స్ దట్ యువర్ ఫేవరెట్ ఆర్జే విన్స్ ద అవార్డ్ అని. ఆ తర్వాత కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్, ఫ్యాషన్ షో, స్టార్ట్అప్ స్ట్రీట్ అండ్ లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ వెయిటింగ్ ఫర్ యూ. సో స్టే ట్యూన్డ్, డోంట్ గో ఎనీవేర్, జస్ట్ షో అప్ ఎట్ ఫ్రిస్కో ఫ్లైఓవర్స్ ఆన్ June 7th. So that we can all celebrate Jatara together. Adi anamata na update about Jatara. Mee kuda inge edna questions unte, or if you haven't followed it, 972-636-1966. Koncham Friday mood lo kelthu mee andar kosam ee paata.

0: Well, that's Kallajodu College Papa Mad movie nunchi, a rewatchable and rewatchable and rewatchable movie. For some reason, nenu ee roju line up cheskunna paatalu or lekapothe the songs that I want to listen to or that I have been listening to, ivanni naaku koncham it's like a little Mahesh Babu gari idilaga undi naaku. Naaku aithe ippudu caller vachesaru. Let's take them on air. Hello.
1: హలో అండి.
0: హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: కాక్రోచ్ జంటా పార్టీ డైలాగ్ చాప్టర్ లో కాక్రోచ్ పడండి నేను.
0: వావ్, మీరు కాక్రోచ్ జంటా పార్టీ నుంచి మనకు కాల్ వచ్చేసింది. సో ఆర్ యూ కాలింగ్ ఫర్ అ పర్పస్ అండి? డూ వాంట్ టు టాక్ అబౌట్ యువర్ పార్టీ?
1: Yes, మా పార్టీలో రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఎవరైనా జాయిన్ అయ్యి ఉంటే కాక్రోచ్ అని టైప్ చేసి మీరు మీకు మెసేజ్ సెండ్ చేస్తాను.
0: Yes, కరెక్ట్. సో మీరు మీకే మెసేజ్ సెండ్ చేసుకోండి కాక్రోచ్ అండ్ టైప్ చేసి, అండ్ యూ విల్ బి రిక్రూటెడ్. అసలు మీ పార్టీ గోల్స్ ఏంటండి? వాట్ ఇఫ్ ఐ హ్యాడ్ టు ఆస్క్ యూ, పార్టీ గోల్స్ ఏంటండి? గోల్స్ ఏంటండి పార్టీ? ఓకే ఓకే. ఎనీథింగ్ యూ వాంట్ టు టెల్ అవర్ యంగ్ లిసనర్స్ అబౌట్ కాక్రోచ్ జనతా పార్టీ? చెప్పండి. ఇంటి వెనకాల ఇంట్లో వద్దా? థ్యాంక్ యూ సో మచ్. సో వెల్, అది అనమాట మనకి, దట్ ఈస్ ద కాక్రోచ్ జనతా పార్టీ నుంచి కూడా కాల్ వచ్చేసింది. డాలస్ చాప్టర్ లో దే ఆర్ రిక్రూటింగ్, సో ఇఫ్ యూ వాంట్ టు బి అ కాక్రోచ్, జస్ట్ టైప్ కాక్రోచ్ అండ్ సెండ్ ఇట్ టు యువర్ సెల్ఫ్. యూఆర్ లిసనింగ్ టు మీ ఆన్ మిలేనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత ఈ రోజు 1 గంట నుంచి 4 గంటల వరకు, అండ్ 4 అవడానికి టైం అయితే ఇంకొక 8 మినిట్స్ ఉన్నాయి, అండ్ దెన్ యూ విల్ హ్యావ్ సురభి డిటూర్. స్టే ట్యూన్, డోంట్ గో ఎనీవేర్, అండ్ హియర్ ఇస్ అనదర్ మహేష్ బాబు సాంగ్ ఫ్రమ్ మై ప్లేలిస్ట్ టు యువర్స్. ఫర్ సమ్ రీజన్ టుడే is just full of Mahesh Babu and

వెల్ దట్స్ మిలేనియల్ ముచ్చట్లు ఫార్ టుడే. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ దట్ ఇస్ ట్రెండింగ్ ఆన్ ద ఇంటర్నెట్ అండ్ అనదర్ టిట్ బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఐ హావ్ టు గివ్ యూ. అండ్ నేను సోనాలి బింద్రే గారిది, మహేష్ బాబు గారి పాట వేసేసా కాబట్టి నెక్స్ట్ అప్ అండ్ కమింగ్ ఇస్ మై ప్రనుష్క సాంగ్. అండ్ హ్యాపీ లాంగ్ వీకెండ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరూ సేఫ్ గా ఇంటికి రిటర్న్ అవ్వండి. మండే, ట్యూస్డే, వెన్స్డే, వెన్ ఎవర్ ఇట్ ఇస్ దట్ యుర్ కమింగ్ బ్యాక్, స్టే సేఫ్, స్టే హ్యాపీ. అండ్ దిస్ ఇస్ మీ శ్రీ విద్యా సైనింగ్ ఆఫ్ ఫర్ టుడేస్ మిలేనియల్ ముచ్చట్లు. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుస్తాం మిమ్మల్ని. అంతవరకు ఎంజాయ్ ఆల్ ప్రనుష్క సాంగ్స్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. And best of all, it avoids complaints.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
5: ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కాని చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజా ఎసెన్షియల్స్, వన్ నేమ్ టు గో. Hareli, Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pettaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the fresh, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. India Today, USA.

Hello, hi, good evening. Welcome to Sirabi Detour with me, Rajeshwari. And నేను మీతో పాటు 7 గంటల దాకా ఉంటాను. స్టూడియోలో టైం 4 గంటల 8 నిమిషాలు. మే 22వ తారీఖు. We just have 5 more days to complete this month and enter into June. I just cannot believe this. Oh my God, days are just flying అంటే ఫ్లయింగ్ అండి. అసలు ఎప్పుడు రోజు మొదలవుతుందో ఎప్పుడు

అవుతుందో, ఎప్పుడు పనులు అవుతున్నాయో, ఎప్పుడు ఆగిపోతున్నాయో, ఇంకా ఎన్ని బిల్డ్ అవుతున్నాయో ఏమీ అర్థం కావట్లేదు. జస్ట్ లైఫ్ ఇస్ జస్ట్ డ్రాగింగ్ ఇన్ టు నెక్స్ట్ డే, నెక్స్ట్ డే, నెక్స్ట్ డే, అలా రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అండ్ వీఆర్ ఆల్రెడీ ఇన్ ద ఫిఫ్త్ ఇయర్ జర్నీ ఆఫ్ రేడియో సురభి. ఓ మై గాడ్ లాగా ఉంది నాకైతే. ఎనీవే, యాజ్ యూ కెన్ టెల్ ఐఎమ్ ఆల్రెడీ, ఇట్ హాస్ బీన్ అ సూపర్ లాంగ్ డే ఫర్ మీ ఆల్రెడీ. బట్ ఫ్రైడే ఈవినింగ్ ఇక్కడికి వచ్చాం కాబట్టి ఆటోమేటికలీ ఎనర్జీ బూస్ట్ వచ్చేస్తుంది, అండ్ మీరు ఇచ్చేస్తారు కూడా కాబట్టి విల్ కంటిన్యూ దిస్ లవ్లీ ఫ్రైడే ఈవినింగ్ విత్ ఆసమ్ అమేజింగ్ పాటలు అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్ మాటలు అండ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఐ నీడ్ షేర్ విత్ యూ. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా మీరు అడగచ్చు మధ్య మధ్యలో. You can stop me and you can share your thoughts also. So here is one special song I am going to play for. It's a request, first request of the day anukundam dinni. So here you go, paata vinesarandi, malli mana maatladukundam. 972-6361-966 for all your requests and dedications.

because Srikanthi will be here to entertain all of you until 9 PM. All right, so ఇవాళ 22 తారీఖు, మే 22 తారీఖు అంటే ఇంకొక క్లోజ్ టు 15 డేస్ ఉంది మాత్రమే, 15 డేస్ మాత్రమే ఉంది జాతరకి. అండ్ పనుల ఏమంటారు ఒత్తిడి చాలా ఎక్కువైపోయింది. లైక్ యూ నో వీఆర్ లైక్ వీఆర్ హ్యావింగ్ టు డబుల్ ద టైమ్ దట్ వీ నీడ్ టు స్పెండ్ ఇన్ ఇన్ ఎగ్జిక్యూటింగ్. ఇంకా ప్లానింగ్ కి టైం లేదు ఇప్పుడు. ఇంకా వాట్ ఎవర్ వీ ప్లాన్ వీ హ్యావ్ టు జస్ట్ గో ఆన్ ఎగ్జిక్యూటింగ్. వీఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ఎనీ మోర్ చేంజెస్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది అమేజింగ్ రెస్పాన్స్ ఫర్ సో మెనీ థింగ్స్. అండ్ వితౌట్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్ లేకపోతే ఏది చేయడం చాలా చాలా అసాధ్యం. I still remember first jatra chesinappudu it was a first of its kind kada. Appatiki 4 ella kritham aa event men iskochinappudu first of its kind everybody was doing events kakapothe the speciality that we brought to you was more telugu ness and akkada oka mana ane oka nativity clear ga kanipinchindi. And chaala mandi appatlo matha share chesaru whether it is రైడ్స్ అవ్వచ్చు ఆర్ మేము ఇండియాలో నుమాయిష్ లో ఉండే ఒక ఫ్లేవర్ తీసుకొచ్చాం కదా అప్పుడు, ద పిన్ వీల్స్, అక్కడ దొరికే టిక్ టిక్స్ అవన్నీ. సో దట్ వాస్ సంథింగ్ ఎల్స్. ఇట్ వాస్ సో మ్యాజికల్ దట్ డే. అండ్ దట్ ఎక్స్పీరియన్స్ వాస్ సంథింగ్ ఎల్స్. ఈచ్ ఇయర్ ఇవాల్వ్ అవుతూ వస్తోంది. ఈసారి మొదటిసారి మేము ఇండోర్ చేస్తున్నాం. సో ఇట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మాకైనా మీకైనా మనందరికీ కూడా. వేచి చూడాలి ఎలా ఉంటుంది, హౌ ఇట్స్ గోయింగ్ టు బి, ఎంత ఎంత డిఫరెంట్ గా ఉండబోతుంది అండ్ వాట్ ఆల్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అని. ఇందాక పాట రిక్వెస్ట్ లో కూడా ఒక్కొక్క ఎలిమెంట్ ని డిస్క్రైబ్ చేస్తూ సంచారమే ఎంత బాగున్నది అని పాట విన్నాం మనం. ఇస్ గన్ జర్నీ ఇస్ బ్యూటిఫుల్ ఓన్లీ ఇఫ్ వీ కెన్ లివ్ ఎవ్రీ సింగిల్ మూమెంట్. And I know it's so tough at times. Manaki adi anta easy ga anpinchadu. There are challenges, there are problems, there's stress, there's so much that goes on. But then I think it's just the way how you take it, how much you take within and how much you let go. The let go part is the most again tricky part. Adhe chala difficult part kuda. Anyway, I'm not going to talk philosophy today. Friday evening, let's have some fun. I'm in the mood for some fast number songs. So meere minal anukuntunnaru 972-636-1966. As you know, I always keep bringing the mix of some retro, some new, because I cannot I don't know, it's my స్టైల్ అనుకోవచ్చు, మై వే ఆఫ్ డూయింగ్ ఇట్ ద షో అనుకోవచ్చు, ఏదైనా సరే. బట్ కొన్ని పాత పాటలు కొన్ని కొత్త పాటలు అన్ని కలిపి వినేద్దాం. బట్ ఆల్ ఎనర్జెటిక్, హౌ అబౌట్ యువర్ చాయిస్? కాల్ మీ 972-636-1966.

Vasu Cinema Nunchi Mee Vinna Aa Paata. With that, welcome back. That was Harris Jayaraj for you. నాకు విజయ్ గారు ఏం చెప్పారంటే, నేను నమస్కారం పెడదాం అనుకున్నాను, మీరు తిరిగి నమస్కారం పెట్టారు కాబట్టి అది సంస్కారం. కాబట్టి నాకు ఇప్పుడు, నేను మీరు వెంకటేష్ పాట వేశారు కాబట్టి నాకు చిరంజీవి పాట వేయండి అని అడిగారు. సో ఆ పాట కమింగ్ అప్ వన్ ఐ లైన్ ఇట్ అప్ ఫర్ యూ ఆల్రెడీ విజయ్ గారు. సో నిన్న మనం షోలో ఏం మాట్లాడుకున్నామంటే, ఐ వాస్ రియలీ హోపింగ్ నిన్న ఒక్కళ్ళన్నా జెన్జీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరన్నా ఒకవేళ వినింటే గనక కాల్ చేసి రియాక్ట్ అయింటే బాగుండేది ఆ టాపిక్ అని. ఇవాళ కూడా మేబీ వి కెన్ హ్యావ్ లిటిల్ బిట్ యూనో టచ్ అండ్ గోలాగా ఆ టాపిక్ తీసుకురావచ్చు మనం. సో నిన్న ఇన్ కేస్ యూ డిడ్ లిస్ట్ మీ యెస్టర్డే మై టాపిక్ వాజ్ జెన్జీస్ చాలా వరకు దే ఆర్ లీనింగ్ రెట్రో, వై అని, వై డూ యూ థింక్ సో అని. So I went back home yesterday and I was having this conversation with my children, and then nenu vaalto ee topic gurinchi maatladite mama nannu adigindi, nee opinion enti, nuve anukuntunavu enduku lean avutunaru, yeah we are leaning but why. So then I shared her what I shared her on air, and on air what I shared was that is because we Gen Z వచ్చే టైంకి ప్రపంచం అంతా చాలా సూపర్ ఫాస్ట్ అయిపోయింది, అండ్ ఒక హైబ్రిడ్ మోడల్ లైక్ ఒక హైపర్ డిజిటల్ మోడ్ లో బ్రతికేస్తున్నాం అందరం. కాబట్టి ఎవ్రీథింగ్ ఈస్ వెరీ ఫాస్ట్, రిలేషన్షిప్స్ కనెక్షన్స్ యు నేమ్ ఇట్, ఎవ్రీథింగ్ ఈస్ సూపర్ ఫాస్ట్. సో ఐ థింక్ ఇన్ దాట్ టూ మచ్ ఆఫ్ ఓవర్వెల్మింగ్ ఫాస్ట్ పేస్ లైఫ్, they are probably looking for let me be, let me breathe kind of a situation ayinduchu, and that's where probably the whole retro idea is coming to mind ani. And so she was like, oh yeah, actually that is right, and inka koncham she shared her opinion. So I was thinking, are inkevaranna kuda Gen Z vallu call chestunte bond edi vine vallu ani anpinchindi. So in case

you belong to that generation now and you're listening right now, I would like to hear from you. అది బట్ ఇవాళ టాపిక్ అది కాదు. ఇవాళ టాపిక్ నేనేమనుకున్నానంటే, ఇది వరకు మనం సిమిలర్ టాపిక్ గురించి కూడా మాట్లాడాం నా షోలోనే. బట్ ఇవాళ ఫర్ మీ ఐ వాస్ థింకింగ్, ప్రపంచం వెళ్తున్న డైరెక్షన్ లో, ఇవాళ అందరూ ఉన్న సిచ్యువేషన్ లో, వాట్స్ ఇన్ ఇట్ ఫర్ మీ అనే కాన్సెప్ట్ లేకుండా ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏది చేయట్లేదు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఒక ఇఫ్ ఐ హ్యావ్ టు బ్రీత్ నౌ, వాట్ ఎమ్ ఐ గెటింగ్ అవుట్ ఆఫ్ దిస్ ఈజ్ ద క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ అది. దానికి సమాధానం వస్తేనే నెక్స్ట్ స్టెప్ మాట్లాడదాం అన్నట్టుగా ఉంది ప్రపంచం అని నా అభిప్రాయం. మీరేమంటారు? వాట్ డూ యూ థింక్? వాట్స్ ఇన్ ఇట్ ఫర్ మీ? ఏం చేసినా, ఇంకా సింపుల్ భాషలో చెప్పాలంటే, నీకేంటి నాకేంటి, నీకెంత నాకెంత అనే లెక్క లేకుండా ప్రపంచం నడవట్లేదు అనేది నా ఒపీనియన్. కాల్ మీ అండ్ షేర్ యువర్ థాట్స్. 972-636-1966. అండ్ విజయ్ గారు, ఎంజాయ్ సాంగ్.

0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పుడు
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. ఏదైనా డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
1: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
2: What a day, completely exhausted. Dinner plans enti?
3: Neem undaledu ee roju dinner ki. Dinner plans enti?
4: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madira and masala. Simple chats to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked Mughlai curries beyond comparison. Madira and masala, a royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madiraandmasala.com.
5: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
6: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
5: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
7: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ విత్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ carry Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
8: Hi, this is RP Patnaik. Radio Surabhi 4th anniversary celebrate chestunnanduku chaala happy ga undi. Mukhyanga mana teru srotalandariki kuda Texas lo ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

వెల్కమ్ బ్యాక్ టు సిర్వి డిటోర్ విత్ మీ రాజేశ్వరి. నేను మీతో పాటు ఏడింటి దాకా ఉంటాను ఓన్లీ ఆన్ రేడియో సిర్వి 107.9 FM HD3 అమెరికాలో తెలుగునేస్తాం.

Okay, so ఈసారి జాతరలో రకరకాల కార్యక్రమాలతో పాటు యాజ్ యు ఆల్ నో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ స్టార్ట్అప్ స్ట్రీట్. నిన్న కూడా దీని గురించి నేను కొద్దిగా మాట్లాడాను. సో ఐ వాంట్ టు రిమైండ్ ఆల్ ఆఫ్ యూ అగైన్, మీలో గనక యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్ ఎవరైనా ఉంటే, హై స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ హూ ఆర్ ఇన్ టు ఆంటర్ప్రెన్యూర్షిప్ ఎస్పెషలీ, ప్లీజ్ డూ రీచ్ అవుట్ టు అస్ బికాస్ వీఆర్ దిస్ టైమ్ సెలెక్టింగ్ బంచ్ ఆఫ్ దోస్ ఆంటర్ప్రెన్యూర్స్ అండ్ దెన్ వాళ్ళకి జాతరలో వీఆర్ గివింగ్ దెమ్ special stage where they will be showcased, their business will be showcased. And okokkari em avutundante, especially younger generation, in fact ad evarkaina vartinchachu ee particular statement, but for even more for younger generation, vaalle edana oka idea tho, oka creative thought toti, if they start something and then they are unsure of it, inka initial stages lo undi chuddam etla work out avutundo, and then based on that we can you know go forward ankune oka mindset lo unte ganaka, these kind of platforms will be definitely helpful to them, because ikkade endante direct ga you'll be able to interact with the public and you can see, you can actually get a gauge of how your idea is floating, how the business thought is being accepted in the community, and then based on that manam vela dari baagundi din inka balaparustu veldama lekapothe do we need to make a little twist and tweak here and there and then maybe try this route, try that route ananukodaniki avakasam untundi. So more than that, the bigger aspect that you should consider on this platform will be we are tying up with one of the biggest companies. Like I said, I cannot reveal the name as yet. Once I have official confirmation, I can share, but then they will be monitoring these entrepreneurs, they'll be checking out these business ideas and vallaki dani valla kachithanga benefit avve avakasam undi. So it's a good exposure towards that side of the world. Kabatti, if you know of any entrepreneur who's young in their high school, their college, and they have started a entrepreneurial journey, definitely reach us out at admin@radiosurabhi.com. Or me call cheyachu show avutunappudu kani, otherwise kani 972-636-1966.

ఓకే అండ్ యూ ట్యూన్ ఇన్ టు సర్వీ డిటూర్ విత్ మీ రాజేశ్వరి. మనం ఏం చేద్దాం అంటే ఒకసారి క్విక్లీ లెట్స్ టేక్ అ లుక్ అట్ వాట్ ఇస్ గోయింగ్ ఆన్ అరౌండ్ అండ్ మా దగ్గర ఉన్న స్పాన్సర్ మెసేజెస్ ముందు మీతో షేర్ చేసుకుని ఆ తర్వాత కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం. రెండో గంట కార్యక్రమం మొదలు పెట్టిన తర్వాత ట్రాఫిక్ పరిస్థితి ఏంటో చెక్ చేసుకుందాం. బట్ ఫర్ నౌ రైట్ నౌ యూ నీడ్ టు నో దాట్ మెగా పవర్ లీడర్ బోర్డ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హిట్ గేమ్ షోస్ దట్ హస్ బీన్ హ్యాపెనింగ్ అట్ రేడియో సర్వి దీస్ డేస్ అండ్ ఎవ్రీ సాటర్డే అండ్ ఎవ్రీ ట్యూస్డే గేమ్ రన్ చేస్తున్నారు మా టీం వాళ్ళు అండ్ ద ఫైనల్ ఇస్ ఎవరి

0: అయితే ఉంటారో వాళ్ళు దే విల్ బి గోయింగ్ టు జాతర. జాతరలో స్టేజ్ మీద ద ఫైనల్ రౌండ్ ఆఫ్ ద గేమ్ విల్ బి కండక్టెడ్ అండ్ చాలా చాలా ఎక్సైటింగ్ ఉంది మాకు దట్ ఐడియా ఇట్ సెల్ఫ్ బికాస్ ఇట్స్ గోయింగ్ టు బి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మొదటిసారి ఇలా చేస్తున్నాం కాబట్టి అండ్ చూద్దాం హౌ ఫన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హౌ మచ్ you all are going to enjoy that. And this scheme is brought to you by India Cash and Carry and Madeira and Masala. I do have a caller right now. Let me take them on air. Hello, Andy. You're on air in our room. And who's calling?
1: Hello. Can I get a song to buy from Akanda?
0: Malli Jeppu Nana, you want a song?
1: Yeah.
0: Okay. Ni peru Jeppu first two.
1: Aina.
0: Arna?
1: Yes.
0: Very sweet name. So, Arna, ni ke paatu kavali?
1: Jai
0: Balaya Kavali from Akhanda. Coming right up. Next to Mata Devastani Kosam. Okay, na? Vintu undu.
1: Okay.
0: Thank you for calling, Arna.
1: Bye.
0: Bye-bye. సో జయమాలయ వేసిద్దాం క్యూట్ అర్న అడిగింది కాబట్టి అండ్ సో బ్యాక్ ఆన్ ద మెగా పవర్ లీడర్ బోర్డ్ ఇట్స్ బ్రాట్ టు యూ బై ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిరా అండ్ మసాలా. సో అర్వింగ్ లో ఈ రెండు కూడా యూ విల్ బి సీయింగ్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. సో ఇండియా క్యాష్ అండ్ క్యారీ ఇస్ అ గ్రోసరీ స్టోర్ అండ్ మదిరా మసాలా ఇస్ అ రెస్టారెంట్ అండ్ మదిరా అండ్ మసాలాలో దే ఆల్సో హ్యావ్ అ లగ్జరీ ప్రీమియం లగ్జరీ లాంచ్ కైండ్ ఆఫ్ బార్ సెటప్ చాలా చాలా బాగుంది. వీ హ్యావ్ బీన్ దేర్, వీవ్ హ్యాడ్ ఫన్. సో డెఫినెట్ if you are going there, don't miss. Have fun, enjoy, and share with us. And meeru photos teeskondi, videos teeskondi, reels share cheyandi, tag us and tag them especially, and do let us know how you like it. And SNR Insurance, life can change in an instant, but your health coverage doesn't have to. You lost your job or your insurance, don't worry, SNR Insurance got you covered. They have affordable coverage for you, your family, quickly and stress free. From health to travel to dental, vision and life insurance, they've got you covered. SNRinsurance.com is the website that you need to contact them at. అది విషయం. మనం ఏం చేద్దామంటే అర్జెంట్ గా ఫస్ట్ ఒక పాట రిక్వెస్ట్ ఉంది. ఈ పాట వినేసి వచ్చేసేయండి. ఈ పాట తర్వాత లిటిల్ ఆర్నా కోసం జై బాలయ్య పాటిద్దాం. స్టే ట్యూన్డ్ విత్ మీ ఆల్ ది వే టిల్ 7 PM.

గజని సినిమా నుంచి మీరు విన్న పాట. అండ్ విత్ దాట్ మనము కమర్షియల్ బ్రేక్ కి చాలా దగ్గరలో ఉన్నాం. ఐ థింక్ ఇంకొక రెండు పాటలు మనం కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్ళిపోతాము. తర్వాత రెండో గంట కార్యక్రమంలో విల్ టేక్ ఎ లుక్ ఎట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద ట్రాఫిక్, ట్రాఫిక్ పరిస్థితి ఏంటో చెక్ చేసుకుందాం ఇప్పుడు. ఓకే, సో నిన్న నేను అన్నట్టుగా ఇందాక we were talking about yesterday all about Gen Z's retro choices enduku itlantivi mana maatladukunnam ninna and ival nin definitely maatladalanukunna topic endante what's in it for me ane thought process. So ivalti rojuna the way people are, the way we all are thinking, every single person for that matter, manam oka 5 nimishala time ekkadaina spend chestunte దానిలో నుంచి మనం గెయిన్ చేస్తున్నది ఏంటి అని, దీనిలోంచి ఏమొస్తుంది అనే ప్రశ్న లేకుండా ప్రపంచం నడవగలదా? ఇస్ దట్ ఎ పాసిబిలిటీ? బికాస్ నాకు ఐ కీప్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ క్వశ్చన్ లాట్, బికాస్ ఎస్పెషలీ ఐఎమ్ షూర్ నేను నాట్ అలోన్, ఎనీబడీ హూ ఇస్ వాకింగ్ ఎనీ అన్కన్వెన్షనల్ ప్యాత్ దే డెఫినెట్లీ గెట్ దిస్ క్వశ్చన్ అ లాట్. అండ్ ఐ హావ్ సీన్ ఇట్ ఇండియాలో అంటే చాలా స్టాండర్డ్, మనం ఉన్న రోజుల్లో అంటే మనం అక్కడ పెరిగిన రోజుల్లో మనం అక్కడ జీవితం స్పెండ్ చేసిన టైమ్స్ లో ఎవ్రీథింగ్ వాజ్ వెరీ ప్లెయిన్ అండ్ వెరీ, అంటే చాలా సింపుల్ చాయిసెస్ ఉండేవి జీవితానికి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వెన్ ద వరల్డ్ బికమ్స్ మచ్ వైడర్ అండ్ లార్జర్, ఆప్షన్స్ ఆర్ బిగ్గర్, దెన్ ఇక్కడ ఎక్స్పోజర్ ఎక్కువ అవుతుంది అండ్ ప్రపంచం ఇంకా ఎక్కువ తెలుసుకోగలిగే అవకాశం ఉంటుంది అని అనిపించింది మేము వచ్చిన కొత్తలో అయితే ఫస్ట్. సో obviously because you have more options and then you are able to take

నైబర్ స్తోకాని కోలీగ్స్ తో కానీ పియర్స్ తో కానీ మన తెలిసిన దగ్గర అసోసియేషన్ ఉన్న వాళ్ళతో కానీ ఎవరితోనైనా సరే వెన్ యూ ఆర్ టాకింగ్ విత్ సంబడి ఆర్ ఇంటరాక్టింగ్ విత్ సంబడి ఖచ్చితంగా ఏదైనా ఒక పరిస్థితి వస్తే మీరు టైం స్పెండ్ చేయవలసి వచ్చినా మీరు మనీ స్పెండ్ చేయవలసి వచ్చినా అక్కడ వాట్స్ ఇన్ ఇట్ ఫర్ మీ అనే క్వశ్చన్ లేకుండా జీవితం గడిచే అవకాశం ఉందా అనేది that's my big thought for the day, and I would definitely invite your thoughts about it also. And with that, I also have one question for you. ee prashna ki samadhanam cheptu nen next indaka aadna chaala cute ga oka paata adigindi kada manam aa paata vinindamu because I lined up that song for you, and I hope you're still tuned in. So here you go, nikosam aa paata vachestundi. While the song happens, meer aalochinchi naaku cheppalsindi enti ante kodite panchestundi kottakapothe aagipothundi entadi 972 636 1966.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Anni pettukunnanra idigo mee nanna sugar gurinche tension malli perigite ee doctor daggariki veltam kharchu okati
2: vikram jiyan ki malli baaledu ontlo ee saari enta kharchu avutundo ento
3: different journeys okate question mee parents aina pillalaina meeraina when you face an emergency stay protected the right way with SNR insurance enroll on snrinsurance.com or call or whatsapp 4694649864 for international travel medical student insurance snr insurance
4: radio surabhi revisit
5: immigration anagane prashnalam bayam adokka vichitra valayam vaatiki ekeka samadhanam akulalla
6: roju edo okati kottaga tinalanipiste head to desi bites
7: I asked you to come to our place
8: our place indian cuisine
9: thank you for being in our journey
10: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
11: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar family every day india bazaar hamara bazaar hamara ghar
12: mana shanti mental peace masala dosa
13: శ్రీ కృష్ణ విలాస్ కి రండి 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది బృందావన్ రిఫ్రెషర్స్ అయినా గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం శ్రీ కృష్ణ విలాస్ ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్ 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో కాలర్స్ 4692696476
14: హాయ్ నేను మీ బ్లూబెర్రీ మఫిన్ నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్ రియల్ ఫ్రూట్ కాదు
15: హాయ్ దర్ మఫిన్ నేను ఇండియా టుడే పేస్ట్రీని నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు జీరో ఆర్టిఫిషియల్ కలర్స్ MSG ఫ్రీ ఏం చెప్పను ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్ ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ థాలీ ఫుడ్ డెజర్ట్స్ నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటోర్ విత్ మీ రాజేశ్వరి. నేను మీతో పాటు ఏడింటి దాకా ఉంటాను. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. ఓకే, లెట్స్ టేక్ ఎ క్విక్ లుక్ ఎట్ సమ్ స్పాన్సర్ మెసేజెస్ బ్యాక్ అగైన్. మైత్రీస్ ఇండియన్ రెస్టారెంట్ మనందరికి చాలా చాలా ఫెమిలియర్ ప్లేస్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ హిల్ టాప్ వ్యూస్ ఉన్న రెస్టారెంట్, ఇండియన్ రెస్టారెంట్ విత్ స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్లవడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ బుఫే, ఈవినింగ్ స్నాక్స్ టు డిన్నర్ అండ్ హ్యాపీ టైమ్ విత్ యూర్ ఫ్యామిలీ అండ్ ఫంక్షన్స్ అండ్ పార్టీస్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్ అన్నిటి కోసం ఫర్ ద బెస్ట్ కేటరింగ్ ఆప్షన్స్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్, ప్లీజ్ విజిట్ మైత్రీస్ ఇండియన్ కజీన్. నౌ దే ఆర్ సర్వింగ్ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో అండ్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. Definitely, this is the place for you to be when you're looking for health, to travel, to dental, vision and life insurance. For your family, quick and stress-free option will be SNR Insurance. Go to SNRinsurance.com and your solution will be right there. So let's talk again back about Kolatam. రేడియో సర్వీ జాతరలో కోలాటం ఎంత సిగ్నిఫికెంట్ ప్లేస్ తీసుకుంటుంది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఈసారి కోలాటం కోసం ఒక స్పెషల్ స్పెషల్ సాంగ్ రెడీ చేసి పెట్టాము అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు పుల్ దట్ సాంగ్ సో ఐ కెన్ ప్లే ఇట్ ఫర్ యూ. ఆల్రెడీ ఒక స్నీక్ పీక్ ఇచ్చాను నేను దాని మ్యూజిక్ మీకు. ఐ థింక్ మన యానివర్సరీ రోజు, రేడియో సర్వీ యానివర్సరీ రోజు, ఐ వాజ్ ఏబుల్ టు గివ్ అ లిటిల్ స్నీక్ పీక్ ఇన్ టు దట్. బట్ డెఫినెట్లీ ఐ వాంట్ ప్లే దట్ అగైన్ ఫర్ యూ టుడే. కొంచెం విందాం పాట, దట్ వే మీకు కొంచెం మోటివేషన్ వస్తుంది ఇన్ కేస్ యూ హావెంట్ రిజిస్టర్డ్ స్టిల్. ప్రాక్టీసెస్ అండ్ డాన్స్ క్లాసెస్ అయితే, సెషన్స్ అయితే చాలా చాలా జోరుగా జరుగుతున్నాయి. సో డెఫినెట్లీ యూ డోంట్ వాంట్ మిస్, యూ వాంట్ బి పార్ట్ ఆఫ్ దట్ మోమెంట్ వేర్ ఎవ్రీబడి విల్ కమ్ టుగెదర్ అండ్ డాన్స్ టు దిస్ అమేజింగ్ అమేజింగ్ ట్యూన్. అండ్ చాలా వైబ్రెంట్ ట్యూన్ అది. లైక్ ఐ సెడ్, ఇంకొంచెం సేపట్లో మనం విందాము, కొంచెం బిట్ వినిపిస్తాం మీకోసం. ఆ పాటకి ఆల్ ఆఫ్ అస్ కమింగ్ టుగెదర్ అండ్ డాన్సింగ్ టుగెదర్ ఇస్ గోయింగ్ టు బి సో బ్యూటిఫుల్. ఐ జస్ట్ కెనాట్ వెయిట్ ఫర్ దట్ మోమెంట్ అండ్ దట్ విల్ బి క్యాప్చర్డ్ ఇన్ అ వీడియో for us to be using it for next year's big jatra. Next year's big jatra ani endukantunnante next year 5th anniversary avutundi kabatti lot of plans and ee year there is more coming. We will talk more aa elements enti, aa surprise elements enti ani. Sare indaka nenu oka prashna adigaanu mimmalni, adu atla velipindi. Nenu adigina question entante kottukuntu unte untundi, aagipothe velipothundi, entadi 9726361966.

ఈ పాట విన్న ప్రతిసారి వన్ ఫీలింగ్ అయ్యేది ఏంటంటే, చిత్ర గారు ఒక ఒక ఏమంటారు విజృంభించబడిన పాట ఇది అనిపిస్తుంది. అసలు ఆ గమకాలు ఏం పాడతారంటే అట్లా అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతాయి, చాలా లైట్ గా, చాలా ఈజీగా. అండ్ ఇట్స్ ఫన్ విత్ ఫన్, షీ సింగ్స్ దిస్ విత్ ఫన్, సో మచ్ ఫన్. దిస్ సాంగ్ ఇస్ లవ్లీ లవ్లీ ఆసమ్ సాంగ్. అది దుబ్బాడ జగన్నాథం, డీజే దుబ్బాడ జగన్నాథం సినిమా నుంచి మనం విన్న ఆ పాట తర్వాత ఐ హ్యావ్ అనదర్ రెట్రో లైన్ అప్ ఫర్ యూ. సో బ్యాక్ ఆన్ అవర్ టాపిక్ కి వస్తే, సో ఇందాక నేను ఐ బ్రాట్ ఇట్ అప్ అండ్ దెన్ అగైన్ ఒక వన్ ఆఫ్ ద లిజనర్స్ దే వర్ ఏబుల్ టు కనెక్ట్ విత్ దట్ థాట్ అండ్ ఇట్ వాట్స్ ఇన్ ఇట్ ఫార్ మీ అనే థాట్, రైట్? అసలు ఏదైనా చేసే ముందర ఒక ఆలోచన లేకుండా అట్లా చేయగలుగుతామా అనేది. సో దానిలోంచి పుట్టిన ఇంకొక ఆలోచన ఏంటి అంటే, ఈ రోజుల్లో ఎట్ దిస్ టైమ్ అండ్ ఏజ్ ఒక కంపెనీలో 10 ఏళ్ల పాటు ఉండడం వన్ జాబ్ లో అనేది ఇస్ ఇట్ ఎ పాసిబిలిటీ ఆర్ నాట్? డూ యూ థింక్ పీపుల్ విల్ హ్యావ్ దాట్ సార్ట్ ఆఫ్ అ మైండ్ సెట్? ఒక కంపెనీలో 10 ఇయర్స్, 10 ఇయర్స్ ఇస్ అ వెరీ లాంగ్ పీరియడ్ ఏమో ఈ రోజులో అనిపిస్తుంది. వెన్ ఐ కేమ్ హియర్, వెన్ ఐ జాయిన్ ద కంపెనీ, అక్కడ ఫస్ట్ యానివర్సరీ అప్పుడు యూనో ఎవ్రీ ఇయర్ కంపెనీది టౌన్ హాల్ అది ఉంటుంది కదా, అప్పుడు దే కీప్ బ్రింగింగ్ అప్ దీస్ యానివర్సరీ జరుపుకుంటున్న వాళ్ళందరి గురించి మెన్షన్ వస్తుంది కదా. అట్లా ఐ యూస్ టు సీ పీపుల్ 35 ఇయర్స్ ఆఫ్ సర్వీస్, 37 ఇయర్స్ ఆఫ్ సర్వీస్, అలా ఐ వాజ్ సో అమేజ్డ్ ఎట్ హౌ దట్స్ అ పాసిబిలిటీ అని అనిపించేది. ఆఫ్ కోర్స్ లైఫ్ హ్యాడ్ డిఫరెంట్ ప్లాన్స్ ఫర్ మీ, బట్ జనరలీ టుడేస్ వరల్డ్ డూ యూ థింక్ ఇట్ ఈస్ ఈవెన్ ఎ థింగ్ ఫర్ సమ్వన్ టు బీ ఇన్ ఎ పర్టిక్యులర్ జాబ్ ఫర్ 10 ఇయర్స్, 10 ఏళ్ళు ఒక జాబ్ లో ఉండడం సాధ్యమా? అసలు ఆ మైండ్ సెట్స్ ఉన్నాయా ఇప్పుడు? Because again, like I said, it connects, definitely connects back to that what's in it for me kind of a thought process. If you differ in your thoughts, welcome to call me. And in inda kadigina prashna kethe naaku answer vachindi, and here is my next question to you. So inda kadigindi enti ante kottukunte untundi, aagipothe aagipothundi ani. Of course pranam kada, simple as that. Sare nenu inkokati em adagalanukunnanu ippudante, ఇది మనతో ఉంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళ చాలా మందిని దగ్గర చేస్తుంది, మన దగ్గర ఉన్న వాళ్ళని దూరం చేస్తుంది. ఏంటిది ప్రపంచంలో ఉన్న వాళ్ళని దగ్గర చేస్తుంది, దగ్గర ఉన్న వాళ్ళని దూరం చేస్తుంది, ఏంటిది? 9726361966

ఓకే, నాకు సమాధానాలు ఇంట్రెస్టింగ్ గా వచ్చాయి. యాక్చువల్ గా చాలా వరకు కరెక్టే. దట్ ఈస్ ద ఫన్, రైట్? కొన్ని కొన్ని మాటల్లో మనం ఇంటర్ప్రిటేషన్ బట్టి దాని అర్థం మారే అవకాశం ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ మనకు వచ్చిన అర్థాన్ని బట్టి మనం ఇచ్చే రెస్పాన్స్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. అట్లాగా ఇందాక నేను అడిగింది ఏంటంటే, ఇది మన దగ్గర ఉంటే ప్రపంచం దగ్గరకు వస్తుంది, దగ్గరున్న వాళ్ళని దూరం చేస్తుంది అని. దానికి ఇంటర్ప్రిటేషన్ రకరకాలుగా చేయొచ్చు. సో ఒక ఒక వన్ ఆఫ్ ద థాట్ ప్రాసెస్ వాజ్, ఐ వాజ్ ఇంటెండింగ్ టు హియర్ మొబైల్ ఫోన్ అండ్ విచ్ ఇస్ వాట్ ఐ గాట్ ఆల్సో, మొబైల్ ఫోన్, టాబ్లెట్ ఆర్ యునో దోస్ కైండ్ ఆఫ్ గ్యాడ్జెట్స్ అని. ఆల్సో I got a different kind of response, which is like car or plane. They had their own interpretation to it, which is interesting, I felt. Adi Visham, but thank you so much for the participation, Keetham. Coming, Keetham rolling. And manamu, okka sari mana traffic situation ela unda chuddam. Endukante rendu ganta karyakramamlo unnam kabatti right now you must be on your way home and must be in the middle of proper traffic. So chuddam traffic em untundo. And like I always say, నేను చూసే ట్రాఫిక్ నేను షేర్ చేయగలను, బట్ ఇన్ కేస్ ఎనీథింగ్ దట్ ఐ కెనాట్ సీ హియర్ ఆన్ దిస్ కంప్యూటర్, దెన్ యూ కెన్ టెల్ మీ ఇఫ్ యూ ఆర్ స్టక్ ఇన్ సమ్ ప్లేస్ అండ్ సంథింగ్ దట్ ఐ కెన్ షేర్ విత్ ఎవ్రీబడి. సో డాలస్ నార్త్ టోల్వే సౌత్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది అండ్ లెఫ్ట్ లైన్ బ్లాక్ అయిపోయి ఉంది. అండ్ దిస్ ఇస్ అట్ నార్త్ డాలస్ టోల్వే సౌత్ బౌండ్ ర్యాంప్ కి దగ్గరలో జరిగిన యాక్సిడెంట్ అది. బట్ అంత ఎక్కువ బ్లాకింగ్ ఏం లేదు, కొంతవరకు మాత్రమే లిటిల్ కంజెషన్, బట్ ద రెస్ట్ ఆఫ్ ద రోడ్ ఇస్ యాక్చువల్లీ లుకింగ్ ప్రెటీ గ్రీన్, సో క్లీన్ అండ్ నీట్ ఫర్ అ ఫ్రైడే ఈవినింగ్. అండ్ డాలస్ నార్త్ టోల్వే నార్త్ ఇస్ లుకింగ్ అమేజింగ్, చాలా గ్రీన్ గా ఉంది. ఆబ్వియస్లీ లాంగ్ వీకెండ్ ముందర సిచ్యువేషన్, సో ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి అలాగే. 635 again, chala green, chala clear, traffic is pretty neatly going. Kaakapothe oka chinna incident, two right lanes are blocked near 635 LBJ freeway north at La Prada Drive. Adi kuda chala chinna congestion unda akkada. Other than that, nothing much that you need to be worrying about in case you are in that direction. Also, there is an 18-wheeler which is disabled on I-35 South at Illinois Avenue, exit 424 degara. Kani darvalla ikkada

traffic jam emi convince atledu. So everything is pretty smooth that side. And this side of the world, 121 north and 121 south are looking pretty cool. Moving traffic, konjame traffic kanbadutundi, but then fast moving traffic, and there's nothing really bad anywhere else. Meek ekadena traffic congestion kaani meer ekadena traffic lo irukkune sandarbham gaani unte kachithanga call chesi cheppandi, let's share with everybody else. All right, so back on the topic, manam ఇందాక మాట్లాడుతున్న టాపిక్ కి మళ్ళీ వస్తే, ఐ రియలీ వాంట్ టు నో ఒక 10 సంవత్సరాలు ఒక కంపెనీలో ఉద్యోగం చేసేలాంటి మైండ్ సెట్స్ ఇప్పుడు ఉన్నాయా, ఇప్పుడు అలా చేసే అవకాశం ఉందా? బికాస్ అప్పుడే అంటే ఒక అప్పట్లో ఎట్లా ఉండేది, ద గ్రోత్ వాజ్ నాట్ లైక్ యునో ఎవ్రీ ఇయర్ యూ విల్ సీ అ ర్యాపిడ్ గ్రోత్ అన్నట్టే ఉండేది కాదు కదా, ఇట్ వాజ్ గ్రాడ్యువల్, మెల్లగా ఉండేది. అండ్ దెన్ ఆ పేషెన్స్ కూడా ఉండేది మనుషులు, ఆలోచ ఆగి వెయిట్ చేసి ఓకే నెక్స్ట్ ఇయర్ ఈ నెక్స్ట్ ఇయర్ ఎక్స్ట్ ఇయర్ అట్లాగా. సో నేచురలీ అండ్ కంపెనీ తోటి ఒకలాంటి లాయల్టీస్ బిల్డ్ చేసుకునే వాళ్ళు కూడా. ఐఎమ్ నాట్ సేయింగ్ పీపుల్ ఆర్ నాట్ లాయల్ నౌ, డోంట్ గెట్ మీ రాంగ్, బట్ ఐఎమ్ సేయింగ్ దట్ అప్పట్లో ఆ కనెక్షన్, ఒక కంపెనీకి పనిచేస్తున్నామంటే ఆ కంపెనీ తోటి ఒక కనెక్షన్, ఒక ఓనర్షిప్, ఒక లాయల్టీ అండ్ అ లిటిల్ ప్రైడ్ వీ యూస్ టు హ్యావ్ బ్యాక్ ఇన్ ద డే, రైట్? సో అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉందా? ఆర్ తామరాకు మీద నీటి పుట్టు అంటారు కదా, అట్లాగా అంటే ఉంటారు, టచ్ మీ నాట్ లాగా వెళ్ళిపోతుందా ప్రపంచం? What is your opinion? I'm really curious to hear your answers. 972-636-1966. And here is a beautiful Ilaraja part adigaru, mana kodigodi fast part lu vintunnam kabatti ee cinema lo I thought this is the best one. I hope you will enjoy this song andi. Ramesh garu, this is for you. Enjoy the song, and what would you like to listen? Call me 972-636-1966.

తక ధిమి తగజను జగడ జగడ జగడం చేసేస్తాం అగడ రగడ రగడం తుందేస్తాం ఎగుడు దిగుడు గగనం నేమేగా పిడుగులం మరణ మరణ జననం రాణీరా మరణ మరణ మరణం నీ చేస్తాం పొగల పగడ గరడం మా పిలుపే ఢమరుకం.

గడగడ బుమ్మే సాంగుడుది గుడుగగనం పేమేరా పిడుగులం నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ రేడియో సెరభి మాకు నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ కు. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులో నుంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

0: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకరికి వెజిటేరియన్ కావాలి, ఒకరికి నాన్ వెజ్ కావాలి, ఒకరికి స్పైసీ కావాలి, ఒకరికి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిండర్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. రేడియో సురభి రీవిజిట్.
1: Renting a school అనుకొని ఏం లాభం?
0: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
1: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా అండ్ డిఎస్ ఇంక్.
2: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్, ఒక సింపుల్ ఆన్లైన్ ఆర్డర్, మై హోమ్ గ్రాసెస్ .com.
3: Thank you for being in our journey.

Welcome back to Surabhi Detour and a happy Friday to all of you. ఈ పార్టీకి మీరు మీ వెకేషన్ స్పేస్ లో ఆల్రెడీ ఉండుంటారేమో. హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ మేబీ యు ఆర్ మేకింగ్ యువర్ ప్లాన్స్ ఫర్ ద లాంగ్ వీకెండ్. Strange things like, you know, every time I keep saying this holiday, long weekend, holiday time vachin prathi sari na gurtostundo, I don't have those long weekends anymore anna vishayam. And then indaka one of our team members atanu vachinappudu enti early ga vachesarante, oh it's early release ivala anante appudu gurtochindo. There used to be that concept, you know, back in the day, long weekend mundara ఆ ఫ్రైడే లైక్ మండే హాలిడే అయితే ఫ్రైడే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇవాళ ఎట్లాగైనా ముందు వచ్చేస్తాం కాబట్టి వాట్ ఈస్ ద ప్లాన్ ఈవినింగ్ ప్లాన్ ఏంటని ముందే ప్లాన్ చేసేసుకొని ఆఫ్ కోర్స్ వెకేషన్ కి వెళ్తే అది వేరే ఇంకా టోటల్ డిఫరెంట్ ప్లాన్ అనుకోండి. దట్ యూస్ టు బి ఎ థింగ్ బ్యాక్ అండ్ ఫ్రై. ఎనివే ఐ గోట్ సమ్ ఆన్సర్స్ ఫర్ మై క్వశ్చన్. ఇందాక అడిగిన ప్రశ్నకి నాకు కొంత ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ వచ్చినాయి. బట్ దాదాపుగా అన్ని సిమిలర్ ఆన్సర్స్ చెప్పాలంటే 10 ఇయర్స్ కంపెనీకి లాయల్టీస్ ఉంటున్నాయా ఈ మధ్య అంటే డిపెండ్స్ ఆన్ ద కంపెనీ అండ్ హౌ ద కంపెనీ ట్రీట్స్ the employees అనేది మెజారిటీ wins, right? మెజారిటీ ఒపీనియన్ అయితే అదే వచ్చింది. On the other hand, what about companies' loyalty towards the people? I said that is a bigger that's a bigger debate kada, bigger debatable question అది. దానికి చాలా రకాల సమాధానాలు ఉంటాయి అండ్ డిబేటబుల్ కాన్వర్సేషన్ జరుగుతుంది దాని చుట్టూ ఫర్ షూర్. సో వాట్ డూ యూ థింక్ ఇఫ్ యూ హ్యావ్

థాట్స్ డెఫినెట్లీ షేర్ చేయండి 9726619666. బట్ ఈ లోగా ఈసారి నేను క్వశ్చన్ అడగను, మీకు వినిపిస్తాను, ఇది మీరు విని ఐడెంటిఫై చేసి కరెక్ట్ పార్ట్ ఏంటో నాకు చెప్పాలి. 9726361966. ఇట్స్ వెరీ ఈజీ, జస్ట్ వినడమే జాగ్రత్తగా. I promise it is a Telugu song. Correct ga meer vinte vachestundi paata, malli vinipista koncham vinandi, okay na? Ready? You know, whenever I bring this segment, naaku chaala it's very exciting to me, because enti paata ani first lo ventane strike avadu, but okka sari once you get a hold of that, okka sari dani connect aitu unte automatically you will be able to guess very easily. So here you go, next song ee paata vintu nendaku vinipinchina paata ento meer identify chesthe call cheyandi. It's very easy, like I said, జాగ్రత్తగా ఒక క్షణం ఆలోచించడమే.

సంఖ్య జస్ట్ ఫ్యూ మినిట్స్ అవే. ఇందాక నేను ఒక మీకు ఒక పాట వినిపించాను, అండ్ దెన్ ఐ ఆస్క్డ్ యూ వాట్ సాంగ్ దట్ ఇస్, మిమ్మల్ని ఐడెంటిఫై చేయమని అడిగాను. నేను నాకు కరెక్ట్ సమాధానాలు వచ్చాయి. ఇట్స్ వెరీ ట్రిక్కీ, ఇట్స్ వెరీ, ఇట్స్ యాక్చువల్లీ ఫన్, ఇట్స్ యాక్చువల్గా ఫన్ మోర్ దెన్ ట్రిక్కీ. ఒక క్షణాల వింటే ఎక్కడో ఒక చోటు ఒక చిన్న ఇది దొరుకుతుంది మనకి కరెక్ట్ సమాధానం ఏంటో చెప్పడానికి. సో నేను నీకు వినిపించిన పాట హియర్ యూ గో. మళ్ళా ఇంకా కొంచెం నేను బిట్ వినిపిస్తా, ఒరిజినల్ పాట ఏంటో కూడా వినిపించేస్తా. సో ఇది మీకు నేను ఇందాక వినిపించిన పాట, ఐ మీన్ మ్యూజిక్. ఈ పాట ఒరిజినల్ ఏంటి అంటే రైట్ నౌ ఇట్స్ కమింగ్. అదన్నమాట సంగతి. సో నెక్స్ట్ బిట్ మళ్ళీ నెక్స్ట్ సాంగ్ కూడా వినిపించేస్తాను నేను, అది ఐడెంటిఫై చేసి నాకు కాల్ చేయండి. మీన్ వైల్ నెక్స్ట్ పాట కూడా రెడీ చేసేసా. సో వాట్ సాంగ్ ఇస్ దిస్, కెన్ యూ ఐడెంటిఫై?

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
2: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
1: Gata 24 ella nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: రేడియో సురభి సివిక్ సిగ్నల్ హెల్ప్ ఇస్ హియర్ ఇన్ టెక్సస్ ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్ డొమెస్టిక్ వైలెన్స్ ఇమిగ్రేషన్ క్వశ్చన్స్ థ్రెట్ టు సేఫ్టీ ఇలాంటప్పుడు రీచ్ అవుట్ సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్ ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్ యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్ ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్ కనెక్ట్ విత్ ది టెక్సాస్ వర్క్ ఫోర్స్ కమిషన్ అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్ యువర్ లోకల్ సిటీ ఆఫీసర్స్ అండ్ కమ్యూనిటీ సెంటర్స్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్ టు గైడ్ యూ స్టే ఇన్ఫార్మ్డ్ స్టే కనెక్టెడ్ బికాస్ హెల్ప్ is always within reach.

వెల్కమ్ బ్యాక్ టు సుర్బి డిటూర్. ఇందాక నేను వినిపించిన క్లిప్ కి ఆఫ్ కోర్స్ చాలా ఈజీ క్లూ ఇస్తే మరి చాలా ఈజీగా ఆన్సర్స్ వచ్చేస్తాయి కాబట్టి వచ్చేసాయి. సో లక్ష్మి, ఇప్పుడు నేను ఆన్సర్ రివీల్ చేస్తున్నా, దాన్ని బట్టి తెలుసుకో అది ఆన్సర్ నువ్వు చెప్పినట్ట మీ ఆయన చెప్పినట్ట అని. హియర్ ఇస్ ద ఆడియో దట్ ఐ ప్లేడ్ ఫర్ యూ. వాస్ దిస్ ఓకే? లెట్ మీ ప్లే వన్ మోర్ టైమ్ బికాస్ మై సౌండ్ వాజ్ ఆఫ్. సో హియర్ యూ గో, దిస్ ఇస్ ది ఆడియో ఐ ప్లేడ్ ఫర్ యూ. సో ఈజీ టు గెస్ యాక్చువల్లీ. ఇక్కడ మా దగ్గర అయితే గెస్ చేస్తారు మా వాళ్ళు కూడా. కాబట్టి మరి పాట ఏంటి? పాట అంటే ఇది. అదనమాట పాట. దీన్ని బట్టి లక్ష్మి రైట్ ఆన్సర్ ఎవరు చెప్పారు మీ ఇద్దరు తెలుసుకోండి ఫర్ ఫ్రైడే ఈవినింగ్ ఫన్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. లెట్స్ హియర్ ద నెక్స్ట్ పార్ట్. నెక్స్ట్ పార్ట్ వినే ముందర లెట్ మీ రిమైండ్ యూ వన్ మోర్ టైమ్. జాతర జూన్7 ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోతుంది. ఇట్స్ ఫ్రీ ఈవెంట్, ఫ్రీ పార్కింగ్ యాజ్ యూ ఆల్ నో. లాట్ ఆఫ్ ఫన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అన్నిటికన్నా మించి ఈసారి జాతరలో 2 సర్ప్రైజెస్ ఆర్ రివీలింగ్. ఒక చాలా చాలా బిగ్ రివీల్ ఉంది అండ్ దాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అరౌండ్ 4 ఇన్ ద ఈవినింగ్. సో డెఫినెట్లీ యూ ఆల్ డోంట్ వాంట్ టు మిస్ దట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇది ఒకేసారి ఉంటుంది ఇలాంటి ఎక్స్పీరియన్స్. అండ్ ట్రస్ట్ మీ, వెన్ ఐ సే దిస్, నో ఎగ్జాజురేషన్. అండ్ ఐఎమ్ ష్యూర్ యూ మస్ట్ హావ్ నోటీస్డ్, ఇప్పటిదాకా జాతరకి సంబంధించి మేము ఎప్పుడు ఏం చెప్పినా దానిలో ఎగ్జాజురేషన్ లేదు. అలాగే ఇప్పుడు కూడా ఈ పర్టిక్యులర్ రివీల్ విల్ బి వెరీ వెరీ మెమరబుల్ ఫర్ పీపుల్ హూ ఆర్ హియర్. If you are going to be present at the Jatara,

on June 7th, around 4 o'clock, this memory is going to stay with you for a very, very long time to come. Ilanti big reveal, anta easy ga alanti experience jaragadu. So don't miss it. Don't miss that moment. Plus, dantho paatu, there are other surprises also that we have lined up for you, and we are so looking forward to seeing all of you there. Meeru ready ayipondi, your outfits, your plans for the day, who's going to take care of who, avanni plans chesukoni vachesayandi jatraki. Lot of fun, lot of activities. Of course, ikkada local mana local talent pillalu kuda perform chestunnaru, chaala mandi perform chestunnaru pillalu, pedavallu, and games untayi, chaala giveaways untayi sari kuda, and vendor booths untayi, lot of food untundi, and like I said, surprise elements untayi, never before experiences untayi. So outdoor kaadu kabatti indoor kabatti oka pakka disadvantage anpichina inko pakka chaala advantages ga konni mem plan cheyadaniki avakasam dorikindi ee sari. Adi Vishayam. Stay tuned for more information from us. And again, I am repeating myself that do not miss this time Kolatam. So here is your next clue. Ee paata vini, idi ee paata identify cheyandi. జనరలీ మూడ్ బాగాలేనప్పుడు నేను చిరంజీవి గారి పాటలు వింటూ ఉంటా. అట్లా అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా వినాలన్నమాట. ఇట్లాంటివి వింటే కూడా క్విక్లీ యువర్ మూడ్ జస్ట్ బికమ్స్ నాచురలీ ఎనర్జెటిక్ అయిపోతాం మనం. నాచురలీ ఆటోమేటిక్ గా ఇది ఉన్నట్టు అయిపోతాం. హియర్ యూ గో వన్ మోర్ టైమ్ ఫర్ యూ. ఇదే పాట తెలిస్తే కాల్ చేయండి 972-636-1966.

ఓకే, ఫస్ట్ ఏంటంటే, నేను ఐ థింక్ ఫస్ట్ వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పిన వాళ్ళ ఆన్సర్ నేను రివీల్ చేయలేదని ఇందాక రవి గారు అడిగారు. ఐ జస్ట్ రియలైజ్ దాట్, బట్ యాక్చువల్లీ చెప్పేశాం అప్పుడే. బట్ ఎనీవే, నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇది కొట్టుకుంటే నడుస్తుంది, ఆగిపోతే ఆగిపోతుంది, ఏంటది అని. ఆబ్వియస్లీ జీవితం ఆర్ ప్రాణం, రెండు, బోత్ ఆర్ రైట్ ఆన్సర్స్. సో నాకదైతే కరెక్ట్ గా వచ్చింది అప్పుడు ఆన్సర్, కానీ ఇంతకు ముందు నేను వినిపించిన ఆడియో మళ్ళీ వినిపిస్తా, నాకు ఆన్సర్ రాలేదు దీనికి కరెక్ట్ ఆన్సర్. సో లెట్స్ సీ వాట్స్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. హియర్ ఇస్ ద ఆడియో దట్ ఐ ప్లేడ్ ఫర్ యూ. సో అని వరుసగా చిరంజీవి గారి పాటలు వచ్చాయి. సో నెక్స్ట్ ది మాత్రం డెఫినెట్ గా చిరంజీవి గారి పాట కాదు. ఈ పాట ఏ పాటో మీరు గెస్ట్ చేసేసేయండి. ఇట్స్ వెరీ ఈజీ. దిస్ ఇస్ అనదర్ ఈజీ క్లూ. సో చెక్ దిస్ అవుట్ అండ్ హియర్ యూ గో. వాట్ ఈస్ దిస్ సాంగ్? The music bit itself is easy kada. Malla inkokka sari koncham play chestha kodiga, chaala careful ga nenu vinipinchalsi vastundi. It's so easy to guess. That is that. Idem paata telisthe studio ku phone chesi cheppandi. 972-666-1966 and meer vintunnadi Drive Time Surabhi Detour Drive Time Show only on Radio Surabhi 107.9 FMHD3 అమెరికాలో తెలుగు నేస్తాం. ఇంకొక కొద్ది నిమిషాల్లో మనము కార్యక్రమం ఆల్మోస్ట్ చివరిలోకి వచ్చేస్తాము అండ్ హ్యాపీ అవర్ షోతో శ్రీకాంతి రెడీ అయిపోతుంది. ఎవ్రీ ఫ్రైడే 7 to 9 శ్రీకాంతిస్ హ్యాపీ అవర్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు గివ్ యూ అ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ జాయ్ ఫర్ ఫ్రైడే ఈవినింగ్. సో స్టే ట్యూన్డ్ విత్ శ్రీకాంతి ఆల్ ద వే టు 9 PM.

0: హే బిందు, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగల?
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: హాయ్ అండి, మన రేడియో సురభి 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భాన అందరికి కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా రాజశ్రీ గారికి ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. 2 ఇయర్స్ ముందు అనుకుంటాను, నేను చాలా మంది అమెరికాలో నా అభిమానుల్ని ఈ మీ ప్రోగ్రామ్ ద్వారా కలవడానికి, మాట్లాడడానికి అవకాశం నాకు లభించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం నేను యుఎస్ వచ్చినప్పుడు మన రేడియో సురభి ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ రాజశ్రీ గారు, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్.
3: లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి. నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. స్టాప్ wasting time, money and gas at multiple stores. India Cash and Carry, Norwich's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, ప్యాలెస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

వెల్కమ్ బ్యాక్ టు సర్విటీ టూర్. లాస్ట్ 20 మినిట్స్ ఆఫ్ టుడేస్ డ్రైవ్ టైమ్ షో. నేను ఇందాక మీకు వినిపించిన పాట చాలా పెద్ద క్లూ ఇచ్చానండి మీకు, అది వినిపిస్తూ వినిపిస్తూ ఆ క్వశ్చన్ లోనే ఆన్సర్ కూడా ఇచ్చేసి. వాట్ వాజ్ దట్? దట్ వాజ్ దిస్. అందులోనే చాలా పెద్ద క్లూ ఇచ్చేసాను నేను. ఎస్, ఆ పాట మీకు అర్థమైపోయింది. ఆ పాట నేను చెప్పక్కర్లేదు, అందుకే అట్లాగే సమాధానం కూడా చెప్పారు. నేనేం చేస్తా అంటే ఆ పాట లైన్అప్ చేస్తాను మీకు వినిపించడానికి. పాట విందాం మనం, బట్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది మీకోసం. సో లెట్స్ హియర్ దిస్ అవుట్. ఈ సెకండ్ లాస్ట్ క్వశ్చన్, యాక్చువల్లీ లాస్ట్ బట్ వన్ క్వశ్చన్ ఆఫ్ ద డే. చూద్దాం హౌ మెనీ ఆఫ్ యూ విల్ గెట్ దిస్ వన్ రైట్. ఇది వినండి, ఇదే పాట. డిడ్ యూ గెట్ దట్? మళ్ళీ కొంచెం వినిపిస్తా, నేను ఇక్కడ స్టూడియోలో అడుగుతున్నా నేను, డిడ్ యూ గెట్ దట్ అని. మళ్ళీ వినిపిస్తా. ఇదే పాట తెలిస్తే చెప్పండి, చాలా ఈజీ. సరే క్లూ ఇవ్వనా, క్లూ ఇవ్వనా దీనికి? ఒక ఇద్దరు టాప్ హీరోలకు సంబంధించిన పాట ఇది. కాల్ చేసి చెప్పండి 9726361966. ఎవరా హీరోలు? ఏంటా కదా ఇదేం సినిమా? కాల్ చేయండి 9726361966. అంతకు ముందు అడిగి

0: అదేంటి సంగతి, చాలా ఈజీ ఇచ్చా కదా అది కూడా. యాప్ చాలా ఈజీగా ఇచ్చా, మళ్ళీ వింటారా ఇంకొకసారి? బికాజ్ ఆన్సర్ అయితే నాకు వచ్చింది, బట్ హియర్ యు గో, ఆన్సర్స్ వచ్చాయి, బట్ ఇంకొకసారి మీ తృప్తి కోసం మళ్ళా నేను వినిపించేస్తా. హియర్ యు గో. ఎంత కరెక్ట్ గా ప్లే చేసారు సరా, స్ట్రాటజిక్ గా కరెక్ట్ గా బిట్ అందుకునేలాగా, నాటు నాటు. దట్ వాస్ ద సాంగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆసమ్. నేను ఇంకొక పాట అనుకున్నాను, చూద్దాం మీ మీ ఎంతూజియాజం ని బట్టి ఒక పాట రెండు పాటలా డిసైడ్ చేద్దాం. హియర్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ ఆల్సో ఫర్ ద ఈవినింగ్. హియర్ యు గో. ఈ పాట ఐడెంటిఫై చేసేయండి క్విక్లీ. ఇక్కడ తల వేస్తున్నారు మా దగ్గర, చూద్దాం మీరు ఎవరన్నా గెస్ట్ చేయగలిగితే కాల్ చేసి చెప్పేసేయండి 9726361966. సో లెట్ మీ రిమైండ్ యూ వన్ మోర్ టైమ్ అబౌట్ ది అప్కమింగ్ జాతర. జూన్ 7th జరగబోతున్న జాతరలో ఒకసారి నేను లైన్ గా ఏమేమి ఉంటాయని అన్ని చెప్తాను. మీరు అన్ని అన్నిట్లో మీరు ఎన్ని గుర్తుపెట్టుకుంటారో చూద్దాం, ఓకేనా? సో ఆబ్వియస్లీ పొద్దున్నే సీతారామ కళ్యాణంతో మొదలవుతుంది, మాటవారి సౌజన్యంతో, భద్రాచలం నుంచి వస్తున్న విగ్రహాలతో, భద్రాచలం నుంచి వస్తున్న అర్చకుల ద్వారా జరిపించబడే సీతారామ కళ్యాణం జరుగుతుంది. అది పొద్దున 8 గంటలకి స్టార్ట్. ఆ తర్వాత కోలాటం, అదిరిపోయే కోలాటం డాన్స్ విత్ అ ప్రొఫెషనల్ వీడియో దట్ విల్ బి టేకన్ విత్ డ్రోన్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి హ్యాపెనింగ్. ఐ హామ్ గెటింగ్ ఎ కాలర్, తప్పట్లేదు ఆన్ ఎయిర్ తీసేసుకుందాం. హలో అండి, మీరు ఆన్ఎయిర్ ఉన్నారు, నేను హూస్ కాలింగ్.
1: అని అనుకుంటున్నా.
0: ఓకే చూద్దాం.
1: పవన్ కళ్యాణ్ రాంగ్ కాదని అనుకుంటున్నా నేనైతే.
0: ఓకే చూద్దాం. థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ.
0: హలో, గుడ్ ఈవినింగ్, రేడియో సిర్బి ఎవరు మాట్లాడుతున్నారు?
1: భీమ్లా నాయక్ స్వామి.
0: భీమ్లా నాయకే అంటారా? షూరా?
1: పక్క.
0: ఓకే, లాకర్ లో. థ్యాంక్ యూ. హలో, గుడ్ ఈవినింగ్, రేడియో సిర్బి ఎవరు మాట్లాడుతున్నారు?
2: నా పేరు మహేష్ అండి.
0: మహేష్ గారు చెప్పండి.
2: యా, భీమ్లా నాయక్ సాంగ్ అండి.
0: ఈసారి కూడా మీరు రైట్, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్.
2: థ్యాంక్ యూ.
0: Yes, that was Bhimla Nayak. ఆ పాట కూడా విందాం మనం. బట్ మళ్ళీ జాతరలోకి వస్తున్నా నేను. సో కోలాటం, కోలాటం వీడియో ఉంటుంది, ప్రొఫెషనల్ డ్రోన్ సెటప్, వాట్ నాట్, ఇట్స్ గోయింగ్ టు బి అమేజింగ్, ట్రస్ట్ మీ. నేను ఇందాక నుంచి మీకు ఆ మ్యూజిక్ వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇన్ ద నెక్స్ట్ 5 మినిట్స్ డెఫినెట్లీ ఐ ప్లే దట్ సాంగ్ ఫర్ యూ. అసలు ఆ కోలాటం సాంగ్ ఎంత వైబ్ ఉందంటే ఆ పాటలో, ఇట్స్ జస్ట్ ఫ్యాంటాస్టిక్. ఎనీవే, ఆ పాటకి డాన్స్ ఉంటుంది, గ్రూప్ డాన్స్ ఉంటుంది, ఫాలోడ్ బై దాట్ విల్ బి అఫ్ కోర్స్ వెండర్ బూత్స్ ఉంటాయి, షాపింగ్ మొదలైపోతుంది, రకరకాల వెండర్ బూత్స్ ఉంటాయి అండ్ ఫుడ్ బూత్స్ ఉంటాయి, రకరకాల ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ వీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ లోకల్ టాలెంట్ పర్ఫార్మింగ్ ఆన్ స్టేజ్. ఎన్ని డాన్సెస్ ఉన్నాయంటే అమేజింగ్ డాన్సెస్ ఆర్ లైన్డ్ అప్ అండ్ థ్యాంక్స్ టు కల్పన ఫర్ కోఆర్డినేటింగ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ థ్యాంక్స్ టు శ్రీకాంతి ఫర్ కోఆర్డినేటింగ్ కోలాటం. అమేజింగ్ ఇన్వాల్వ్మెంట్ అండ్ అమేజింగ్లీ షీజ్ handling everything and the whole team will be there Arozu obviously and community recognition award untundi, a special fashion walk untundi, startup street untundi where we are first time bringing in young entrepreneurs onto the board and it's going to be really really very very exciting place to be. దాంతో పాటు ఒక స్పెషల్ డికార్ ఉంటుంది, విచ్ ఈస్ ఫర్ అ వెడ్డింగ్ డికార్. మీ ఇంట్లో ఎవరైనా వెడ్డింగ్ కి రెడీగా ఉన్నా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరింట్లో అయినా, దెన్ దిస్ ఇస్ ద ప్లేస్ ఫర్ యూ టు బీ, బికాస్ యూల్ బీ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ది కైండ్ ఆఫ్ డికార్ దట్ ఈస్ అవైలబుల్ అండ్ ఆల్సో వెడ్డింగ్ ఫ్యాషన్, వెడ్డింగ్ రిలేటెడ్ కాస్ట్యూమ్స్ కానీ, జ్యువెలరీ కానీ, ఈవెంట్ మేనేజర్స్ కానీ, అన్ని రకాల ఏమంటారు రీసోర్సెస్ మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. వాటన్నిటితో పాటు దేర్ విల్ బి RJ Awards, which is the most exciting thing. Thank you so much for the wonderful participation. Mee andaru voting ayipindi and naa daggara results unnai and team is excited and waiting and looking forward. I am also looking forward mee verdict share cheyataniki, that will also happen. And Nemali Awards untai. Nemali Awards are the awards which we use every time to recognize 3 distinguished people in the community who would have contributed so much to the community and inspiring people. Alanti vaallu mugguni ee sari select chesam, vaallu mugguni kuda మీకు ప్రెసెంట్ చేయబోతున్నాం. దోస్ అవార్డ్స్ విల్ హ్యాపెన్ అండ్ లైక్ ఐ సెడ్, దెర్ విల్ బి రోబాట్ షో, రోబాట్ డాన్స్ ఉంటుంది, దెర్ విల్ బి హోలోగ్రామ్ షో, దట్స్ అ సూపర్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అండ్ అంటే ఏముంటుంది అందులో అనేది సర్ప్రైజింగ్ అండ్ దేర్ ఇస్ అ హ్యూజ్ బిగ్ రివీల్ విచ్ యూ డోంట్ వాంట్ టు మిస్ దట్ డే. Trust me, take my word, plan your time. June 7th, 4 o'clock, you have to be at Frisco Flyers. It's a free event, free parking. Okay, Bhimla Nayak already meer gurtu padesaru kabatti paata vinesu chesandi, tarvata migila vishayalu mana maatladukundam.

అదండి అలా జరిగింది. ఇప్పుడు నేను గబగబా మీకు బాయ్ చెప్పేసి వెళ్ళకపోతే మరి మీకు యూనో వాట్ ఐ మీన్ రైట్. ఫ్రైడే ఈవినింగ్ 7 అవుతుంది, అలాంటప్పుడు ఏం జరుగుతుంది, నేను వెళ్ళకపోతే తోసేసి పడతాను. కాబట్టి వన్ లాస్ట్ సాంగ్ కకృతి ఉంటుంది కాబట్టి వన్ లాస్ట్ సాంగ్ ఐమ్ ప్లేయింగ్ ఫర్ యూ. సో యూ కెన్ కాల్ మీ అండ్ టెల్ మీ విచ్ సాంగ్ దిస్ ఇస్ వన్ లాస్ట్. ఓకే హియర్ యూ గో. ఇది ఏం పాట? If you are able to identify the song, one more time for you. ఈ పాట ఏదో తెలిస్తే స్టూడియోకి ఫోన్ చేసేయండి 972-636-1966.

0: మై ఆనెస్ట్ ఫీలింగ్ ఇస్ చిరంజీవి గారి తర్వాత నాచురల్ గా బాడీలో బాడీ కూడా కామెడీ చేసే ఆర్టిస్ట్ వెంకటేష్ అనిపిస్తాడు నాకు. అందుకనే ప్రాబ్లీ నేను రీసెంట్ మూవీలో వాళ్ళిద్దరు కాంబినేషన్ సినిమా అంతా ఒక రకమైనా కానీ వాళ్ళిద్దరు కాంబినేషన్ ఉన్నంతసేపు మాత్రం నేను చాలా ఎంజాయ్ చేశాను. ఐ హ్యాడ్ సో మచ్ ఫన్. దే బోత్ వాజ్ సో గుడ్ విత్ ఈచ్ అదర్ అండ్ దే హ్యావ్ ద సిమిలర్ హిస్టోనిక్స్ వెన్ ఇట్ కమ్స్ టు దట్ కామెడీ పార్ట్ అని నా అభిప్రాయం. సరే ఇంతకీ మనం ఆ పార్ట్ ఐడెంటిఫై చేశామా లేదా? చేయలేదు, ఎవరూ ఐడెంటిఫై చేయలేదు. చాలా ఈజీ సాంగ్, ఎలా ఐడెంటిఫై చేయకుండా ఉంటారు. సో నేను గబగబా వినిపించేసి నేను వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. సో హియర్ యూ గో.
1: నువ్వు అమ్మి అమ్మి అంటే నీ పిల్లలైపోయినట్టు
0: అదన్నమాట విషయం. ఓకే రైట్, ఇంకా నేను మీకు టాటా బాబాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. సో హ్యావ్ అ ఫ్యాంటాస్టిక్ రెస్ట్ ఆఫ్ ది ఈవినింగ్. ఇందాక పాటలో చెప్పినట్టు లైఫ్ అంటే ఎట్లా ఉండాలి, మినిమం ఎట్లా ఉండాలి అంటే మనందరం కలిసి సెలబ్రేట్ చేసుకునే జాతర లాగా ఉండాలి. సో మర్చిపోకండి, జూన్7 జాతరలో కలుసుకుందాం. అంటే నేను అప్పటిదాకా రాకుండా ఉండను. ఐ విల్ బి హియర్ అగైన్ టుమారో మార్నింగ్. ఐఎమ్ ట్రైంగ్ టు బి హియర్ ఫర్ ది సిగ్నేచర్ షో. ఐ వాంట్ జాయిన్ రవి గారు టుమారో. సో స్టే ట్యూన్డ్, లెట్స్ హ్యావ్ ఫన్. అండ్ శ్రీకాంత్ ఈస్ హియర్. యూ కెన్ నౌ హ్యావ్ ఆర్ కంటిన్యూ టు హ్యావ్ ఫన్ ఆల్ ది వే టిల్ 9 PM. హ్యావ్ అ ఫ్యాంటాస్టిక్ రెస్ట్ ఆఫ్ ది ఈవినింగ్. స్టే హ్యాపీ, స్టే పీస్ఫుల్, స్టే ఫిట్ అండ్ స్టే పాజిటివ్. సైనింగ్ ఆఫ్, రంజిత్. Happy Friday. For the first time, isn't it?